ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం 102.7 మెగాహెర్ట్జ్ పై మా ప్రభాత ప్రసారాలు ప్రారంభం. శక సంవత్సరం 1948, భాద్రపద మాసం 19వ రోజు, క్రీస్తు శకం 2026 సంవత్సరం సెప్టెంబర్ నెల 10వ తేదీ గురువారం. మా ప్రియ శ్రోతలకు శుభోదయం.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం 102.7 మెగా హెచ్ పై శ్రోతలు మా ప్రభాత ప్రసారాలు వింటున్నారు. సమయం 5:55 దాటి 10 సెకండ్లు అవుతుంది. చరిత్ర పుటల్లో ఈరోజు కార్యక్రమానికి స్వాగతం. గడిచిన కాలంలో మానవుని అధ్యయనమే చరిత్ర. చరిత్రలో ప్రతిరోజుకు ఏదో ఒక ప్రత్యేకత ఉండే ఉంటుంది. అలాగే ఈరోజు 10 సెప్టెంబర్ ప్రపంచవ్యాప్తంగా ఈరోజును వరల్డ్ సూసైడ్ ప్రివెన్షన్ డే, ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినోత్సవంగా పాటిస్తారు. అదేవిధంగా భారత స్వాతంత్ర సమరయోధులు, ప్రముఖ రాజకీయ నాయకుడు, పరిపాలకుడు గోవింద్ వల్లభ్ పంత్ జయంతి కూడా ఈరోజే. ముందుగా ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినోత్సవం గురించి తెలుసుకుందాం. జీవితంలో ప్రతి ఒక్కరికి సంతోషంతో పాటు కష్టాలు కూడా ఉంటాయి. కుటుంబ సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, ఉద్యోగ ఒత్తిళ్లు, చదువులో వైఫల్యం, ఒంటరితనం, ఇంకా కొన్ని వ్యక్తిగత సమస్యలు కొన్నిసార్లు మనిషిని తీవ్ర నిరాశకు గురి చేయవచ్చు. కానీ గుర్తుంచుకోవాల్సిన విషయం ఒక్కటే, ఏ సమస్యకైనా పరిష్కారం అనేది ఉంటుంది. మన జీవితం అమూల్యమైనది. మన చుట్టూ ఎవరైనా నిరాశగా కనిపిస్తే వారిని విమర్శించకుండా వారి మాటలను ఓపికగా వినాలి. నేను నీతో ఉన్నాను అనే చిన్న మాట ఎంతో ధైర్యాన్ని ఇస్తుంది. మానసిక ఆరోగ్యం గురించి మాట్లాడడం బలహీనత కాదు. అవసరమైనప్పుడు కుటుంబ సభ్యులు, స్నేహితులు లేదా మానసిక ఆరోగ్య నిపుణుల సహాయం తీసుకోవాలి. ఎవరైనా తక్షణ ప్రమాదంలో ఉన్నట్లనిపిస్తే వారిని ఒంటరిగా వదిలిపెట్టకుండా అత్యవసర సహాయం అందించాలి. భారతదేశంలో అత్యవసర పరిస్థితుల్లో 112ను మానసిక ఆరోగ్య సహాయం కోసం టెలిమనాస్ 144 16ను సంప్రదించవచ్చు. మనలో ప్రతి ఒక్కరూ ఒకరి మాట వినడం ద్వారా లేదా ఒకరికి ధైర్యం చెప్పడం ద్వారా ఒక జీవితాన్నే కాపాడే అవకాశం ఉంది. ఇక ఇప్పుడు మనం 10 సెప్టెంబర్ జన్మించిన గొప్ప భారతీయుడు గోవింద్ వల్లభ పంత్ గురించి తెలుసుకుందాం. గోవింద్ వల్లభ పంత్ 1887 సెప్టెంబర్ 10 జన్మించారు. న్యాయవాదిగా పనిచేస్తూనే భారత స్వాతంత్రోద్యమంలో చురుకుగా పాల్గొని బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా ప్రజల హక్కుల కోసం పోరాడారు. స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా ఆయన ప్రజాసేవలో కొనసాగారు.

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసి భూ సంస్కరణలు, సామాజిక న్యాయం, పరిపాలనా సంస్కరణలకు ప్రాధాన్యత ఇచ్చారు. అనంతరం భారతదేశ హోంమంత్రిగా బాధ్యతలు స్వీకరించి దేశ ఐక్యత, పరిపాలన బలోపేతం కోసం కృషి చేశారు. దేశానికి ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా 1957 భారతరత్న పురస్కారం లభించింది. గోవింద్ వల్లభ్ పంత్ జీవితం మనకు దేశభక్తి, ప్రజాసేవ, బాధ్యత, నిజాయితీ వంటి విలువలను నేర్పుతుంది. ఇక సెప్టెంబర్ 10 భారత చరిత్రను మనకు గుర్తు చేసే మరో సందర్భం కూడా. భారత స్వాతంత్రం అనేది ఒక వ్యక్తి లేదా ఒక ఉద్యమం వల్ల వచ్చింది కాదు. లక్షలాది మంది స్వాతంత్ర సమరయోధుల త్యాగాలు, పోరాటాల ఫలితమే మన స్వేచ్ఛ. వారి త్యాగాలను స్మరించుకుంటూ దేశ అభివృద్ధిలో మన వంతు పాత్ర పోషించడం మన బాధ్యత. శ్రోతలారా, ఈరోజు మనకు 2 గొప్ప సందేశాలు అందిస్తుంది. ప్రతి జీవితం విలువైనదే. ప్రతి పౌరుడికి దేశం పట్ల బాధ్యత ఉండాలి. కష్టాల్లో ఉన్నవారికి అండగా నిలుద్దాం. మానసిక ఆరోగ్యం గురించి స్వేచ్ఛగా మాట్లాడదాం. అవసరమైనప్పుడు సహాయం తీసుకుందాం. అలాగే గోవింద్ వల్లభ్ పంత్ వంటి మహనీయుల సేవలను స్మరించుకుంటూ మన దేశాన్ని మరింత బలమైన మానవతా విలువలు కలిగిన సమాజంగా తీర్చిదిద్దేందుకు కృషి చేద్దాం. చివరిగా ఒక మంచి మాట, ఒకరి జీవితంలో ఆశను నింపవచ్చు. ఒక చిన్న సహాయం ఒక కుటుంబాన్నే కాపాడొచ్చు. కాబట్టి మన చుట్టూ ఉన్నవారికి తోడుగా నిలుద్దాం, మానవత్వాన్ని కాపాడదాం, దేశాన్ని నిర్మిద్దాం. ఇదే ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినోత్సవ సందేశం. లవ్ యువర్ లైఫ్. థ్యాంక్ యూ. శ్రోతలు ఇప్పటి వరకు చరిత్ర పటల్లో ఈరోజు కార్యక్రమం విన్నారు. సమయం 6 గంటలు అవుతుంది కావస్తుంది. ఈ ఉషోదయ వేళ ఒక మంచి దేశభక్తి గీతం విందాం.

ఇచ్చిన కార్యక్రమంలో శ్రోతలు దక్షిణామూర్తి స్తోత్రం ఇప్పటిదాకా విన్నారు. ఇప్పుడు విందాం గురు రాఘవేంద్ర స్వామి భక్తిగీతం.

ಸಹಕಾರಿ, ನೀ ಯಾತ್ರಾ ಸಹಾಯಕಾರಿ. గత 3 సంవత్సరాలుగా ప్రసారమవుతున్న మీ అభిమాన విహారి కార్యక్రమం సరికొత్త రూపును సంతరించుకుంది. ఈ కొత్త విహారి సంచికలలో గతంలోలాగా పుణ్యక్షేత్రాలతో పాటు ఆయా దేవాలయాలు ఉన్న పట్టణాలు, వివిధ పర్యాటక స్థలాల వివరాలు కూడా తెలుసుకుంటారు. ఈ సరికొత్త విహారి కార్యక్రమం ప్రతి గురువారం ఉదయం 8:35 ప్రసారమవుతుంది. తిరిగి ప్రతి ఆదివారం సాయంత్రం 6:30 పునః ప్రసారమవుతుంది. తప్పక వినండి. విహారీ, మీ యాత్ర సహాయకారి.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం 102.7 మెగాహెర్ట్జ్ పై శ్రోతలు మా ప్రభాత ప్రసారాలలో భాగంగా ఇప్పటి వరకు అర్చన కార్యక్రమంలో భక్తి గీతాలు విన్నారు. ఇంతటితో ఈనాటి అర్చన కార్యక్రమానికి స్వస్తి.

0: సింహపురి ఎఫ్ఎం కేంద్రం 102.7 MHz పై శ్రోతలు అప్రభాత ప్రసారాలు వింటున్నారు. సమయం 6:30 దాటింది. ఇప్పుడు విందాం కొర్రపాటి రమణయ్య గారి వ్యాఖ్యానంలో సూక్తి సుధ.
1: ఎవరి ఆశయాన్ని వారే సాధించుకోవాలి, అందుకు నిత్యం శ్రమించాలి. ప్రతి వ్యక్తి ఆశయ సాధన కోసం కృషి, దీక్ష, పట్టుదల ఉండాలి. ఒక వ్యక్తి ఎంతో ఉన్నతిగా గొప్పగా ఎదిగాడంటే ఆయన ఆ ఉన్నతి శిఖరాలు అందుకోవడానికి ఎంతో శ్రమించి ఉంటాడు. ఏది తనంతటా తన దరికి రాదు, సాధించి శోధించాలి. అదే ధీరగుణం అనే ఒక గీతంలో కూడా మనం ఇదివరకు వినే ఉంటాము. జీవితంలో మనం ఎవరిని కలిసినా వారి నుంచి ఎంతో కొంత తీసుకుంటాం. అది పాజిటివ్ అయినా సరే, నెగిటివ్ అయినా సరే, ఏది తీసుకోవాలనేది మనపైనే ఆధారపడి ఉంటుంది. ఒక ఆలోచన నాటితే అది పనిగా ఎదుగుతుంది, ఒక పనిని నాటితే అది అలవాటుగా ఎదుగుతుంది, ఒక అలవాటు నాటితే అది వ్యక్తిత్వంగా ఎదుగుతుంది, ఒక వ్యక్తిత్వాన్ని నాటితే అది తలరాతుగా ఎదుగుతుంది. కాబట్టి ఈ విషయాలు సమగ్రంగా పరిశీలించి ఎవరి భవిష్యత్తును వారే సరిదిద్దుకోవాలి. పై విషయాలు గమనించి గుర్తిరిగి గుర్తించి నిరంతరము దీక్ష, కృషి, పట్టుదల కలిగి జీవితాన్ని సరిదిద్దుకోవాలి. అప్పుడే జీవితము సుఖమయము అవుతుంది. ఇది నిత్య సత్యము. అమ్మ లేకుంటే జన్మ లేదు, భార్య లేకుంటే ఆ జన్మకు అర్థం లేదు. నీకెంత అదృష్టం కలిసి వచ్చినా, నువ్వెంత కష్టం చేసే వాడివైనా, నీ భార్య సహకారం లేనిదే నువ్వు ఏ రంగంలో రాణించలేవు. ప్రతి వ్యక్తి తన భార్యను మరో తల్లి రూపంగా భావిస్తే, ప్రతి భార్య తన భర్తను మొదటి బిడ్డగా పరిగణిస్తే అదే నిజమైన మధురమైన బంధం అవుతుంది. భార్యకు సేవలు చేయడం అంటే బానిసగా బతుకుతున్నామని కాదు, బంధాన్ని గౌరవిస్తున్నామని అర్థము. సంసారం అంటే కలిసి మెలిసి ఉండడమే కాదు, కష్టాలు వచ్చినా కన్నీరు ఏరై పారినా కూడా మనము ఒకరికి ఒకరు అర్థం చేసుకుని కడవరకు తోడు నీడగా ఉండాలి. భార్యాభర్తల సంబంధం శాశ్వతము. ఇంటి వ్యవహారాలు సక్రమంగా నిర్వహించగలిగితే ప్రతి భార్య గొప్ప విద్యావంతురాలు కింద లెక్క. మోజు తీరగానే మూల పడేసింది కాదు, మూడు ముళ్ళ బంధము. పనితనంలో కూడా మనసరిగి ఉండేది. మాంగళ్య బంధం గురించి ఈ సందర్భంగా భార్య ఔన్నత్యానికి తెలిపే ఒక పద్యం చెప్తాను, వినండి, ఆలకించండి. భార్య కట్టెలు నమ్ముచునైనను పట్టుడు మెతుకులను పెట్టి పతికిల సతమును పుట్టిన బిడ్డల సాకును మట్టిని కలిసే వరకు మమతలు పంచున్. అదే భర్త అనారోగ్యంతో ఉంటే నిర్మలమైన త్యాగబుద్ధి గల భార్య అలా చేస్తుంది, అదే భార్య గొప్పతనము. బంధం అన్నది అందమైన పుస్తకం లాంటిది. పొరపాటు అనేది అందులో ఒక పేజీ మాత్రమే. ఆ ఒక్క పొరపాటు జరిగితే సవరించాలి, కానీ మొత్తం పుస్తకాన్ని చించి వేయకూడదు. అందాన్ని చూసి పెళ్లి చేసుకోవడం అంటే ఇంటికి వేసిన రంగులు చూసి ఇల్లు కొనుక్కోవడమే అవుతుంది. భర్తకి భార్య బలం కావాలి, బలహీనత కాకూడదు. భార్యకి భర్త భరోసా కావాలి, భారం కాకూడదు. భార్యాభర్తల బంధం అన్యోన్యం అపురూపం కావాలి. మనసులోని ప్రేమను బాధను కళ్ళతో చూసి చెప్పకుండానే గుర్తించగలిగిన వ్యక్తి భాగస్వామిగా దొరికితే అంతకు మించిన అదృష్టం మరొకటి ఉండదు. ఏది ఏమైనా జీవితము అలా మలుచుకుంటేనే అందము ఆనందము తప్పక మీ సొంతం అవుతుంది. ఇది అక్షరాల నిజమైన మధుర భావన అవుతుంది. ఇది సత్యం, నిత్యము.
0: శ్రోతలు ఇప్పటి వరకు శ్రీ కొర్రపాటి రమణయ్య గారి వ్యాఖ్యానంలో సూక్తి సుధా విన్నారు. మీ ఇంజనీరింగ్ కలలకు సరైన గమ్యం విక్రమసింహపురి యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, కాకుటూరు, నెల్లూరు. NAAC A గ్రేడ్ కలిగిన యూనివర్సిటీలో సిఎస్ఈ, ఏఐ అండ్ ఎంఎల్, AIDS ECE బీటెక్ కోర్సులకు సెప్టెంబర్ 9వ తేదీ నుండి 12వ తేదీ వరకు చివరి దశ కౌన్సిలింగ్ జరుగును. విద్యార్థులకు ఫీజ్ రీఎంబర్స్మెంట్తో పాటు హాస్టల్ మరియు బస్సు సౌకర్యం కలవు. ఎంసెట్ కోడ్ VSUESF. ఎంసెట్ కోడ్ VSUESF. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం సమయం 6:35 అవుతుంది. పొలం కబుర్లు కార్యక్రమానికి స్వాగతం.
2: జొన్న పంట యాజమాన్యం గురించి తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జొన్న పంట ఖరీఫ్లో అయితే 34.59 ఎకరాల్లోనూ, అదే రబీలో అయితే 2 లక్షల ఎకరాల్లోనూ సాగు చేయబడుతుంది. ఎకరాకు సరాసరి దిగుబడి విషయానికొస్తే ఖరీఫ్లో అయితే 581 కిలోలు, రబీలో అయితే 866 కిలోలుగా జొన్న దిగుబడి ఉంది. జొన్న పండించే ప్రాంతాల్లో ఖరీఫ్లో తక్కువ వర్షపాతం ఉండి ఎర్ర చల్కా నేలలు గల కర్నూలు జిల్లాలో ఎక్కువగా ఉంది. మాఘీ ప్రాంతంలో నంద్యాల లోయకు చెందిన కర్నూలు, కడప జిల్లాల్లో పండించబడుతుంది. ప్రకాశం జిల్లా, గుంటూరు జిల్లాలు ఆలస్యంగా జొన్న పండించే రబీ ప్రాంతాలు. జొన్న విత్తే విషయానికొస్తే ఖరీఫ్ పంట గనకైతే జూన్ మాసంలోను, మాఘీ గనకైతే సెప్టెంబర్ నెలలోను, రబీ అయితే అక్టోబర్ మాసంలోను, లేట్ రబీ అయితే నవంబర్ మాసంలోను, వేసవి కాలానికి గనకైతే జనవరి మాసంలో విత్తుకోవాలి. నల్లరేగడి మరియు తేలికైన నేలలు జొన్న పండించుటకు అనువైన నేలలు. ఎకరాకు 3-4 కిలోల జొన్న విత్తనం సరిపోతుంది. జొన్నలో హైబ్రిడ్ రకం CSH16. ఇది 1997 సంవత్సరంలో విడుదలై ఖరీఫ్ మరియు మాఘీ మాసానికి అనువైన రకాలు. దీని పంట కాలం 105-110 రోజులు. దిగుబడి ఎకరానికి 15-17 క్వింటాల్ వరకు ఇస్తుంది. బూజు మరియు ఆకుమచ్చ తెగుళ్లను ఈ రకం బాగా తట్టుకుంటుంది. మరొక రకం CSH15R. ఇది 1995లో విడుదలై రబీ కాలానికి అనువైన రకం. 110-115 రోజుల్లో పంటకాలానికి చెందింది. ఎకరానికి 13-14 క్వింటాల్ వరకు దిగుబడినిచ్చి మొవ్వ చంపే ఈగను, కాండం కుళ్ళు తెగుళ్లను బాగా తట్టుకుంటుంది. మరొక రకం CSH14. ఇది 1992లో విడుదలై ఖరీఫ్ కాలానికి సంబంధించి 95-100 రోజుల పంటకాలాన్ని కలిగి ఉండి

0: ఎకరానికి 12 నుంచి 13 క్వింటాల వరకు దిగుబడినిచ్చి బూజు మరియు ఆకుమచ్చ తెగుళ్లను తట్టుకుంటుంది. అలాగే తక్కువ వర్ష ప్రాంతాలకు కూడా ఈ రకం అనువైందిగా చెప్పుకోవచ్చు. CSH18 రకం 1999 విడుదలయ్యి ఖరీఫ్ కాలానికి చెందింది. దీని పంటకాలం 110 నుంచి 115 రోజులు. ఎకరానికి 16 నుంచి 17 క్వింటాల వరకు దిగుబడినిచ్చి గింజపై వచ్చే బూజు తెగులను ఈ రకం బాగా తట్టుకుంటుంది. PSV1 అనే రకం 1996 విడుదలై ఖరీఫ్ రబీ కాలానికి అనువైంది. 105 నుంచి 110 రోజుల పంటకాలాన్ని కలిగి ఎకరానికి 10 నుంచి 12 క్వింటాల వరకు దిగుబడినిస్తుంది. ఈ రకం గింజ తెల్లగా ఉండి చొప్ప పశువులు తినడానికి అనుకూలంగా ఉంటుంది. CSV15 రకం ఈ రకం కూడా 1996 విడుదలయ్యి ఖరీఫ్ కాలానికి చెందింది. పంటకాలాన్ని 110 రోజులు కలిగి ఉండి ఎకరానికి 10 నుంచి 12 క్వింటాల వరకు దిగుబడినిస్తుంది. నంద్యాల తెల్లజొన్న 1 రకం, దీనిని NTJ1 అని కూడా పిలుస్తారు. ఈ రకం 1998 విడుదలయ్యి మాఘి రబీ కాలానికి కూడా అనువైంది. 105 నుంచి 110 రోజులు పంటకాలాన్ని కలిగి ఉండి ఎకరానికి 10 నుంచి 12 క్వింటాల వరకు దిగుబడినిస్తుంది. ఈ రకం బెట్టను బాగా తట్టుకుంటుంది. అలాగే గింజ రాలే విషయంలో ఎటువంటి ఇబ్బందులు ఉండవు. మరొక రకం నంద్యాల తెల్లజొన్న 2 రకం, దీనిని NTJ2 అని కూడా పిలుస్తారు. 1989 విడుదలైన ఈ రకం మాఘి రబీ కాలానికి అనువైంది. పంటకాలం 95 నుంచి 110 రోజులు కలిగి ఉండి ఎకరానికి 12 నుంచి 14 క్వింటాల వరకు దిగుబడినిస్తుంది. ఈ రకం పంట త్వరగా కోతకు వస్తుంది. గింజ లావుగా ఉండి తెల్లగా మెరుస్తూ ఉంటాయి. అంతేకాకుండా గింజలు సులభంగా కూడా రాలుతాయి. నంద్యాల తెల్లజొన్న 3 రకం 1995 విడుదలయ్యి మాఘి రబీ కాలానికి అనువైన రకం. ఇది 100 నుంచి 105 రోజుల పంటకాలాన్ని కలిగి ఉండి ఎకరానికి 12 నుంచి 14 క్వింటాల వరకు దిగుబడినిస్తుంది. చొప్ప ఎక్కువగా కూడా ఇస్తుంది. బెట్టను ఆకుమచ్చ తెగుళ్లను బాగా తట్టుకుంటుంది. N13, దీనిని పచ్చజొన్న అని కూడా పిలుస్తారు. ఈ రకం 1966 విడుదలయ్యి మాఘి రబీ కాలానికి అనువైంది. 95 నుంచి 100 రోజుల పంటకాలాన్ని కలిగి ఉండి ఎకరానికి 7 నుంచి 8 క్వింటాళ్ల వరకు దిగుబడినిస్తుంది. ఈ రకం చొప్ప ఎక్కువగా వచ్చి నాణ్యంగా ఉంటుంది. అంతేకాకుండా జొన్న మల్లెను బెట్టను తట్టుకుంటుంది. S14 పచ్చజొన్న రకం, ఇది 1989 విడుదలయ్యి మాఘి రబీ కాలానికి అనువైనదిగా ఉంటూ 110 నుంచి 115 రోజుల పంటకాలాన్ని కలిగి ఉంటుంది. ఎకరానికి 10 నుంచి 12 క్వింటాల వరకు దిగుబడినిస్తుంది. ఈ రకం గింజలు మరియు చొప్పను కూడా ఎక్కువగా ఇస్తుంది. CSV216R, ఇది 2000 విడుదలైంది. రబీ కాలానికి అనువైనదిగా ఉంటూ 110 నుంచి 115 రోజుల పంటకాలాన్ని కలిగి ఉండి ఎకరానికి 12 నుంచి 14 క్వింటాల వరకు దిగుబడినిస్తుంది. ఈ రకం గింజ తెలుపుగా ఉండి చొప్ప ఎక్కువగా వచ్చి నాణ్యంగా ఉంటుంది. పాలం 2 మొక్కజొన్న రకం 2002 విడుదలయ్యి ఖరీఫ్ కాలానికి అనువైంది. దీని పంటకాలం 105 నుంచి 110 రోజులు ఉండి ఎకరానికి 11 నుంచి 12 క్వింటాల వరకు దిగుబడినిస్తుంది. ఈ రకం గింజ తెల్లగా ఉండి అధిక చొప్ప దిగుబడినిస్తుంది. అంతేకాకుండా బూజు తెగులును కూడా చాలా వరకు తట్టుకుంటుంది. STJ4 రకం 2002 విడుదలయ్యి రబీ మాఘి కాలానికి అనువైనదిగా ఉంటూ 90 నుంచి 98 రోజుల పంటకాలాన్ని కలిగి ఉండి ఎకరానికి 13 నుంచి 15 క్వింటాళ్ల వరకు దిగుబడినిస్తుంది. ఈ రకం నల్లకాండం గుళ్ళు తెగులును కొంతవరకు తట్టుకుంటూ మొవ్వచంపే ఈగ మరియు శనగపచ్చ పురుగును కొంతమేర తట్టుకుంటుంది. M35-1 రకం 1969 విడుదలయ్యి రబీ మాఘి కాలానికి అనువైనదిగా ఉంటూ 115 నుంచి 120 రోజుల పంటకాలాన్ని కలిగి ఉండి ఎకరానికి 10 నుంచి 12 క్వింటాల వరకు దిగుబడినిస్తూ గింజలు చొప్ప నాణ్యంగా ఉంటాయి. CSV 14R రకం 1969లో విడుదలయ్యి రబీ కాలానికి అనువైనదిగా ఉంటూ 115 నుంచి 120 రోజుల పంటకాలన్నే కలిగి ఉండి ఎకరానికి 10 నుంచి 12 క్వింటాళ్ల వరకు దిగుబడినిస్తుంది. బెట్టను, నల్లకాండం కుళ్ళు తెగులును, మొవ్వ చంపే ఈగను కొంతమేర ఈ రకం తట్టుకుంటుంది. PSV 56 రకం 2012లో విడుదలయ్యి ఖరీఫ్ రబీ కాలానికి అనువైనదిగా ఉండి 110 నుంచి 115 రోజుల పంటకాలాన్ని కలిగి ఉండి ఎకరానికి 10 నుంచి 12 క్వింటాళ్ల వరకు దిగుబడినిస్తూ గింజ బూజు తెగులును మరియు ఆకుమచ్చ తెగులును తట్టుకుంటుంది. అంతేకాకుండా దీని చొప్ప నాణ్యంగా ఉండి అధిక చొప్ప దిగుబడిని ఇస్తుంది. S15 పచ్చజొన్న రకం 2018లో విడుదలయ్యి మాఘి రబీ కాలానికి అనువైనదిగా ఉంటూ 115 నుంచి 120 రోజుల పంటకాలం కలిగి ఎకరానికి 10 నుంచి 13 క్వింటాళ్ల దిగుబడిని ఇస్తుంది. గింజ మరియు చొప్పను ఈ రకం ఎక్కువగా ఇస్తుంది. అంతేకాకుండా బెట్టను కూడా బాగా తట్టుకుంటుంది. STJ 5 రకం 2018లో విడుదలయ్యి మాఘీ కాలానికి అనువైనదిగా ఉంటూ 95 నుంచి 100 రోజుల పంటకాలాన్ని కలిగి ఎకరానికి 18 నుంచి 20 క్వింటాళ్ల దిగుబడినిచ్చే పొట్టిజొన్న రకం ఇది. అధిక దిగుబడిని కూడా ఇస్తూ మరియు గింజ చొప్ప నాణ్యతను కలిగి ఉంటుంది.
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం 102.7 MHz పై శ్రోతలు మా ప్రభాత ప్రసారాలలో భాగంగా ఇప్పటి వరకు పొలం కబుర్లు విన్నారు. వ్యాఖ్యానం ఉమాదేవి గారు. సమయం 6:45 కావస్తుంది. మరికొద్దిసేపట్లో తెలుగులో ప్రాంతీయ వార్తలు విజయవాడ 6:55 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. 7 గంటలకు తిరిగి ప్రసార విశేషాలతో కలుసుకుందాం.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుమా. ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఈ రోజు నుంచి జిల్లా కలెక్టర్ల సదస్సు జరగనుంది. సామాజిక అసమానతలకు తెలంగాణ ప్రభుత్వం తావివ్వదని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రభుత్వం కల్పించే మౌలిక సదుపాయాలు ప్రజలకు దీర్ఘకాలం ఉపయోగపడేలా ఉండాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. దేశ ప్రగతిలో వెనుకబడిన తరగతుల పాత్ర కీలకమని ఆంధ్రప్రదేశ్ వైద్యారోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఈ రోజు నుంచి 2 రోజుల పాటు 8వ జిల్లా కలెక్టర్ల సదస్సు జరగనుంది. అమరావతిలోని రాష్ట సచివాలయంలో జరిగే ఈ సమావేశానికి మంత్రులు, జిల్లా కలెక్టర్లు, ఉన్నతాధికారులు హాజరు కానున్నారు. గత కలెక్టర్ల సదస్సులో తీసుకున్న నిర్ణయాలపై అమలు చేసిన చర్యల నివేదికతో ఈ సదస్సు ప్రారంభం కానుంది. ఆర్థిక వృద్ది, సంక్షేమం, పెట్టుబడులు, సాంకేతికత, శాంతి భద్రతలపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహిస్తారు. సదస్సులో మొదటి రోజైన ఈరోజు స్థూల రాష్ట దేశీయోత్పత్తి, జీఎస్టీపీ, స్వర్ణాంధ్ర విజన్, సూపర్ సిక్స్ పథకాలు, తాగునీరు, గృహ నిర్మాణం, ఆరోగ్యం, విద్య, సులభతర వాణిజ్యం, జలధార వంటి అంశాలపై ముఖ్యమంత్రి చర్చిస్తారని అధికారులు తెలిపారు. తెలంగాణ శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమారుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఘటనపై ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి స్పందించారు. శాసనసభలో ముఖ్యమంత్రి నిన్న మాట్లాడుతూ రాజకీయంగా విభేదాలు ఉన్నప్పటికీ వ్యక్తిగత విషయాలను ప్రస్తావించడం సరికాదని అన్నారు. సామాజిక అసమానతలకు తమ ప్రభుత్వం తావివ్వదని స్పష్టం చేశారు. ఈ నెల 6వ తేదీ నుంచి చోటు చేసుకున్న వరుస ఘటనలపై సమగ్ర విచారణకు ఆదేశిస్తున్నట్లు శాసనసభలో ప్రకటించారు. శాసనసభ ప్రాంగణం వద్ద మహిళలకు ఇబ్బంది కలిగించిన ఘటన, విధుల్లో ఉన్న సిబ్బందికి సంబంధించిన ఘటనలపైన విచారణ చేపడతామని వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో 41వ ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ టూర్ ఆపరేటర్స్ ఐఐటీఓ జాతీయ సదస్సు ఈ రోజు నుంచి ప్రారంభం కానుంది. ప్రపంచంలో తదుపరి పర్యాటక అవకాశ కేంద్రంగా భారత్ అనే ఇతివృత్తంతో ఈ నెల 12 వరకు నిర్వహిస్తున్న ఈ సదస్సుకు దేశవ్యాప్తంగా 1000 మందికి పైగా పర్యాటక రంగ ప్రతినిధులు హాజరు కానున్నారు. సదస్సు ప్రారంభ కార్యక్రమానికి కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ముఖ్య అతిథిగా హాజరవుతారని ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో పర్యాటకాన్ని అభివృద్ది చేసేందుకు ఈ సదస్సు దోహదం చేస్తుందని మంత్రి పేర్కొన్నారు. ప్రభుత్వం కల్పించే మౌలిక

0: సదుపాయాలు ప్రజలకు దీర్ఘకాలం ఉపయోగపడేలా ఉండాలని, పనులు పూర్తయిన తర్వాత నిర్వహణలో లోపాలు లేకుండా చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులకు సూచించారు. పార్వతీపురం మన్యం జిల్లా పెదపెంకి గ్రామంలో చేపట్టిన అభివృద్ది పనుల పురోగతిపై పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది శాఖల అధికారులతో నిన్న సమీక్ష నిర్వహించారు. పెదపెంకి గ్రామాన్ని పారిశుద్ధ్యం, మౌలిక సదుపాయాలు, ఆరోగ్య పరిరక్షణలో ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాలని సూచించారు. త్వరలో గ్రామంలో క్షేత్రస్థాయి పర్యటన నిర్వహించి అభివృద్ది పనుల నాణ్యతను పరిశీలిస్తానని చెప్పారు. మిగిలిన పనులను త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. దేశ ప్రగతిలో వెనుకబడిన తరగతుల పాత్ర కీలకమని ఆంధ్రప్రదేశ్ వైద్యారోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ అన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలోని గొట్లూరు గ్రామంలో నిర్వహించిన భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా జిల్లా కార్యవర్గ సమావేశంలో మంత్రి నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వెనుకబడిన వర్గాల కోసం కేంద్ర రాష్ట ప్రభుత్వాలు అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నాయని అన్నారు. ఓబీసీల సంక్షేమం, సాధికారతకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి తెలియజేస్తూ,
1: ఒక బీసీ మొట్టమొదటిసారిగా ఈ దేశ చరిత్రలో ప్రధానమంత్రి సబ్కా సాథ్ సబ్కా వికాస్, అందరి వెంట ఉంటూ అందరూ అభివృద్ధి చేయాలనే ఒక సంకల్పంతో వ్యక్తిగత మరుగుదొడ్లు కట్టడం కావచ్చు, ప్రతి ఇంటికి సురక్షితమైన మంచినీరు లేదా ముద్రా రుణాలు ఇచ్చి ప్రతి ఇంట్లో ఒక పారిశ్రామికవేత్తని తయారు చేయాలని సంకల్పించిన, యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించేలాక పెట్టుబడులు పరిశ్రమలు తీసుకొచ్చిన, లేదా మౌలిక సదుపాయాల మీద దృష్టి పెట్టి గ్రామాలకు రహదారులు నిర్మించిన, హైవేల నిర్మాణం చేస్తున్న, లేదా వందే భారత్ లాంటి మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి పేదలు కూడా సౌకర్యవంతంగా ప్రయాణం చేయగలిగిన, ఇవన్నీ ఒక బీసీ ప్రధానమంత్రిగా చేశాడు.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. దేశంలో రైల్వే మౌలిక వసతులను బలోపేతం చేసేందుకు 7 రైల్వే కారిడార్లలో అదనపు లైన్ల నిర్మాణానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. 11,000 కోట్ల రూపాయలతో చేపట్టనున్న ఈ ప్రాజెక్టులో భాగంగా హౌరా చెన్నై, ముంబై చెన్నై వంటి మార్గాల్లో అదనపు రైల్వే లైన్లు నిర్మించనున్నారు. ఈ నిర్ణయంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు కూడా ప్రయోజనం చేకూరనుంది. హౌరా చెన్నై కారిడార్లో భాగంగా ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం, విజయవాడ మీదుగా 4 లేన్ల రైల్వే మార్గం అభివృద్ది చేయనున్నారు. ముంబై చెన్నై కారిడార్లో భాగంగా గుంతకల్లు, రేణిగుంట మీదుగా అదనపు లైన్లు నిర్మించనున్నారు. అలాగే తెలంగాణలో ఘట్కేసర్, కాజీపేట మధ్య 110 కిలోమీటర్ల మేర 4 లైన్ నిర్మాణం చేపట్టనున్నారు. సైబర్ నేరాల నియంత్రణకు ఆంధ్రప్రదేశ్లో త్వరలో సైబర్ వార్ రూమ్ ఏర్పాటు చేస్తామని డీజీపీ హరీష్ కుమార్ గుప్తా తెలియజేశారు. విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సైబర్ నేరాల సమన్వయ కేంద్రం, రాడార్ వింగ్, సైబర్ ల్యాబ్ విభాగాలను ఆయన నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా డీజీపీ హరీష్ కుమార్ గుప్తా మాట్లాడుతూ, సైబర్ నేరాలపై నిఘాకు ప్రతి జిల్లాలో 20 మంది సైబర్ కానిస్టేబుళ్లను నియమిస్తున్నామని తెలిపారు. సాంకేతికత సమన్వయంతో సైబర్ నేరాల కట్టడికి చర్యలు తీసుకుంటున్నామని డీజీపీ వెల్లడిస్తూ,
2: విజయవాడ సిటీ కమిషనరేట్ లిమిట్స్ లో ఇది ఒక ఇంటిగ్రేటెడ్ సైబర్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ కి ఒక ల్యాబ్ లాగా మంచి ఫెసిలిటీ ఏర్పాటు చేశారు. సైబర్ క్రైమ్ కి కంట్రీలో బాగా ఫోకస్ ఉంది. మేము సైబర్ వార్ రూమ్ ఒక పెడుతున్నాము స్టేట్ లెవెల్లో. అట్లాగే ప్రతి జిల్లాలో కోఆర్డినేషన్ సెంటర్స్, సైబర్ క్రైమ్ కి స్పెషల్ టీమ్స్ ఇస్తున్నాము. కొత్త కానిస్టేబుల్స్ ఇప్పుడు వస్తున్నారు. త్వరగా సైబర్ క్రైమ్ మీద ఒక కంట్రోల్ తీసుకొస్తాం.
0: చట్టసభల్లో ప్రజాప్రతినిధులు హుందాగా వ్యవహరించాలని, ప్రజల సమస్యలను సభలో ప్రస్తావించాలని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి సూచించారు. ఢిల్లీలో జరిగిన సంసద్ రత్న 2026 అవార్డుల ప్రధానోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొని 16 మంది పార్లమెంట్ సభ్యులకు అవార్డులు అందజేశారు. అనంతరం కిషన్ రెడ్డి ప్రసంగిస్తూ, తెలంగాణ శాసనసభ సమావేశాల్లో కాంగ్రెస్, భారత రాష్ట సమితి వ్యవహరిస్తున్న తీరు అప్రజాస్వామికంగా ఉందని విమర్శించారు. ప్రభుత్వ పనితీరు నచ్చకపోతే విపక్షాలు సునిశితంగా విమర్శించాలని, ప్రశ్నించాలని సూచించారు. అయితే ప్రస్తుతం సభలను గందరగోళం చేయడంపైనే విపక్షాలు ఎక్కువగా దృష్టి పెడుతున్నాయని కిషన్ రెడ్డి అన్నారు. ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలో అమృత్ పథకం కింద చేపట్టిన అభివృద్ది పనులను కేంద్ర బృందం నిన్న పరిశీలించింది. కేంద్ర గృహ నిర్మాణం, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు చెందిన అధికారులు నగరంలోని మురుగునీటి శుద్ది కర్మాగారం, ఎలివేటెడ్ లెవల్ సర్వీస్ రిజర్వాయర్, అమృత్ పార్కును సందర్శించి పనుల పురోగతిని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ డి చంద్రశేఖర్, అమృత్ పథకం

0: కింద చేపట్టిన పనుల వివరాలను కేంద్ర బృందానికి వివరించారు. ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఉత్తర బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో ఈరోజు అల్పపీడనం ఏర్పడే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో రానున్న 3 రోజులు ఆంధ్రప్రదేశ్లోని ఉత్తరాంధ్ర జిల్లాల్లో వాతావరణం మేఘావృతమై ఉంటుందని, అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ అధికారి ఎల్ నారాయణ తెలియజేస్తూ,
1: ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాంలో ఈ రోజు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాలు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్లో ఈ రోజు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఇక రాయలసీమలో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది.
0: మరోవైపు తెలంగాణలోనూ రానున్న 3 రోజుల పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వెల్లడించింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఈ రోజు నుంచి జిల్లా కలెక్టర్ల సదస్సు జరగనుంది. సామాజిక అసమానతలకు తెలంగాణ ప్రభుత్వం తావివ్వదని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రభుత్వం కల్పించే మౌలిక సదుపాయాలు ప్రజలకు దీర్ఘకాలం ఉపయోగపడేలా ఉండాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. దేశ ప్రగతిలో వెనుకబడిన తరగతుల పాత్ర కీలకమని ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు.

0: षष्टि कौशलेभ्यः त्रिषष्टि कौशलेषु प्रायः सप्तति प्रतियोगिताभिः युक्तेन दलेन सहभागं करिष्यति। मन्त्रालयेन उक्तं यत् अद्यावधि विश्व कौशल प्रतियोगितायां इयं भारतस्य बृहत्तमा विविधता पूर्णा च सहभागिता भविष्यति। केन्द्रीय वाणिज्योद्योग मंत्री पीयूष गोयलः ब्रिक्स देशेभ्यः महिलाभ्यः अवसर विस्ताराय तथा अन्ताराष्ट्रिय व्यापारे महिला उद्यमिनीनां महिला नेतृत्वाधीनानां च उद्यमानां प्रोत्साहनाय मिलित्वा कार्यं कर्तुम् आह्वानं कृतवान्। श्री गोयलः बलं दत्तवान् यत् महिला नेतृत्वाधीनेभ्यः उद्यमेभ्यः अन्ताराष्ट्रिय व्यापारे अवसराणां लाभं स्वीकर्तुं स्वकीयां सहभागितां च वर्धयितुम् आवश्यकं सहकार्यं मञ्चश्च प्रदातव्यौ। ग्रामीण विकास मन्त्रालयस्य अन्तर्गतं भूमि संसाधन विभागः अद्य डिजिटल इंडिया लैंड रिकॉर्ड्स मॉडर्नाइजेशन प्रोग्राम 3.0 इत्यस्य कार्यान्वयन संबद्धान् दिग्निर्देशान् प्रकाशयिष्यति। मन्त्रालयेन सूचितं यत् आगामी DILRMP 3.0 इत्येतत् 50.565 कोटि रूप्यकाणां अनुमानित वित्त व्ययेन केंद्रीय क्षेत्रीय योजना रूपेण कार्यान्वितं भविष्यति। भारतर्तु विज्ञान विभागेन ओडिसायाः पृथक् पृथक् स्थलेषु अद्य प्रबलाति प्रबल वृष्टेः संभावनां दृष्ट्वा रक्त वर्ण परा संचेतना प्रसारिता अस्ति इति वार्ताः।
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం 102.7 మెగాహెర్ట్జ్ పై శ్రోతలు మా ప్రభాత ప్రసారాలు వింటున్నారు. సమయం 7 గంటలు దాటింది. ఈనాటి మా ప్రసార విశేషాలు తెలుసుకుందాం. ప్రసార విశేషాల అనంతరం 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. 7:15 శుభోదయం సింహపురి కార్యక్రమం ప్రసారమవుతుంది. కార్యక్రమంలో సింహపురి సమాచారంతో పాటు ఆత్మహత్య నివారణపై అవగాహన ఈ అంశం గురించి పార్వతీ కశ్యప్ గారితో పరిచయ కార్యక్రమం వింటారు. అనంతరం కవితాగానం వింటారు. రచన మరియు సమర్పణ పార్లపల్లె నాగేశ్వరి గారు. ఇంకా కొన్ని లలిత గీతాలు కూడా వింటారు. 8 గంటలకు సమాచార ప్రభాత్, 8:15 మార్నింగ్ న్యూస్ ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారం, 8:30 జిల్లా సమాచార లేఖ విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది, 8:35 విహారీ కార్యక్రమం ప్రసారమవుతుంది. సమర్పణ శ్రీమతి ఏ శ్రీవత్సల, నిర్వహణ శ్రీ తమనం నాగేశ్వరరావు. 9:00 సముద్ర తీర కథలు కార్యక్రమం ప్రసారమవుతుంది. సమర్పణ మంచులా పాలేటి, రచన శ్రీ పొట్లూరు సుబ్రహ్మణ్యం, నిర్వహణం తమనం నాగేశ్వరరావు గారు. 9:30 హలో అభిరుచి వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరిన సినీ గీతాలు వింటారు. 10:00 ప్రాంతీయ వార్తా విభాగం విజయవాడ కేంద్ర సమర్పణ ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది. విజయవాడ కేంద్రం నుంచి 10:15 ఆకాశవాణి వివిధ భారతి కార్యక్రమాల ప్రసారం ఉంటుంది. 12:30 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. 12:40 ఆకాశవాణి వివిధ భారతి కార్యక్రమాల ప్రసారం ఉంటుంది. 1:20 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. 1:30 ఆకాశవాణి వివిధ భారతి కార్యక్రమాల ప్రసారం. 2:00 ఢిల్లీ కేంద్రం నుంచి ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి. అనంతరం 2:15 ఆకాశవాణి వివిధ భారతి కార్యక్రమాల ప్రసారం ఉంటుంది. 5:00 ఈనాటి మా సాయంకాల ప్రసార విశేషాలు తెలుసుకుంటారు. 5:05 మహిళల మెచ్చే వనితావాణి కార్యక్రమం ప్రసారమవుతుంది. హలో అభిరుచి లైవ్ ఫోన్ ఇన్ కార్యక్రమం. 5:30 యువత రంగం కార్యక్రమంలో విద్యా ఉద్యోగ సమాచారంతో పాటు యువత స్వయం ఉపాధి సంక్షేమ పథకాల గురించి తెలుసుకుంటారు. ఇంకా కొన్ని తెలుగు సినీ గీతాలు వింటారు. 6:00 హిందీలోను, 6:05 ఆంగ్లంలోను ఢిల్లీ కేంద్రం నుంచి వార్తలు ప్రసారమవుతాయి. 6:10 తెలుగులో ప్రాంతీయ వార్తలు విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. 6:20 ఢిల్లీ కేంద్రం నుంచి సంస్కృతంలో వార్తలు వింటారు. 6:30 గ్రామదర్శిని కార్యక్రమంలో సమాచార వేదిక, స్థానిక వార్తలు, సంఘటనలు, వాతావరణ నివేదిక మున్నగు విషయాలు తెలుసుకుంటారు. అనంతరం ఈ సంగతి మీకు తెలుసా కార్యక్రమం ప్రసారమవుతుంది. సమర్పణ బి కావ్యశ్రీ, నిర్వహణ తమనం నాగేశ్వరరావు గారు. ఇంకా కొన్ని జానపద గీతాలు కూడా గ్రామదర్శిని కార్యక్రమంలో వింటారు. 7:00 అలనాటి మధుర గీతం వింటారు. 7:05 హైదరాబాద్ కేంద్రం నుంచి తెలుగులో జాతీయ వార్తలు వింటారు. 7:15

సమీక్షలకు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం కిసాన్ వాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. 7:45 హైదరాబాద్ కేంద్రం నుంచి వికసిత్ భారత్ కార్యక్రమం ప్రసారమవుతుంది. 8:00 వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరిన సినీ గీతాలు వినే కార్యక్రమం హలో అభిరుచి ప్రసారమవుతుంది. 8:30 తెలుగులో వార్తలు విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. 8:40 ఆకాశవాణి వివిధ భారతి కార్యక్రమాల ప్రసారం ఉంటుంది. 11:00 హిందీలోను 11:05 ఆంగ్లంలోను ఢిల్లీ కేంద్రం నుంచి వార్తలు ప్రసారమవుతాయి. 11:10 ఈనాటి మా కార్యక్రమాల ముగింపు ఉంటుంది.

మీ ఇంజనీరింగ్ కలలకు సరైన గమ్యం విక్రమసింహపురి యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కాకుటూరు నెల్లూరు. నాక్ ఏ గ్రేడ్ కలిగిన యూనివర్సిటీలో సిఎస్ఈ, ఏఐఎండ్ఎంఎల్, ఏఐఎండ్డిఎస్, ఈసీఈ, బీటెక్ కోర్సులకు సెప్టెంబర్ 9వ తేదీ నుండి 12వ తేదీ వరకు చివరి దశ కౌన్సిలింగ్ జరుగును. విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్తో పాటు హాస్టల్ మరియు బస్సు సౌకర్యం కలవు. ఎంసెట్ కోడ్ VSUESF. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం 102.7 MHz పై శ్రోతలు మా ప్రభాత ప్రసారాలు వింటున్నారు. సమయం 7:05 కావస్తుంది. మరికొద్దిసేపట్లో తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారం.

0: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. కేంద్ర ప్రభుత్వం 20,800 కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడితో కూడిన 8 రైల్వే మల్టీ ట్రాకింగ్ ప్రాజెక్టులను ఆమోదించింది. అంతర్జాతీయ వాణిజ్యంలో మహిళా పారిశ్రామికవేత్తలకు అవకాశాలను విస్తరించడానికి కలిసి పనిచేయాలని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ బ్రిక్స్ దేశాలకు పిలుపునిచ్చారు. దేశాభివృద్దిలో నూతన ఆవిష్కరణలు, పరిశోధనలు, సాంకేతికత దోహదపడుతున్నాయని కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. ఒడిశాలో ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంటూ భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. కేంద్ర ప్రభుత్వం 20,800 కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడితో కూడిన 8 రైల్వే మల్టీ ట్రాకింగ్ ప్రాజెక్టులను ఆమోదించింది. కీలక మార్గాల్లో లైన్ సామర్థ్యాన్ని పెంచడానికి, నిర్వహణ సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి, రద్దీని తగ్గించడానికి ఈ ప్రాజెక్టులు దోహదపడతాయి. మంత్రివర్గ సమావేశానంతరం సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ మీడియాతో మాట్లాడుతూ 10,783 కోట్ల రూపాయలకు పైగా వ్యయంతో కూడిన 3 ప్రాజెక్టులు పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, ఒడిశా, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లోని 14 జిల్లాలను అనుసంధానం చేస్తాయని, దీని ద్వారా రైల్వే నెట్వర్క్కు దాదాపు 656 కిలోమీటర్లు అదనంగా చేకూరుతుందని తెలిపారు. ఇవి 2029-30 నాటికి పూర్తయ్యేలా ప్రణాళికలు రూపొందించారు. దాదాపు 10,021 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టే మిగతా 5 ప్రాజెక్టులు తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లోని 17 జిల్లాలను సుమారు 540 కిలోమీటర్లను అనుసంధానిస్తాయి. ఈ ప్రాజెక్టులు సుమారు 52 లక్షల జనాభా కలిగిన 2,100 గ్రామీణ ప్రాంతాలకు మెరుగైన సౌకర్యాలు అందిస్తాయి. సుమారు 11,000 కిలోమీటర్ల పరిధిలోని మొత్తం 7 అధిక సాంద్రత కలిగిన రైల్వే కారిడార్లను 4 లేన్లుగా మార్చాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు.
1: रेलवे की मॉडर्नाइजेशन का जो काम पिछले 12 वर्षों में चल रहा है उसमें माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी के कंप्लीट ओवरहॉलिंग जो रेलवे की हो रही है, कंप्लीट मॉडर्नाइजेशन हो रहा है उसके प्रोजेक्ट्स है. दिल्ली से मुंबई, मुंबई से चेन्नई, चेन्नई से कोलकाता, कोलकाता से वापस मुंबई, ये हो गया गोल्डन क्वाड्रिलेटरल. 7 हाई डेंसिटी कॉरिडोर्स हैं, उन कॉरिडोर्स की 4 लाइनिंग का काम चल रहा है. तो करीब करीब

0: 1000 किलोमीटर ऐसे हैं जो ऑलरेडी फोर लाइनिंग हो चुके हैं.
1: రైల్వే మల్టీ ట్రాకింగ్ ప్రాజెక్టులపై కేబినెట్ తీసుకున్న నిర్ణయాలు ప్రయాణికుల రాకపోకలను వేగవంతం చేస్తాయని, బలమైన అనుసంధానతను, అదనపు సరుకు రవాణా సామర్థ్యాన్ని చేకూరుస్తాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టులు లక్షలాది మందికి ప్రయోజనం చేకూరుస్తాయని ఆయన అన్నారు. ఛత్తీస్గఢ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్లో రైల్వే నెట్వర్క్ ను విస్తరించి అనుసంధానతను మెరుగుపరుస్తాయని కూడా ప్రధాని చెప్పారు. అంతర్జాతీయ వాణిజ్యంలో మహిళా పారిశ్రామికవేత్తలు, మహిళల నేతృత్వంలోని సంస్థలకు అవకాశాలను విస్తరించడానికి కలిసి పనిచేయాలని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ బ్రిక్స్ దేశాలకు పిలుపునిచ్చారు. న్యూఢిల్లీలో నిన్న జరిగిన బ్రిక్స్ డబ్ల్యూబీఏ ఉమెన్ లెడ్ డెవలప్మెంట్ సదస్సును ఉద్దేశించి ప్రసంగిస్తూ ఆయన, వ్యాపార నిబంధనలతో పాటు రుణాలు, మార్కెట్లను సులభంగా పొందే అవకాశం కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. ఆర్థిక, విద్య, నైపుణ్యాలు, మెరుగైన జీవన ప్రమాణాల ద్వారా మహిళలను దేశ అభివృద్దికి చోదక శక్తులుగా మార్చడమే లక్ష్యంగా భారత్ కృషి చేస్తోందని వాణిజ్య మంత్రి చెప్పారు. భారత్లో దాదాపు 30 కోట్ల మంది మహిళలు బ్యాంకు ఖాతాలు కలిగి ఉన్నారని, అలాగే ఎటువంటి క్రెడిట్ హిస్టరీ లేని వారితో సహా స్వయంగా పని ప్రారంభించాలనుకునే మహిళలకు ఎటువంటి పూచీకత్తు లేని రుణాలను అందజేస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు. మహిళల ఆర్థిక స్వావలంబనను, దేశాభివృద్దికి వారి క్రియాశీల భాగస్వామ్యాన్ని నిర్ధారించే లక్ష్యంతో లఖపతి దీదీ కింద 9 మిలియన్లకు పైగా స్వయం సహాయక సంఘాల్లో సుమారు 10 కోట్ల మంది గ్రామీణ మహిళలు సభ్యులుగా ఉన్నారని గోయల్ తెలిపారు. నకిలీ, నాణ్యత లేని విత్తనాల వల్ల రైతులు నష్టపోకుండా ప్రభుత్వం నూతన విత్తన చట్టాన్ని ప్రవేశపెట్టడానికి సిద్దమవుతోంది. ఈ నేపథ్యంలో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ న్యూఢిల్లీలో దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ రైతు సంఘాల సీనియర్ నేతలతో ఒక ఉన్నత స్థాయి సంప్రదింపుల సమావేశం నిర్వహిస్తారు. సుసంపన్నమైన ఆత్మ నిర్భర్ కింద రైతు కుటుంబాలను సాకారం చేసే ప్రభుత్వ ప్రయత్నాల్లో భాగంగా ఈ ప్రతిపాదిత చట్టం రూపొందించబడుతోందని వ్యవసాయ, రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలిపింది. రైతుల క్షేత్రస్థాయి అనుభవాలు, సలహాలు, ఆందోళనలను నేరుగా ఈ ముసాయిదా విత్తన చట్టంలో పొందుపరచడమే ఈ సంప్రదింపుల లక్ష్యమని పేర్కొంది. నకిలీ, కల్తీ లేదా నాణ్యత లేని విత్తనాల విక్రయాలకు పాల్పడే కంపెనీలు, వ్యాపారులపై భారీ జరిమానాలు, కారాగార శిక్షతో సహా కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకునే విధంగా ఈ కొత్త ప్రతిపాదిత విత్తన చట్టం ఉంటుందని మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. దేశాభివృద్దిలో నూతన ఆవిష్కరణలు, పరిశోధనలు, సాంకేతికత, వ్యవస్థాపకతకు దోహదపడుతున్నాయని కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. న్యూఢిల్లీలో భారత్ ఇన్నోవేట్స్ 2026 స్మారక ప్రచురణ ఆవిష్కరణ కార్యక్రమంలో ఆయన ప్రసంగిస్తూ, ఈ ఏడాది జూన్ 14 నుండి 16 వరకు ఫ్రాన్స్లోని నేస్ నగరంలో భారత్ ఫ్రాన్స్ ఇన్నోవేషన్ ఇయర్ ఆధ్వర్యంలో జరిగిన మొట్టమొదటి భారత్ ఇన్నోవేట్స్ సదస్సుకు సంబంధించిన వివరాలను నమోదు చేసినట్టు చెప్పారు. భారత్ ఇన్నోవేట్స్ యువ ఆవిష్కర్తలను ప్రపంచస్థాయి అవకాశాలు, పరిశ్రమలు, నెట్వర్క్లతో అనుసంధానిస్తున్నాయని పేర్కొన్నారు. యువత ప్రతిభను అవకాశాలు, పరిశ్రమలు, ప్రపంచ నెట్వర్క్లతో అనుసంధానించినప్పుడు ఎటువంటి అద్భుతాలు సాధించవచ్చునో భారత్ ఇన్నోవేట్స్ నిరూపించిందని ఆయన తెలిపారు. సముద్ర భద్రత, సమృద్ధికి సురక్షితమైన సముద్ర మార్గాలు, నావిగేషన్ స్వేచ్ఛ, అంతర్జాతీయ చట్టాల పట్ల గౌరవం, అంతరాయాలు లేని సముద్ర వాణిజ్యం అత్యంత కీలకమని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. శ్రీలంకలోని కొలంబోలో ఉన్న ఆ దేశ రక్షణ మంత్రిత్వ శాఖను సందర్శించిన సందర్భంగా మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. సముద్ర సహకారానికి ప్రత్యేక ప్రాధాన్యతనిస్తూ దశాబ్దాలుగా కొనసాగుతున్న భారత్ శ్రీలంక రక్షణ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయవలసిన అవసరం ఎంతైనా ఉందని రాజ్నాథ్ సింగ్ చెప్పారు.
2: It is this spirit of interdependence that shaped India's

0: goes to Sri Lanka as a true Vishwa Mitra, a trusted global friend. For India and Sri Lanka, holistic maritime security and mutual prosperity are two sides of the same coin. Together, India and Sri Lanka are well positioned to serve as the closest partners in safeguarding peace, security and stability across the Indian Ocean region.
1: ఒడిశాలో ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంటూ భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. రానున్న 2-3 రోజుల్లో అస్సాం, మేఘాలయ, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపుర, పశ్చిమ బెంగాల్, బీహార్, జార్ఖండ్, ఛత్తీస్గఢ్, కేరళ, మాహే, ఉత్తరాఖండ్లలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ తెలిపింది. తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, పశ్చిమ బెంగాల్, సిక్కింలలో ఆదివారం వరకు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆ శాఖ పేర్కొంది. అండమాన్ నికోబార్ దీవులు, అరుణాచల్ ప్రదేశ్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్లలో కూడా ఇటువంటి వాతావరణ పరిస్థితులే ఉంటాయని తెలిపింది. కేంద్ర ప్రభుత్వం 20,800 కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడితో కూడిన 8 రైల్వే మల్టీ ట్రాకింగ్ ప్రాజెక్టులను ఆమోదించింది. అంతర్జాతీయ వాణిజ్యంలో మహిళా పారిశ్రామికవేత్తలకు అవకాశాలను విస్తరించడానికి కలిసి పనిచేయాలని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ బ్రిక్స్ దేశాలకు పిలుపునిచ్చారు. దేశాభివృద్దిలో నూతన ఆవిష్కరణలు, పరిశోధనలు, సాంకేతికత దోహదపడుతున్నాయని కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. ఒడిశాలో ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంటూ భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వింటారు.
2: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం 102.7 MHz పై శ్రోతలు మా ప్రభాత ప్రసారాలు వింటున్నారు. సమయం 7:15 అవుతోంది. శుభోదయం సింహపురి కార్యక్రమానికి స్వాగతం.

0: మీ ఇంజనీరింగ్ కళలకు సరైన గమ్యం విక్రమసింహపురి యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కాకుటూరు నెల్లూరు. నాక్ ఏ గ్రేడ్ కలిగిన యూనివర్సిటీలో సిఎస్ఇ ఏఎన్ఎంఎల్ ఏఎన్డిఎస్ ఈసీఈ బీటెక్ కోర్సులకు సెప్టెంబర్ 9 నుండి 12 వరకు చివరి దశ కౌన్సిలింగ్ జరుగుతుంది. విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్, హాస్టల్ మరియు బస్సు సౌకర్యం కలదు. కాల్ 9441373188. ఎంసెట్ కోడ్ BSUESF.
1: శుభోదయం సింహపురి కార్యక్రమంలో ముందుగా సింహపురి సమాచారం మీకు తెలియజేస్తుంది నరసింహ. నెల్లూరు జిల్లాలోని ప్రైవేట్ అన్ఎయిడెడ్ పాఠశాలల్లో చదువుతున్న అక్రిడిటేషన్ కలిగిన వర్కింగ్ జర్నలిస్టుల పిల్లలకు ఫీజుల్లో 50% రాయితీని కల్పించాలనే ఉత్తర్వులను కలెక్టర్ హిమాన్షు శుక్లా జారీ చేశారని డీఈఓ బాలాజీరావు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. వీటికి విరుద్ధంగా వ్యవహరించే పాఠశాల వివరాలను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి నిబంధనల మేరకు చర్యలు చేపట్టనున్నామని చెప్పారు. దరఖాస్తు ఫారాలను సంబంధిత అసోసియేషన్ల నుంచి పొందాలని కోరారు. ఫీజు రాయితీని పొందేందుకు గాను 2025-26 సంవత్సరానికి సంబంధించిన అగ్రిడిటేషన్ తల్లిదండ్రుల ఆధార్ కార్డులు, పేర్లు, విద్యార్థి ఆధార్ కార్డు జెరాక్స్ కాపీలు, విద్యార్థి పేరు, చదువుతున్న పాఠశాల, చిరునామా, తరగతి, అడ్మిషన్ నెంబర్ను దరఖాస్తుతో పాటు జత చేయాలని కోరారు. 1 నుంచి 5 తరగతి వరకు దరఖాస్తులపై ఎంఈఓ, 6 నుంచి 10 తరగతి వరకు డిప్యూటీ డీఈఓలు కౌంటర్ సంతకాలు చేయాలని సూచించారు. నెల్లూరు జిల్లాలోని

ద్వామ వ్యవసాయ గ్రామీణ నీటి సరఫరా పారిశుద్ధ్యం గృహ నిర్మాణ తదితర శాఖలతో సమీక్షించనున్నారని చెప్పారు. జిల్లాధికారులు జడ్పి సభ్యులు తప్పక హాజరు కావాలని కోరారు. ఆకాశవాణి సింహప్రి ఎఫ్ఎం కేంద్రం 102.7 మెగాహెర్ట్జ్ పై శ్రోతలు మా ప్రభాత ప్రసారాలలో భాగంగా ఇప్పుడు సింహప్రి సమాచారం వింటున్నారు. కండలేరు జలాశయంలో బుధవారం నాటికి 18.13 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు జలాశయం ఈఈ గజేందర్ రెడ్డి తెలిపారు. కండలేరు నుంచి సత్యసాయి గంగ కాలువకు 800, లో లెవెల్ కాలువకు 50, పిన్నేరు కాలువకు 5, మొదటి బ్రాంచ్ కాలువకు 50 క్యూసెక్ల నీటిని విడుదల చేస్తున్నట్టు వెల్లడించారు. శ్రోతలు సింహపురి సమాచారం వింటున్నారు. రాష్ట్ర స్థాయి సబ్ జూనియర్ పోటీలకు గురుకుల విద్యార్థులు చిల్లకూరు మండలం స్థానిక డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలకు చెందిన ఇద్దరు విద్యార్థులు రాష్ట్ర స్థాయి సబ్ జూనియర్ సాఫ్ట్ బాల్ పోటీలకు ఎంపికైనట్లు బుధవారం ప్రిన్సిపల్ రమేష్ తెలిపారు. పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న కల్లూరి హన్వంత్ కంబాల ప్రశాంతులు సాఫ్ట్ బాల్ పోటీల్లో నెల్లూరు జిల్లా జట్టుకు ఎంపికయ్యారని, వీరు జిల్లా జట్టులో అత్యుత్తమ ప్రతిభ కనపరచడంతో 11, 12, 13వ తేదీల్లో విజయనగరం జిల్లాలోని బొబ్బిలిలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొనే అవకాశం వచ్చిందన్నారు. చక్కని ప్రతిభ కనపరిచే వారికి ప్రోత్సహించడంలో భాగంగా వారికి అవసరమైన ఖర్చులను అందించి రాష్ట్ర జాతీయ స్థాయి పోటీలకు పంపుతున్నామని ప్రిన్సిపాల్ తెలిపారు. ఈ సందర్భంగా పిడి శ్రీ రమేష్తో పాటు పిఈటి రాజేంద్రుల కృషిని ఆయన అభినందించారు. శ్రోతలు ఇప్పటివరకు శుభోదయం సింహప్రి కార్యక్రమంలో సింహప్రి సమాచారం విన్నారు.

0: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన ఇది మన ప్రధాని మోదీ సంకల్పం.
1: యోజన ఉన్న నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే ఆప్ అప్నా బుఢాపా విత్ గౌరవ్ కే సాథ్ విదా సకో.
0: ఇప్పటి వరకు ఈ యోజనలో 9,50,00,000కు పైగా లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారీ అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంక్ బ్రాంచ్ ను సంప్రదించండి.
2: మీ ఇంజనీరింగ్ కళలకు సరైన గమ్యం విక్రమసింహపురి యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కాకుటూరు నెల్లూరు. నాక్ ఏ గ్రేడ్ కలిగిన యూనివర్సిటీలో సిఎస్ఈ ఏఎన్ఎంఎల్ ఏఎన్డిఎస్ ఈసీఈ బీటెక్ కోర్సులకు సెప్టెంబర్ 9 నుండి 12 వరకు చివరి దశ కౌన్సిలింగ్ జరుగుతుంది. విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్, హాస్టల్ మరియు బస్సు సౌకర్యం కలదు. కాల్ 9441373188 ఎంసెట్ కోడ్ VSUESF.
3: శ్రోతలు శుభోదయం, సింహపురి కార్యక్రమం వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు ఆత్మహత్య నివారణపై అవగాహన ఈ అంశం గురించి పార్వతీ కశ్యప్ గారితో పరిచయ కార్యక్రమం వింటారు.
4: ఓడిపోవడం తప్పు కాదు, విజయానికి అది ఓ మెట్టు అనేది మర్చిపోయి ఆర్థిక, వ్యక్తిగత, మానసిక ఇలా కారణాలేమైనా సరే ఎంతో మంది ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఈ ఆత్మహత్యల నివారణపై అవగాహన కల్పించేందుకు ఆత్మహత్యల కారణం, నివారణ వంటి అంశాలపై మాట్లాడడానికి మనతో ఉన్నారు ప్రముఖ క్లినికల్ సైకాలజిస్ట్ శ్రీమతి పార్వతీ కశ్యప్ గారు. వీరిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే మేడం.
5: థ్యాంక్ యూ మేడం, మీరు నాకు ఈ అవకాశం ఇచ్చారు. మాట్లాడితే నా వల్ల మోటివేట్ అయ్యి బాగా ఆలోచించి పిల్లలు డెసిషన్ తీసుకునే ముందర 2 నిమిషాలు ఆలోచిస్తే చాలా లైఫ్ సేవ్ అవుతాయి. లైఫ్ కమ్స్ ఓన్లీ వన్స్ అండ్ యూ హావ్ టు మేక్ యూజ్ ఆఫ్ ఇట్, సో డోంట్ కిల్ యువర్ సెల్ఫ్.
4: వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నివేదికల ప్రకారం ప్రతి సంవత్సరం దాదాపు 7 లక్షల మంది ఆత్మహత్యలకు పూనుకుంటున్నారు అనేది ఆ సర్వే తెలియజేస్తుంది. ఇవి ఇలా ఇంతగా పెరిగిపోవడానికి కారణం ఏంటంటారండి?
5: మెంటల్ హెల్త్ ఇష్యూస్ అండి. అంటే డిప్రెషన్ అనగా, యాంగ్జైటీ అనగా, బైపోలార్ డిజార్డర్ అనగా, ఇలాంటివన్నీ కూడా సూసైడ్ కి రిలేట్ చేస్తే, స్పెషలీ అడాలసెంట్స్. అడాలసెంట్స్ అంటే 10 ఏళ్ల నుండి 18 ఏళ్ల వయసు మధ్యలో ఉన్న వాళ్ళని అడాలసెంట్స్ అంటారు. ఆ టైంలో వాళ్లలో హార్మోనల్ చేంజెస్ వస్తాయి. ఆ టైంలో వాళ్ళకి బాడీలోని చేంజెస్ వస్తాయి, మెంటలీ చేంజెస్ వస్తాయి. ఈ మధ్యలోని పేరెంట్స్ తాలూకు ప్రెషర్, స్కూల్ తాలూకు ప్రెషర్, సొసైటీ తాలూకు ప్రెషర్ ఇవి చాలా ఎక్కువగా ఉన్నాయి. సో వీ నీడ్ టు అడ్రస్ ఇట్. సో అడాలసెంట్స్ లోని ఈ మెంటల్ హెల్త్ ఇష్యూస్ చాలా వస్తాయి. రెండో పాయింట్

ఏంటి అంటే సోషల్ ఐసోలేషన్ అంటారండి, అంటే సామాజిక ఒంటరితనం అంటారు తెలుగులో. అంటే ఐసోలేట్ అవడం, ఏ మనిషి అయినా ఒక దగ్గర ఒక మూల కూర్చున్నాడు అంటే వాడిలో ఇంకేమి పని ఉండదో ఆలోచన మొదలెడతాడు. ఎందుకు వస్తుంది ఐసోలేషన్? ఎందుకంటే వాళ్ళకి ఫ్రెండ్ సర్కిల్లో ఇన్సల్ట్ అవడమో, లేకపోతే వాళ్ళు కోపప్ చేయలేకపోవడమో, వాళ్ళ స్టాండర్డ్ కి లేకపోవడమో. తర్వాత పేరెంట్స్ తో ఎందుకు వస్తుంది అంటే వాళ్ళ పేరెంట్స్ మదర్ అండ్ ఫాదర్ బోత్ వర్కింగ్ కదా, బయటకు వెళ్ళిపోవచ్చు. ప్రెషర్ ఎన్నో వైపులా వస్తూ ఉంటుంది అనమాట వాడి పర్సనాలిటీ గురించి. అది ఎందుకంటే ఈ పీరియడ్ లో ఇందులో వాళ్ళు ఐడెంటిటీ వాళ్ళు తెలుసుకుందాం అని అనుకుంటారు. అలాంటి టైంలో వాళ్ళని మనం చూడకుండా మనం లోన్లీగా ఉంచేస్తే ఎన్నో థాట్స్, ఆ థాట్స్ లో ఇలాంటి థాట్స్ డెఫినెట్ గా వస్తాయి. ఎందుకంటే దే హ్యావ్ సమ్ డౌట్స్, యు ఆర్ నాట్ క్లారిఫైయింగ్ దెమ్. అది సంగతి లోన్లీనెస్. తర్వాత ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అండి. సో ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ మనం ఏం చూస్తాం అంటే డొమెస్టిక్ వైలెన్స్ అండి. హస్బెండ్ అండ్ వైఫ్ లో తగువులు వస్తారు. వాళ్ళు ఆలోచించుకోవట్లేదు, నేనేం మాట్లాడుతున్నా, నువ్వేం మాట్లాడుతున్నావా, లేకపోతే నేను నీకు కౌంటర్ ఇస్తానా, నువ్వు నాకు కౌంటర్ ఇస్తావు అని ఆర్గ్యుమెంట్ లోనే ఉంటారు. కానీ ఆ మధ్యలో ఒక పిల్లడు ఉన్నాడు, వాడు ఏంటంటే మట్టి ముద్దలాంటి వాడు. మనం ఎలా మోల్డ్ చేస్తే వాడు అలా మోల్డ్ అవుతాడు. వాడు మీ తాలూకు ఈ వైలెన్స్ వల్ల వాడు మోల్డ్ అయిపోతున్నాడు అంటే వాడి తాలూకు పర్సనాలిటీ ఎలా ఉంటుందో అని ఆలోచించండి. తర్వాత నెగ్లెక్ట్ అబ్యూజ్. నెగ్లెక్ట్ అబ్యూజ్ అంటే ఏంటి తెలిసిన, నువ్వు నెగ్లెక్ట్ చేసి నువ్వేం మాట్లాడకపోవడం వల్ల ఆ పిల్లడు అది ఇన్సల్ట్ ఫీల్ అవుతున్నాడు, నన్ను ఎందుకు అలా వదిలేశారు అనేసి. అంతలా నెగ్లెక్ట్ చేస్తూ ఉంటే అంటే నా అవసరం లేదు కదా, నేను పోతే బెటర్ అని అనిపిస్తూ ఉంటుంది. తర్వాత ఇంకో పాయింట్ ఏంటంటే అన్రిజాల్వ్డ్ కాన్ఫ్లిక్ట్స్. ఎన్నో సమస్యలు ఉంటాయి, బుర్రలో తిరుగుతూ ఉంటాయి, దానికి సొల్యూషన్ దొరకకపోయినా కూడా ఇంతే కబోస్ లైఫ్ అనుకుని వాళ్ళు సూసైడ్ చేసుకుందుకి ఆలోచిస్తారు. హస్బెండ్ అండ్ వైఫ్ దెబ్బలాడుకొని వాళ్ళు ఏం చేశారు, మన దగ్గర డబ్బులు లేవు, ఎలాగంటే ఆ పిల్లడు అయ్యో మా అమ్మకి నా దగ్గర డబ్బులు లేవా అని వాళ్ళు ఇంకా ఇద్దరు ఫ్రెండ్స్ తో అలాంటి వాళ్ళని తీసుకొని ట్రాక్ మీద వెళ్ళిపోయారండి. క్లాస్ 8 పిల్లలు వాళ్ళు. ఇప్పుడు ఏమంటారంటే మా అమ్మ నాన్నకి బర్డెన్ తగ్గించేద్దాం పదాన లెక్కలో వెళ్ళిపోయారు. పేరెంటింగ్ లో కూడా మనం ఎంత ఫిల్టర్ చేసి వాళ్ళ దగ్గర మాట్లాడాలో తెలియకుండా మీ ఇష్టం వచ్చినట్లు మీ గురించి మీ ఈగో క్లాషెస్ వల్ల పిల్లలు చచ్చిపోతున్నారు అన్న సంగతి మీరు అర్థం చేసుకోవాలి. దట్ ఈస్ కాల్డ్ ద ఫ్యామిలీ ప్రాబ్లమ్స్. ఎంతసేపు వాళ్ళ తాలూకు వాదన మీదే చూసుకుంటున్నారు, కానీ నేను పేరెంట్స్ అడ్రస్ చేస్తూ ఈ పాయింట్ చెప్తున్నాను, వాళ్ళు పిల్లలు ఎదురకుండా వాదించుకోకండి. మీ దగ్గర బోల్డ్ టైం ఉంది, కావలసిన మీరు ఒంటరిగా వాదించుకోండి, స్కూల్ కలిపిన తర్వాత వాదించుకోండి, పిల్లలు ఎదురకుండా. పిల్లలకు మటుకు ఇన్ఫర్మేషన్ రాకూడదు. తర్వాత నాలుగో పాయింట్ ఏంటంటే బులింగ్ అండ్ పియర్ ప్రెషర్ చాలా ఎక్కువ ఉందండి. అవి అవేంటంటే సైబర్ బులింగ్ అంటారు దాన్ని. ఫోన్ లో కూడా బులింగ్ చేయడం, లేకపోతే నీ ఇన్స్టాగ్రామ్ లోనో ఫేస్బుక్ లోనో ఏవో కమెంట్స్ రాయడం, లేకపోతే ఫిజికలీ బులింగ్ చేయడం, అవి కూడా జరుగుతూ ఉంటాయి. అవి ఎలాగంటే మనకి జనరల్ గా స్కూల్స్ లోనో కాలేజెస్ లోనో వర్క్ ప్లేస్ లోనో ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. బాసెస్ ఉన్నారు అంటే వాళ్ళు ఎంతసేపు వాళ్ళు పని అవ్వాలని ఎలాగ పాజిటివ్ గా మోటివేట్ చేస్తారో ఆలోచిస్తారు, వెల్ అండ్ గుడ్, హ్యాట్స్ ఆఫ్. కానీ ఎలాగ మనం నెగిటివ్ గా మోటివేట్ చేస్తే ఫాస్ట్ గా వీళ్ళు మోటివేటర్ అవుతారని వాళ్ళని దే స్టార్ట్ ఇన్సల్టింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఆల్. అంటే ఇక్కడ చెప్పొచ్చేది ఏంటి అంటే అందరు ఎదురకుండా ఎప్పుడు కూడా మనం దెబ్బలాడకూడదు, అందరు ఎదురకుండా వాళ్ళని వెటకారం చేయకూడదు. అలా చేసినప్పుడు వాళ్ళలో డిప్రెషన్ వచ్చి వాళ్ళ లేబులింగ్ కింద తీసుకొని నేను ఇలాగే ఉన్నాను కాబట్టి నేను ఎందుకు కూడా పనికిరాను నేను అని ఒక పనికిరాని సిస్టమ్ కి వెళ్ళిపోయి నా ద ఓన్లీ ఆల్టర్నేటివ్ ఫర్ దట్ ఏమిటని ఆలోచించగానే ఉంటే కదా ప్రాబ్లమ్స్ పోతే బెటర్ అనుకుంటారు. అలాగే అకాడమిక్ ప్రెషర్ అండి. అది ఎలాగంటే ముందు చెప్తారు ఈ కోర్సులు ఉన్నా ఈ టైంలో చదవాలి, 18 గంటలకు వెళ్ళిపోతారు, రాత్రి 9 గంటలకు వస్తారు. ఏమన్నా అంటే మేము కోచింగ్ పంపించాం మా పిల్లలకని. ఎంతసేపు ఇంట్లో ఉంటున్నారు, ఎంతసేపు బయట ఉంటున్నారు? పోనీ ఉంటే పోనీ వాళ్ళలో ఏమైనా గేమ్స్ కానీ ఏమైనా సరదాగా ఉంటున్నాయా? ఆ అకాడమిక్ ప్రెషర్ ఏమిటి అంటే పేరెంట్స్ ఏంటి ఎక్స్పెక్ట్ చేస్తారు, హైయెస్ట్ మార్క్స్ రావాలి, వీడు డాక్టర్ అవ్వాలి, వీడు ఇంజనీర్ అవ్వాలని. వీడు హ్యూమన్ బీయింగ్ గా బతికి ఉండాలన్న విషయం వాళ్ళు ఎందుకు ఆలోచించడం లేదు? తర్వాత అక్కడ అకాడమిక్ ప్రెషర్స్ ఏంటి అంటే ఇక్కడ నీకు మంచి మార్క్స్ వస్తే బాబు ఈ సెక్షన్ లో ఉంటావు, లేకపోతే నువ్వు ఆ సెక్షన్ లో ఉంటావు, డి సెక్షన్ లో వేయగానే వాడు డిగ్రేడ్ అయిపోతాడు, డితో డిప్రెషన్ కూడా వచ్చేస్తుంది, అన్ని డీలేనమాట వాడికి. సో హీ విల్ థింక్ హీఈస్ అ వేస్ట్ అండ్ దెన్ హీ ఫీల్స్ ఇన్సల్టెడ్ దట్ హీఈస్ బీన్ షిఫ్టెడ్ ఫ్రమ్ సెక్షన్ ఏ టు సెక్షన్ డి. అందులోని వాడు డిప్రెస్ అయిపోయి మరి ఇంకా అసలు ఇంకేమీ పట్టించుకోకుండా హీ విల్ కొలాప్స్. తర్వాత సబ్స్టెన్స్ అబ్యూజ్ అండి. ఇది ఒకటి నేను చాలా చూశాను. నా దగ్గర క్లయింట్స్ వస్తూ ఉంటారు, వాళ్ళలోని ఒక షార్ప్నెస్ ఆఫ్ ద బ్రెయిన్ పోయి వాళ్ళ జడ్జ్మెంట్ అన్నది వాళ్ళకి రాదు. అంటే వాళ్ళు ప్రాపర్ గా జడ్జింగ్ చేయలేరు, వాళ్ళ ఫీలింగ్స్ ని వాళ్ళు కంట్రోల్ చేసుకోలేక అల్టిమేట్లీ వాళ్ళు ఏమనుకుంటారు అంటే డిప్రెస్ అయ్యి నేనేమిటి ఇలా అయిపోతున్నాను అనేసి రాను రోజు రోజుకి ఆల్కహాలిజం డ్రగ్ అడిక్షన్ లోకి వచ్చేసి ఇంకొంచెం వాళ్ళు నెగటివ్ గా ఆలోచిస్తున్నారు కనుక హోప్లెస్నెస్ కి వెళ్ళిపోయి వాళ్ళ థాట్స్ అలా మారిపోయి ఏమిటి చేయాలి, ఏంటి ఫ్యూచర్ నాకేమీ లేదని ఫీలింగ్ వెరీ సాడ్ అనుకుని అక్కడ నుండి వాళ్ళ బిహేవియర్ మారిపోతుంది. ఎలాగ ఎవరితో కలవను, నాకెవరు అక్కర్లేదు, నేను నాకేమి పని లేదు, ఇక్కడ

0: నేను లేకపోతేనే బాగుంటుంది, నేను ఉంటే మా అమ్మ నాన్నకి కూడా ఇన్సల్ట్ అన్న లెక్కలో వాళ్ళు సూసైడ్ చేసుకుంటారు. ఇంకో పాయింట్ అండి, ట్రామా అండ్ అబ్యూస్. ఈ సూసైడ్ కారణం ఈ ట్రామా అండ్ అబ్యూస్. ట్రామా అంటే ఏంటంటే సడన్ గా ఏదో జరుగుతుంది, అది మర్చిపోలేదు అనమాట. అది దానివల్ల ఆ భయం అలా ఉండిపోతుంది పర్మనెంట్లీ. సడన్ గా ఆ పిల్ల ఎక్కడికో బయటకు వెళ్ళింది అనుకోండి, ఒకడేమో వచ్చి రేప్ చేయడానికి ట్రై చేశాడో లేకపోతే ఇంకేదో చేయడానికి ట్రై చేశాడో, అతను సమ్హౌ షీ సేవ్స్ హర్సెల్ఫ్, షీ కమ్స్ హోమ్. అక్కడ తర్వాత ఆ అమ్మాయి మర్చిపోగలదా? అది మర్చిపోలేక అదే గుర్తుకొస్తూ ఉంటుంది. అలాగేనా అవ్వచ్చు, దాని మీద ఇంకా ఫిజికల్ అబ్యూస్ కూడా అలాగే జరుగుతూ ఉంటాయి అనమాట. దీనివల్ల వీళ్ళు ఏం చేస్తారంటే, చాలా ఇన్సెక్యూరిటీగా ఉంది, నేను నన్ను సేవ్ చేసుకోలేను, ఇలాంటి వాళ్ళు వేస్ట్ అనిపిస్తూ ఉంటుంది. దానివల్ల కూడా థాట్స్ వస్తాయి, సూసైడల్ థాట్స్ కూడా. ఎలాంటి థాట్స్ వస్తాయి? మామూలు సాఫీగా వచ్చిన థాట్స్ కమిన్ గ్యాలపింగ్ థాట్స్. గుర్రం ఎలాగైతే పరిగెడుతుందో అంత ఫాస్ట్ గా వస్తాయి. డెసిషన్ మేకింగ్ వాళ్ళు తీసుకోలేరు, ఎందుకంటే చెప్పాను కదా ఆల్కహాల్ ఇంకేవో అడిక్షన్స్ ఉంటాయి. దాంట్లో వీళ్ళు ఇదే డెసిషన్ ని కరెక్ట్ అనుకుని దీని ప్రకారం దీని మీద ఫర్దర్ ఆలోచిస్తారు, ఎవరితో కూడా మాట్లాడరు. అది కూడా దట్ విల్ లీడ్ టు పర్సీవ్డ్ సొల్యూషన్ ఏమిటి అంటే, ఎవరైనా సూసైడ్ చేసుకోవడమే బెటర్ అనేసి. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ మీకు ఇంకో విషయం చెప్తాను చూడండి, ల్యాక్ ఆఫ్ యాక్సెస్ టు మెంటల్ హెల్త్ సర్వీసెస్. నా దగ్గరికి ఎంతమంది వస్తున్నారు కౌన్సిలింగ్ మీకు చెప్తాను, ఐఎమ్ సైకాలజిస్ట్, కౌన్సిలింగ్ చాలా మంది రావాలి ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చి. ఎందుకు రారు తెలుసునండి? అది కూడా పొగలు రారు 7:30 టైంలో వచ్చి ఏమిటి, నేనేమో వచ్చి మేడం దగ్గర కౌన్సిలింగ్ వెళ్తున్నానన్న సంగతి ఎవరికి కనిపించకూడదు. అలాంటి టాబులు ఉంటే కష్టం కదండి. ముందు మేనేజ్ చేయడానికి ట్రై చేస్తారు, మనం పరువు పోతుంది, మనం అక్కడికి వెళ్తే మనం పిచ్చివాడు అనుకుంటాను రారు. అది కాకుండా మన దగ్గర ఇప్పుడు ఈ కండిషన్ లోని మీరు చెప్పారు కదా 7 lakhs పర్ ఇయర్ అని మీరు అంటున్నారు కదా, 7 lakhs పర్ ఇయర్ సూసైడ్స్ ఉన్నప్పుడు ఆ ప్రకారం మెంటల్ హెల్త్ సర్వీసెస్ కూడా అంత ఆ రేషియోలో ఉండాలి కదా. మనం ఎంతసేపు సూసైడ్ గురించే మాట్లాడుతున్నాం, కానీ ఈ సంవత్సరం దీంట్లో మటుకు మనం ఈ పాయింట్ ఏం యాడ్ చేయాలండి, ప్రతి వాళ్ళకి కూడా ఈ సర్వీస్ దొరికేటట్టు మనం చెయ్యాలి. అంటే ఎలాగా అంటే, వాళ్ళకి యాక్సెసిబుల్ గా స్కూల్స్ లో కానీ కాలేజెస్ లో కానీ ఇంట్లో కానీ ఎక్కడైనా ఏ న్యూస్ వచ్చినా వీళ్ళందరూ ఒక గ్రూప్ లో ఒక టీమ్ లో వెళ్ళి దే షుడ్ హెల్ప్ దెమ్. వాళ్ళలో కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయాలి. ఇంటి ఎన్వైరన్మెంట్ కానీ, ఆఫీస్ ఎన్వైరన్మెంట్ కానీ, స్కూల్ ఎన్వైరన్మెంట్ లో కానీ చేంజెస్ తీసుకురావడం చేయాలి. దానివల్ల చాలా మటుకు సక్సెస్ అవుతుందని నా ఫీలింగ్ అండి.
1: ఓకే మేడం, ఉమ్మడి కుటుంబాలు తగ్గిపోయి న్యూక్లియర్ ఫ్యామిలీస్ పెరిగిపోవడం వల్ల కానీ, లేదంటే తల్లిదండ్రులు క్వాలిటీ టైం ఇవ్వలేకపోవడం పిల్లలకి, వీటి వల్ల కూడా పెరుగుతున్నాయనే ఉన్నాయండి ఆత్మహత్యలు?
0: అవునండి. ఏంటంటే, ముందు నుండి పెంచిన దగ్గర నుండి తల్లి తోడుగా ఉంటుంది, తండ్రి కూడా ఉంటాడు. అది ఎక్కడి దాకా అలవాటు అవుతుంది? క్లాస్ 8 దాకా అలవాటు అవుతుంది. ఆ తర్వాత వీళ్ళు ఎందో క్లాస్కి వచ్చేసావు కదమ్మా, నువ్వు ఇంకా పెద్దవాడు అయిపోయావు, లేకపోతే పెద్దదాన్ని అయిపోయావు, నీ మటుకు నువ్వు అన్ని డీల్ చేసుకో అని చెప్పేసి పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయారు కనుక మనం కొంచెం చారబడొచ్చిన లెక్కలు వీళ్ళు కూర్చుంటారు. వీళ్ళు ఏంటంటే, ఇన్నాళ్ళు వాళ్ళ ఆఫీస్కి వెళ్ళిపోయినా వాళ్ళు న్యూక్లియర్ ఫ్యామిలీస్, వాళ్ళకి ఎవరు లేరు ఇంక అక్కడ, హస్బెండ్ అండ్ వైఫ్ అండ్ చిల్డ్రన్ అనమాట. ఆ చిల్డ్రన్ కూడా ఇవాళ రేపు సింగిల్ చైల్డ్, ఇంకా అక్కడ వాళ్ళకి ఇంకా బ్రదర్ సిస్టర్ లేదు. ఉంటే పోనీ, వెళ్ళిపోయినా పర్వాలేదు, వీళ్ళు మాట్లాడుకుంటారు, ఎలాగోలా తెలుస్తాయి. అలా లేదు, ఒక్కడే సింగిల్ చైల్డ్. వాళ్ళిద్దరు సరేలే, మనం ఇంకా ఇప్పుడు మన పిల్లల గురించి ఆర్జించాలి కదా, 8th class వచ్చేసాడు, మనం చాలా బిజీ అయిపోదాం, మనం బోల్డ్ అంత సంపాదిద్దాం, దీంతో మనం మంచి మంచి ప్లేసెస్ పంపిద్దాం, రెప్యూటెడ్ కాలేజెస్ పంపిద్దాం, అక్కడ వీళ్ళు చదువుకుంటారు కనుక నాన్న నువ్వు శుభ్రంగా చదువుకో 12th class దాకా, ఆ తర్వాత నువ్వు వెళ్ళాలి హాస్టల్కి అది చెప్పి, నువ్వు ఎలాగో మేనేజ్ అవ్వాలి, ఇక్కడ అన్నం అవి పెట్టేశాను, ఇక్కడ ఇది పెట్టేశాను, నేను డాడీ ఏమో 10:00 వస్తాడు, నేనేమో 9:00 వస్తాను, షిఫ్ట్ సిస్టమ్స్ అవి ఉన్నాయి కదా, నువ్వు పెద్దవాడు అయిపోయావు కదా, నీ ఫ్రీ టైంలో ఏదో నువ్వు చూసుకో అని చెప్తాను. ఈ టైంలో ఎడ్యుకేషన్ ప్రెషర్ ఉండొచ్చు, బుల్లింగ్ ప్రెషర్ ఉండొచ్చు, లేకపోతే వాళ్ళ పర్సనాలిటీ మీద కానీ ఆ డౌట్స్ ఏవైనా వస్తే వాళ్ళలో బోల్డ్ అండ్ డౌట్స్ ఉంటాయి. ఆడపిల్లలకు తల్లి దగ్గర నుండి, ఆ మగపిల్లడికి ఏమో వచ్చి తండ్రి దగ్గర నుండి బోల్డ్ అండ్ క్లారిఫికేషన్స్ కావాలి. అవి దొరకక వాళ్ళు ఫ్రెండ్స్ మధ్యలో అడుగుతారు, ఫ్రెండ్స్ మధ్యలో వాళ్ళకే తెలియదు వీళ్ళని చెప్తారు, అలా అని మళ్ళీ ఈ మొబైల్ గిబాయిల్ స్క్రాల్ చేసి ఇవన్నీ చేసి ఇది ఏదో అబ్నార్మాలిటీ, ఎవరిని అడగలేక నేను ఏదో సిక్ గా ఉన్నాను, నేను నార్మల్ గా లేను కనుకోని అనుకుని డిప్రెషన్ లోకి రావచ్చు. అది కాకుండా ఇంట్లో ఒక్కడే ఉన్న తర్వాత ఎవరూ లేకపోతే, ఎవరితో మాట్లాడపోతే, మీరే ఆలోచించండి. ఇప్పుడు చుట్టుపక్కల జరుగుతున్న వాటన్నిటికీ ఓవర్ థింకింగ్ చేస్తాడనమాట. ఆ ఓవర్ థింకింగ్ వల్ల వాళ్ళ అమ్మ బాబాయ్ ఫ్యూచర్ ఇలా ఉంటుందా, నాకొద్దు బాబు దట్ ఈస్ ద కాజ్ ఆఫ్ సూసైడ్.
1: ఓకే, అలాగే ఇప్పుడు ఒక ఇంట్లో ఎవరైనా కావచ్చు ఆత్మహత్య పాల్పడే ఆలోచనలు కలిగి ఉన్నారు అని మనం తెలుసుకోవాలంటే ఏమైనా సంకేతాలు ఉంటాయా అండి?
0: వాట్ ఎ బ్యూటిఫుల్ క్వశ్చన్ అండి. సంకేతాలు అయితే మనం అబ్జర్వ్

చెయ్యాలి. ఎలాంటి చేంజెస్ వస్తాయంటే, ఇది నేను అందరికీ అడ్రస్ చేసి చెప్తున్నాను, పేరెంట్స్ అవ్వనివ్వండి, టీచర్స్ అవ్వనివ్వండి, ఫ్రెండ్స్ అవ్వనివ్వండి, సొసైటీ అవ్వనివ్వండి, వీళ్ళలో మనం ఆ సింప్టమ్స్ అబ్జర్వ్ చేయడం అన్నది చాలా ఇంపార్టెంట్. ఆ సింప్టమ్స్ ఏమిటి అంటే, ఇర్రెస్పాన్సిబుల్ గా ఉండడం, ఖాతరు లేకుండా ఉండడం. మీ పిల్లల్లో ఇవి ఉన్నాయా క్వశ్చన్ చేసుకోండి. తర్వాత డిటాచ్డ్ బిహేవియర్, ఏదైనా ఒక పని చేయమంటే కేర్లెస్ గా అక్కడ పడేయడం, బట్టలు ఇప్పేసి అక్కడ పడేయడం, పుస్తకాలు అక్కడ పడేయడం, ఏమలా వెళ్ళకిలా పడుకోవడం, ఏదో ఆలోచిస్తూ ఉండడం తన వాళ్ళ దగ్గర. ఇంకొకటి కూడా చాలా ఇంపార్టెంట్ సింప్టమ్ అని, వాళ్ళు చాలా వాల్యుబుల్ గా చిన్నప్పటి నుండి కొన్ని కొన్ని ఐటమ్స్ వాళ్ళు దాచుకుంటాడు. సడన్ గా కానీ ఆ ఐటమ్స్ ఎవరికైనా దానం ఇచ్చేస్తున్నాడు అని మీరు అనుకున్నారు అనుకోండి, అది చూశారు అనుకోండి, మేక్ ఇట్ వెరీ ష్యూర్ దాట్ హీ డజంట్ వాంట్, వాళ్ళకి కావాల్సిన వస్తువు ఇవాళ అవ్వలేదు అక్కర్లేదు అనుకుంటే వాళ్ళని వాళ్ళు అక్కర్లేదు అనుకుంటున్నారు. డోంట్ యూ థింక్ ఇట్ ఈస్ అ సూసైడల్ టెండెన్సీ? అలాగే సాడ్నెస్ అనమాట, అలా కూర్చొని ఎందుకో ఏడుపు వస్తుంది మమ్మీ, నాకు అర్థం కావటం లేదండవు, ఇంకా ఎందుకురా ఏడుస్తున్నావు అంటే నా గోల నాది అనేసి ఫ్యామిలీతో డిటాచ్ అవ్వడం, ఫ్రెండ్స్ వస్తే నాకు ఇప్పుడు ఆడే మూడ్లో లేదు నేను, నన్ను అలా రెస్ట్ తీసుకొని అని అలా కూర్చోవడం, ఇవి కూడా మీరు అబ్జర్వ్ చేసి కొంచెం మీరు ఒక నోట్ మటుకు రాసుకోండి. మీకు చెప్పాను కదా, ఒక సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళినా సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళినా కూడా మీరు అబ్జర్వేషన్స్ అని నోట్ చేసుకొని వెళ్ళండి. మా పిల్లడు బాగా చదవలేదండి, వారికి మార్కులు రావాలండి అని రావడం కాదు, ఈ ఇవన్నీ కూడా మీరు అబ్జర్వ్ చేయండి. మీ పిల్లడు ఉంటే కదా చదువుతాడండి, ఆ పిల్లడిని మీరు 10 కాలాల పాటు ఉండాలి, పచ్చగా ఉండాలి, చక్కగా మంచి స్థాయికి ఎదగాలి, మీకు ఏమో ఓల్డ్ ఏజ్ లో సపోర్ట్ ఇవ్వాలంటే మీరు అబ్జర్వ్ చేయాలండి. వాడిని సేవ్ చేయాలి, ఎందుకంటే చాలా ఇంపాక్ట్స్ ఉన్నాయి సొసైటీలో. స్పాంజ్ లాగా అన్ని అబ్జర్వ్ చేస్తాడు. తర్వాత మూడో పాయింట్ ఏంటంటే, ఒక్కొక్కప్పుడు వీడు అమ్మా నాకు ఏంటంటే మా ఫ్రెండ్ కి చచ్చిపోవాలనిపించింది, యాక్చువల్ మా ఫ్రెండ్ కాదు నేను అనడానికి నాకు ధైర్యం లేదు, చచ్చిపోవాలనిపించింది కనుక, అంటే ఆ చచ్చిపోవాలి అంటే ఏం చేయాలి మమ్మీ, ఎందుకు చచ్చిపోదాం అనుకుంటున్నారు, అంటే సొల్యూషన్ లేక చచ్చిపోదాం అనుకుంటున్నారు, ఊరుకోరా నువ్వు ఇప్పుడు అలాంటివన్నీ మాట్లాడు, నీ చదువు నువ్వు చదువుకో, అది కాదు, అది వార్నింగ్ సైన్స్. పేరెంట్స్ ఏం విన్నారు, చెప్పాడు ఆ పిల్లడు ఊరుకోరా నీ పన్ను చేసుకుని చదువుకోవడం మానేసి చెట్టు ఎందుకు ఆలోచిస్తున్నావు, ఇలా అంటామా లేదా, నేను లేకపోతే బాగుండు కదమ్మా, నేను ఉండడం వేస్ట్ కదమ్మా, ఎందుకంటే మీ ప్రకారం నేను చేయలేదు, మీ ఫ్రెండ్స్ వాళ్ళు ఏమనుకుంటారు నాకు మార్క్స్ తక్కువైతేను, నేను కూడా నెగ్లెక్ట్ చేశాను లే చదువులో, కానీ మరి ఇంకో సొల్యూషన్ లేదు కదా, నా అవసరం నాకు నిజంగా వేస్ట్ అనిపిస్తోంది నేను ఉండడం అంటాడు. ఇలాంటి విన్నామండి మనం, కానీ మనం ఎందుకు సీరియస్ గా తీసుకోవట్లేదు ఆ పాయింట్స్, అందులో ఎక్కడో వాడికి ఉంది కదా ఐడియేషన్ ఏదో ఉంది కదా. ఎవరికి నేనంటే నాకు నా అవసరం లేదు అని అనుకున్న వాళ్ళు, ఇవి నిజంగా వార్నింగ్ సైన్స్. ప్లీజ్ మేక్ అ నోట్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్ అండి, ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ లైఫ్ లోని. ఇంకోటి అండి, లాస్ ఆఫ్ హోప్, ఆశపోవడం, కాన్ఫిడెన్స్ లెవెల్ తగ్గిపోయి నేను ఇంకా హోప్లెస్, నా ఫ్యూచర్ ఏమీ లేదు అనుకుంటాడు, అది కూడా ఒక సింప్టమే. అలాంటి బిహేవియర్లు ఏవైనా మీకు కనిపించి, వాళ్ళు చెప్పరు కదా మనకి నేను స్మోక్ చేశాను, నేను ఆల్కహాల్ తీసుకున్నాను, లేకపోతే నా మనసు బాగోలేదని చెప్పి, మీరే అబ్జర్వ్ చేయాలండి. ఇంకో పాయింట్ ఏంటంటే, ఎక్స్ట్రీమ్ ఇమోషన్. మీ పిల్లల్లో ఎప్పుడైనా ఎక్స్ట్రీమ్ ఎమోషన్స్ చూసారా? సడన్ గా మాట్లాడుతూ మీరు అన్న మాటకి యాంగర్ లోకి షిఫ్ట్ అయిపోయి, నాకు ఎప్పుడు ఏమీ చేయలేదు, ఎప్పుడు నేను ఇలాగే ఉన్నాను, మీ వల్ల నేను ఇలాగున్నాను, నా వల్ల కాదు, గట్టిగా వాదించడం, ఆర్గ్యూ చేయడం, లేకపోతే తను తిట్టుకోవడం, లేకపోతే వాళ్ళని తిట్టడం. అక్కడ పేరెంట్స్ ఏం చేస్తారు, ఈగో ప్రాబ్లం, నువ్వు నన్ను తిడతావా, నేను నీకు నాన్నను కదా, నువ్వు నన్ను తిడతావా, అమ్మని ఇలా అంటావా అనడమే కానీ, ఈ యాంగర్ ఎందుకు వచ్చిందో అని ఒక్కసారి ఆలోచించండి. వాళ్ళు అవి హీఈస్ నాట్ ఏబుల్ టు కంట్రోల్ హిస్ ఎమోషన్స్. తర్వాత యాంగ్జైటీ. ఇంకోటి ఏంటంటే సాడ్నెస్, గంటలు కొద్ది అక్కడ కూర్చొని ఒకటే ఏడవడం, కారణం లేకుండా ఏడవడం, ఏం నాన్న ఏడుస్తున్నా ఏంటో తెలియటం లేదు మమ్మీ, నాకు ఎందుకో ఏడుపు వస్తున్నది, ఎక్కడో డీప్ రూటెడ్లీ వాడికి ఒక థాట్ ఉంది, తనకు కూడా తెలియదు ఆ సంగతి, ఎక్కడో హస్బెండ్ అండ్ వైఫ్ దెబ్బలాడుకోవడమో, ఒక డొమెస్టిక్ వైలెన్స్, ఆ సిచ్యువేషన్స్, మళ్ళీ ఇక్కడ చిన్న చిన్న ట్రిగ్గర్స్ వస్తాయి, కనెక్ట్ అయిపోయి వాళ్ళు సాడ్నెస్ వస్తుంది, లేకపోతే వాళ్ళు ఇరిటబిలిటీ వస్తుంది, చికాకు వస్తుంది, చికాకు వచ్చి డ్రెస్అప్ అవ్వకపోవడం, లేకపోతే స్నానం టైంకి చేయకపోవడం, లేకపోతే గంటలు కొద్ది బాత్రూమ్ లో ఉండిపోవడం, అన్టైడీగా ఉండడం, ఎప్పుడు పడుకోనే ఉండడం, స్కూల్కి వెళ్లాలని అనిపించకపోవడం, ఇవన్నీ నోట్ చేయండి. ఒక సింప్టమ్ వల్ల కావదు అది, అన్ని సింప్టమ్స్ లో మాక్సిమం ఒక 8 సింప్టమ్స్ ఉన్నాయనుకోండి, 7 and 8 సింప్టమ్స్ ఉన్నాయంటే మీరు ఇమీడియట్ గా అడ్రస్ చేయాలి, ఇమీడియట్ గా మీరు కన్సల్ట్ చేయాలి. ఆ ప్రొఫెషనల్స్ తెలుసు ఎలాగ వాళ్ళ చేత మాట్లాడించాలి, పేషెంట్ గా వినాలి, వాళ్ళ నుండి అంతా ఎలా వెంట చేసి ఆ ప్రకారం వాళ్ళని ఎలాగ మళ్ళా వాళ్ళలో ఆ కరెక్షన్ మెథడ్ పెట్టి థాట్ బై థాట్ కన్వర్ట్ చేసుకుంటూ వస్తే వాళ్ళలో ఇవన్నీ సేఫ్, ఇవన్నిటికీ కూడా దూరం అవుతారు వాళ్ళు. వాళ్ళకి వాళ్ళ కారణం తెలుస్తుంది, ఇరిటబిలిటీకి ఉన్నారు ప్రొఫెషనల్స్, వాళ్ళ చేత చేయించారు.

0: అండి. ఇవాళ రేపు ప్రతి చోట కూడా కౌన్సిలింగ్ గోయింగ్ టు సైకియాట్రిస్ట్ ఆర్ సైకాలజిస్ట్ ఇవన్నీ వెరీ కామన్. మిమ్మల్ని దెబ్బలాడినప్పుడు మీ నాన్నమ్మ దగ్గరికి వెళతారు, మీరు కంఫర్ట్ అయితే మీకు దొరుకుతుంది కదా. ఇక్కడ నాన్నమ్మలు లేరు, నాన్నమ్మలు అమ్మమ్మలు తాతగారులు వీళ్ళందరూ ఓల్డ్ ఏజ్ హోమ్ లో ఉంటారు, ఆఖరికి ఎవరు లేకుండా ఒంటరిగా ఉంటారు, ఎవరు సపోర్టింగ్ ఉండరు. ఎప్పుడైనా ఒక మనిషికి నాన్న వాళ్ళు ఉండి నన్ను సపోర్ట్ చేసినప్పుడు నాకు ఆ ధైర్యం వస్తుంది. ఆ సపోర్టే లేదు కనుక ఇవాళ రేపు ఇవి పెరుగుతున్నాని నా ఫీలింగ్.
1: ఓకే, మరి ఇప్పుడు 10th standard తర్వాత గానీ ప్రొఫెషనల్ కోర్సెస్ లోకి వెళ్ళిన తర్వాత గానీ ఆ ప్రెషర్ తట్టుకోలేక చాలా వరకు సూసైడ్ అటెంప్ట్ చేస్తున్నారు. సో అంటే ఇది విద్యా విధానంలో ఏమైనా మార్పు రావాలంటారా? రావాలి అంటే ఎటువంటి మార్పు రావాలంటారండి?
0: డెఫినెట్లీ అండి. ఎలా చేంజ్ రావాలి అనుకుంటే, ఐ వర్క్ ఫర్ ద స్కూల్స్ ఫర్ అబౌట్ 40 years. అక్కడ ఏంటంటే నేను స్టడీ బాగా చేశాను, దాని మీద అడాలసెంట్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ లో కూడా ట్రైనింగ్ అవి తీసుకున్నాను సిబిఎస్ఈ. తర్వాత అందులో గ్రాస్ చేసిన చిన్న కొంత ఇన్ఫర్మేషన్ ప్రకారం మీకు నేను ఈ సజెషన్స్ ఇవ్వగలనండి. ఫస్ట్ థింగ్ ఏం చేయాలి అంటే మెంటల్ హెల్త్ ట్రైనింగ్ ఇవ్వాలండి స్కూల్స్ అండ్ కాలేజెస్ లో. ఎవరికైనా ఏమైనా ప్రాబ్లం వస్తే మేడం ఉన్నారు అక్కడికి వెళ్ళి ఆవిడతో మాట్లాడుంటుండం. లేకపోతే మనకి మధ్యలో ఏం చేస్తున్నారు, కంప్లైంట్ బాక్స్ అని పెడుతున్నారు. అక్కడ కంప్లైంట్ బాక్స్ ఎవరు పెడుతున్నారు, చైల్డ్ రైట్స్ కమిషన్ వాళ్ళు అది అడ్వైస్ చేశారు. దానికేమో వాళ్ళ మధ్యలో నేను చైల్డ్ రైట్స్ కమిషన్ లో కూడా నేను ఉన్నాను. అందులో మేము అన్ని స్కూల్స్ కి కాలేజెస్ కి ఒక స్కూల్ పెట్టుకుని అక్కడికి 20, 30, 200 స్కూల్స్ వస్తాయి. వాళ్ళందరి ప్రిన్సిపల్స్ ని పెట్టుకుని వాళ్ళతో మేము ఇవన్నీ కూడా ఈ పాయింట్స్ మేము డిస్కస్ చేస్తున్నాం. ఒకటి కంప్లైంట్ బాక్స్, ఏమైనా ప్రాబ్లం వస్తే కంప్లైంట్ బాక్స్ లో పెట్టాలి. కంప్లైంట్ బాక్స్ లో పెడితే ఆ కంప్లైంట్ బాక్స్ ఓపెన్ చేసే వాళ్ళు ఎవరు, వీళ్ళు కాదు, మానిపులేట్ చేస్తారు కనుక మళ్ళా చైల్డ్ రైట్స్ కమిషన్ వాళ్ళు లేకపోతే మహిళా పోలీసు వాళ్ళు వీళ్ళందరూ వచ్చి అవి చూసి అవి అనలైజ్ చేసి సీక్రెట్ గా ఆలోచించి వాళ్ళకి ఎవరికైనా ఏమైనా థ్రెట్స్ ఉంటే దాని మీద వర్కౌట్ చేస్తారు. ఈ మెంటల్ హెల్త్ ట్రైనింగ్ గురించి ఎంకరేజ్ చేయాలని చెప్పాలి. ప్రతి స్కూల్లో కాలేజ్లో చదువు ఒక్కటే ఇంపార్టెంట్ కాదు. చదువు కావాలి అంటే మైండ్ కావాలి కదండి. మీరు మైండ్ మీద కాన్సన్ట్రేట్ చేయకుండా ఎంతసేపు వాళ్ళ చేత చదివించాలని ఆలోచిస్తారు వాళ్ళకి బుర్రక ఎక్కుతుందా? సో ఆ ట్రైనింగ్ ఇవ్వడానికి మటుకు మీరు ఏవైనా హెల్ప్ ఇవ్వాలన్నమాట. స్టూడెంట్స్ కి ఒక హెల్ప్ ఇస్తే వాళ్ళు ఆ ఫీల్ వేరేగా ఉంటుంది, నన్ను వినేవాళ్ళు ఉన్నారు అన్న లెక్క. రెండో పాయింట్ ఏంటంటే సెంటర్ ఫర్ మైండ్ ఫుల్నెస్ అని అలర్ట్ సెంటర్స్ కూడా మనం ఓపెన్ చేయాలి. మైండ్ పీస్ఫుల్ గా ఉంటే మైండ్ లోని చెత్త అంతా తీసి, ఇప్పుడు మీ మొబైల్లో ఏం చేస్తారు మీరు, థ్రాష్ అంతా తీస్తే బాగుంటుంది, లేకపోతే మొబైల్ హ్యాంగ్ అయిపోతుంది కదా, అలాగే బ్రెయిన్ కూడా హ్యాంగ్ అవుతుంది. కనుక థాట్ఫుల్లీ ఆలోచించాలి, ర్యాషనల్లీ ఆలోచించాలన్న సెంటర్స్ పెట్టారు. ఆ వాటిలో ఏంటి చూపిస్తారు, యోగా ఒకటి, తర్వాత ధ్యానం ఒకటి, ఇవన్నీ కూడా వాళ్ళకి నేర్పుతారు. ఇంకో పాయింట్ ఏంటంటే సింప్లిఫికేషన్ ఆఫ్ కరికులం అండి. ఈ కరికులం ఏంటంటే ఇంట్రెస్ట్ బేస్డ్ లెర్నింగ్. వాళ్ళకి ఇంట్రెస్ట్ అయింది చెప్తే కదా వాళ్ళు చదువుతారు. కనుక ఈ ఇంట్రెస్ట్ బేస్డ్ కరికులం ఒకటి పెట్టాలి. ఫోకస్ ఆన్ క్రియేటివిటీ, పిల్లల్ని ఇన్వాల్వ్ చేసి వాళ్ళు క్రియేటివిటీ తెచ్చి వాళ్ళని అప్రిషియేట్ చేస్తూ వాళ్ళు ఆన్సర్ చేస్తే పిల్లలు ఎక్కువ వింటారు, మీరు లెక్చర్ ఇస్తే వినరు. కనుక ఈ సిస్టమ్ అప్లై చేయాలని నా ఫీలింగ్ అండి. అందుకని కరికులంలోని మనం ఇవన్నీ కూడా పెట్టాలి. తర్వాత హోలిస్టిక్ అన్నారు. హోలిస్టిక్ అంటే ఓవరాల్ డెవలప్మెంట్ కి ట్రై చేయాలి. ప్లీజ్ అబ్జర్వ్ ఆల్ దీస్ థింగ్స్.
1: మరి ఇప్పటి వరకు మీరు చెప్పినవన్నీ కూడా విద్యా విధానంలో రావాల్సిన మార్పులు. అయితే ఈ కట్ థ్రోట్ కాంపిటీషన్ లో ప్రెస్టీజ్ ఇష్యూ కోసం ఇందాక మీరు చెప్పినట్టు పేరెంట్స్ విపరీతమైన ప్రెషర్ ఇస్తూ ఉంటారు, అటువంటి తల్లిదండ్రుల్లో రావాల్సిన మార్పులు ఏంటండి?
0: ఎంతసేపు మీరు మా ప్రెస్టీజ్ కోసం, మా వాల్యూ కోసం, మా ఫ్యామిలీలో ఒక పొజిషన్ కోసం అనే మీరు ఆలోచిస్తున్నారు, కానీ నా కెపాసిటీ ఎంత అని ఆలోచించడం లేదండి. నేను అంటే ఒక స్టూడెంట్ గా మాట్లాడుతాను, ప్లీజ్ ఇమాజిన్ మీ యాజ్ అ స్టూడెంట్.
1: రైట్.
0: ఏవైనా చెప్తే ఏవైనా చెప్పు, కానీ చదువు గురించి మటుకు నాకు చెప్పు, నువ్వు వెళ్ళిపోవాలి అంటారు. వాళ్ళ పిల్లల్ని ఒక అలంకరణగా ట్రీట్ చేస్తున్నారు, కానీ వాళ్ళ పిల్లల్ని ఎప్పుడూ కూడా పిల్లల్లా మీరు ట్రీట్ చేయలేదు. ఏంటి, మీ పిల్లలు అందరినీ చూపించడం కోసం పెట్టారా, లేకపోతే మీ పిల్లల డెవలప్మెంట్ కోసం మీ పిల్లల్ని పెంచుకుంటున్నారా, మీరు చెప్పండి అన్నమాట. మీరు మీ పిల్లల్లో డెవలప్మెంట్ ఎలా అవుతోంది, ఏది కష్టంగా ఉంది, ఏది బాగుంటే అది చెయ్యని లెక్కలో మీరు వెళ్ళారు అనుకోండి, చాలా స్మూత్ గా ఉంటుంది లైఫ్. తర్వాత వీడు చచ్చిపోవడం, వాళ్ళు చచ్చిపోవడం ఇలాంటివి జరగవండి.
1: ఓకే. అలాగే ఒక సూసైడ్ అటెంప్ట్ చేసిన తర్వాత అటెంప్ట్ చేశారు, వాళ్ళు మళ్ళీ మామూలు స్థితిలోకి వచ్చారు, అటువంటి వారి పట్ల సమాజం గాని తల్లిదండ్రులు గాని స్నేహితులు గాని వీరందరూ ఏ విధంగా ప్రవర్తించాలండి?
0: సూసైడ్ అన్నది ఒక ఇమోషనల్లీ ఒక ఫ్రాక్షన్ ఆఫ్ ఎ సెకండ్ వస్తే అందరికి చాలా మందికి థాట్స్ వస్తాయి. అది ఒక క్రైమ్ కాదు. ఆ దాన్ని మనం సాధారణంగా ఏంటంటే ఆశ్చర్యంగా క్రైమ్, అదిగో వాడు చచ్చిపోదాం అనుకున్నాడు, వాడు వచ్చేసాడు, అవునా నువ్వు ఎందుకమ్మా చచ్చిపోదాం అనుకున్నావు, ఇలాంటి వెటకారం మాటలు కూడా వస్తూ ఉంటాయి, మనం చూస్తూ ఉంటాం. కానీ అది ట్రీట్మెంట్ కాదు. మీరు ఎంపథెటికలీ డీల్ చేయాలి.

0: ఎవరెవరు డీల్ చేయాలి అంటే ఫ్యామిలీ అన్నా, ఫ్రెండ్స్ అన్నా, రిలేటివ్స్ అన్నా, వాళ్ళందరూ కూడా వాళ్ళకి నచ్చిన టాపిక్కే మాట్లాడి, వాళ్ళకి ఆనందకరంగా ఉండే మాటలే మాట్లాడి, వాళ్ళలో హోప్ తెచ్చే మాటలే మాట్లాడి, వాళ్ళకి ఎగ్జాంపుల్స్ చూపించి ప్రాక్టికల్ గా వాళ్ళలో నువ్వు ఫెయిల్యూర్ కాదు నాన్న, నువ్వేమో లైఫ్ కమ్స్ జస్ట్ వన్స్, ఎంజాయ్ దట్ లైఫ్, లైఫ్ ఇస్ నాట్ ఫర్ డిస్ట్రక్షన్ చెప్పాలి వాళ్ళకి. కనుక వాళ్ళు ఎప్పుడైనా మాట్లాడితే కంటిన్యూస్ గా మాట్లాడనివ్వండి. మీరు పాయింట్స్ నోట్ చేసుకుని ఆ తర్వాత దాని మీద మీ స్ట్రాటజీస్ ప్రిపేర్ చేసుకుని వాళ్ళకి తెలియకుండా వాళ్ళని మీరు కంఫర్టింగ్ జోన్ తీసుకురండి.
1: ప్రపంచ వ్యాప్తంగా సూసైడ్ ప్రివెన్షన్ డే సందర్భంగా ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. మన ప్రభుత్వం కూడా చాలా కార్యక్రమాలు చేస్తూ ఉంది కదండి. అలాగే మీరు చైల్డ్ రైట్స్ అసోసియేషన్ కావచ్చు, చైల్డ్ వెల్ఫేర్ అసోసియేషన్ కావచ్చు, లేదా దిశ, ఇటువంటి వాటితో మీరు అసోసియేట్ అయి ఉన్నారు. సో మన ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలు ఏంటండి?
0: ఇప్పుడు చాలా బ్యూటిఫుల్ ఒక కార్యక్రమం జరుగుతుందండి. ఇప్పుడు ఆల్రెడీ ఒక మంత్ అయ్యే జరుగుతున్నది. దీన్ని చైల్డ్ రైట్స్ కమిషన్ వాళ్ళు దీంతో కోఆపరేట్ చేశారు. త్రూ ద డిఇఓ ఈ సైకాలజిస్ట్ మహిళా పోలీస్ వాళ్ళు వీళ్ళందరూ కలెక్ట్ అయ్యి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క యాంగిల్లోని వాళ్ళతో డిస్కస్ చేసి ఆ ప్రిన్సిపల్స్ తో ఏమిటేంటి వాళ్ళు చెయ్యాలో, ఏమిటేంటి ఉన్నాయో అవన్నీ కూడా కనుక్కొని మళ్ళీ వాళ్ళ స్కూల్స్ విజిట్ చేసి కంప్లైంట్ బాక్స్ అనేది ఖచ్చితంగా కంపల్సరీగా పెట్టించి ఆ కంప్లైంట్ బాక్స్ ను యూజ్ చేసుకోవడానికి వాళ్ళకి పేరెంట్స్ ఒకటి చిల్డ్రన్ ఒకటి ట్రైనింగ్ అవి ఇప్పించి చేశారు. మేమందరం కూడా టీమ్ లాగా వెళ్ళి వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యి ఏమైనా ఉంటాం మేము కలెక్ట్ చేసుకుంటూ ఉంటాం, కలెక్ట్ చేసుకుని ఇమీడియట్ ఎఫెక్ట్స్ తీసుకున్నాం.
1: మేడం, మాకు తెలియని ఎన్నో విషయాలను చాలా చక్కగా విశదీకరించారు. మరి మీ ఈ మాటల్ని విన్న స్కూల్ ఆఫీషియల్స్ లేదా విద్యార్థులు లేదంటే తల్లిదండ్రులు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఈ మాటల్ని విని కొంతలోనైనా కొంత మార్పు తెచ్చుకుంటే గనక ఎయిమ్ ఏదైతే ఉందో అది తప్పకుండా నెరవేరాలని కోరుకుంటూ మీ అమూల్యమైన సమయాన్ని ఆకాశవాణి శ్రోతల కోసం వెచ్చించినందుకు ఆకాశవాణి తరపున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.
0: నాకు కూడా చాలా థ్యాంక్స్ అండి, ఆపర్చునిటీ మీరు ఇచ్చారు. దీనివల్ల చాలా మటుకు ఇంప్రూవ్మెంట్ వస్తుందని నేను కోరుకుంటూ ఈ రోజు ఈ ప్రోగ్రామ్ నేను అటెండ్ చేశానండి.
1: నమస్తే మేడం,
0: థ్యాంక్ యూ.
2: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం 102.7 MHz పై శ్రోతలు, ఇప్పటివరకు ఆత్మహత్య నివారణపై అవగాహన ఈ అంశం గురించి పార్వతీ కాశ్యప్ గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. ఇప్పుడు విందాం కవితాగానం, రచన మరియు సమర్పణ పార్లపల్లె నాగేశ్వరి గారు.
3: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం. శ్రీమతి పార్లపల్లి నాగేశ్వరి గారు మనకు అందించిన కవితాగానం.

నా కవిత శీర్షిక దొరకని దానికోసం దేవులాట. మారుచున్నవి క్రమం తప్పక ఋతువులట, మారనిది మనిషి నైజమట, అహంకారం తన వైనమట, ఇరుకైనది తన హృదయమట, తృప్తినిచ్చేది స్వార్థమట, లేనిదానిపై ఆరాటమట, ఉన్నదాని విలువ తెలియదట, పొరుగువారితోనే ఎప్పుడూ పోలికట, మనసు కుండదట నిలకట, హృదయం సంకుచితమట, పైనమేమో ప్రపంచమంతట, కానీ పక్కవారి మనసులో స్థానం కరువట, డబ్బు చుట్టే ఆలోచనలు తిరుగుట, ఆప్యాయతకు ఆమడ దూరమట, మనసులో మానవత్వం శూన్యమట, పిల్లల పెంపకంలో పెరిగెను యాంత్రికత, చెప్పేవారు లేరు కదా వారికి నైతికత, ఏమవ్వాలి వారి ఉజ్వల భవిత, నిరుపయోగంగా మారదా యువత, ఇలా అయితే ఏల వచ్చును దేశానికి ఘనత, తల్లిదండ్రులు అందరికీ భారమట, వృద్ధాశ్రమాలలో వృద్ధులట, పెద్దల మార్గదర్శకం ఎవరూ కోరుట లేదట, అందుకే గమనాలు గతి తప్పుతున్నాయట, ఆస్తుల కోసం దాయాదుల పోరట, చివరికి మనిషికి మనిషే శత్రువట, మానవత్వం కోసం వెతుకులాట, అది దొరుకుట సందేహమేనట.

నా కవిత శీర్షిక కాలం. పూర్ణ విరామం ఇరుగని అనంత కావ్యము నీతో ముడిపడే విశ్వగమనము. ఎప్పటికీ ఆగదు నీ ప్రయాణము, విరామమే ఇరుగని ప్రవాహము. సమస్యలకు నీవే ఇస్తావు ఉపశమ.

నము ఋతువులకు నువ్వే కదా ఆధారము, సమస్యలకు నీవే విస్తావు ఉపశమనము. ఋతువులకు నువ్వే కదా ఆధారము, నీతో పోటీపడి అలసనే వారే అందరూ గెలిచిన వారు ఈ జగాన లేరు ఎవ్వరు. నీతో పోటీపడి అలసిన వారే అందరూ గెలిచిన వారు ఈ జగాన లేరు ఎవ్వరు. అంతరించిపోయారు తరతరాల వారు, స్థిరంగా నిలిచి సాగుతున్నారు తమరు. అంతరించిపోయారు తరతరాల వారు, స్థిరంగా నిలిచి సాగుతున్నారు తమరు. వర్తమానపు మధుర క్షణానివి, భవిష్యత్తులో తీపి జ్ఞాపకానివి. గతం గాయానికి ఔషధానివి, కష్టజీవికి ఇష్టసఖివి. వర్తమానపు మధుర క్షణానివి, భవిష్యత్తులో తీపి జ్ఞాపకానివి. గతం గాయానికి ఔషధానివి, కష్టజీవికి ఇష్టసఖివి. ప్రకృతి రంగుల చీరగట్టి గ్రహస్థితుల గుట్టు విప్పి నన్ను వృధా చేయవద్దని పలికావు హితవు చెప్పి. ప్రకృతి రంగుల చీర కట్టి గ్రహస్థితుల గుట్టు విప్పి నన్ను వృధా చేయవద్దని పలికావు హితవు చెప్పి. పోషిస్తావు కదా ప్రేక్షక పాత్ర, నీ ఆస్తి అక్షయ పాత్ర. పోషిస్తావు కదా ప్రేక్షక పాత్ర, నీ ఆస్తి అక్షయ పాత్ర. నిన్ను కొనగల ఆ గర్భ శ్రీమంతుడు పుట్టలేదు ఇలలోన. నిష్కల్మషం అవుతావు ఓ మనిషి, నువ్వు విహరిస్తే కలల్లోన. నీ మహిమను గ్రహించిన వారే విజేతై నిలుచు విశ్వాన. శిఖరాగ్ర ప్రదేశమైన పృథ్వీ ఉపరితలమైన ఎక్కడైనా మారదు కదా నీ తీరు ఎప్పుడైనా. శిఖరాగ్ర ప్రదేశమైన పృథ్వీ ఉపరితలమైన ఎక్కడైనా మారదు కదా నీ తీరు ఎప్పుడైనా. నీ గర్భంలో కలిసిపోయే గత చరిత్రము, జరుగుతున్న వాటికి నువ్వే ప్రత్యక్ష సాక్ష్యము. నీ గర్భంలో కలిసిపోయే గత చరిత్రము, జరుగుతున్న వాటికి నువ్వే ప్రత్యక్ష సాక్ష్యము. రేపు ఏమోనని కలిగిస్తావు కదా కుతూహలము, రేపు ఏమోనని కలిగిస్తావు కదా కుతూహలము. నిన్ను దుర్వినియోగంతో మనిషికి చెడు కాలము, సద్వినియోగంతో మంచి కాలము. నిన్ను దుర్వినియోగంతో మనిషికి చెడు కాలము, సద్వినియోగంతో మంచి కాలము. మంచి ఫలితమే నిలిచి ఉండు కలకాలము, మంచి ఫలితమే నిలిచి ఉండు కలకాలము.

నా కవితా శీర్షిక నీ స్నేహం నీతోనే నీకోసం, అద్భుత వ్యక్తిని కలిసే మహదవకాశం, నిజమైన విమర్శల మార్గదర్శకం, పారదర్శకతతోనే నీ ప్రయాణం, నిజమైన విమర్శల మార్గదర్శకం, పారదర్శకతతోనే నీ ప్రయాణం. కర్ణ కఠోర చాడీల ఊసే లేదు, కల్లిబొల్లి కబుర్ల ధ్యాసే లేదు. కర్ణ కఠోర చాడీల ఊసే లేదు, కల్లిబొల్లి కబుర్ల ధ్యాసే లేదు. అసూయా ద్వేషాల నీడ నీ దరి రాదు, అద్దె భుజాల ఆసరా అవసరమే లేదు. అంతా నిశ్శబ్ద ప్రయాణమే, ఎందుకంటే నీ స్నేహం నీతోనే. పగా ద్వేషాల ధ్యాసే లేని హిమగిరి ప్రదేశం, అబద్ధానికి చోటే ఉండని స్వర్గధామం అవుతుంది నీ మస్తిష్కం. అబద్ధానికి చోటే ఉండని స్వర్గధామం అవుతుంది నీ మస్తిష్కం. హద్దే లేని ఆత్మవిశ్వాసం నిండిన ప్రాకారం నీకు నువ్వే గురువు, చేరేదాకా ఉన్నత శిఖరం. హద్దే లేని ఆత్మవిశ్వాసం నిండిన ప్రాకారం నీకు నువ్వే గురువు, చేరేదాకా ఉన్నత శిఖరం. నిలువెత్తు అద్దమై నీ అంతరంగ దర్శనం, నిలువెత్తు అద్దమై నీ అంతరంగ దర్శనం, ఎందుకంటే నీ స్నేహం నీతోనే. హద్దులు లేని ఆనందపు ఆకాశాలు నీకోసం, హద్దులు లేని ఆనందపు ఆకాశాలు నీకోసం. పారదర్శకపు పృథ్వీ ఉపరితలాలు నీతోనే. పున్నమి వెన్నెల శ్వేతవర్ణ శోభితాలు నీలోనే, పున్నమి వెన్నెల శ్వేతవర్ణ శోభితాలు నీలోనే. అనునిత్యం నీ హృదయం వెదజల్లును నిస్వార్థపు పరిమళం, అనునిత్యం నీ హృదయం వెదజల్లును నిస్వార్థపు పరిమళం, ఎందుకంటే నీ స్నేహం నీతోనే. లేదు లేదు ముఖస్తుతి చేసే అవసరం, మోసం కబిలించదు నిన్ను ఏ దినం. లేదు లేదు ముఖస్తుతి చేసే అవసరం, మోసం కబలించదు నిన్ను ఏ దినం. ఆత్మసాక్షే సాక్షిగా నీ జీవన గమనం, ఆత్మసాక్షే సాక్షిగా నీ జీవన గమనం. పరిస్థితులు అనుసరించి చేస్తారు ఇతరులు స్నేహం, స్థితిగతులను మార్చగలదు నీ స్నేహం నీతోనే. పరిస్థితులు అనుసరించి చేస్తారు ఇతరులు స్నేహం, స్థితిగతులను మార్చగలదు నీ స్నేహం నీతోనే.

నీ స్నేహం నీతోనే అయితే చుట్టుముట్టవుగా విద్వేషపు సుడుగాలుల ఉక్కిరి బిక్కురులు చుట్టుముట్టవుగా విద్వేషపు సుడుగాలుల ఉక్కిరి బిక్కురులు కృంగదీయువుగా కుతంత్రపు వలల సునామీలు కృంగదీయువుగా కుతంత్రపు వలల సునామీలు దరిచేరవగా వెన్నుపోట్ల దగామోసాలు అప్పుడే వేసుకోగలవు పురోగమనపు పునాదులు అంతమౌను తిరోగమనపు ఆనవాళ్ళు. స్వహితమే అవుతుంది నీ అభిమతం, పర్యవసానం పెరగరాదు నీలో స్వార్థం. సమాజహితం కూడా అవ్వాలి నీ కార్యాచరణం. స్వహితమే అవుతుంది నీ అభిమతం, పర్యవసానం పెరగరాదు నీలో స్వార్థం. సమాజహితం కూడా అవ్వాలి నీ కార్యాచరణం. కానీ ఒక్కటి తప్పక ఉండాలి. ఏమిటి? పోటీ. అవును, నీకు నీతో పోటీ. అవును, నిన్నటి నీతో రేపటి నువ్వు, రేపటి నీకై పడాలి తప్పక పోటీ. ఆత్మవిమర్శే మనోచికిత్సకు పరిష్కారం, సైన్స్ కనుగొనలేని అద్భుత ఆవిష్కారం. ఆత్మవిమర్శే మనోచికిత్సకు పరిష్కారం, సైన్స్ కనుగొనలేని అద్భుత ఆవిష్కారం. నమస్తే.

శుభోదయం సింహపురి కార్యక్రమంలో శ్రోతలు ఇప్పటి వరకు కవితాగానం విన్నారు. రచన మరియు సమర్పణ పార్లపల్లె నాగేశ్వరి గారు. సమయం 7:55 అవుతుంది. కార్యక్రమంలో ఇప్పుడు విందాం ఒక చక్కని గీతం, యేసుదాస్ గారి గానం, ఇలే రాజ సంగీతం.

అమృతకల శముగా ప్రతి నిమిషం అమృతకల శముగా ప్రతి నిమిషం కలిమికి దొరకని చెలిమిని కురిసిన అరుదగు వరమిదిలాలిత ప్రియ.

మీ ఇంజనీరింగ్ కలలకు సరైన గమ్యం విక్రమసింహపురి యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కాకుటూరు నెల్లూర్. నాక్ ఏ గ్రేడ్ కలిగిన యూనివర్సిటీలో సిఎస్ఈ, ఏఐ అండ్ ఎంఎల్, ఏఐ అండ్ డిఎస్, ఈసీఈ, బీటెక్ కోర్సులకు సెప్టెంబర్ 9వ తేదీ నుండి 12వ తేదీ వరకు చివరి దశ కౌన్సిలింగ్ జరుగును. విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్తో పాటు హాస్టల్ మరియు బస్సు సౌకర్యం కలవు. ఎంసెట్ కోడ్ VSUESF.

0: improvement, stronger connectivity and additional trade capacity. India calls upon BRICS countries to work together to expand opportunities for women entrepreneurs and women-led enterprises in international trade. India ramps up Nepal flood relief with 8th aid flight, specialized tunnel team and forensic experts. IAEA refers Iran to UN Security Council over nuclear non-compliance. IMD issues red alert for heavy rainfall in Odisha today. And in tennis, Ben Shelton and Francis Tiafoe set up an All-American men's single semifinal at the US Open in New York. And with that, we end the morning news. Have a nice day.
1: ఆకాశవాణి ఏలూరు జిల్లా సమాచార లేఖ వింటారు.
2: జిల్లాలో జలజీవన్ మిషన్ అమలు, పామాయిల్ తోటలు పరిశీలన, రహదారుల అభివృద్ది, రాష్ట్రీయ పోషణ మాసోత్సవాలు, లింగ నిర్ధారణ నియంత్రణ చర్యలు వంటి అంశాలతో కూడిన ఏలూరు జిల్లా సమాచార లేఖను ఇప్పుడు వింటారు. జల్జీవన్ మిషన్ కింద జిల్లాలో మంజూరైన పనులను నిర్దేశించిన సమయంలోపు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ కె వెట్రి సెల్వి అధికారులను ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన జిల్లా నీటి పారిశుద్ధ్య మిషన్ సమావేశంలో ఆమె మాట్లాడుతూ, పనుల నాణ్యతలో అలసత్వం వహిస్తే శాఖపరమైన చర్యలు తప్పవని తెలిపారు. జల్జీవన్ మిషన్ కార్యక్రమంలో భాగంగా జిల్లాలో హర్ ఘర్ జల్ పథకంలో భాగంగా ఇంటింటికి కుళాయి కనెక్షన్లు 603 గ్రామాలకు గాను 306 గ్రామాలు పూర్తయ్యాయని, మిగతా గ్రామాలు నిర్దేశించిన సమయంలోగా అధికారులు పూర్తి చేయాలని సూచించారు. చింతలపూడి నియోజకవర్గంలోని నాగిరెడ్డిగూడెం, తలారపల్లి గ్రామాలలో కొత్తగా సాగు చేసిన ఆయిల్ పామ్ తోటలను జిల్లా ఉద్యానాధికారి షాజా నాయక్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆయిల్ పంట రైతులకు ఎంతో లాభసాటిగా ఉందని, రైతులకు ఉద్యానవన శాఖ అందిస్తున్న ప్రోత్సాహకాలు, రాయితీలను వివరించారు. నాగిరెడ్డిగూడెంలో 2024-25 సంవత్సరాలలో 32 మంది రైతులకు 108 ఎకరాల్లో, 2026-27 12 మంది ఎస్టీ రైతులకు 40 ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు చేసినట్లు తెలిపారు. నూజివీడు నియోజకవర్గంలో మిట్టగూడెం, అన్నారావుపేట, అన్నవరం వెంకటాయపాలెం, ఓగిరాల తండా రహదారుల అభివృద్ది పనులకు రాష్ట గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి భూమి పూజ చేసి శంకుస్థాపన శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ, పట్టణాలతో సమానంగా గ్రామాల అభివృద్దికి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని తెలిపారు. నియోజకవర్గంలో గ్రామీణ రహదారుల అభివృద్దికి 14 కోట్లు, పంచాయతీరాజ్ సీసీ రహదారులకు 148 కోట్లు, ఆర్ఎన్బీ శాఖ ద్వారా 40 కోట్ల రూపాయలతో పనులు జరుగుతున్నాయని తెలిపారు. జిల్లాలోని పెదవేగి పోలీసు శిక్షణా కేంద్రం ఆధ్వర్యంలో పోలీసు సిబ్బందికి ఫైరింగ్ శిక్షణ నిర్వహించగా జిల్లా ఎస్పీ కె ప్రతాప్ శివకిషోర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, ప్రజల భద్రత కోసం పోలీస్ సిబ్బందికి నిరంతర శిక్షణ, నైపుణ్యాభివృద్ది అవసరమని తెలిపారు. శిక్షణలో నేర్చుకున్న నైపుణ్యాలను విధి నిర్వహణలో బాధ్యతాయుతంగా వినియోగించాలని సూచించారు. ఫైరింగ్ ప్రాక్టీస్లో ప్రతిభ కనబరిచిన పోలీస్ కానిస్టేబుళ్లను ఎస్పీ అభినందించి ప్రశంసా పత్రాలతో పాటు నగదు బహుమతులు అందజేశారు. పోషకాహార లోపాన్ని నివారించడమే లక్ష్యంగా ఏలూరు జిల్లాలో రాష్ట్రీయ పోషణ్ మహ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ కె వెట్రి సెల్వి శ్రీకారం చుట్టారు. ఈ నెల 30వ తేదీ వరకు జిల్లాలోని అన్ని అంగన్వాడీ కేంద్రాల్లో పోషణ్ మాసోత్సవాలను నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంపై ఐసీడీఎస్ అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించి పలు ఆదేశాలు జారీ చేశారు. మహిళలు, చిన్నారుల్లో పోషకాహారంపై విస్తృత అవగాహన కల్పించడంతో పాటు పోషకాహార లోపాన్ని నివారించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ప్రజలు, ముఖ్యంగా మహిళలు, తల్లిదండ్రులు ఈ కార్యక్రమాలను సద్వినియోగం చేసుకుని పోషకాహారం ప్రాధాన్యతపై అవగాహన పెంచుకోవాలని అధికారులు సూచించారు. గర్భస్థ లింగ నిర్ధారణ నియంత్రణ చట్టం, ఆడ శిశువుల ప్రాధాన్యతపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని ఏలూరు రెవెన్యూ డివిజనల్ అధికారి ఆర్డీఓ లక్ష్మీ ప్రసన్న అధికారులను ఆదేశించారు. ఈ మేరకు ఏలూరు డివిజన్ పరిధిలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వద్ద అవగాహన సమావేశాలు నిర్వహించాలని సూచించారు. కిశోర బాలికల ఆరోగ్యం, పోషకాహారం, వివాహ వయస్సు, లైంగిక పునరుత్పత్తి ఆరోగ్యం వంటి అంశాలపై గ్రామీణ ప్రాంతాల్లో విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని అన్నారు. సంబంధిత శాఖల సమన్వయంతో పాటు మహిళా సంఘాలు, ప్రజలు, ఇతర భాగస్వామ్య శాఖలను కార్యక్రమాల్లో భాగస్వామ్యం చేసి అవగాహనను మరింత విస్తృతం చేయాలని ఆర్డీఓ లక్ష్మీ ప్రసన్న సూచించారు. కుష్ఠువ్యాధిని సమాజం నుంచి పూర్తిగా నిర్మూలించాలని ఏలూరు జిల్లా కలెక్టర్ కె వెట్రి సెల్వి అన్నారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో లెప్రసీ, ఎయిడ్స్, కుష్ఠు నివారణ శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 11వ తేదీ నుంచి 29వ తేదీ వరకు నిర్వహించనున్న ఇంటింటి కుష్ఠువ్యాధి నిర్మూలన సర్వేకు సంబంధించిన గోడ పత్రికలను కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ,

0: వ్యాధిని ప్రాథమిక దశలోనే గుర్తించి బాధితులకు అవసరమైన వైద్య సేవలు చికిత్స అందించేందుకు చేపడుతున్న ఇంటింటి సర్వేను జిల్లా ప్రజలంతా సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. కుష్టు వ్యాధిపై ప్రజల్లో ఉన్న అపోహలను తొలగించి వ్యాధి లక్షణాలు కనిపించిన వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు. సర్వేకు ప్రజలు సహకరించి కుష్టు వ్యాధి నిర్మూలనలో భాగస్వాములు కావాలని కోరారు. ఇప్పటి వరకు ఏలూరు జిల్లా సమాచార లేఖను విన్నారు. రచన ఏవీఎస్ ప్రసాద్, ఏలూరు జిల్లా ఆకాశవాణి ప్రతినిధి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం 102.7 మెగాహెచ్ పై శ్రోతలు మా ప్రభాత ప్రసారాలు వింటున్నారు. సమయం 8:35 దాటి 8 సెకండ్లు అవుతోంది. చిన్న ప్రకటనల అనంతరం విహారీ కార్యక్రమం ప్రసారమవుతుంది.
2: మీ ఇంజనీరింగ్ కలలకు సరైన గమ్యం విక్రమ సింహపురి యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, కాకుటూరు, నెల్లూరు. నాక్ ఏ గ్రేడ్ కలిగిన యూనివర్సిటీలో సిఎస్ఈ, ఏఎఎన్ఎంఎల్, ఏఎఎన్డిఎస్, ఈసీఈ, బీటెక్ కోర్సులకు సెప్టెంబర్ 9 నుండి 12 వరకు చివరి దశ కౌన్సిలింగ్ జరుగుతుంది. విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్, హాస్టల్ మరియు బస్సు సౌకర్యం కలదు. కాల్ 9441373188. ఎంసెట్ కోడ్ VSUESF.
3: సేవ్ అవరెత్, stop plastic pollution, say no to single use plastic.
2: మీ ఇంజనీరింగ్ కలలకు సరైన గమ్యం విక్రమ సింహపురి యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, కాకుటూరు, నెల్లూరు. నాక్ ఏ గ్రేడ్ కలిగిన యూనివర్సిటీలో సిఎస్ఈ, ఏఎఎన్ఎంఎల్, ఏఎఎన్డిఎస్, ఈసీఈ, బీటెక్ కోర్సులకు సెప్టెంబర్ 9 నుండి 12 వరకు చివరి దశ కౌన్సిలింగ్ జరుగుతుంది. విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్, హాస్టల్ మరియు బస్సు సౌకర్యం కలదు. కాల్ 9441373188. ఎంసెట్ కోడ్ VSUESF.
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం. సమయం 8:36 అవుతుంది. విహారీ కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈనాటి విహారీ కార్యక్రమంలో పశ్చిమ బెంగాల్లోని తారాపీఠ క్షేత్ర విశేషాలు ఇప్పుడు తెలుసుకుంటారు.

విహారి కార్యక్రమంలో పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని బీర్భూమ్ జిల్లాలో రాంపూర్ హాట్ సమీపంలో పవిత్ర ద్వారకా నదీ తీర ప్రాంతంలో వెలసిన అత్యంత విశిష్టమైన శక్తి క్షేత్రం తారాపీఠం శ్రీ తారామాత ఆలయ విశేషాలు తెలుసుకుందాం. తారాపీఠం భక్తి, శక్తి ఆరాధన, సాధన, వైరాగ్యం, శ్మశాన సాధన వంటి విభిన్న ఆధ్యాత్మిక భావాలను ఒకే చోట కలగలిపిన అరుదైన క్షేత్రం. ఈ క్షేత్రం అమ్మవారి శక్తికి ప్రతీక, మహాసాధకుల సాధనా భూమిక. బామాఖ్యేప వంటి మహాసాధకుని జ్ఞాపకాలను తనలో దాచుకున్న పవిత్ర స్థలంగా గుర్తింపు పొందింది. తారాపీఠం బీర్భూమ్ జిల్లాలోని రాంపూర్ హాట్ ప్రాంతానికి సమీపంలో ఉంది. 13వ శతాబ్దానికి చెందిన ప్రాచీన దేవాలయ సంప్రదాయంతో అనుసంధానమై ఉంది. ఈ ఆలయానికి ఆనుకొని ఉన్న మహాశ్మశానం కూడా ఈ క్షేత్రానికి ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. అయితే ఈ క్షేత్ర మహిమను తెలుసుకోవాలంటే ముందుగా ఈ క్షేత్రం యొక్క స్థల పురాణం

ప్రాణం ఈ విధంగా ఉంది. దక్ష ప్రజాపతి నిర్వహించిన యజ్ఞానికి పరమశివుడిని ఆహ్వానించకపోవడంతో తండ్రి యజ్ఞానికి వెళ్లిన సతీదేవి అక్కడ శివునికి జరిగిన అవమానాన్ని తట్టుకోలేక తన దేహాన్ని యోగాగ్నిలో త్యజించింది. సతీదేవి మరణంతో పరమశివుడు తీవ్ర విషాదానికి లోనై ఆమె దేహాన్ని భుజాన వేసుకుని సంచరించసాగాడు. లోక కళ్యాణార్థం శ్రీమహావిష్ణువు తన సుదర్శన చక్రంతో సతీదేవి శరీరాన్ని అనేక భాగాలుగా విభజించాడు. ఆ భాగాలు భూమిపై పడిన ప్రాంతాలు శక్తి పీఠాలుగా ప్రసిద్ధి చెందాయి. ఈ క్షేత్రంలో సతీదేవి యొక్క నేత్ర భాగం పడినట్లు తెలుస్తోంది.

క్షేత్రంలోని తారామాత యొక్క అవతార గాథ ఈ విధంగా ఉంది. తారాదేవి శివుడిని రక్షించింది. సముద్ర మథనం సమయంలో హాలాహలం వెలువడినప్పుడు లోకాలను రక్షించేందుకు పరమశివుడు ఆ హాలాహలాన్ని స్వీకరించడం జరిగింది. ఆ విష ప్రభావంతో శివుడు ఎంతో బాధపడుతున్న సమయంలో తారాదేవి తల్లిగా ప్రత్యక్షమై తల్లి తన బిడ్డను రక్షించినట్లుగా తన వడిలోకి తీసుకుని శివుడిని రక్షించింది. అందుకే ఇక్కడ తారామాతను కరుణామయి తల్లిగా, శివునికి కూడా రక్షణనిచ్చిన ఆదిశక్తిగా భక్తులు కొలుస్తారు. ఈ కథకు ప్రతీకగా ఇక్కడి తారామాత విగ్రహంలో అమ్మవారు రెండు చేతులలో పాములను ధరించి తన ఒడిలో బాలశివుని ఉంచుకున్న రూపాన్ని మనం దర్శించవచ్చు.

ఈ క్షేత్రంలోని ప్రధాన ఆలయం చిన్నదిగా కనిపించినప్పటికీ ఎంతో ఆధ్యాత్మిక ప్రాధాన్యతను కలిగి ఉంది. ఈ ఆలయ నిర్మాణంలో ఎర్రని ఇటుకలు ఉపయోగించి టెర్రకోట అలంకరణలు, బెంగాల్ సంప్రదాయ నిర్మాణ శైలి మనకు కనిపిస్తుంది. ఈ ఆలయం యొక్క పైకప్పు వంగి ఉండడం విశేషం. దీనిని బెంగాల్ ప్రాంతీయ నిర్మాణ శైలిలో దోచాలా శైలి అని పిలుస్తారు. ప్రవేశ ద్వారాలు లోహపు అలంకరణలతో కూడి వివిధ మతపరమైన చిహ్నాలు, ఆకృతులతో ఎంతో అందంగా తీర్చిదిద్దబడ్డాయి. గర్భాలయంలో తారామాత రెండు రూపాలలో మనకు దర్శనమిస్తారు. పగటి సమయంలో ముఖానికి బంగారు ముఖ కవచం ధరించి ప్రత్యేకమైన అలంకరణలో అమ్మవారు దర్శనమివ్వగా, రాత్రి సమయంలో అమ్మవారి కవచాన్ని తొలగించి భక్తులకు నిజరూప దర్శనాన్ని కల్పిస్తారు. ఇక్కడి భక్తులు అమ్మవారిని తమ తల్లిగా భావించి వారి బాధలను, కోరికలను, కుటుంబ సభ్యుల సమస్యలను విన్నవించుకుంటారు. ఇక్కడి అమ్మవారికి ఎర్రని పూలు, వస్త్రాలు, సింధూరం వంటి పూజా సామగ్రిని సమర్పిస్తారు. తారాపీఠం పేరు చెప్పగానే గుర్తుకు వచ్చే మరో ముఖ్యమైన అంశం తాంత్రిక సాధన. ఇక్కడి ఆలయానికి ఆనుకుని ఉన్న మహాశ్మశానం ఈ క్షేత్రానికి ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చింది. సాధారణంగా శ్మశానం అంటే భయానికి ప్రతీకగా భావిస్తాం, కానీ తాంత్రిక సాధనా సంప్రదాయంలో శ్మశానం జీవితం, మరణం, శరీర నశ్వరత్వం, వైరాగ్యం, పరమ సత్యం గురించి ధ్యానించే ప్రదేశంగా భావించబడుతోంది. అందుకే ఈ ఆలయానికి సమీపంలోని తారాపీఠ మహాశ్మశానం సాధకుల సాధనా భూమిగా తాంత్రిక ఆచారాలతో ప్రసిద్ధి చెందింది. అయితే ఇక్కడ జరిగే గూఢ తాంత్రిక సాధనలు సాధారణ పర్యాటకులు అనుసరించడానికి సంబంధించినవి మాత్రం కాదు. అవి నిర్దిష్ట సంప్రదాయాలకు

రాహుల్ సాధకుడైన బామా కేప గురించి ఇప్పుడు తెలుసుకుందాం. తారాపీఠంలో మనం గుర్తు చేసుకోవాల్సిన పేరు శ్రీ శ్రీ బామా కేప. ఈయనను భక్తులు ప్రేమగా బామదేవుడు అని పిలుస్తారు. తారామాతపై ఈయనకు అపారమైన భక్తి. తాంత్రిక సాధనలో గొప్ప సిద్ధునిగా కీర్తి పొందారు. తారామాతను తల్లిగా భావించి చేసిన భక్తి, సాధన, వైరాగ్యాలు అనేక మంది భక్తులను ప్రభావితం చేశాయి. ఈయనకు సంబంధించిన బామాఖేప స్మృతి ఆలయం, సమాధి స్థలం కూడా తారాపీఠంలోని ముఖ్యమైన దర్శనీయ ప్రదేశాలలో ఒకటి. ఈ ఆలయానికి సమీపంలో ఉన్న మహాశ్మశానం తారాపీఠ యాత్రలో అత్యంత ప్రత్యేకమైన ప్రదేశంగా గుర్తింపు పొందింది. ద్వారా

ఈ ప్రాంతం తాంత్రిక సాధనలతో చారిత్రకంగా ఆధ్యాత్మికంగా అనుసంధానమై ఉంది. ఇక్కడ రాత్రి వేళ జరిగే సాధనలు, భక్తి సంప్రదాయాలు, బామాఖేప వంటి సాధకుల జ్ఞాపకాలు తారాపీఠానికి ఒక ప్రత్యేకమైన ఆధ్యాత్మిక వాతావరణాన్ని కల్పించాయి. అయితే భక్తులు ఈ ప్రాంతాన్ని అత్యంత గౌరవంతో స్థానిక నియమాలను పాటిస్తూ దర్శించాలి.

విధాలుగా ఉన్నాయి. తారాపీఠంలో ప్రతిరోజు అమ్మవారికి వివిధ రకాల అలంకరణలు పూజలు నిర్వహిస్తారు. ఉదయం మేలుకొలుపుతో పూజా కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. అనంతరం అలంకారం, పూజలు, నైవేద్యాలు, హారతి వంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఇక్కడి అమ్మవారికి ప్రత్యేక నైవేద్యాలను సమర్పిస్తారు. బెంగాల్ శక్తి ఆరాధన సంప్రదాయానికి అనుగుణంగా ఇక్కడి పూజా విధానాలను నిర్వహిస్తారు. ఆలయంలో వినిపించే మంత్రోచ్చారణలు, ఘంటానాదం, శంఖధ్వని, భక్తుల జై తారా నినాదాలతో ఆధ్యాత్మిక వాతావరణం

ఈ ఆలయంలోని ఉత్సవాల వివరాలు ఈ విధంగా ఉన్నాయి. ఈ ఆలయంలో ముఖ్యంగా ప్రతి సంవత్సరం శరణ్ నవరాత్రి మహోత్సవాలు, కాళీ పూజలు అమావాస్య రోజుల్లో ప్రత్యేక ప్రాధాన్యతను కలిగి ఉన్నాయి. ప్రత్యేకమైన రోజులలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. ప్రత్యేక అలంకరణలు, పూజలు, హోమాలు నిర్వహిస్తారు. ముఖ్యంగా తాంత్రిక సంప్రదాయంలో అమావాస్య రాత్రులకు ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉండటంతో ఆ సమయంలో సాధకులు తారాపీఠానికి చేరుకుంటారు.

పరిసర ప్రాంతాలలో దర్శించదగిన ప్రదేశాల వివరాలు ఈ విధంగా ఉన్నాయి. తారాపీఠ యాత్రను యాత్రికులు ఒకరోజు కానీ లేదా రెండు రోజుల యాత్రగా కానీ చేసుకోవచ్చు. తారాపీఠానికి సమీపంలో ఉన్న వామదేవ సంఘ ఆశ్రమం ఒక ముఖ్యమైన ఆధ్యాత్మిక ప్రదేశంగా గుర్తింపు పొందింది. అలాగే సుమారు 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న మల్లార్పూర్ శివాలయం కూడా దర్శించదగిన ప్రదేశం. అలాగే ఈ ఆలయం మల్లారాజుల కాలానికి చెందినదిగా 800 సంవత్సరాల చరిత్ర కలిగిన ఆలయంగా పశ్చిమ బెంగాల్ టూరిజం పేర్కొనడం జరిగింది. ఇక్కడ అనేక చిన్న ఆలయాలు, చెరువు, శివాలయంతో కలిసి ప్రత్యేకమైన ఆలయ సముదాయాన్ని ఏర్పరుస్తున్నాయి.

ఆధ్యాత్మిక ప్రదేశం బీర్ చంద్రపూర్. ఇది వైష్ణవ సాంప్రదాయంలో ఎంతో ప్రాముఖ్యత కలిగిన ప్రాంతం. శ్రీ నిత్యానంద స్వామి వారి జన్మస్థలంగా ఈ ప్రాంతాన్ని గుర్తించడం జరిగింది. శ్రీ చైతన్య మహాప్రభుతో కలిసి వైష్ణవ భక్తి ఉద్యమాన్ని విస్తరించిన ప్రముఖ భక్తుల్లో నిత్యానందునికి ప్రత్యేక స్థానం ఉంది. అందువల్ల తారాపీఠ యాత్రతో పాటు బీర్భూమ్ ప్రాంతంలోని వైష్ణవ క్షేత్రాలను కూడా మనం దర్శించవచ్చు. తారాపీఠ పరిసర ప్రాంతాల్లో మరొక ఆసక్తికరమైన క్షేత్రం అకాలీపూర్ కాళీ ఆలయం. ఈ ఆలయ నిర్మాణం సాధారణ బెంగాల్ దేవాలయాల కంటే భిన్నంగా ఉంటుంది. 300 సంవత్సరాలకు పైగా చరిత్ర కలిగిన ఈ ఆలయాన్ని చారిత్రక సంప్రదాయం ఉంది. ఈ ఆలయ నిర్మాణంలో కనిపించే ప్రత్యేక ఆకృతి, పురాతన వాతావరణం ఈ ప్రాంతాన్ని మరింత ఆసక్తికరంగా మారుస్తున్నాయి. ఇక ఈ క్షేత్రానికి ఎలా చేరుకోవాలో తెలుసుకుందాం.

రైల్వే స్టేషన్ రాంపూర్ హాట్ రైల్వే స్టేషన్. రాంపూర్ హాట్ రైల్వే స్టేషన్ నుంచి ట్యాక్సీల ద్వారా కానీ ఆటోల ద్వారా కానీ ఈ ప్రాంతానికి చేరుకోవచ్చు. రాంపూర్ హాట్ కు హౌరా, సీల్దా వంటి ప్రధాన రైల్వే కేంద్రాల నుంచి రైలు మార్గాల ద్వారా అనుసంధానించబడి ఉంది. విమాన మార్గం ద్వారా చేరుకోవాలనుకునే వారికి కోల్కతాలోని నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయం ఒక ప్రధాన ఎంపికగా ఉంది. బీర్భూమ్ జిల్లా అధికారిక సమాచారం ప్రకారం దుర్గాపూర్లోని కాజీ నజ్రుల్ ఇస్లాం విమానాశ్రయం కూడా తారాపీఠానికి చేరుకోవడానికి ఉపయోగకారిగా ఉంది. ఇక రోడ్డు మార్గం ద్వారా కోల్కతా, పశ్చిమ బెంగాల్లోని ఇతర నగరాల నుంచి బస్సులు, ట్యాక్సీలు అందుబాటులో ఉన్నాయి, కనుక సులభంగా చేరుకోవచ్చు. తారాపీఠం యాత్రలో మనకు ఒక ప్రత్యేకమైన ఆధ్యాత్మిక భావన కనిపిస్తుంది. ఇక్కడి అమ్మవారు కేవలం శక్తి స్వరూపిణిగా మాత్రమే కాకుండా తల్లిగా, రక్షకురాలిగా, కరుణామయిగా, సాధకులకు మార్గదర్శిగా భక్తుల హృదయాల్లో నిలిచిపోయారు. ఒకవైపు ఆలయంలో మంగళహారతులు, పూజలు, మంత్రోచ్చారణలు, మరోవైపు మహాశ్మశానంలో వైరాగ్య భావన, ఒకవైపు సాధారణ భక్తుల విశ్వాసం, మరోవైపు సాధకుల తపస్సు, ఇలా విభిన్నమైన ఆధ్యాత్మిక అనుభూతులన్నింటినీ ఒకే ప్రదేశంలో అందించే అరుదైన క్షేత్రం తారాపీఠం. శ్రీ తారామాత అమ్మవారి అనుగ్రహం మనందరిపై ఎల్లవేళలా ఉండాలని, మన జీవితాల్లోని కష్టాలను తొలగించి మన కుటుంబాల్లో సుఖశాంతులు, ఆయురారోగ్యాలు, ఐశ్వర్యం నింపాలని అమ్మవారిని మనసారా ప్రార్థిస్తూ మరో దివ్యక్షేత్ర విశేషాలతో మీ ముందుకు వచ్చే వరకు సెలవు.

0: శ్రోతలు, ఇప్పటి వరకు విహారీ కార్యక్రమంలో పశ్చిమ బెంగాల్లోని తారాపీఠ క్షేత్ర విశేషాల గురించి తెలుసుకున్నారు. ఇప్పుడు ఒక చిన్న ప్రకటన విందాం, అనంతరం మీకు ఒక మంచి పాట వినిపిస్తా.
1: మీ ఇంజనీరింగ్ కళలకు సరైన గమ్యం విక్రమసింహపురి యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, కాకుటూరు, నెల్లూరు. నాక్ ఏ గ్రేడ్ కలిగిన యూనివర్సిటీలో సిఎస్ఇ, ఏఎఎన్ఎంఎల్, ఏఎఎన్డిఎస్, ఈసీఈ, బీటెక్ కోర్సులకు సెప్టెంబర్ 9 నుండి 12 వరకు చివరి దశ కౌన్సిలింగ్ జరుగుతుంది. విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్, హాస్టల్ మరియు బస్సు సౌకర్యం కలదు. కాల్ 9441373188. ఎంసెట్ కోడ్ BSUESF.
0: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, సమయం 8:52 అవుతుంది. 9 గంటలకు మనకు సముద్ర తీర కథలు అయితే కార్యక్రమం ప్రసారం కాబోతుంది. 8 నిమిషాల టైం ఉంది కదా, ఈ మధ్యలో ఒక మంచి సాంగ్ అయితే వినేద్దాం. మ్యూజిక్ మ్యూజిక్ అంటే ఇష్టం ఉండదు, ఉండని వారు ఎవరు ఉంటారండి చెప్పండి. మ్యూజిక్ అంటూ లాంగ్వేజ్ అని, ప్లేసెస్ అని, ఇట్లా బ్యారియర్స్ అంతా ఏం లేవు. అండ్ ఒక బ్యూటిఫుల్ వాయిస్ ఉందనుకోండి, అసలు బౌండరీసే ఉండవు దానికి, ప్రపంచం అంతా వెళ్ళిపోతుంది ఆ వాయిస్. అండ్ అలాంటి మృదు మధురమైన గాత్రంతో తెలుగు, తమిళ్, ఇంకా ఎన్నో భాషల్లో ప్రేక్షకుల మనసులు గెలుచుకున్న ద ఫేమస్ సింగర్, డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయి శ్రీపాద, ఆవిడ బర్త్డే ఈరోజు. ఎస్, ఆవిడ జన్మదినం సందర్భంగా ఒక మంచి పాట అయితే విందాం. అండ్ ఇంకొంచెం ఆమె గురించి చెప్పుకోవాలంటే, సో తనది ఒక యునిక్ వాయిస్ అండి నిజంగా. సో చాలామంది హీరోయిన్స్కి డబ్బింగ్ చెప్పింది కదా, ముఖ్యంగా సమాంత, సమంతకి డబ్బింగ్ చెప్పిందంటే అట్లా యాప్ట్ అయిపోతుంది అనమాట. అంటే సో ఆ భావాలకు తగ్గట్టుగా ఆమె డబ్బింగ్ చెప్తే ఆ పాత్రలకు ప్రాణం పోస్తుందని చెప్పి చెప్పొచ్చు నిజంగా అసలు. సో డబ్బింగ్ ఆర్టిస్ట్గా ఆవిడ చాలా చాలా అవార్డ్స్ అయితే తీసుకున్నారు, అఫ్కోర్స్ సింగర్గా కూడా అనుకోండి. ఇలా శ్రోతల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయాయి ఆమె పాటలు కానీ, ఆమె డబ్బింగ్ చెప్పిన విధానం కానీ. సో ఈరోజు ఆమె బర్త్డే సందర్భంగా ఆమెకి మంచి శుభాకాంక్షలు అయితే, జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఆమె మధుర స్వరంలో మనసును మైమర్పించే ఓ అందమైన పాటను ఇప్పుడు మీ ముందుకు తీసుకొస్తున్నా. ఈ పాట రచన సిరివెన్నెల, సంగీతం యువన్ శంకర్ రాజా, సినిమా పేరు గోవిందుడు అందరు వాడేలే.

0: శ్రోతలు, సింహపురి ఎఫ్ఎం 102.7 MHz పై మా ప్రభాత ప్రసారాలు వింటున్నారు. సమయం 8:58 అవుతుంది. ఇప్పుడు ఒక చిన్న ప్రకటన విందాం.
1: మీ ఇంజనీరింగ్ కళలకు సరైన గమ్యం విక్రమ సింహపురి యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, కాకుటూరు, నెల్లూరు. నాక్ ఏ గ్రేడ్ కలిగిన యూనివర్సిటీలో సిఎస్ఈ, ఏఎఎన్ఎంఎల్, ఏఎఎన్డిఎస్, ఈసీఈ, బీటెక్ కోర్సులకు September 9 to 12 వరకు చివరి దశ కౌన్సిలింగ్ జరుగుతుంది. విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్, హాస్టల్ మరియు బస్సు సౌకర్యం కలదు. కాల్ 9441373188. ఎంసెట్ కోడ్ VSUESF.
2: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం. ప్రతిరోజు మీరు వింటున్నటువంటి మా కార్యక్రమాలపై మీ సలహాలు, సూచనలు మాకు తెలియజేసే కార్యక్రమం మీ ఉత్తరాలు. ఈ కార్యక్రమం ప్రతి శనివారం ఉదయం 7:30 నుండి 8 వరకు ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమం ద్వారా మేము ప్రతిరోజు ప్రసారం చేసే కార్యక్రమాలపై మీ అభిప్రాయాలు, సలహాలు, సూచనలు పంపితే మేము వాటిని చదివి వినిపిస్తాం. మరి మీ అభిప్రాయాలను ఎలా పంపాలో తెలుసా? వాట్సాప్ అయితే 7901010484

0: కార్డ్ ద్వారా అయితే మీ ఉత్తరాలు కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్ సింహపురి ఎఫ్ఎం కేంద్రం తెలుగొంగ కాలనీ పొదలకు రోడ్ నెల్లూరు పిన్ 524004 కి లేదా ఈమెయిల్ ద్వారా అయితే ఎఫ్ఎం రేడియో నెల్లూరు 4@gmail.com ద్వారా తెలుపవచ్చు.
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం 102.7 మెగాహెర్ట్జ్ పై శ్రోతలు మా ప్రభాత ప్రసారాలు వింటున్నారు. సమయం 9 గంటలు కావస్తుంది. శ్రోతలు ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి సముద్ర తీర కథలు వినబోయే సమయం అయితే వచ్చేసింది. ఈరోజు కథ పేరు డిఫరెంట్గా ఉంటుంది, కదిలే గవ్వలు ఎగిరే పక్షులు. వినేద్దామా మరి లేట్ చేయకుండా. ఆకాశవాణి 102.7 మెగాహెర్జ్ పై సింహపురి ఎఫ్ఎం. తెలుగు రచనా సాహిత్యంలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్న విలక్షణ సృజనాత్మక రచయిత శ్రీ పొట్లూరు సుబ్రహ్మణ్యం గారు సముద్ర తీర కథలలోని సన్నివేశాలు, సంభాషణలు, ఆయా పాత్రల యొక్క మనస్తత్వ చిత్రణలు, చేపల వేటలో ఎదురయ్యే అనేక ఇబ్బందులు, పడవలు తయారు చేసుకోవడంలో ఎదురయ్యే ఆర్థిక ఇబ్బందులు, అలాగే సహాయం చేసిన వారి పట్ల కృతజ్ఞతా భావనలు, చేపలు పట్టే సమయంలో పాటించే నియమ నిబంధనలు, పురుషులకు స్త్రీలు అందించే సహాయ సహకారాలు, ఇలా బెస్తవారి జీవిత విశేషాలలోని అనేక విషయాలు చక్కని కథలుగా చిత్రించారు శ్రీ పొట్లూరు సుబ్రహ్మణ్యం గారు. నాగరిక సమాజానికి దూరంగా, సముద్ర తీరానికి దగ్గరగా, సముద్రాన్నే తమ తల్లిగా, తమ దైవంగా భావించి ఆ సముద్రాన్ని నమ్ముకుని జీవనం సాగించే మత్స్యకారుల జీవితాలను, చేపలతోనే ముడిపడి ఉన్న జీవితాలలోని ఆర్ద్రతను, అనేక వైవిధ్యాలను ఈ కథలలో మనం చూడవచ్చు. ఒక్కొక్క కథ ఒక్కో వైవిధ్యంతో గొలుసుకట్టు కథలుగా ముందుకు సాగుతాయి.
2: కథ పేరు కదిలే గవ్వలు ఎగిరే పక్షులు.

0: తూర్పువైపు సముద్రం మీద వెలుగు రేఖలు పరుచుకుంటున్నాయి. అందులో నుంచి నిప్పులు కొరిమిలో నుంచి తీసినట్లుగా సూర్యుని ఎర్రని ప్రతిబింబం పెద్ద సైజులో కొద్ది కొద్దిగా బయటకు వస్తూ ఉంది. సూర్యోదయం చూడాలంటే ఉదయాన్నే బంగాళాఖాతం ఒడ్డున సముద్రానికి ఎదురుగా నిలబడి చూడాలి. ఆ అందం ఆనందం చెప్పనలవి కాదు. అయితే కన్యాకుమారిలో సూర్యోదయం సూర్యాస్తమయం హిందూ మహాసముద్రంలో వింతగా ఒకే చోట జరుగుతాయి. కారణం, బంగాళాఖాతానికి అరేబియా సముద్రానికి మధ్య ఉన్నది హిందూ మహాసముద్రం. అది ఉన్న కోణాన్ని బట్టి హిందూ మహాసముద్రంలో అలా జరుగుతుంది. అక్కడికొచ్చిన యాత్రికులు ఉదయం సూర్యోదయమైన చోటుకు గుంపులు గుంపులుగా చేరి సూర్యాస్తమయాన్ని కూడా అదే చోట ఆస్వాదిస్తారు. అదొక ప్రకృతిపరమైన అద్భుతం, అంచనాలకు అందని వింత. రొయ్యలపాలెం పెదకాపు ఎప్పటిలాగే ఆ చీకటి తెరలు విడిపోయే సమయంలో యథాప్రకారం సముద్రపు అలల అంచున నడుస్తున్నాడు. అతను పరధ్యానంగా ఉన్నాడు. కారణం, ముందు రోజు రాత్రి భార్యతో జరిగిన వాక్యుద్ధమే. అతనికి ముగ్గురు కూతుర్లు. పెద్దమ్మాయి 18 ఏళ్ల నుండి పెళ్లికి సిద్ధంగా ఉంది. ఆ పిల్ల పెళ్లి గురించి ఆలోచించలేదని పెదకాపు భార్య గలాట పెట్టుకుంది. గవలపాలెం పెదకాపు కొడుక్కి సంబంధం మాట్లాడుతానని ఆమెకు మాటిచ్చాడు పెదకాపు. అతని భార్య పెదకాపు కొడుకు ఏమంత తెలివిగలవాడు కాదని యోగ్యుడైన ఏదో ఒక మామూలు కాపు కొడుక్కి ఇచ్చి చేయమంది. కానీ రొయ్యలపాలెం పెదకాపుకు అది అంత ఇష్టం లేదు. సమాన స్థాయిలో సంబంధం కుదరాలంటాడు. ఆ సమయంలో పెదకాపు పరధ్యానాన్ని చెదరగొడుతూ ప్రక్కనున్న చెంచయ్య ఇలా అన్నాడు.
1: ఏంది పెదకాపు, అంతగా ఆలోచిస్తుండావే? సూర్యభగవానుడు కూడా పైకి వచ్చేసినాడు.
0: తల తిప్పి చూశాడు పెదకాపు.

0: సముద్రం మీద పెద్ద పండి చక్రమంత సూర్యుడు ఎర్రగా సముద్రపు అంచుకు పూర్తిగా పైకి వచ్చి ఉన్నాడు. తీరంలో సముద్రపు పక్షులు తీరం మీద ఇసుకలో వాలి నడుస్తూ మళ్లీ ఎగురుతూ ఉన్నాయి.
1: నిన్న తిన్నాయి సాలక, మళ్లీ వచ్చినట్టుండాయే. నిన్న సేపల కంటే గవ్వలు, జెల్లి సేపలు, ఎండ్రకాయలు, ఆల్సిప్పలు, పనికిరాని సెత్తంతా ఎక్కువ పడ్డట్టుండాయి
0: అన్నాడు పెదకాపు ప్రక్కనే నడుస్తున్న మరో వృద్ధ జాలరి.
1: అవునరే
0: అంటూ అటువైపు కదిలాడు పెదకాపు. అతన్ని అనుసరించారు మిగతా పట్టపు కాపులు. నిజానికి జాలర్లు సాయంత్రం పడవల్లో చేపలు తీసుకురాగానే సముద్రపు పక్షులు గుంపులు గుంపులుగా ఆకాశంలో చక్కర్లు కొడతాయి. దొరికితే చేపల్ని ముక్కు కరుచుకుని వెళదామని క్రిందికి వాలుతుంటాయి. కానీ క్రింద కర్రలు పట్టుకుని ఉన్న బెస్తపిల్లలు మాత్రం అవి వాటి మీద వాలకుండా తరిమేసి చేపల్ని రక్షించుకుంటుంటారు. అయినా ఈ పక్షులు అంత తేలిగ్గా వదలవు. పడవలో నుంచి చేపలెత్తుకెళ్తున్న ఆడవాళ్ల దబర్ల మీద వాలి ఏదో ఒక విధంగా వాళ్ళని ఏమార్చి చేపల్ని ముక్కు కరుచుకొని వెళ్ళిపోతుంటాయి. వాటిని ఎంత తరిమినా కూడా ఏదో మాయోపాయం చేసి తీసుకుపోతుంటాయి. అంతేకాక వలల్ని ఇసుకలో ఆరవేసినప్పుడు తీయడం మర్చిపోయిన చిన్న చేపల్ని వలలో చిక్కుకుని ఉండే వాటిని తస్కరించి తీసుకుపోతుంటాయి. ఇక వాటికి స్వేచ్ఛగా దక్కేది వలలో నుంచి తీసిపారేసిన గవ్వలు, ఆల్చిప్పలు, జెల్లి చేపలు, ఎండ్రకాయలు, చెత్తా చెదారం. ఆ చెత్తా చెదారంలో ఇరుక్కున్న చిన్న చేపలు. అందుకే అవి అందిన వాటిని ముక్కు ఖర్చుకుని దూరంగా తీసుకెళ్లి తిని వస్తుంటాయి. గవ్వలు, ఆల్చిప్పలు, శంఖాలు అయితే అవి వాటిని తిరగేసి తమ కాళ్లతో నొక్కి పట్టుకుని ముక్కు లోపలికి పెట్టి మెత్తని మాంసాన్ని పొడుచుకు తిని గట్టి చిప్పల్ని వదిలేస్తుంటాయి. వాటికి సమయం చాలదు. ఉన్న సమయంలోనే తిన్నంత తిని చీకటి పడగానే వెళ్ళిపోతుంటాయి. చీకట్లో వాటికేమీ కనిపించదు. మళ్ళీ తెల్లవారుగానే నిన్న మిగిలిపోయిన సముద్ర జీవుల్ని ఆరగించడానికి వస్తుంటాయి. అలా వచ్చినవే ఈరోజు కనిపిస్తున్న కాకులు, గ్రద్దలు, సముద్రపు పక్షులు.

సూర్యోదయం వెలుతురు పెరిగే కొద్దీ పక్షుల రాక ఎక్కువైంది. అక్కడక్కడా పడి ఉన్న చిన్న చేపల్ని గుటుక్కున మింగుతూ ఉన్నాయి. ఇవే కాదు, సముద్ర తీర గ్రామాలకు దూరంగా సముద్రపు అంచునున్న రాళ్ల మీద, అక్కడున్న చెట్ల మీద పెద్ద సైజు సముద్ర పక్షులు జీవిస్తూ ఉంటాయి. అన్ని సముద్ర తీర పక్షులకు వాటి ముక్కులు సముద్రపు నీటిలోని ఉప్పుని ఫిల్టర్ చేసి త్రాగగలిగే విధంగా గ్లాండ్స్ అమర్చబడి ఉంటాయి. బూచి, ఫ్రైగేట్ బర్డ్, గన్నెట్, పెట్రల్ అనే పక్షులు సుమారు 10 అడుగుల పొడవైన రెక్కలతో సుమారు 25 కేజీల బరువుతో ఉంటాయి. వీటి ఎత్తు 4 అడుగుల వరకు ఉంటుంది. వీటి రెక్కలు విమానం రెక్కల్లా సన్నగా పొడవుగా ఉండి నీటిలోకి దూసుకుపోవడానికి చాలా అనువుగా ఉంటాయి. అయితే వీటి శరీరం మీద దట్టమైన ఈకలు ఉంటాయి. శరీరం అంతా వాటర్ ప్రూఫ్. ఇవి వేట కోసం సముద్రం నీటిలో మునిగినా కూడా వీటి శరీరానికి తడి అంటుకోదు. వీటి చర్మం క్రిందనున్న క్రొవ్వు శరీరాన్ని వెచ్చగా ఉంచుతుంది. ఇవి గుంపులు గుంపులుగా ఒక్కచోట నివసిస్తూ ఉంటాయి. ఇవి మనుషుల కంట పడవు. తమకు 2 ఇంతల బరువున్న పెద్ద చేపల్ని సునాయాసంగా తన్నుకుపోగలవు. స్వతహాగా గవ్వలు తమ మూపురాన ఉన్న రక్షణ కవచాల్ని మోసుకుంటూ నెమ్మదిగా నడుస్తుంటాయి. రాత్రంతా నడిచినా కూడా అవి సముద్ర తీరానికి అన్నీ రాలేవు. ఏవో కొన్ని వచ్చి అలా ఈదుకుంటూ నీళ్లలోకి వెళ్ళిపోతుంటాయి. మిగిలినవి తెల్లవారి పక్షుల చేతికి చిక్కి అకాల మరణం పొందుతుంటాయి. కొన్ని పక్షులైతే అలల అంచునే నడుస్తూ, ఎగురుతూ, వాలుతూ నీళ్లలోకి వస్తున్న ఎండ్రకాయల్ని పట్టుకుని గాలిలో ఎగురుతూ దూరంగా తీసుకెళ్లి ఇసుకలో పడేసి ముక్కుతో వాటి పొట్టలకు రంధ్రం చేసి వాటి రసాన్ని గ్రోలుతూ వాటిని చంపేస్తుంటాయి. అంతేకాక బలమైన కొన్ని పెద్ద సైజు సముద్రపు పక్షులు ఆకాశంలోంచి చూసి నీటి పైభాగంలో చక్కర్లు కొడుతూ ఉపరితలంలో తిరుగుతున్న చేపల్ని చూస్తాయి. వేగంగా ఆకాశంలో నుంచి వచ్చి నీటిలోనికి దూసుకుపోయి వాటిని ముక్కుతో పట్టుకుని తిరిగి ఆకాశంలోకి ఎగిరిపోతుంటాయి. తీరానికి దూరంగా ఎక్కడో బండల మీదో ఇసుకలోనో పడేసి మిగతా పక్షులు వచ్చేలోగా వాటిని పొడిచి పొడిచి చంపి తినేస్తుంటాయి. తమ శరీరం సైజు కన్నా ఎక్కువ సైజు చేపల్ని కూడా తమ కాలిగోళ్లతో పడేసి పట్టుకుని ఎగిరిపోతుంటాయి. ఇవి కూడా కొన్నిసార్లు ప్రమాదాలను ఎదుర్కొంటుంటాయి. సముద్రపు చేప జాడను చూసి

నీటిలోకి దూసుకుపోయినప్పుడు ఏ ముసలి కంట్లోనూ ఏ సొరచాప కంట్లోనూ పడితే ఇక అంతే సంగతులు, వాటికి ఆహారమైపోతాయి. ఇవి పక్షుల జీవితాలకు సంబంధించినవైతే ఇక శంఖాలు, గవ్వలు, ఆల్చిప్పలు వీటి జీవితాలు మరో రకం. ఇవి మరీ లోతులేని సముద్రం అడుగున తీరానికి దగ్గరలో జీవిస్తుంటాయి. ఇవి గుట్టల గుట్టలుగా ఉంటాయి. ఇవి సముద్రంలోని సూక్ష్మ జీవుల్ని ఆహారంగా చేసుకొని బ్రతుకుతుంటాయి. వీటిలోని జీవులు చనిపోయినప్పుడు వీటి నిర్జీవ నివాసాలు గట్టుకు కట్టుకుని వస్తాయి. ఇవి రకరకాల రంగుల్లో ఉంటాయి. వీటిపైన స్వాభావికంగా ఉన్న డిజైన్లు భగవంతుడి కళాపిపాసనకు నిదర్శనంగా ఉంటాయి. చిన్నవైతే వీటికి కీ చైన్లు కట్టి నగరాల్లోని సముద్రపు ఒడ్డున బీచుల్లో అమ్ముతుంటారు. ఇదో పెద్ద వ్యాపారం. సముద్రపు ఒడ్డున గంగపుత్రుల పిల్లలైతే వీటిని ఏరుకొచ్చి గుడిసెల వెనుక గుట్టలు గుట్టలుగా పోస్తారు. ఇది వాళ్ల వాళ్ల సంపదగా భావించి ఆనందిస్తుంటారు. ఆల్చిప్పలైతే అంటుకుని ఉంటాయి. వీటిని విడదీసి ఇంట్లోని జాలరి స్త్రీలు ఇంట్లో కుండలకు అంటుకుని ఉన్న గంజి మెతుకుల్ని గీకటానికి ఉపయోగిస్తారు. ఇవి లేని ఇల్లే ఆ కుటుంబాల్లో ఉండదు. శంఖాలైతే రకరకాలవి కొట్టుకొస్తుంటాయి. వేలడంత సైజు నుంచి పిటికెడంత వరకు ఇవి ఇంకా పెద్దవి కూడా కొట్టుకువస్తాయి. ఇవి దొరికితే శుభప్రదమని వీటికి విశేషమైన ప్రాధాన్యత ఇస్తారు పెద్దవాళ్ళు. చేప ముళ్ళుతో శంఖంలోని అవశేషాల్ని బయటకు లాగి వాటిని శుభ్రపరుస్తారు. తెల్లగా స్వచ్ఛంగా ఉన్న శంఖం లోపల పొరలు పొరలుగా ఉంటుంది. శంఖాన్ని సముద్రానికి దూరంగా ఎక్కడో ఉండి చెవి దగ్గర పెట్టుకున్న సముద్రపు హోరు శబ్దం వినిపిస్తుంది. ఇది శంఖం యొక్క ప్రత్యేకత. దేవాలయాల్లో పూజా సమయంలో చాలా చోట్ల శంఖాన్ని ఊదుతారు. దాని లోపల నుంచి గాలి సుడులు తిరుగుతూ బయటకు వస్తుంది. ఎన్నో మైళ్ళ దూరం దీని గంభీరమైన ధ్వని వినిపిస్తుంది. దీనికి పురాణాల్లో అత్యధిక ప్రాధాన్యత ఉన్నది. మహాభారత యుద్ధంలో శ్రీకృష్ణుడు పాంచజన్యం అనే శంఖాన్ని పూరించాడు. అర్జునుడు దేవదత్తం అనే పేరుగల శంఖాన్ని పూరించాడు. వాటిని పూరించే కురుక్షేత్రంలో విజయాన్ని సాధించారు. పూర్వపు రాజులంతా సమరభేరికి శంఖాన్ని పూరించిన వారే. మనకు రావణుడు సారు చెప్పున్నాను కదా, 100 సంవత్సరాల వెనుక డొక్కలు కరువు వస్తుందంట. ప్రజలంతా తిండి లేక ఆకలికి తాళలేక బురద మట్టిలో పెరుగు కలుపుకొని తిన్నారంట. కానీ మన పట్టపోళ్ళకి ఆ గతి పట్టలేదంట. 3 పూటల కడుపు నిండా చేపలు తిని సుఖంగా ఉండనారంట. గంగమ్మ తల్లి మనల్ని సల్లగా ఆదుకున్నది అన్నాడు పెదకాపు నడుస్తూ.

అలాగే సముద్రంలో నుంచి చచ్చిపోయిన తాబేళ్లు కూడా కొట్టుకువస్తుంటాయి. కొన్ని ఇతర చేపలచే లోపలి మాంసం తినబడి కొరకరాని కొయ్యలాంటి దాన్ని వీపు మీద చిప్పలు కొట్టుకువస్తాయి అప్పుడప్పుడు. కనీసం అడుగు వైశాల్యం ఉండే తాబేటి చిప్పల్ని భోజన పాత్రలుగా ఉపయోగిస్తారు. మరీ చిన్న చిప్పల్ని నీళ్లు త్రాగడానికి ఉపయోగిస్తారు. ఈ తాబేటి చిప్పలు ప్రతి ఇంట్లోనూ ఉంటాయి. మొదట్లో తాబేళ్లను పట్టి వాటిని వేడి నీళ్లలో చనిపోయేంత వరకు ఉడకపెట్టి వాటి మాంసాన్ని కత్తితో తీసి వండుకుని తినేవారు. తాబేటి చిప్పల్ని పై విధంగా వాడేవారు. తాబేలు వేట నిషిద్ధమని గత 25 ఏళ్ల వరకు తెలియదు. రామిరెడ్డి ఆ విషయం చెప్పటమే కాక అది మహావిష్ణువు యొక్క కూర్మావతారం అని చెప్పిన తర్వాత తాబేళ్లు వలలో పడితే తిరిగి సముద్రంలో విసిరేయడం మొదలుపెట్టారు. అదేవిధంగా కత్తి చేపలు, ముఖం మీద రెండు మూరలు పెరిగిన చేపముళ్ళు చేపలు దొరికినప్పుడు ఆ రెండు మూరలు తెగ్గొట్టి దాని ఇళ్లలో పెట్టుకుని చేప పెత్తంగా వాడుతుంటారు. ఈ రొయ్యలపాలెం గవ్వలపాలెం జాలర్లు సాంప్రదాయ వేటగాళ్ళు. పడవల మీద సముద్రంలోకి వెళ్ళి వలలతోనూ గేలాలతోనూ తమ చేపల వేట సాగిస్తారు. నిజాయితీగా ఉంటారు. వీళ్లకు ఆధునిక వేట తెలియదు. వీళ్లకు మోటారు బోట్లు లేవు. అవి కొనుక్కొని వాడాలని లేదు. టీవీలు లేవు, చదువులు లేవు. వీరు వేటలో భారతదేశానికి స్వాతంత్రం రాకముందు పద్ధతులనే అనుసరిస్తారు. ప్రస్తుతం నాగరికతకు దూరంగా తమ రెండు గ్రామాల్లోనే సంబంధ బాంధవ్యాలు కలుపుకొని వాళ్లకు మాత్రమే పరిమితమైన జీవితాన్ని కొనసాగిస్తున్నారు. వాళ్ల చదువు రూపాయలు లెక్క పెట్టడం వరకే. రోజులాగే ఈరోజు కూడా ఓ 10 మంది పిల్లలు సముద్రపు అంచున పరుగులు తీస్తూ అలలపైకి దూకారు. వాళ్ళు అమ్మ ఒడిలోని పిల్లల్లా అలలు దాటుకుని

ఈతలు కొడుతూ ముందుకు సాగారు. అమ్మ చీర కుచ్చుళ్ల వెనక దాక్కున్నట్లు అలవచ్చినప్పుడు మునుగుతూ, అలా వెళ్లినప్పుడు లేస్తూ దోబూజులాటలు ఆడుకుంటున్నారు. వాళ్లు పుట్టినప్పటి నుండి వాళ్ళ తల్లిదండ్రులు ఏదో ఒక సందర్భంలో సముద్రం దగ్గరకు తీసుకువస్తారు. సంవత్సరం దాటి బుడిబుడి అడగలు నెరవగానే ఆ అడుగులు తీరంలోని అలల అంచుల మీద వేయిస్తారు. రెండేళ్లు దాటిన తర్వాత తమ తల్లిదండ్రులు ప్రక్కన ఉంటే వీళ్ళు సముద్రంలో మునుగుతూ తేలుతూ కేరింతలు కొడుతుంటారు. వాళ్లకు సముద్రం అంటే భయం పోతుంది, ఇష్టం పెరుగుతుంది. కాలక్రమేణా పెద్దయ్యే కొద్దీ వాళ్లకు సముద్రానికి భూమికి తేడా తెలియదు, ఉభయచర జీవుల్లా ప్రవర్తిస్తారు. వాళ్లకు సముద్రమే తల్లి, భూమి తండ్రి. మామూలుగా మన పురాణాల్లో సముద్రాన్ని సముద్రుడని, మగవాడిగాను, భూమిని భూమాత అని స్త్రీగాను భావించి పూజిస్తారు. కానీ ప్రశాంతంగా ఉన్నప్పుడు ప్రజలకు పార్వతీదేవి అనుగ్రహంలా అశేషమైన చేపల్ని అందించే ఈ సముద్రం తుఫాను సమయంలో ఆగ్రహించిన శివుడిలా సమీప గ్రామాల్ని ధ్వంసం చేస్తుంది. కనుక సముద్రాన్ని అర్ధనారీశ్వరుడు అనడం సబబుగా ఉంటుంది.

0: రోజుకు మూడు పూటల పెదకాపు సముద్ర తీరంలో తిరుగుతాడు. ఆ సాయంత్రం అటువైపు నుంచి వస్తున్న పెదకాపు, ఇంకొందరు వృద్ధులు అక్కడున్న గవ్వల్ని ఏరుకుంటున్న పిల్లల్ని చూశారు. ఆ పిల్లలు ఆ గవ్వలన్నింటినీ ఏరి కుప్ప పెట్టడం చూశారు. ఎవరు ఎన్ని పెట్టారో, ఎంత పెద్ద కుప్ప పెట్టారో గర్వంగా చెప్పుకుంటున్నారు. పెదకాపు ఆ కుప్పల దగ్గరకొచ్చి పరీక్షించి చూశాడు. కుప్పలు కదులుతూ ఉన్నాయి. తన వెనక ఉన్న కాపు దగ్గర నుంచి కర్ర తీసుకుని కుప్పని కలియబెట్టాడు. లోపల చాలా గవ్వలు కదులుతూ ఉన్నాయి.
1: రే, నీ పేరేంద్రా
0: అని అడిగాడు పెదకాపు. వాడు భయపడుతూ సమాధానం చెప్పాడు.
1: మీ నాయన పేరు కూడా చెప్పు
0: అన్నాడు పెదకాపు. వాడు భయపడుతూ భయపడుతూ చెప్పాడు. పెదకాపు ఇంకో కుప్ప దగ్గరకొచ్చి ఆ గుట్టను కూడా కర్రతో కలియబెట్టి చూశాడు. అక్కడ కూడా కదులుతున్న గవ్వలు చూశాడు. తర్వాత వాడి పేరు, వాడి అమ్మా నాయన్ల పేర్లు కూడా అడిగాడు పెదకాపు. వాడు జంకుతూనే సమాధానం చెప్పాడు.
1: అరే పిల్లనాయాలరా, వాటిని ఇంటికి తీసుకుపోయి కాల్చుకు తింటారా ఏందే, అంత కరువు వచ్చిందా మీక
0: అని అరిచాడు పెదకాపు. అక్కడున్న 8 మంది పిల్లలు పోగు చేసిన గవ్వల కుప్పల్ని కదిలించిన పెదకాపు అన్నిట్లోనూ బతికిన గవ్వలుండటం గమనించాడు.
1: ఒరే, మీ అందరి కుప్పల్లో బతికున్న గవ్వలో శంఖాలుండయి, వాటిని మనం తినడంలే. మనకు ఆహారం చేపలు. గంగమ్మ తల్లి మనకు తిన్నన్ని చేపలు, అమ్ముకున్నన్ని చేపలు ఇస్తా ఉంది. మన ఆచారం ఏంటంటే చేపలు పట్టుకుని తినడమే. మీరు ఆడుకోవడానికి సచ్చిన వాటినే ఆడుకోండి, బతికిన వాటిని నీళ్ళల్లో వదిలేయండి. వాటి మానాన వాటిని బతకనియండిరా. సచ్చిన గవ్వలు రోజుకు కావలసినన్ని గవ్వలు కొట్టుకొస్తూనే ఉండయి కదా, మీరు ఆడుకోవడానికే
0: అన్నాడు పెదకాపు. పిల్లలు చేతులు కట్టుకుని పెదకాపు చెప్పేది మౌనంగా వింటున్నారు.
1: రే, మీకేరా చెప్పేదే, బతుకున్న వాటిని ఏరే సముద్రంలో వదలండి
0: అంటూ అరిచాడు పెదకాపు. పిల్లలు వెంటనే తమ తమ కుప్పల మీద పడి బతుకున్న గవ్వల్ని ఏరి ఒక పక్కగా పోశారు. తర్వాత దోసిళ్లతో తీసుకెళ్లి తీరం మంచున నీళ్లల్లో పోశారు. అవి అమ్మయ్యా బ్రతికేనరా దేవుడా అనుకుంటూ తమ వీపుల మీదున్న పెంకుల్ని మోసుకుంటూ నీళ్లలోకి జారుకున్నాయి.

రోజులు గడుస్తున్నాయి. వెన్నెల రోజులు. చంద్రుడు పండు వెన్నెల కాస్తోంది. వెన్నెల అది భూమి మీద చెట్లు, చేమలు, అడవులు, పర్వతాలు, ఎడారుల మీద, సముద్రం మీద ఒకే విధంగా కాస్తూ ఉంది. సముద్రంలోని నీటి అలల మీద పడి తళతళమని ప్రకాశిస్తున్నాయి వెన్నెల కిరణాలు. ఆ సమయంలో నల్లని వెడల్పైన పళ్ళాలు కదులుతున్నట్లు ఇసుక మీద తమ వీపు మీద చిప్పల్ని మోసుకుంటూ నెమ్మదిగా పోతున్నాయి తాబేళ్లు. అవి సముద్రంలో వందలు వేల మైళ్లు ఈదుకుంటూ వచ్చాయి తీరానికి. తెల్లగా తలతలలాడే ఇసుక మీద తమ తెడ్డు పాదాలతో నల్లని తాబేళ్లు గుంపులు గుంపులుగా వెళ్తున్న దృశ్యం నయనానందకరంగా ఉంది. ఆ గుంపులు గుంపులుగా వచ్చిన తాబేళ్లు తీరానికి దూరంగా వచ్చి తమ తెడ్డు కాళ్లతో వడివడిగా ఇసుకలో గుంటలు లోడసాగాయి.

గుంటల చుట్టూ ఇసుక పడసాగింది. దాదాపు మోకాలు లోతు గుంటలలోడి అంచును కూర్చుని గుంటల నిండుగా గుడ్లు పెట్టాయి. ఒక్కో తాబేలు 200 నుంచి 300 వరకు గుడ్లు పెట్టాయి. గుడ్లు పెట్టడం పూర్తయిన తర్వాత మరల

ఆ వేగమే వేరు. సూపర్ ఫాస్ట్ రైళ్లలా తలను పొడవుగా చాచి తమ కాళ్లను చేతుల్ని తెడ్డులుగా ఉపయోగించి రువ్వున దూసుకుపోతాయి. పగటిపూట నక్కలు ఆ గుంటల్ని లోడడానికి ప్రయత్నించి పల్లెకారులు కర్రలతో తరుముకుంటే వెళ్లిపోతున్నాయి. ఎవరో ఒకరు పగలు రాత్రి ఆ తీరం వెంబడి కాపలా కాస్తూ వాటిని తరిమేస్తున్నారు. అది గవ్వలపాళెం రొయ్యలపాళెం గ్రామ తీరాల్లోనే. కానీ వేల మైళ్ళు వ్యాపించిన సముద్ర తీరాల ఒడ్డున అడుగడుగున పల్లెకారుల గ్రామాలు ఉండవు కదా. అక్కడ మాత్రం నక్కలు తోడేళ్లు గుంటల్ని పసిగట్టి తమ కాళ్లతో మట్టిలోడి అందులో నుంచి గుడ్లను తింటాయి. నక్కలు ఇతర జంతువులను తాబేళ్లతో పోలిస్తే అవి చాలా తక్కువ జంతువులు కనుక అన్నింటినీ తినలేవు. ఎన్నో కోట్ల గుడ్డులు పిగిలి అసంఖ్యాకంగా ఆ తాబేలు పిల్లలు సముద్రంలోకి ఈదుతాయి. సరిగ్గా నెల రోజుల తర్వాత పుట్ట పగిలినట్లు సముద్ర తీరాన ఉన్న ఇసుకలో నుంచి తాబేలు పిల్లలు పొడుచుకు వచ్చి చకచకా ఎవరో దారి చూపినట్లు సముద్రం వైపు గునుగున నడిచిపోసాగాయి. అరచేతిలో సగం సైజు ఉన్న ఆ తాబేలు పిల్లలు అదే సైజున్న తమకున్న పెంకుల్లాంటి చిప్పలతో తమ చిన్న చిన్న కాళ్లతో పడుతూ లేస్తూ వెళుతున్నాయి. తీరం వెంబడి వేల మైళ్ళ వైశాల్యం పరుచుకున్న ఆ దృశ్యం, నల్ల దుప్పటి లాంటి ఆకాశం మీద తెల్లగా ప్రకాశించే నక్షత్రాలకు వ్యతిరేకంగా పౌర్ణమి రోజుల్లో తెల్లని వెన్నెల్లో వెండిలా మెరిసే ఇసుక మీద నల్ల నక్షత్రాల్లా కదులుతున్నాయి ఆ తాబేలు పిల్లలు. ఆ ఉదయాన్నే ముందు నడుస్తున్న పెదకాపు, ఎట్టగో తాబేలు గుడ్లని కాపాడినాం, ఇప్పుడు గుడ్లు పిగిలే బిడ్డలు బయటకు వస్తుండయి, నక్కలు పచ్చులు వచ్చి ఆ తాబేలు బిడ్డల్ని తన్నుకుపోకుండా మన ప్రాంతంలోనైనా వీటిని కాపాడాలా, పిల్లలకి ముసలోళ్ళకి కర్రలిచ్చి పొగులు రేతిరి కాపలా పెట్టాలా అన్నాడు. అలాగే జరిగింది. తీరం వెంబడి నక్కలు తోడేళ్లు పక్షుల బారిన పడకుండా తమ రెండు పళ్లల్లో తీరాల్లో కాపాడగలిగారు. కానీ విశాలమైన సముద్ర తీరంలో పక్షులు గోలగోలగా మూగి ఆ తాబేలు పిల్లల్ని కాళ్లలో ఇరికించుకుని ఎగిరిపోతే నక్కలు తోడేళ్లు వాటిని నోటికి కరిచి పట్టుకుని దూరంగా వెళ్ళిపోతున్నాయి. ఎంత తింటే మాత్రమేం, ఎన్ని తింటే మాత్రమేం సముద్రంలో నీటిబొట్టు. వేల తాబేళ్లు వాటి కడుపుల్లోకి పోయుంటాయేమో కానీ కోట్ల కోట్ల తాబేళ్లు సముద్ర గర్భంలోకి వెళ్ళిపోయి కొత్త జీవితాన్ని ఆరంభించాయి. ఆ రోజు పెదకాపు అలల అంచున తన వారితో నడుస్తూ తమకు ఎదురై పారిపోతున్న 10 మంది పిల్లల్ని తన తోటి వారి సాయంతో ఎలాగైతేనేం పట్టుకున్నాడు. అందరూ 10 ఏళ్లలోపు పిల్లలే. అరే మీ గోచీలు ఇప్పండ్రా అన్నాడు పెదకాపు. అందరూ గోచీలు విప్పారు. అందులో నుంచి తాబేలు పిల్లలు టపాటపామంటూ నేలరాలాయి. ఒక్కడి గోచీలో కనీసం 4 తాబేలు పిల్లలున్నాయి. ఒకే పరుగుతో రొయ్యలపాళెం వైపు పరిగెత్తారు పిల్లలు. పెదకాపు అతని ప్రక్కనున్న మనుషులు అన్నింటినీ పట్టుకుని జాగ్రత్తగా సముద్రంలోకి వదిలారు. తమ ధర్మంగా ఆ తాబేలు పిల్లల జీవితాలను కాపాడినందుకు వారికి చాలా తృప్తిగా ఉంది.

శ్రోతలు, ఇప్పటి వరకు శ్రీమతి మంజులా పాలెట్టి గారి సమర్పణలో సముద్ర తీర కథలు, కదిలే గవ్వలు, ఎగిరే పక్షులు కథ విన్నారు. రచన శ్రీ పొట్లూరి సుబ్రహ్మణ్యం, నిర్వహణ శ్రీ తమణం నాగేశ్వరరావు. సమయం 9:23 దాటింది. హలో అభిరుచి కార్యక్రమంలో శ్రోతల్ని పలకరిద్దాం.

0: అభిరుచి ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం 102.7 MHz పై శ్రోతల మా ప్రభాత ప్రసారాల్లో భాగంగా ఇప్పుడైతే మన ఉత్సవం హలో అభిరుచి లైఫ్ ఆన్ ఇన్ కార్యక్రమానికి ఈ రోజు కార్యక్రమంలో ఒకే ఒక్క శ్రోతకి అవకాశం ఉంది. మరి ఆ లక్కీ కలర్ ఎవరో చూద్దాం. హలో, గుడ్ మార్నింగ్ అండి. జాకిర్ గారు ఎలా ఉన్నారు?
1: చాలా బాగున్నాను సార్. ఈ మధ్య చాలా దూరం టూర్ వేసాను సార్, ఒక 10 రోజులు.
0: ఓకే, చెప్పండి ఏ చిత్రం నుంచి పాట విందాం?

0: సార్. ఈరోజు చిన్నరాయుడులో
1: చిన్నరాయుడులో
0: నిండు ఆకాశం అంతా మనసున్న పాటిని పిచ్చాడు సార్ మా స్నేహితులందరి కోసం.
1: ఒక్క నిమిషం అండి, నిండు ఆకాశం అంతా అనే పాట?
0: అవును మేడం, అవును సార్, మీకోసం కూడా
1: సార్. ఓకే జాకిర్ గారు,
0: ఎందుకంటే అంత ఆకాశం అంతా మనసు మీ కాడు ఉంది.
1: ఓకే వినేద్దామా పాట?
0: వినేద్దాం.
1: రైట్ అండి, థ్యాంక్ యూ.

0: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, సమయం 9:30 దాటింది. హలో అభిరుచి కార్యక్రమం వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరుకునే సినీ గీతల కార్యక్రమం ఒక చిన్న ప్రకటన తర్వాత ప్రసారం అవబోతుంది. మీరు కూడా మీరు కోరుకున్న పాట వినాలనుకుంటే 7901084415 నంబర్, మరొకసారి 7901084415 అనే వాట్సాప్ నెంబర్కు మీరు కోరుకున్న చిత్రం, పాట పేరు రాసి పంపితే 10 గంటల వరకు ప్రసారం అవబోయే కార్యక్రమంలో మీ పాట వినే అవకాశం ఉంది.
1: LIC యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. LIC హర్ పల్ ఆప్కే సాత్.
0: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం 102.7 MHz పై శ్రోతలు మా ప్రభాత ప్రసారాలు వింటున్నారు. అండ్ మనమైతే ఇప్పుడు వచ్చేసాం హలో అభిరుచి వాట్సాప్ మెసేజెస్ కార్యక్రమానికి. అండ్ చాలా మెసేజెస్ అయితే పంపించున్నారు, అండ్ చాలా సాంగ్ రిక్వెస్ట్లు అయితే వచ్చినాయి. సో అన్ని సాంగ్స్ మనం ప్లే చేయలేకపోయినా ఒక 5 నుంచి 6 పాటలు అయితే మనం ప్లే చేద్దాం. అండ్ మీ మెసేజెస్ అన్నీ మాత్రం కవర్ చేసే వెళ్దాం ఈరోజు, ఓకేనా? ఓకే, సో ఫస్ట్ మెసేజ్ మనం చూస్తే, ఆదిత్య 369 మూవీ నుంచి మాకోసం ఒక మంచి పాట అంటూ మధుసూదన రెడ్డి పాపనేపాలెం నుంచి అడుగుతున్నారండి. సో ఆదిత్య 369 వాట్ ఏ మూవీ కదా. సో ఆ రోజుల్లోనే సంగీతం శ్రీనివాసరావు గారు ఆదిత్య 369 ఎటువంటి అంటే అంత టెక్నాలజీ డెవలప్ కాని రోజుల్లోనే అసలు మనల్ని వేరొక లోకంలోకి అంటే ఒక ఫ్యాంటసీ మూవీస్ అంటే ఇలా ఉంటాయా అన్నట్టుగా తీసుకెళ్లారు కదా. సో బ్యూటిఫుల్ సాంగ్ అయితే అడిగారు. సో మీకోసం ఈ చక్కని పాట విని ఆనందించండి. ఈ పాట పాడిన వారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం. ఎస్పి బాలసుబ్రహ్మణ్యంతో పాటు చిక్కి గారండి, చిక్కి గారు సీనియర్ సింగర్. విని ఆనందించండి.

0: ఎక్కడున్నావు?
1: అమ్మా ఇది కొత్త అకౌంట్, ఇంకా నా కేవైసీ అప్డేట్.
0: ఇదైతే టక్కున చేసే పని మరి.
1: ఎలా?
0: ఒకవేళ కేవైసీ వివరాలు ఎటువంటి మార్పు లేకపోయినా, లేదా కేవలం అడ్రస్ మారినా, అప్పుడు రిజిస్టర్ మొబైల్, ఈమెయిల్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ లేదా లెటర్ ద్వారా సెల్ఫ్ డిక్లరేషన్ చెయ్యి.
1: అయితే ఇతర మార్పులు?
0: ఇంట్లో కూర్చుని వీడియో కేవైసీ లేదా ఆధార్ ఓటీపీ ఆధారమైన ఈ కేవైసీతో అప్డేట్ చేసుకో బ్యాంక్ అధికృత ఛానల్స్ తో.
1: ఇదైతే నూడిల్స్ చేయడం అంత సులువైనది.
0: ఆర్బీఐ అంటుంది,
2: కేవైసీ సురక్షితమైన బ్యాంకింగ్ కి తొలి అడుగు.
3: మీ వింటున్నారు సింహపురి ఎఫ్ఎం 102.7 మెగా హెచ్ పై. హలో అభిరుచి, వాట్సాప్ మెసేజెస్ ద్వారా శ్రోతలు కోరుకునే సినీ గీతాల కార్యక్రమం. అండ్ కార్యక్రమంలో శ్రోతలు మంచి మంచి పాటలు అయితే అడుగుతున్నారు. అండ్ నెక్స్ట్ సాంగ్ అడుగుతున్నవారు సంజయ్, స్వాతి, భరత్ అండ్ ఫ్రెండ్స్ ఫ్రమ్ బెంగళూరు. వీళ్ళంతా అడుగుతున్నారు యముడికి మొగుడు చిత్రం నుంచి మాకోసం వాన పాట ప్రసారం చేయండి అంటున్నారు. డెఫినెట్గా అండి, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం అండ్ జానకి ఆలపించిన ఈ గీత రచన వేటూరి, సంగీతం రాజ్కోటి. విని ఆనందించండి.

మీరు వింటున్నారు సింహపురి ఎఫ్ఎం 102.7 MHz పై. హలో అభిరుచి, వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరుకున్న సినీకి తెలివినే కార్యక్రమం. మీరు కూడా మీరు కోరుకున్న పాట వినాలనుకుంటే 7901084415 అనే వాట్సాప్ నంబర్కు మీరు కోరుకున్న చిత్రం అండ్ పాట పేరు రాసి పంపి 10 గంటల వరకు ప్రసారమయ్యే కార్యక్రమంలో అయితే వినేయచ్చు. అండ్ ఎస్, అనుకోకుండా ఈరోజు అద్భుతమైనటువంటి స్వరం కార్యక్రమానికి వచ్చేసింది అంటూ మనకు రాజశేఖర్ రాజు గారు అయితే చిన్న కాంప్లిమెంట్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్, అండ్ వండర్ఫుల్ సాంగ్ మాకోసం ప్లే చేయండి అంటున్నారు. డెఫినెట్గా అండి, మీకోసం నెక్స్ట్ వండర్ఫుల్ అంటే ఇంకా పేరు పెట్టలేని సాంగ్ అయితే మీకోసం ప్లే చేస్తా, అండ్ ఎస్పీబి గారి వాయిస్తో. ఓకేనా? అండ్ నెక్స్ట్ మెసేజ్ మనకి పంపించిన వారు, హాయ్ హలో గుడ్ మార్నింగ్, మై డియర్ నెల్లూరు సింహపురి ఎఫ్ఎం అంటూ నంద్యాల జిల్లా ఆలగడ్డ నుంచి పాలెంపోలయ్య. ఈరోజు నాకు నచ్చిన పాట అడుగుతున్నా అంటూ భర్త మహాశైలకు విజ్ఞప్తి నుంచి పాటను ప్రసారం చేయండి అంటున్నారు. ట్రై చేద్దామండి, అండ్ డెఫినెట్గా పోలయ్య గారు ఓకేనా నంద్యాల జిల్లా నుంచి పంపించారు మెసేజ్. యా, నెక్స్ట్ మెసేజ్ చూసుకుంటే మనకి కొత్తగూడెం డిస్టిక్ ఇల్లందు నుండి రాజేష్ కన్నా, చిన్నపాసి, అనితరాజ్, సునీతరాజ్, భానురాజ్, అమిత్ కన్నా, అమ్మి వీళ్ళు అడుగుతున్నారు అంతం మూవీ నుంచి ఒక మంచి పాట అంటున్నారు. వరేవా, అంతం మూవీలో ఒక పాట అంటున్నారు. అంతం మూవీలో మీరు ఖచ్చితంగా ఈ పాటనే కోరుకుంటున్నారని అయితే అనుకుంటున్నా, ఎందుకంటే ఈ మూవీలో ఈ సాంగ్ నెక్స్ట్ లెవెల్. అంతే వినేసేయండి.

పాడిన వారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం. మ్యూజిక్ ఎవరా అని మీకు డౌట్ ఉంది కదా, ఆర్డి బర్మన్ అండి. ఆర్డి బర్మన్ గారి మ్యూజిక్, సీతారామ శాస్త్రి గారి రచన.

వాటి సాంగ్ విన్నారు కదా. సో చాలా మంది హృదయాలు బరువెక్కిపోయి ఉంటాయి ఈ పాట విన్న తర్వాత. అండ్ కొంచెం రిలాక్స్ అవ్వండి. అండ్ ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే మంచి హుషారైన పాటతో మీ ముందుకు రాబోతున్నా. అండ్ ఈ పాటను మరి కోరింది ఎవరు చూద్దాం. సో చాలా మెసేజెస్ అయితే ఉన్నాయి. అండ్ ప్లీజ్ ప్లే ఎనీ సాంగ్ అంటున్నారు. డిస్ట్రిక్ట్ పశ్చిమ్ సింగ్భూమ్ చాయ్బాసా జార్ఖండ్. మై గాడ్, జార్ఖండ్ నుంచి అయితే ఈ మెసేజ్ మనకు వచ్చింది. పశ్చిమ్ సింగ్భూమ్ చాయ్బాసా అంట ఊరు పేరు. ఓకే, సో లిజనర్స్ వచ్చేసి శివా గోప్, ప్రేమ్ గోప్, కపిల్ గోప్, శివాన్ష్ గోప్, సంగీత గోప్, లిపి గోప్, దీపాలి గోప్. ఫస్ట్ టైం నేను ఈ పేర్లు అయితే ఎయిర్లో చదువుతున్నా. అండ్ ఫెంటాస్టిక్ అండి. సో జార్ఖండ్ నుంచి మీరు సింహపురి ఎఫ్ఎం వినడం నిజంగా నిజంగా నిజంగా సూపర్ అసలు. అండ్ ప్లీజ్ ప్లే ఎనీ సాంగ్ అంటున్నారు. వాన మూవీ, ఓకే, వాన మూవీ సాంగ్ నుంచి ప్రతాప్ గారు ఐటీ జంక్షన్ నుంచి కోరుతున్నారు. సో ట్రై చేద్దామండి. అండ్ నెక్స్ట్ చాలా మెసేజెస్ ఉన్నాయి, ఈ మెసేజెస్ అన్ని కవర్ చేద్దాం. అండ్ మనకైతే టైం 9 మినిట్స్ ఉంది. హాయ్ నమస్తే, నా పేరు ఈశ్వర్ ఫ్రమ్ నెల్లూర్ అంటూ ఫస్ట్ టైం ఈశ్వర్ గారు మనకు మెసేజ్ చేస్తున్నారండి ఈరోజు. ఈశ్వర్ గారు వెల్కమ్ టు సింహపురి ఎఫ్ఎం. సో ఇలాగే మీరు మెసేజెస్ చేస్తూ ఉండండి. అండ్ మంచి ఇన్ఫర్మేషన్ కూడా మన అంటే నాలెడ్జ్ ఎంటర్టైన్మెంట్తో పాటు నాలెడ్జ్ కూడా మీకు వస్తుంది సింహపురి ఎఫ్ఎం అంటే. ఓకేనా, సో ఈశ్వర్ గారు వెల్కమ్ టు సింహపురి ఎఫ్ఎం. ఫస్ట్ టైం మీరు మెసేజ్ చేశారు. అండ్ మీరు అడుగుతున్నారు పెళ్లి చేసుకుందాం చిత్రం నుంచి మా కోసం ఒక మంచి పాట అంటున్నారు. డెఫినెట్గా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మరియు చిత్ర ఆలపించినటువంటి ఈ బ్యూటిఫుల్ సాంగ్ మీ అందరి కోసం విని ఆనందించండి. సీతారామ శాస్త్రి గారు రచన కోటి సంగీతం.

మీరు వింటున్నారు సింహపురి ఎఫ్ఎం 102.7 MHz పై హలో బ్రిచి కార్యక్రమం. కేవలం మనకు 5 మినిట్స్ ఉంది అండ్ మెసేజెస్ చూస్తే 50 పైగానే ఉన్నాయి. ఈ మెసేజెస్ అన్ని కవర్ చేసి ఒక మంచి పాట అయితే వినిపించే సరిపోతా. అండ్ ఎస్ సోమనాథన్ జనార్దన్ రావు, వనజమ్మ వెంకట భవన్, ఇంకా వారి కుటుంబ సభ్యులు అంటారు, లక్ష్మీ నరసింహ చిత్రం నుంచి దేవుణ్ణి పిలిచావంట అనే పాట అంటూ అడుగుతున్నారు. నమస్తే, ఈరోజు మా కోసం దేవత సినిమా నుంచి ఎల్లవచ్చి గోదారమ్మ, వాట్ ఎ బ్యూటిఫుల్ సాంగ్ అండి. సుబ్రహ్మణి పెత్తనపల్లి కర్ణాటక నుంచి అడుగుతున్నారు. ఇంకా నమస్తే ఆకాశవాణి అంటూ జయలక్ష్మి గారు బెంగళూరు నుంచి రాముడు కాదు కృష్ణుడు మూవీలో నుంచి ఒకలైలా కోసం అంటూ పాట అడుగుతున్నారు. ఇంకా గుడ్ మార్నింగ్ ప్రోగ్రామ్ వింటున్నాం ప్లీజ్, ఫిల్మ్ ఖైదీ నుంచి రగులు తూంది మొగలిపోద పాట అడుగుతున్నారు లక్ష్మమ్మ కిషోర్ అండ్ గంగల్లు విలేజ్ నుంచి. ఇంకా గుడ్ మార్నింగ్, మా కోసం ఎముడికి మూడు ఈ పాట ప్లే చేస్తాం అండ్ పోలయ్య గారు మెసేజ్ చదివేస్తాం. అండ్ గుడ్ మార్నింగ్ సింహపురి ఎఫ్ఎం, బ్లెస్సింగ్స్ ర్యాప్ సర్ గార్లిక్, మై నేమ్ ఇస్ క్యాండీస్, మై ఫ్రెండ్స్ హకీమ్ ఇస్మాయిల్ పోలయ్య సయ్యద్ బాబా, సాంగ్ ఎనీ సాంగ్ ప్లే అంటున్నారు వంశీ గారు. ఓకే, ఫస్ట్ టైం మెసేజ్ చేశారు వీరు కూడా, సో వెల్కమ్ టు సింహపురి ఎఫ్ఎం అండి. మాకు ఇరుముడి చిత్రం నుంచి పాటను అడుగుతున్నారు అంటే తిరుపతి, కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుంచి ప్రకాష్, శ్యామల, అశ్విని, రమేష్, ఆనంద్, మన్విత అడుగుతున్నారు. ఇంకా మెసేజెస్ ప్రతాప్ గారు, ఈ మెసేజ్ మనం చదివేశాం. గుడ్ మార్నింగ్ ఆకాశవాణి అంటూ లక్ష్మీ నరసింహ అందంలో ఆంధ్రా కోస్తా అనే పాటను సాయినగర్ వనస్త్రీపురం నుంచి దోర్నాల బాలాజీ రేణుక అడుగుతున్నారు. బా పాట సాంగ్ అండి, మిస్ అయిపోయాం. మిథునం మూవీ నుంచి పాటను అడుగుతున్నారు తుమ్మల చెల్ల గోపినాథ్, యశ్వంత బుచ్చిరెడ్డిపాలెం నుంచి. అలాగే నువ్వు వస్తావు అనే చిత్రం నుంచి రైల్ వండి పాట అడుగుతున్నారు నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి మురహరి, యశోద, జానకి, రాజు. అండ్ ఇంద్ర చిత్రం నుంచి పాటను అడుగుతున్నారు మూసాపేట గ్రామం మహబూబ్ నగర్ జిల్లా నుంచి ఎం నరేష్, మెర్సీ విజయ, ఇంకా వారి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. నెక్స్ట్ దండాలయ్య ఉండ్రాలయ్య కులి నెంబరు అని పాట అడుగుతున్నారు. ఇంకా రాలేదండి వినాయక చవితి, ఇంకా 2 రోజులు ఉంది. 2 రోజులు పోతే మాక్సిమం అదే పాట వినిపిస్తుంది, వెయిట్ చేయండి. దగ్గర దస్తగిరి సంధ్య, యాస్మిన్, సాదియా ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి అది అడుగుతున్నారు. అండ్ నా పేరు ఈశ్వర్, ఈ మెసేజ్ మనం కవర్ చేస్తాం. అండ్ గుడ్ మార్నింగ్ శుభోదయం క్రిమినల్ చిత్రం నుంచి తెలుసా మనసా పాట అడుగుతున్నారు అనంతపురం జిల్లా కొడుమి గ్రామం అఖిల్, సద్దనప్ప, లింగరాజు, అరుణ, మోక్షన్, సుధీర్. హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అంటూ మనకు జాకీర్ గారు కూడా మెసేజ్ పెట్టి ఒక మంచి పాట అడుగుతున్నారు. ఇంకా మెసేజెస్ చాలానే ఉన్నాయి అండ్ 2 మినిట్స్ టైం ఉంది. పండంటి కాపురం చిత్రం నుంచి పాటను తప్పకుండా ప్రసారం చేయండి అంటూ నిజామాబాద్ జిల్లా శ్రీరామ హనుమానులు, వసంత, హరీష, ఇంకా వారి కుటుంబ సభ్యులు ప్రతినిత్యం వింటూ ఉంటామంటున్నారు. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ తర్వాత ఈ అబ్బాయి చాలా మంచోడు చిత్రం నుంచి సీఎం పాట అంటూ సీఎం రోడ్ ఆటో నగర్ నిజామాబాద్ నుంచి షేక్ అబ్దుల్ అలీ, నికర్ పర్వీన్, ఉదయభాను అడుగుతున్నారు. అండ్ ఎస్ డానియల్ అనుష, ఇంకా ప్రకాశం జిల్లా చీమకుర్తి నుంచి సుబ్రహ్మణ్యం గారు, భూమిదేని లక్ష్మీనారాయణ గారు, ఇంకా మనకు సంజీవ్ రెడ్డి, ఋషికేశ్వరెడ్డి, సావిత్రి, గుంటూరు జిల్లా దాసరపాలెం నుంచి వీరు కూడా సాంగ్ రిక్వెస్ట్ పంపించారు. అండ్ ఇంకా నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహాబాన్ జైనుద్దీన్ వారి కుటుంబ సభ్యులు. అలాగే చాలామంది మెసేజెస్ అయితే పంపించారు. అండ్ శుభపరిణామం ఏంటంటే కొంతమంది కొత్త శ్రోతలు ఈరోజు యాడ్ అయ్యారు, సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇలాగే మీరు సింహపురి ఎఫ్ఎం ఇంటూ ఉండండి. నేను మీ నరసింహ సైనింగ్ ఆఫ్ ఫర్ ది డే. కాసేపట్లో ప్రకటించిన కార్యక్రమం అయితే వస్తుంది, ఈలోపు అయితే ఒక చిన్న మ్యూజిక్ తినేద్దాం.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం 102.7 మెగాహెర్ట్జ్ పై శ్రోతలు ఇప్పటి వరకు మా ప్రభాత ప్రసారాలు విన్నారు. మరికొద్దిసేపట్లో ప్రకటించిన కార్యక్రమం ప్రసారమవుతుంది.

0: ఆకాశవాణి
1: ప్రధానమంత్రి మత్స్య సంపద యోజనపై ప్రత్యేక కార్యక్రమం ఇప్పుడు వింటారు. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం. భారతదేశ ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయంతో పాటు మత్స్యరంగం కూడా కీలకమైన పాత్రను పోషిస్తోంది. దేశంలోని కోట్లాది మంది మత్స్యకారులు, చేపల పెంపకందారులు, ఈ రంగంపై ఆధారపడిన ఇతర ప్రజలకు మత్స్యరంగం జీవనోపాధిని అందిస్తోంది. అంతేకాకుండా దేశ ఆహార పోషకాహార భద్రత, గ్రామీణ ఉపాధి, ఎగుమతులు, ఆర్థికాభివృద్ధిలో ఈ రంగం ముఖ్యమైన పాత్ర పోషిస్తోంది. అయితే ఉత్పత్తి ఉత్పాదకతలో లోపాలు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం కొరత, పంట కోత అనంతరం నష్టాలు, మౌలిక సదుపాయాల లోపం, మార్కెటింగ్ సమస్యలు, నాణ్యతా నియంత్రణ వంటి అనేక సవాళ్లు మత్స్యరంగం అభివృద్ధికి అడ్డంకులుగా నిలిచాయి. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం 2019-20 కేంద్ర బడ్జెట్లో ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన PMMSYను ప్రకటించింది. భారత మత్స్యరంగంలో నీలి విప్లవం తీసుకురావడం, మత్స్యకారులు, ఆక్వా పెంపకందారుల ఆదాయాన్ని పెంచడం, ఉపాధి అవకాశాలను సృష్టించడం, మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడం, విలువ గొలుసును ఆధునీకరించడం, మత్స్యరంగాన్ని పర్యావరణపరంగా సురక్షితమైన, ఆర్థికంగా లాభదాయకమైన, సామాజికంగా సమ్మిళిత రంగంగా మార్చడం ఈ పథకం ప్రధాన లక్ష్యాలు. 2020 May 20 కేంద్ర మంత్రివర్గం PMMSYని ఆమోదించింది. అనంతరం 2020 September 10 మత్స్య పశుసంవర్ధక పాడి పరిశ్రమల మంత్రిత్వ శాఖలోని మత్స్య శాఖ ద్వారా ఈ పథకాన్ని అధికారికంగా ప్రారంభించారు. 2020-21 నుంచి 2024-25 వరకు 5 ఏళ్ల కాలానికి మొత్తం 20,50 కోట్ల రూపాయల పెట్టుబడితో ఈ పథకాన్ని ఆమోదించారు. ఇందులో కేంద్ర ప్రభుత్వ వాటా 9,407 కోట్ల రూపాయలు, రాష్ట ప్రభుత్వాల వాటా 4,880 కోట్ల రూపాయలుగా ఉన్నాయి. అనంతరం ఈ పథకాన్ని 2025-26 ఆర్థిక సంవత్సరం వరకు పొడిగించారు. మత్స్య సంపద యోజనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ,
2: ఆత్మ నిర్భర్ భారత్ కి తాకత్ బనే, ఊర్జా బనే, కోశిష్ యే హై కి అబ్ ఈ సదీ మే బ్లూ రివల్యూషన్ యాని మచ్లీ పాలన్ సే జుడే కామ్, వైట్ రివల్యూషన్ యాని డైరీ సే జుడే కామ్, స్వీట్ రివల్యూషన్ యాని శహద్ ఉత్పాదన్ సే జుడే కామ్ హమారే గావో కో ఔర్ సమృద్ధ ఔర్ సశక్త కరే. ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన ఇసీ లక్ష్య కో ధ్యాన్ మే రఖకర్ బనాయి గయీ.
1: PMMSY అమలులో జాతీయ మత్స్య అభివృద్ధి బోర్డు NFDBను శిక్షణ, అవగాహన, సామర్థ్య నిర్మాణ కార్యక్రమాలకు నోడల్ ఏజెన్సీగా నియమించారు. పథకం ద్వారా ఉత్పత్తి ఉత్పాదకత, నాణ్యత, సాంకేతిక పరిజ్ఞానం, నిర్వహణ, మౌలిక సదుపాయాలు, మార్కెటింగ్, మత్స్యకారుల సంక్షేమం వంటి అనేక అంశాలపై సమగ్రంగా దృష్టి పెట్టారు. PMMSYని 2 ప్రధాన భాగాలుగా రూపొందించారు. మొదటిది సెంట్రల్ సెక్టార్ స్కీమ్, సిఎస్, కేంద్ర రంగ పథకం. దీనికి పూర్తి నిధులను కేంద్ర ప్రభుత్వం సమకూర్చి అమలు చేస్తుంది. రెండవది సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్, సిఎస్ఎస్, కేంద్ర ప్రాయోజిత పథకం. దీనికి కేంద్ర ప్రభుత్వం పాక్షికంగా ఆర్థిక సహాయం అందించగా రాష్ట ప్రభుత్వాలు అమలు చేస్తాయి. సిఎస్ఎస్ విభాగంలో ఉత్పత్తి ఉత్పాదకత పెంపు, మౌలిక సదుపాయాలు, పంట కోత అనంతరం నిర్వహణ, మత్స్య నిర్వహణ, నియంత్రణ వ్యవస్థ వంటి ప్రధాన అంశాలకు ప్రాధాన్యత ఇచ్చారు. ఈ పథకం ప్రధాన దృక్పథం పర్యావరణ పరంగా సురక్షితమైన, ఆర్థికంగా లాభదాయకమైన, సామాజికంగా సమ్మిళితమైన మత్స్యరంగాన్ని నిర్మించడం, మత్స్యకారులు, చేపల పెంపకందారులు, ఇతర భాగస్వాముల ఆర్థిక శ్రేయస్సు, సంక్షేమాన్ని పెంపొందించడంతో పాటు దేశ ఆహార పోషకాహార భద్రతను సుస్థిరమైన, బాధ్యతాయుతమైన పద్ధతిలో సాధించడం దీని విస్తృత లక్ష్యం. ఈ పథకం ద్వారా మత్స్యరంగం యొక్క సామర్థ్యాన్ని వినియోగించుకోవడం, భూమి నీటి ఉత్పాదక వినియోగం ద్వారా చేపల ఉత్పాదకతను పెంచడం, విలువ గొలుసును ఆధునీకరించడం, నష్టాలను తగ్గించడం, మత్స్యకారులు, చేపల పెంపకందారుల ఆదాయాన్ని పెంచడం, ఉపాధి అవకాశాలను సృష్టించడం, వ్యవసాయ స్థూల విలువ జోడింపులో మత్స్యరంగం వాటాను పెంచడం, ఎగుమతులను ప్రోత్సహించడం, మత్స్యకారులకు సామాజిక ఆర్థిక భద్రత కల్పించడం, మత్స్య నిర్వహణ మరియు నియంత్రణ వ్యవస్థను బలోపేతం చేయడం వంటి లక్ష్యాలను సాధించడానికి ప్రయత్నిస్తున్నారు. గత 5 ఏళ్లలో PMMSY భారతదేశ మత్స్యరంగంలో గణనీయమైన మార్పులకు దోహదపడింది. 2019-20 దేశ చేపల ఉత్పత్తి 14.164 మిలియన్ టన్నులు ఉండగా 2024-25 అది రికార్డు స్థాయిలో 19.5 మిలియన్ టన్నులకు చేరుకుంది. ప్రపంచం మొత్తం చేపల ఉత్పత్తిలో భారతదేశం సుమారు 8% వాటాను కలిగి ఉండడం

0: ప్రపంచంలో రెండవ అతిపెద్ద చేపల ఉత్పత్తిదారుగా భారతదేశం తన స్థానాన్ని మరింత బలోపేతం చేసుకుంది. మత్స్య ఎగుమతుల్లో కూడా గణనీయమైన వృద్ధి నమోదైంది. 2019-20 భారతదేశ మత్స్య ఎగుమతుల విలువ 46,662.85 కోట్ల రూపాయలుండగా 2023-24 అది 60,524.89 కోట్ల రూపాయలకు చేరుకుంది. ఇది అంతర్జాతీయ సముద్ర ఆహార మార్కెట్లో భారతదేశ ప్రాధాన్యతను మరింత పెంచింది. ఉత్పత్తి పెరుగుదలతో పాటు ఎగుమతుల విస్తరణ, మౌలిక సదుపాయాల అభివృద్ధి, సాంకేతికత వినియోగం మరియు మార్కెట్ అనుసంధానాల బలోపేతం మత్స్య సంపద యోజన ప్రభావాన్ని ప్రతిబింబిస్తున్నాయి. ఈ పథకం మహిళల సాధికారతకు కూడా ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చింది. లబ్ధిదారుల ఆధారిత కార్యకలాపాలు, వ్యవస్థాపకత కోసం మొత్తం ప్రాజెక్టు వ్యయంలో 60% వరకు, ఒక్కో ప్రాజెక్టుకు గరిష్టంగా 1.5 కోట్ల రూపాయల వరకు ఆర్థిక సహాయం అందించే విధానాలు అమలు చేశారు. 2020-21 నుంచి 2024-25 మధ్య 4,061.96 కోట్ల రూపాయలు విలువైన ప్రతిపాదనలు ఆమోదించబడ్డాయి. వీటి ద్వారా 99,018 మంది మహిళలు లబ్ధి పొందారు. శిక్షణ, అవగాహన, సామర్థ్య నిర్వహణ కార్యక్రమాల ద్వారా మహిళలను మత్స్యరంగంలో మరింత చురుకుగా భాగస్వాములను చేయడానికి చర్యలు చేపట్టారు.
1: సాథియో, హమారీ సర్కార్ మచ్లీ ఉత్పాదన మే మహిళాఓ కీ భాగీదారీ కో బడానే కే లియే భీ కామ్ కర్ రహీ హై. ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన కే తహత్ హజారో మహిళాఓ కో మదద్ దీ గయీ హై. ఆప్ భీ జాన్తే హై కి మచ్లీ పకడనే కే లియే జానే వాలే లోగో కో అప్నే జీవన్ కా ఖతరా భీ ఉఠానా పడతా. ఘర్ కీ మహిళాయే పూరా పరివార్ చింతా మే జీతా థా. హమ్ ఆధునిక్ టెక్నాలజీ ఔర్ సటిలైట్ కీ మదద్ సే ఇన్ ఖతరో కో భీ కమ్ కర్ రహే హై. ఆజ్ జో యే వేసల్ కమ్యూనికేషన్ సిస్టమ్ శురూ హువా హై వో తో హమారే మచ్చిమార్ భాయ్ బహనో కే లియే బహుత్ బడా వరదాన్ హోగా. సర్కార్ మచ్లీ పకడనే వాలే జహాజో పర్ 1,00,000 ట్రాన్స్పోండర్ లగానే జా రహీ. ఇస్కీ మదద్ సే హమారే మచ్వారే సాథీ అప్నే పరివారో సే, బోట్ మాలికో సే, ఫిషరీస్ డిపార్ట్మెంట్ సే, సముద్ర కీ సురక్షా కర్నే వాలో సే హమేషా జుడే రహెంగే.
0: వాతావరణ మార్పుల ప్రభావాలను ఎదుర్కొనే సామర్థ్యాన్ని పెంచడం కూడా ప్రధానమంత్రి మత్స్య సంపద యోజనలో ఒక ముఖ్యమైన అంశం. మత్స్యశాఖ 100 తీర ప్రాంత మత్స్యకార గ్రామాలను, వాతావరణ మార్పులను తట్టుకునే తీర ప్రాంత మత్స్యకారుల గ్రామాలు CRCFVS గా గుర్తించింది. ఈ గ్రామాల్లో వాతావరణ మార్పుల వల్ల కలిగే ప్రభావాలను ఎదుర్కొనే సామర్థ్యాన్ని పెంచడంతో పాటు మత్స్యకారుల ఆర్థిక స్థిరత్వాన్ని బలోపేతం చేయడంపై దృష్టి పెట్టారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞాన వినియోగం కూడా ఈ పథకం ద్వారా వేగంగా విస్తరించింది. 3,040.87 కోట్ల రూపాయలు మొత్తం ఆమోదిత పెట్టుబడితో 52,058 రిజర్వాయర్ కేజ్లు, 27,057 రీసర్క్యులేటింగ్ ఆక్వాకల్చర్ సిస్టమ్స్ RAS బయోఫ్లాక్ యూనిట్లు, రేస్ వేలతో పాటు 1,525 సముద్ర కేజ్లు ఏర్పాటు చేయబడ్డాయి. ఈ సాంకేతికతలు పరిమిత భూమి, నీటి వనరులతో ఎక్కువ ఉత్పత్తిని సాధించేందుకు సహాయపడుతున్నాయి. బయోఫ్లాక్ టెక్నాలజీ ఈ రంగంలో ప్రత్యేకంగా ప్రాధాన్యత పొందిన సాంకేతిక పరిజ్ఞానాలలో ఒకటి. బయోఫ్లాక్ పద్ధతిలో ప్రయోజనకరమైన సూక్ష్మజీవులను ఉపయోగించి నీటిలోని పోషకాలను తిరిగి వినియోగించుకుంటారు. ఈ సూక్ష్మజీవులు బయోఫ్లాక్స్ అనే గుంపులుగా ఏర్పడి చేపలకు సహజ ఆహారంగా ఉపయోగపడడంతో పాటు నీటి నాణ్యతను మెరుగుపరచడంలో సహాయపడతాయి. దీనివల్ల నీటి మార్పిడి అవసరం గణనీయంగా తగ్గుతుంది. పరిమిత నీటి వనరులతో అధిక సాంద్రతతో చేపల పెంపకం చేయడానికి ఈ పద్ధతి అనుకూలంగా ఉంటుంది. అందువల్ల బయోఫ్లాక్ టెక్నాలజీని అధిక ఉత్పాదకత కలిగిన చేపల పెంపక పద్ధతిగా పరిగణిస్తున్నారు. చెరువుల నిర్మాణానికి కూడా PMMSY ద్వారా ఆర్థిక సహాయం అందిస్తుంది. ఒక వ్యక్తి గరిష్టంగా 0.1 హెక్టార్ చొప్పున 2 యూనిట్లకు సహాయం పొందవచ్చు. సమూహాలు లేదా సంఘాల విషయంలో ఒక్కొక్క సభ్యునికి 0.1 హెక్టార్ చొప్పున 2 యూనిట్లను పరిగణలోకి తీసుకుని సహాయం అందించవచ్చు. అయితే ప్రతి సమూహానికి గరిష్ట పరిమితి 0.1 హెక్టార్ చొప్పున 20 యూనిట్లు. పెద్ద, మధ్యస్థ మరియు చిన్న చెరువుల నిర్మాణానికి కూడా ప్రత్యేక నిబంధనలున్నాయి. ఒక వ్యక్తి వద్ద ఒక పెద్ద, ఒక మధ్యస్థ లేదా ఒక చిన్న చెరువు ఏర్పాటుకు సహాయం పొందవచ్చు. సమూహాలు లేదా సంఘాలు గరిష్టంగా 2 పెద్ద, 3 మధ్యస్థ లేదా 4 చిన్న చెరువుల ఏర్పాటుకు సహాయం పొందవచ్చు. రైతు ఉత్పత్తిదారుల సంస్థల FFPOs విషయంలో ప్రాంత పరిమితులు మరియు పని విధానాలను సంబంధిత అధికారులు నిర్ణయిస్తారు. మత్స్యరంగంలో పంట కోత అనంతరం నష్టాలను తగ్గించడానికి మరియు విలువ గొలుసును బలో

0: ప్రభావితం చేయడానికి పీఎంఎంఎస్వై భారీ మౌలిక సదుపాయాల కార్యక్రమాన్ని కూడా చేపట్టింది. మొత్తం 3,281.31 కోట్ల రూపాయల వ్యయంతో 58 ఫిషింగ్ హార్బర్లు మరియు ల్యాండింగ్ సెంటర్ల ఏర్పాటుకు ఆమోదం లభించింది. అదేవిధంగా 1,568.11 కోట్ల రూపాయల వ్యయంతో 734 ఐస్ ప్లాంట్లు, కోల్డ్ స్టోరేజ్ సదుపాయాలు, 21 ఆధునిక హోల్సేల్ చేపల మార్కెట్లు, వీటిలో 3 స్మార్ట్ మార్కెట్లు, 192 చేపల రిటైల్ మార్కెట్లు, 6,410 ఫిష్ కియోస్కులు, 134 విలువ ఆధారిత పారిశ్రామిక యూనిట్లు, 27,297 పంట కోత అనంతర రవాణా యూనిట్లు మరియు డిజిటల్ చేపల వ్యాపారం కోసం 5 ఈ ప్లాట్ఫామ్లకు మద్దతు ఇచ్చారు.
1: భారత్ లంబే సమయ సే రా ఫిష్ కో ఎక్స్పోర్ట్ కర్తా రహా హై. భారత్ కి ఫిష్ పూర్వీ ఏషియాయి దేశో సే ప్రోసెస్ హోకర్ దునియా కే బజారో తక్ పహుంచతీ హై. ఇస్ స్థితి కో బదల్నే కే లియే ఫిషరీస్ సెక్టర్ కో పెహ్లీ బార్ బహుత్ బడే స్తర్ పర్ మదద్ దీ జా రహీ. మచ్లీ కే వ్యాపార్ కారోబార్ కే లియే అలగ్ మంత్రాలయ సే లేకర్ మచ్వారో కి నావో కే ఆధునికరణ తక్ హర్ స్తర్ పర్ ప్రోత్సాహన్ దియా జా రహా హై. ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన కే తహత్ భీ గోవా మే హమారే మచ్వారో కో బహుత్ మదద్ మిల్ రహీ.
0: మార్కెట్లో మత్స్యకారులు చేపల పెంపకందారులకు చేయితనిచ్చేందుకు చర్యలు చేపట్టారు. 2,195 చేపల సహకార సంఘాలకు 544.85 కోట్ల రూపాయల ప్రాజెక్టు వ్యయంతో చేపల పెంపకందారుల ఉత్పత్తిదారుల సంఘాలు FFPOల ద్వారా మత్స్యకారులు చేపల పెంపకందారులకు మెరుగైన మార్కెట్ అనుసంధానాలు, సామూహిక కొనుగోలు, విక్రయ అవకాశాలు, అధిక లాభదాయకత లభించే అవకాశం ఏర్పడింది. పీఎంఎంఎస్వై పరిధిలో చేపల విలువ గొలుసును మరింత బలోపేతం చేయడానికి ప్రధానమంత్రి మత్స్య కిసాన్ సమృద్ది యోజన పీఎంఎంకేఎస్ఎస్వైను 2024 ఫిబ్రవరి 8న కేంద్ర రంగ ఉప పథకంగా ఆమోదించారు. 2023-24 నుంచి 2026-27 వరకు 4 సంవత్సరాల కాలానికి అన్ని రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాల్లో 6,000 కోట్ల రూపాయలు పెట్టుబడితో దీన్ని అమలు చేస్తున్నారు. మత్స్యరంగాన్ని అధికారిక వ్యవస్థలోకి తీసుకురావడం, ఆక్వాకల్చర్ బీమాను ప్రోత్సహించడం, విలువ గొలుసును సామర్థ్యాన్ని మెరుగుపరచడం, సురక్షితమైన చేపల ఉత్పత్తి, నాణ్యత ప్రమాణాలను ప్రోత్సహించడం పీఎంఎంకేఎస్ఎస్వై ప్రధాన లక్ష్యాలు. 2025 ఏప్రిల్ నాటికి ఈ పథకం వేగవంతమైన అమలుకు మద్దతుగా 11.84 కోట్ల రూపాయలు ఆమోదించబడ్డాయి. పథకం కేవలం విధానపరమైన ప్రకటనగా కాకుండా దేశవ్యాప్తంగా పెద్ద స్థాయిలో అమలవుతున్న అభివృద్ధి కార్యక్రమంగా మారిందని సూచిస్తున్నాయి. మొత్తంగా చూస్తే పీఎంఎంఎస్వై భారతదేశ మత్స్యరంగాన్ని సంప్రదాయ పద్ధతుల నుంచి ఆధునిక సాంకేతికత ఆధారిత మరియు మార్కెట్ ఆధారిత వ్యవస్థ వైపు తీసుకువెళ్లే ప్రయత్నం చేసింది. చేపల ఉత్పత్తి పెంపుతో పాటు నాణ్యత, నిల్వ, రవాణా, మార్కెటింగ్, ఎగుమతులు, మహిళల భాగస్వామ్యం, వాతావరణ మార్పులకు అనుగుణంగా మారడం, ఉపాధి కల్పన వంటి అంశాలకు సమాన ప్రాధాన్యత ఇవ్వడం ఈ పథకం ప్రత్యేకత. బయోఫ్లాక్, ఆర్ఏఎస్, కేజ్ కల్చర్ వంటి ఆధునిక సాంకేతికతల విస్తరణ ద్వారా పరిమిత వనరులను సమర్థవంతంగా ఉపయోగించుకునే అవకాశాలు పెరిగాయి.
1: సర్కార్ డీప్ సీ ఫిషింగ్ కే లియే మచ్వారో కో ఆధునిక నావ్ దేనే కే లియే సబ్సిడీ దే రహీ హై. కిసానో కీ తరహ హీ మచ్వారో కో భీ కిసాన్ క్రెడిట్ కార్డ్ కీ సువిధా దీ గయీ హై. ఐసే ప్రయాసో కీ వజహ సే బీతే 10 వర్షో మే మచ్లీ ఉత్పాదన్ ఆర్ ఎక్స్పోర్ట్ దోనో మే కై గుణా బఢోతరీ హుయీ హై. ఆజ్ కేంద్ర సర్కార్ సీ ఫుడ్ ప్రోసెసింగ్ మే భారత్ కి హిస్సేదారీ కో ఔర్ బఢానే కా ప్రయాస్ కర్ రహీ హై. ఇస్సే భవిష్య మే హమారే మచ్వారే సాథియో కి ఆయ్ భీ బహుత్ బడీ వృద్ధి హోగీ, ఉన్కా జీవన్ ఔర్ ఆసాన్ హోగా.
0: ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన భారతదేశ మత్స్యరంగంలో ఒక కీలకమైన మార్పుకు పునాది వేసింది. 2019-20లో 14.164 మిలియన్ టన్నులుగా ఉన్న చేపల ఉత్పత్తి 2024-25లో 19.5 మిలియన్ టన్నులకు చేరడం, మత్స్య ఎగుమతులు 46,662.85 కోట్ల నుంచి 60,524.89 కోట్ల రూపాయలకు పెరగడం, మహిళలతో సహా లక్షలాది మంది లబ్దిదారులకు మద్దతు అందడం, వేలాది మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు చేపట్టడం వంటి పరిణామాలు ఈ పథకం ప్రభావాన్ని తెలియజేస్తున్నాయి. మత్స్యరంగం అభివృద్ధి కేవలం ఉత్పత్తి పెంచడానికే పరిమితం కాకుండా పర్యావరణ పరిరక్షణ, నీటి వనరుల సుస్థిర వినియోగం, మత్స్యకారుల సంక్షేమం, మహిళల సాధికారత, మార్కెట్ పారదర్శకత, నాణ్యత ప్రమాణాలు మరియు వాతావరణ మార్పుల ప్రభావాలను ఎదుర్కొనే సామర్థ్యంతో ఉండేలా ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పీఎంఎంఎస్వై మరియు ప్రధానమంత్రి మత్స్య కిసాన్

సమృద్ధి యోజన, పీఎం ఎంకేఎస్ఎస్వై వంటి పథకాలు ఈ సమగ్ర దిశలో ముందుకు సాగేందుకు కీలకమైన సాధనాలుగా నిలుస్తున్నాయి. ప్రభుత్వ సహాయం, సాంకేతిక పరిజ్ఞానం, శిక్షణ మరియు ఆర్థిక మద్దతు కల్పిస్తే గ్రామీణ ప్రాంతాల్లో స్థిరమైన జీవనోపాధి, ఉపాధి మరియు సామాజిక సాధికారత ఎలా సాధ్యమవుతాయో ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన చూపుతోంది. అందువల్ల ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన భారతదేశ మత్స్యరంగాన్ని నీలి విప్లవం వైపు నడిపిస్తూ మత్స్యకారులు మరియు చేపల పెంపకందారుల ఆదాయాన్ని పెంచే, ఉపాధిని సృష్టించే, ఎగుమతులను బలోపేతం చేసే, దేశ ఆహార భద్రతకు తోడ్పడే శక్తివంతమైన పథకంగా నిలుస్తోంది. భవిష్యత్తులో ఈ పథకాన్ని మరింత సమర్థవంతంగా అమలు చేసి ఆధునిక సాంకేతికతను విస్తృతంగా అందుబాటులోకి తీసుకురావడం, చిన్న స్థాయి మత్స్యకారులకు మార్కెట్ అవకాశాలను పెంచడం, మహిళల భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడం, పంట కోత అనంతరం నష్టాలను తగ్గించడం, వాతావరణ మార్పులకు అనుగుణమైన మత్స్య వ్యవస్థలను అభివృద్ది చేయడం ద్వారా భారతదేశం ప్రపంచ మత్స్యరంగంలో మరింత బలమైన స్థానాన్ని సాధించేలా కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని మరింత బలోపేతం చేస్తోంది. ఈ విధంగా ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పీఎంఎంఎస్వై ఒక ప్రభుత్వ పథకం మాత్రమే కాకుండా సవాళ్లను అవకాశాలుగా మార్చి మత్స్యకారుల జీవనోపాధిని మెరుగుపరుస్తూ సుస్థిరమైన సమ్మిళితమైన నీలి ఆర్థిక వ్యవస్థకు బలమైన పునాది వేస్తున్న కార్యక్రమంగా గుర్తింపు పొందుతోంది. ప్రధానమంత్రి మత్స్య సంపద యోజనపై ప్రత్యేక కార్యక్రమాన్ని ఇప్పటి వరకు విన్నారు. రచన వై యుగంధర్, వ్యాఖ్యానం కె సుగుణ, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

भारती FM 101.3 మరి నేను అడిగిన మొట్టమొదటి క్వశ్చన్, ఇటీవల స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన ఎక్స్ట్రీమ్ వెదర్ గ్రేడ్ డీజిల్ ను ఎవరు ఆరంభించారు అని అడిగాను. సో చాలా మంది ఆన్సర్స్ పంపిస్తున్నారు. గుడ్ మార్నింగ్ జేఎస్పీ అండ్ టు వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద రైట్ ఆన్సర్. కడప నుంచి వినయ్ మోషే ఆంటనీ గారు, ఆకాశవాణి అనౌన్సర్స్, థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ ద మెసేజ్. అండ్ నరసింహారెడ్డి గారు, నేను ఎవరు అంటే ఏ సంస్థ అని అడిగాను. సో ఓకే, థ్యాంక్ యూ ఫర్ ద ఆన్సర్ నరసింహారెడ్డి గారు. మీరు పంపింది కూడా రైట్ ఆన్సరే. పెడిన జోగనంద్ర కాలనీ నుంచి అప్పలరాజు గారు, రైట్ ఆన్సర్. అండ్ విజయవాడ వివిధ భారతి అనౌన్సర్స్ జయశ్రీ గారు, సీత గారు, సమత గారు, తేజు గారు, ప్రసన్న గారు, థ్యాంక్ యూ సో మచ్. అందరికీ కూడా మీ తరఫు నుంచి హాయ్ అయితే తెలియజేస్తాను, సమాధానం కూడా పంపినందుకు. రాంగ్ ఆన్సర్ అండ్ నరేష్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్. అలాగే సిస్టర్ వేణుగోపాల్ దత్త గారు సరైన సమాధానాన్ని పంపించారు. ఆన్సర్ తెలియట్లేదు మేడం, కానీ మీకు శుభవందనం. కర్నూతల్ సునీల్, లక్కిరెడ్డిపల్లి మండలం, అన్నమయ్య జిల్లా నుంచి. అనంతపురం నుంచి అనురాధ గారు సరైన ఆన్సర్ అందించారండి. అండ్ హాయ్ జయస్వి గారు, శుభోదయం. ఎం వెంకట సుధా గారు, కేబీ పాలెం, జవాబు వచ్చేసి అంటూ పంపించారు. ఓకే, థ్యాంక్ యూ ఫర్ ద ఆన్సర్. చెల్లపాండి రామర్ గారు ఎలా ఉన్నారు, నేను చాలా బాగున్నాను.

ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి పంపించారు అండ్ స్వరూప రబీనా కొమరం భీం డిస్టిక్ నుంచి. ఓకే, ఎస్ఆర్కే ప్రభాకర్ రావు గారు సరైన సమాధానం. అంబికా గారు ఫ్రం భవానీపురం నుంచి రైట్ ఆన్సర్ అండ్ విజయవాడ నుండి గుడ్ మార్నింగ్ తెలియజేస్తున్నారు నందు. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ నందు గారు. అండ్ హాయ్ జేఎస్బీ అంటూ కిషోర్ గణేష్ ఆదిత్య జానీ వీరందరూ కూడా రైట్ ఆన్సర్స్ పంపించారు. సో అనౌన్సర్స్ పేరు పంపిస్తున్నారు, ఇంతకీ మీ పేరు పంపించట్లేదు. ఆల్రెడీ నేను చెప్పేశానండి అందరికీ హాయ్ చెప్తున్నానని. సో చాలా మెసేజెస్ వస్తున్నాయి, దయచేసి మీ పేరు పంపించండి, సమాధానం పంపించండి. ఓకే, అండ్ వేటపాలెం రామానగర్ బొడ్డు బాలసుబ్రహ్మణ్య గారు ప్రపంచ ఆత్మహత్యల దినోత్సవం సందర్భంగా మంచి విషయాలు చెప్పారు. 9 గంటల ముందు ఈ రోజుల్లో పిల్లల మొదలు పెద్దల వరకు ప్రశాంతత లేకుండా కనిపిస్తున్నారు. సో జోరుగా హుషారుగాలో ఈ విబీజీ రామ్జీ పథకానికి సంబంధించి ఇంకా కొన్ని పథకాలు కూడా వినడానికి వినకోరేదము. సో మీరు వినదలుచుకుంటున్నారని నాకు అర్థమైంది, సగం ఇంగ్లీష్ సగం తెలుగు. బట్ ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద మెసేజ్ అండి, నాకు అర్థమైంది. ఇలాంటి ఇంకా కొన్ని పథకాల గురించి వినాలనుకుంటున్నారు. సో తప్పకుండా నాకు వీలున్నప్పుడు నేను వినిపించే ప్రయత్నం అయితే చేస్తాను. గుడ్ మార్నింగ్ జయస్వి గారు, బాగున్నారా అంటూ విజయలక్ష్మి గారు పెద్దకొండూరు నుంచి. శుభ గురువారం మీకు కూడా. హాయ్ జయస్వి, దిస్ ఇస్ సుధా ఫ్రమ్ పెద్దవీడు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఆన్సర్. సో ఇంతకీ సమాధానం ఏంటి అంటే ఇండియన్ ఆర్మీ అన్నమాట. సో ఇండియన్ ఆర్మీ చీఫ్ జనరల్ ధీరజ్ సేత్ స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన ఈ యొక్క ఎక్స్ట్రీమ్ వెదర్ గ్రే డీజిల్ ని ప్రారంభించారు. సో రైట్ ఆన్సర్ పంపించిన అందరికీ కంగ్రాచులేషన్స్. నా నెక్స్ట్ క్వశ్చన్, చోళనాయకన్ తెగ ప్రధానంగా ఏ రాష్ట్రంలో కనిపిస్తుంది? చోళనాయకన్ తెగ ప్రధానంగా ఏ రాష్ట్రంలో కనిపిస్తుంది? ఆన్సర్స్ తెలిస్తే మీ ఆన్సర్స్ ని 8662488814 కి నాకు వాట్సాప్ చేస్తూ ఉండండి. చోళనాయకన్ తెగ ప్రధానంగా ఏ రాష్ట్రంలో మనకి కనిపిస్తుంది? సో మీ ఆన్సర్స్ ని పంపిస్తారని ఆశిస్తున్నాను. క్వశ్చన్ అయితే రిపీట్ చేశాను, చూద్దాం ఎంతమంది రైట్ ఆన్సర్స్ పంపిస్తారు. ఇప్పుడు ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ మీకోసం వచ్చేస్తుంది, స్టే ట్యూన్డ్ అండ్ ఎంజాయ్.

0: అబ్బా, ఈ గదిలో ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ ఆ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
1: ఏమైందమ్మా అలా ఉంటే?
0: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
1: కావాలి.
0: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చేయాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
1: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను, అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను.

నమస్కారం, వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్జ్ పై మీ జయస్వీతు. వెల్, చోళ నాయకన్ తెగ ప్రధానంగా ఏ రాష్ట్రంలో కనిపిస్తుంది అన్నాను. సో చాలా మంది ఆన్సర్స్ పంపిస్తూ ఉన్నారు. అండ్ కమింగ్ బ్యాక్ టు గుడ్ మార్నింగ్ జయస్వి, వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అని మీకు కూడా. ప్రపంచ వరల్డ్ సూసైడ్ ప్రివెన్షన్ డే సందర్భంగా రెండు ముఖ్యమైన భావాలతో ఈ ఒక్క మాటల్ని మీతో పంచుకుంటున్నాను. సహాయం కోరడం ద్వారా ఈ లోకం మన కోసం ఇంకా ఎంతో ఉందనే భరోసా, అలాగే అమ్మా నాన్నల నుంచి మనస్తత్వ నిపుణుల వరకు లభించే సహాయంతో పాటు అన్నిటికంటే మించి మనకు మనమే ధైర్యం చెప్పుకోవటం. జీవితం ఒక అంతులేని అందాల పుస్తకం. చీకటి కమ్ముకుందని దారులు మూసుకుంటున్నట్లు అనిపించినా అది అంతం కాదు, మరొక అడుగుకి ఆరంభం మాత్రమే. సహాయం కోరడంలో తప్పే ఉంది, అడుగు ముందుకు వేసి చూడు. ఈ విశాల ప్రపంచం నీకోసం చాలదన్నంత అందంగా మారుతుంది. ఒంటరితనాన్ని ఎందుకు కుంగిపోగుతున్నావు? ఆ ఒంటరితనానికి కుంగిపోవద్దు. నీ వెన్నుముక్కగా నిలిచే బలాలు ఎన్నో నీ చుట్టూ ఉన్నాయి. చీకటి కమ్ముకుందని కుంగిపోతూ అమ్మా నాన్నలు, బంధుమిత్రులు, వైద్య నిపుణుల యొక్క సహాయం అందించే హస్తాలు ఎన్నో నీ చుట్టూ ఉన్నాయి. అన్నిటికంటే మిన్నగా అద్దంలో నీ వైపు నువ్వు చూసుకున్నప్పుడు నీకు నువ్వే చెప్పుకునే ధైర్యమే అసలైన మాట. నీకు నువ్వే ఒక గొప్ప కౌన్సిలర్వి. నిన్ను నువ్వు నమ్ముకో, నీ జీవితం చాలా విలువైంది. సో మౌనాన్ని వీడుదాం, మనసు విప్పి మాట్లాడదాం. చేంజింగ్ ద నరేటివ్ ఆన్ సూసైడ్, స్టార్ట్ ద కాన్వర్సేషన్.

0: అనే ఇతివృత్తంతో సాగుతున్న ఈ రోజుకి మరొక్కసారి మీరు మంచి మాట పంచుకున్నందుకు ధన్యవాదాలండి సుష్ల వేణుగోపాల్ దత్త గారు, అండ్ థ్యాంక్ యూ ఫర్ ద రైట్ ఆన్సర్. చోళ నాయకన్ తెగ ఎక్కడ కనిపిస్తుంది, ఏ రాష్ట్రంలో అని అడిగాను. సో చాలా మంది రైట్ ఆన్సర్స్ పంపించారు. చూద్దాం నెక్స్ట్. ముసాపేట్ మహబూబ్ నగర్ నుంచి నరేష్ అండ్ మెస్సీ విజయ్ గారు ఇండియన్ ఆర్మీ అని ఇందాకటి క్వశ్చన్ కి పంపించారు. పెద్దపర్మి అబ్దుల్ కలాం గారు రైట్ ఆన్సర్, అండ్ కడప నుంచి వినయ్ శ్రీదేవి శైలిజ గారు సరైన సమాధానం రైట్ ఆన్సర్ తో, అప్పలరాజు గారు పెడన జోగానంద్ర కాలనీ నుంచి, అండ్ వాసు గారు సరైన సమాధానం సనబండ నుంచి. నిఖిల్, బంగార మూవీలో ఫస్ట్ సాంగ్ వేయండి మేడం, సాంగ్ రిక్వెస్ట్ టైం ఇది కాదు నిఖిల్, సో సారీ అండ్ థ్యాంక్ యూ ఫర్ ద ఆన్సర్. రాజేష్ ఫ్రమ్ హిందూపూర్ నుంచి సరైన సమాధానం, చెల్లపాండి రామర్ రైట్ ఆన్సర్, అండ్ మొనీషా మీరందరూ కూడా ఒకే ఆన్సర్ పంపించారు. ఓకే డన్, ఐల్ రివీల్ ది ఆన్సర్. హాయ్ జేస్వి, సుధా ఫ్రమ్ పెద్దవీడు నుంచి, ఓకే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద రైట్ ఆన్సర్ అండి. అండ్ హాయ్ జేస్వి గారు, వెంకట సుధా కేబీ పాలెం సరైన సమాధానం పంపించారు. కొంతమంది ఆ పక్క రాష్ట్రం పేరు పంపిస్తున్నారు, సో చూద్దాం. విజయవాడ నుంచి నందు, హాయ్ నందు థ్యాంక్ యూ ఫర్ ద ఆన్సర్ అండ్ గుడ్ మార్నింగ్ జేస్వి. కుసుమ అంబట్ నగర్ నుంచి సరైన సమాధానం, నరసింహారెడ్డి గారు మాధవరం నుంచి, అండ్ నెల్లూరు అనౌన్సర్స్ మేఘన మరి సుచిత, సో వీరందరూ కూడా పంపించారు థ్యాంక్ యూ. అండ్ విష్ణు శర్మ గారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద మెసేజ్ అండి. సో ఎంఎస్ దుర్గారావు గారు సరైన ఆన్సర్ పంపించలేదు, హాయ్ మేడం అంటూ మధుసూదన్ రెడ్డి గారు పాపినేనిపాలెం నుంచి కరెక్ట్ ఆన్సర్, భాస్కర్ పెడన గారు రైట్ ఆన్సర్, అండ్ అనురాధ గారు అనంతపురం నుంచి, అండ్ హాయ్ జయస్వి అంటూ సత్య భార్గవి తాడిపత్రి అనంతపూర్ డిస్టిక్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి సరైన సమాధానం, బొడ్డు తులసిదాస్ నవీపేట్ విలేజ్ నిజామాబాద్ జిల్లా నుంచి రైట్ ఆన్సర్ థ్యాంక్ యూ. అండ్ ఆదినారాయణ గారు దావు బుచ్చయ్య కాలనీ విజయవాడ నుంచి సరైన సమాధానం, వేదాంతం జానకి శ్రీనివాస్ గారు హరివిల్లు ప్రోగ్రామ్ లో మీ ప్రశ్నకి సమాధానం అంటూ పంపించారు, ధన్యవాదాలు. రాంగ్ ఆన్సర్ ఎస్ఆర్కే ప్రభాకర్ రావు గారు స్వరూప అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కొమరం భీం డిస్టిక్ నుంచి, అండ్ వేటపాలెం రామానగర్ బాలసుబ్రహ్మణ్యం గారు సరైన సమాధానం. శుభోదయం జయస్వి, అండ్ ప్రోగ్రామ్ సూపర్ సూపర్ రాంబాబు టైలర్స్, కమల మానస రచన ఉదయ్ తేజ్ బైరెడ్డిపల్లి చిత్తూరు డిస్టిక్ నుంచి థ్యాంక్ యూ సో మచ్ అండి. అంబికా గారు భవానీపురం నుంచి రైట్ ఆన్సర్, గుడ్ మార్నింగ్ ఆర్జీ గారు. ఎర్రమిల్లి సీతామహాలక్ష్మి గారు సరైన సమాధానాన్ని పంపించలేదు. సో చోళ నాయకన్ అనేటువంటి తెగలో ఉన్న ఆంతర్యాన్ని ఆలోచిస్తున్నారు, కానీ ఇది ఎక్కువగా ఏ రాష్ట్రంలో కనిపిస్తుంది అని అన్నాను. సో ఓకే చూద్దాం. మార్కాపురం నుంచి శివాజీ గారు, టైలర్ మస్తాన్, అలాగే వలీ ఫాతిమా, మస్తాన్ వలీ ఫాతిమా అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్. సూపర్ సాంగ్స్ వినిపిస్తున్నారు థ్యాంక్ యూ. ఇది ఆన్సర్ వచ్చి కేరళం అండి. ఎస్, కేరళంలో చోళ నాయకన్ ఆసియాలో మిగిలి ఉన్నటువంటి చివరి గుహలో నివసించేటువంటి తెగ అన్నమాట. సో ఈ స్థానిక తెగలలో ఒకటి, గుహలలో నివసించేటువంటి చోళ నాయకన్ అనేటువంటి తెగ ఆసియాలో మిగిలి ఉన్న చివరి తెగ. ఈ తెగ కేరళలోని మలప్పురం జిల్లాలో కరుళై రిజర్వ్ ఫారెస్ట్ మరియు వడక్కే కోట కొండల్లో నివసిస్తూ ఉంటారన్నమాట ఈ యొక్క చోళ నాయకన్ అనేటువంటి తెగ. సో ఇది రైట్ ఆన్సర్ అనమాట. చాలా మటుకు తమిళనాడు అని కొంతమంది పంపించారు, బట్ తమిళనాడు ఇస్ నాట్ ద రైట్ ఆన్సర్, కేరళ ఇస్ ద రైట్ ఆన్సర్. సో వెల్, మరి ఇంకొక క్వశ్చన్ మీ అందరి కోసం. కవచ్ అనేది ప్రధానంగా ఏ ఉద్దేశంతో రూపొందించబడిన స్వదేశీ వ్యవస్థ? కవచ్ అనేది ప్రధానంగా ఏ ఉద్దేశంతో రూపొందించబడిన స్వదేశీ వ్యవస్థ? సో ఆన్సర్స్ పంపిస్తూ ఉండండి, ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. అంటే దాన్ని స్టే ట్యూన్.
1: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా? వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వచ్చేద్దామా?
2: అక్క పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
1: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
3: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.
4: ध्यान दें, आपकी मेहनत को राष्ट्रीय पहचान, पशुपालन क्षेत्र में

ఈ రోజు మీ షో చాలా బాగుంది. థ్యాంక్ యూ. ఇంతకీ ఆన్సర్స్ చెప్పే టైం కూడా వచ్చేసింది బాస్. 2026 గాను రామన్ మెగసెసే అవార్డును టామీకి, ఆయన సింగపూర్ కి సంబంధించిన ఆయన, అలాగే మయన్మార్ కి సంబంధించి బోకి మరియు రూనా ఖాన్ బంగ్లాదేశ్ కి సంబంధించిన ముగ్గురికి ప్రకటించారన్నమాట. సో వీరి ముగ్గురికి, టామీకో అలాగే రూనా ఖాన్ ఇంకా బోకి, సింగపూర్, బంగ్లాదేశ్, మయన్మార్ ఈ ప్రాంతాలకు సంబంధించిన వారికి రామన్ మెగసెసే అవార్డు ని ప్రకటించారు. సో రైట్ ఆన్సర్స్ పంపించారు అందరూ బాస్. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, ఒక్క మెసేజ్ బొడ్డు తులసిదాస్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ పంపించారు, నవ్పేట్ విలేజ్ నిజామాబాద్ జిల్లా నుంచి. ధన్యవాదాలండి. మరి నేను కూడా మీ అందరికీ టాటా బాయ్ బాయ్ చెప్పేసే టైం అయితే వచ్చేసింది 10:57 దాటి 30 సెకండ్స్ వైపు పరుగులు తీస్తోంది. మరి ఈ రోజైతే చాలా విలువైన విషయాలు తెలుసుకున్నాం కదా. చిన్న చిన్న విషయాలకి, క్షణికమైనటువంటి కోపాలకి, తాత్కాలికంగా ఉండేటువంటి బాధలకి కుంగిపోయి లోపడిపోయి మన జీవితాన్ని మనం ఎప్పుడు కూడా త్యాగం చేసుకోవాల్సిన అవసరం లేదు, అంతం చేయాల్సిన అవసరం అస్సలే లేదు బాస్. ఇది లైఫ్ బాస్. ఇవాళ కాకపోతే రేపు, ఇవాళ ఎలాచీ ఛాయ్ తాగావా, రేపు చక్కటి అగర్ ఛాయ్ తాగావా అన్నట్టుండాలి. ఎప్పుడు స్ట్రాంగ్ గా ఉండాలి, సంతోషంగా ఉండాలి. ఎప్పుడైతే టీ అంత మరిగితే అంత రుచి వస్తుందో, జీవితంలో ఈ కష్టాలన్నీ దాటాకే లైఫ్ లో సక్సెస్ అనేది వస్తుంది బాల్స్. దానికోసం ఎదురు చూడక తప్పదు. ఇట్స్ అ ఫేజ్ ఆఫ్ అ గేమ్, రైట్? మరి జీవితానుభవాన్ని ఆనందించండి, సంతోషించండి, ఎప్పుడు ఇలాగే ఆనందాన్ని పంచుతూ ఉండండి. సో నేనైతే కలుసుకుందాం ఇంకొక బ్యూటిఫుల్ డే మరొక బ్యూటిఫుల్ షోతో. అందులో నేను మీ జేఎస్బి సైనింగ్ ఆఫ్.

0: विविध भारती एफएम न्यूज हेडलाइंस।
1: विविध भारती एफएम न्यूज हेडलाइंस तो केसुमा। సైబర్ నేరాల నియంత్రణకు రాష్ట్రంలో త్వరలో సైబర్ వార్ రూమ్ ఏర్పాటు చేస్తామని డీజీపీ హరీష్ కుమార్ గుప్తా తెలిపారు. విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సైబర్ నేరాల సమన్వయ కేంద్రం, రాడార్ వింగ్, సైబర్ ల్యాబ్ విభాగాలను ఆయన నిన్న ప్రారంభించారు. విశాఖపట్నం బీచ్ లో ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ టూర్ ఆపరేటర్స్ ఐఏటీఓ సభ్యులు స్వచ్ఛతా కార్యక్రమంలో భాగంగా బీచ్ లో పరిశుభ్రత చర్యలు చేపట్టి చెత్తను తొలగించారు. కార్యక్రమంలో ఆ సంఘం ప్రతినిధులతో పాటు జిల్లా అధికారులు పాల్గొన్నారు. జవహర్ నవోదయ విద్యాలయాల్లో 9-11 తరగతుల్లో ఖాళీ సీట్ల భర్తీకి ఎల్ఈఎస్టీ 2027 ప్రవేశ పరీక్ష కోసం ఆన్లైన్ దరఖాస్తులను ఈ నెల 31వ తేదీలోగా సమర్పించాలని ఏలూరు జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి తెలిపారు. 2027-28 విద్యా సంవత్సరానికి నిర్వహించే ఎల్ఈఎస్టీ పరీక్షను 2027 ఏప్రిల్ 10న నిర్వహించనున్నట్లు తెలిపారు. బడి కోసం మనమందరం కార్యక్రమం ద్వారా ఏలూరు జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల అభివృద్దికి దాతలు, పూర్వ విద్యార్థులు, తల్లిదండ్రులు మరియు సమాజంలోని ప్రతి ఒక్కరూ తమ వంతు సహకారం అందించాలని జిల్లా విద్యాశాఖ అధికారి వెంకటలక్ష్మి విజ్ఞప్తి చేశారు. పాఠశాలల మౌలిక వసతులు, విద్యార్థుల సౌకర్యాలు మరియు విద్యా వాతావరణాన్ని మరింత మెరుగుపరిచేందుకు ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టిందన్నారు. గుంటూరు జిల్లా తాడేపల్లి వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో ఈ రోజు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాత్రికేయుల సమావేశం నిర్వహించనున్నారు. సమకాలీన అంశాలపై ఆయన మాట్లాడనున్నారు. దేశంలో రైల్వే మౌలిక వసతులను బలోపేతం చేసేందుకు 7 రైల్వే కారిడార్లలో అదనపు లైన్ల నిర్మాణానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు కూడా ప్రయోజనం చేకూరనుంది. ఆత్మహత్యల నివారణ పట్ల అవగాహన కల్పించే ఉద్దేశంతో ఈ రోజు ప్రపంచ ఆత్మహత్యల నివారణా దినం పాటిస్తున్నారు. ఆత్మహత్యలు వంటి దుర్ఘటనలకు పాల్పడకుండా చిన్నప్పటి నుండే ఇళ్లలో తల్లిదండ్రులు, పాఠశాలల్లో ఉపాధ్యాయులు, పిల్లల్లో తగిన మానసిక బలం, ఆత్మవిశ్వాసం కల్పించాలని, అప్పుడే ఆత్మహత్యల నివారణ సాధ్యమవుతుందని మానసిక వైద్యులు సూచిస్తున్నారు. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడటంతో ఆంధ్రప్రదేశ్లో వాతావరణ పరిస్థితులు మారే అవకాశముందని రాష్ట విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. దీని ప్రభావంతో సముద్రం అల్లకల్లోలంగా మారి అలలు ఎగిసిపడే అవకాశమున్నందున మత్స్యకారులు రాబోయే 48 గంటల పాటు సముద్రంలో వేటకు వెళ్లవద్దని అధికారులు హెచ్చరించారు.

0: మీ లైఫ్ లో ఈ రోజు మళ్ళీ వస్తే బాగుండు అని అనిపించింది ఏ రోజు?
1: లాస్ట్ ఇయర్ మా ఫ్యామిలీ అంతా సిమ్లా ట్రిప్ వెళ్ళాం ఆ రోజు.
2: నాకైతే కాలేజ్ డేస్ అనిపిస్తుంది, ఎందుకంటే చేసిన చిన్న చిన్న తప్పుల్ని సరిచేసుకోవచ్చు కదా. సరే రఘు, మరి నీకు?
3: నాకైతే నా స్కూల్ డేసే.
0: మేమే కాదు, మీరు కూడా మీ మనసు లోని భావాల్ని మాతో షేర్ చేస్తూ, మేము అడిగే క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఇస్తూ ఎంజాయ్ చేసే షో మనసున మనసై.
4: ఓన్లీ ఆన్ వివిధ భారతి FM 101.3 ఎవ్రీడే ఈవినింగ్ 7:15.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారా స్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: యాక్షన్ క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
2: పొలం కట్టు దుమ్ములోన పోట్ల జిట్ట దూకినట్టు పొలేరమ్మ జాతరలో పోత రాజూగినట్టు
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు
4: ఆకాశవాణి FM 101.3 సినిమా కబుర్లు.

హలో, గుడ్ మార్నింగ్, నమస్తే. మీరు ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగా హెర్ట్స్ పై విత్ యూర్ ఆర్జే సమత. మరి సమయం చూసుకుంటే 11:11 అయిపోయింది. అండ్ మరి మనమైతే ఉన్నాం సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో.

సినిమాలో ఒక సీన్ అయిపోయింది అనుకోండి, సినిమా అయిపోతుందా? కాదు కదా, కథ ఇంకా ఉంటుంది. కొత్త మలుపులుంటాయి, ఊహించని ఆనందాలు ఉంటాయి. అలాగే మన జీవితంలో కూడా ఒక చెడ్డ రోజు లేదా ఒక అపజయం, ఒక నిరాశ, ఒక సమస్య, ఇవి మొత్తం జీవితానికి నిర్వచనం కాదు. సో మరి

0: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
1: అక్క పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
2: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
3: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

అలాగే సినిమా కమ్ముల ప్రోగ్రామ్ లో మనమైతే ఉన్నాం. అండ్ అలాగే మరి సూసైడే అల్టిమేట్ సొల్యూషన్ కాదు అని చాలా సున్నితంగా సినిమాల్లోని కొన్ని పాత్రల ద్వారా వాళ్ళు ఎదుర్కొన్నటువంటి కష్టాల ద్వారా మనకు చెప్పిన సినిమాల గురించి మనం తెలుసుకుందామని చెప్పాను కదా. సో మరి ఇందులో మొదటిగా చెప్పుకోవాల్సింది 1986 రిలీజ్ అయినటువంటి సిరివెన్నెల సినిమా గురించి. కళ్ళు లేని ఓ అంధ గాయకుడు, మూగదైన ఓ చిత్రకరణి, వీరిద్దరి జీవితాల్లో ఎన్ని లోపాలున్నా సమాజం నుంచి ఎన్ని అవమానాలు ఎదురైనా కూడా కుంగిపోలేదు. ఆత్మహత్య అనే ఆలోచనకే తావివ్వకుండా తమలోని ప్రతిభతో జీవితాన్ని ఎలా గలవచ్చో ఈ సినిమా చూపించింది. అండ్ ఇంతేనా, ఇంకా కొన్ని మూవీస్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ రాజా ది గ్రేట్. ఈ సినిమా కూడా ఒక పక్క కమర్షియల్ ఎంటర్టైనర్ అయినప్పటికీ ఇందులో ఒక అద్భుతమైన ఎమోషనల్ పాయింట్ కూడా ఉంది. సో కళ్ళు పుట్టుకతోనే లేకపోయినా కూడా సమాజం దృష్టిలో అదొక పెద్ద లోపం అయినా కూడా రాజా ఎప్పుడూ కుంగిపోలేదు. నా కళ్ళు లేకపోతే ఏంటి, మిగతా ఇంద్రియాలన్నీ కూడా ఉన్నాయి, గుండె నిండా ధైర్యం ఉంది అంటూ ఎంతో పాజిటివిటీతో ఎలా జీవించాలో మనకు చూపించినటువంటి సినిమా రాజా ది గ్రేట్ అని కూడా చెప్పచ్చు. మరి ఇలాంటి మరిన్ని మంచి మంచి సినిమాల గురించి అయితే మనం మాట్లాడుకుందాం మరొక లవ్లీ ట్రాక్ అయితే విన్న తర్వాత. వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం.

0: BFM 101.3.
1: నాలో నీకు నచ్చింది ఏంటి?
2: నువ్వు బాగా మాట్లాడుతావు సీత. నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
1: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చింది ఏంటి?
2: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ టేస్ట్ వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో మనమైతున్నాం. అండ్ అలాగే నెక్స్ట్ ఇంకొక సినిమా గురించి మనం మాట్లాడుకుందాం, ఆర్యా 2. సో మరి ఈ సినిమాలో ప్రేమ, అసూయ, భావోద్వేగాల మధ్య పాత్రలు తీవ్రమైన మానసిక ఒత్తిడిని ఎలా ఎదుర్కొంటాయో మనకు చూపించారు. ప్రేమలో సమస్య వచ్చినప్పుడు మన జీవితానికి ఒకే సమస్య చుట్టూ పరిమితం చేసుకోకుండా, అంటే ఇక ప్రేమ అంటే లవ్ ఫెయిల్యూర్ అయిపోగానే అబ్బా ఇంకా నా లైఫ్ ఏం లేదు అని ఇప్పుడు యూత్ చాలా మంది అలా అనుకుంటున్నారు కదా, బట్ అలా కాదు. మన చుట్టూ ఉన్న వాళ్ళతో ఆ విషయాన్ని పంచుకోవడము, లేకపోతే ఇంకాస్త ట్రై చేయడము, లేకపోతే వేరే వాటి వైపు మన దృష్టిని మళ్లించుకోవడము, ఇలా చేస్తే ఖచ్చితంగా మనం ఆ బాధ నుంచి బయటికి రావచ్చు అనేటువంటి

విషయాన్ని మనకి చక్కగా చూపించినటువంటి సినిమా ఆర్యా 2 అని చెప్పొచ్చు. అలాగే ప్రేమలో విఫలమైన వారికి మిగిలేది విషాదం పశ్చాత్తాపం మాత్రమే కాదు అని చూపించినటువంటి మరొక సినిమా 7/G బృందావన్ కాలనీ. ఒక వ్యక్తి మన జీవితంలో ముఖ్యమైన వారే కావచ్చు, కానీ మన జీవితంలోని మొత్తం భవిష్యత్తు ఒక సంబంధంతో ముగియదు అనేటువంటి చక్కటి సందేశాన్ని ఈ సినిమా చూపిస్తుంది. మరి ఇలాంటి మరిన్ని మంచి మంచి సినిమాల గురించి అయితే మనం మాట్లాడుకుందాం మరొక చక్కటి పాట తెలియని తర్వాత. ఫ్రమ్ ద మూవీ ఆర్యా 2 అయితే మీ అందరి కోసం వచ్చేసింది. స్టే ట్యూన్డ్ అండ్ కీప్ లిజనింగ్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం.

సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో మనమైతున్నాం. అండ్ మరి వరల్డ్ సూసైడ్ ప్రివెన్షన్ డే సందర్భంగా సినిమాల్లో కూడా ఇదే అంశాన్ని చాలా సున్నితంగా చూపించినటువంటి పాత్రలు, వాళ్ళు ఫేస్ చేసినటువంటి కష్టాల గురించి మనం మాట్లాడుకుంటున్నాం కదా, కొన్ని సినిమాల గురించి. అండ్ ఇంకా చెప్పాలి అంటే లవ్ ఫెయిల్యూర్ కావచ్చు, నమ్మక ద్రోహం కావచ్చు, ఆ క్షణంలో వచ్చేటువంటి ఆవేశం ఎలాంటి అనర్థాలకు దారితీస్తుంది, అలాగే కాస్త ఓపిక పడితే జీవితం ఎంత అందంగా మారుతుందో చెప్పడానికి రెండు భిన్నమైనటువంటి ఉదాహరణలుగా నిలుస్తాయి మన్మథ అలాగే సీతారామ మూవీ. సో మన్మథ 2004లో సింబు నటించినటువంటి ఈ చిత్రంలో ఆవేశంలో తీసుకునేటువంటి ముగింపు ఎంత దారుణంగా ఉంటుందో అనేటువంటి థీమ్ తో చెప్పేటువంటి సినిమా ఇది. సో ఆ ఒక అబ్బాయి అమ్మాయిని ప్రేమించినప్పుడు, సో అమ్మాయి తనని మోసం చేసిందని తెలుసుకున్నప్పుడు అది తట్టుకోలేక సూసైడ్ చేసుకుంటారు. ఆ తీవ్రమైనటువంటి అవమానాన్ని, గుండె కోతను తట్టుకోలేక ఆవేశంలో ఆమెను చంపి తీవ్రమైనటువంటి గిల్ట్ తో తను కూడా చనిపోతాడు. సో మరి ఈ తొందరపాటు నిర్ణయం తర్వాత మరి తన తమ్ముడి జీవితాన్ని ఎలా మార్చేసింది, సో ఇది చూపిస్తారనమాట మనకి ఈ సినిమాలో. సో ప్రేమ అంటే లవ్ ఫెయిల్ అయితే లైఫ్ అయిపోలేదు కదా. సో మిమ్మల్ని మోసం చేసిన వారి కోసం మీ అమూల్యమైనటువంటి ప్రాణాన్ని బలి పెట్టకండి అంటూ చక్కటి ఇన్ఫర్మేషన్ తో మనకి ఈ సినిమాని చూపిస్తారు. అలాగే దీనికి పూర్తిగా భిన్నమైనటువంటి సినిమా సీతారామం అని చెప్పచ్చు. 2022లో రిలీజ్ అయినటువంటి ఈ సినిమా మనకి చూస్తే మరణాన్ని సైతం ప్రేమ జయిస్తుంది అనేటువంటి ఇతివృత్తంగా మనకి ఈ సినిమా అయితే కనిపిస్తుంది. సో ఆర్మీ ఆఫీసర్ రామ్ దేశ సరిహద్దుల్లో ప్రాణాలు అర్పిస్తాడు. సో మరి సీత తను ప్రాణంగా ప్రేమించినటువంటి రామ్ ఇక లేడు అనేటువంటి చేదు నిజాన్ని తెలుసుకున్నా కూడా నా ప్రేమ లేనప్పుడు నా జీవితం ఎందుకు అని అలా తన లైఫ్ ని చాలించలేదు. సో ఒక మంచి లైఫ్ మెసేజ్ ఇచ్చింది ఈ సినిమా. సో రామ్ శారీరకంగా లేకపోయినా అతని జ్ఞాపకాలతో అతను ఒక వీరుడిగా దేశం కోసం చేసినటువంటి త్యాగాన్ని గౌరవిస్తూ ఆ ప్రేమను గుండెల్లో దాచుకుని ధైర్యంగా బతికి చూపిస్తుంది సీత. సో మరి ఇలా చూసుకుంటే ప్రేమించిన వారు దూరమైతే ప్రాణాలు వదిలేయడం కాదు, వారి ప్రేమను గౌరవిస్తూ వారు గర్వపడేలా బతకడమే నిజమైన ప్రేమ అని చూపిస్తుంది ఈ సినిమా. మరి ఇలాంటి మరిన్ని సినిమాల గురించి అయితే మనం తెలుసుకుందాం, మాట్లాడుకుందాం మరొక లవ్లీ ట్రాక్ అయితే విన్న తర్వాత. వింటూ ఉండండి వివేక్ భారతి ఎఫ్ఎం పై.

అయితే సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో ఉన్నాం మనమైతే. అండ్ అలాగే మరి వరల్డ్ సూసైడ్ ప్రివెన్షన్ డే సందర్భంగా మరి జీవితంలో మాత్రమే కాదండి మనకి కష్టాలు ఉండేది, సినిమాల్లో కూడా క్యారెక్టర్స్ కి మరి కష్టాలు ఎలా ఉన్నాయి, మరి వాళ్ళు ఎలా ఫేస్ చేశారు అనేటువంటి విషయాన్ని చూపిస్తూ మరి మంచిగా చూపించినటువంటి సినిమాల గురించి అయితే మనం మాట్లాడుకుంటున్నాం కదా. అండ్ ఇంకా నెక్స్ట్ ఇంకొక సినిమా గురించి చెప్పాలి అంటే ప్రేమ విఫలమైతే జీవితమే శూన్యం అనుకునేటువంటి యువత ఖచ్చితంగా చూడాల్సినటువంటి సినిమా మజిలీ. సో ఇందులో సమంత నాగ చైతన్య కనిపించారు మనకి. అండ్ అలాగే సో నాగ చైతన్య తన మొదటి ప్రేమ విఫలమవడంతో తీవ్రమైనటువంటి డిప్రెషన్ లో వెళ్లిపోతాడు, తాగుడుకు బానిసయ్యి జీవితాన్ని పూర్తిగా నాశనం చేసుకుంటూ ఆత్మహత్య సదృశ్యమైనటువంటి స్థితిలో ఉంటాడనమాట. కానీ అతని భార్య చూపించేటువంటి నిస్వార్థమైన ప్రేమ, తండ్రి ఇచ్చేటువంటి సపోర్ట్ అతనిలో మార్పు తెస్తాయి. సో ఒక ప్రేమ విఫలమైతే జీవితం ముగిసిపోదని, మనల్ని ప్రాణంగా ప్రేమించే వాళ్ళు ఇంకొకరు ఉంటారని తెలుసుకొని మళ్ళీ కొత్త జీవితాన్ని ఎలా ప్రారంభించవచ్చు అనేటువంటి విషయాన్ని ఈ సినిమాలో చక్కగా చూపించారు. అలాగే స్టూడెంట్స్ చదువుల ఒత్తిడి వల్ల పరీక్షల భయంతో ప్రాణాలు తీసుకోవడం ఎంతో తప్పు అని చెప్పేటువంటి అద్భుతమైనటువంటి సినిమా స్నేహితుడు. సో ఇదే మనకి హిందీలో 3 ఇడియట్స్ గా వచ్చింది కదా. సో ఇందులో కాలేజ్ నుంచి సస్పెండ్ అవుతాననేటువంటి భయంతో తండ్రి నమ్మకాన్ని పోగొట్టుకోలేక బిల్డింగ్ పై నుండి ఆత్మహత్యకు ప్రయత్నిస్తాడు సెంథిల్ అనేటువంటి ఒక యువకుడు. కానీ ప్రాణాలతో బయటపడ్డాక అతనికి అర్థమవుతుంది ఒక సర్టిఫికేట్ లేదా మార్కుల షీట్ మన ప్రాణం కంటే పెద్దది కాదని. సో వీల్ చైర్ లో కూర్చునే తన భయాలన్నింటినీ దాటుకొని తను అనుకున్నటువంటి ఉద్యోగాన్ని సాధిస్తాడు. సో పరీక్షల్లో ఫెయిల్ అయితే లైఫ్ అయిపోలేదు ఫ్రెండ్స్, చదువు జీవితంలో ఒక భాగం మాత్రమే, చదువే జీవితం కాదు అని చక్కగా చూపించినటువంటి సినిమా అది. అండ్ ఇంకా చెప్పాలి అంటే ఒకసారి మనం విఫలమయ్యామని మన జీవితం అక్కడితో ఆగిపోదు కదా. మన కోసం ఒకసారి మనం అనుకున్నటువంటి మార్గం మూసుకుపోతే కొత్త మార్గం ఓపెన్ అవుతుంది అని చూపించినటువంటి సినిమా జెర్సీ. అలాగే భావోద్వేగాలు, మానసిక ఒత్తిడి, బాధను ఒంటరిగా మోయాల్సినటువంటి అవసరం లేదు. మన జీవితంలో ఎన్ని బాధాకరమైనటువంటి అనుభవాలు ఎదురైనా చావు దానికి అస్సలు పరిష్కారం కాదు అని చెప్పినటువంటి సినిమా డియర్ కామ్రేడ్. సో ఈ సినిమాలన్నీ కూడా మనకు ఒక విషయాన్ని చాలా క్లియర్ గా చెప్తున్నాయి. అదేంటంటే ఒకరోజు కన్నీళ్లు ఉండొచ్చు కానీ రేపు ఖచ్చితంగా సంతోషం ఉంటుంది. ఒకరోజు దారి కనిపించకపోవచ్చు కానీ రేపు కొత్త దారి ఖచ్చితంగా కనిపిస్తుంది. ఈ రోజు మనం ఒంటరిగా అనిపించవచ్చు కానీ మాట్లాడితే

మన పక్కన నిలబడేటువంటి మనుషులు కూడా ఉన్నారని తెలుసుకోవాలి. కాబట్టి ఎప్పుడైనా సరే మీకు మనసు అలా భారంగా అనిపిస్తే మౌనంగా బాధను మోయకండి, మాట్లాడండి, సహాయం అడగండి. ఎందుకంటే జీవితం చాలా విలువైంది. జీవితం ఒకేసారి లభించేటువంటి అద్భుతమైన విలువైన బహుమతి. సో ఇది ఇవాళ మన సినిమా కబుర్లు ప్రోగ్రామ్ అండి. ప్రతి మీ అందరి కోసం మరికొన్ని లవ్లీ సాంగ్స్ అయితే వచ్చేస్తున్నాయి. వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 5 విత్ యువర్ ఆర్జే సమత. అండ్ మరి మనమైతే ఉన్నాం సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో.

विविध भारती एफएम न्यूज हेडलाइंस। विविध भारती एफएम न्यूज हेडलाइंस तो केसुमा ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఈ రోజు 8వ జిల్లా కలెక్టర్ల సదస్సు అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో జరిగింది. సదస్సులో ఈ రోజు స్థూల రాష్ట్ర దేశీయ ఉత్పత్తి, జీఎస్టీపీ, స్వర్ణాంధ్ర విజన్, సూపర్ సిక్స్ పథకాలు, తాగునీరు, గృహ నిర్మాణం, ఆరోగ్యం, విద్య, సులభతర వాణిజ్యం, జలధార వంటి అంశాలపై ముఖ్యమంత్రి అధికారులతో చర్చించారు. పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని రాష్ట పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్, శాసనసభ్యులు పులపర్తి రామాంజనేయులు, అంజీబాబు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో పలు సేవా సంస్థల ఆధ్వర్యంలో 5,000 ఉచిత మట్టి వినాయక ప్రతిమలను ఈ రోజు ఆయన పంపిణీ చేశారు. తిరుపతి విజయవాడ మధ్య ప్రత్యేక విమాన సర్వీసు నడిపేందుకు ఫ్లై 91 విమానయాన సంస్థ ముందుకు వచ్చింది. సంస్థ కార్యకలాపాలను ఈ రోజు నుంచి నిర్వహించనున్నట్లు అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. గుంటూరు జిల్లా తాడేపల్లి వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. సమకాలీన అంశాలపై ఆయన చర్చిస్తున్నారు. విజయనగరం జిల్లా కేంద్రంలో వాహనాలకు నంబర్ ప్లేట్ లేకుండా నిబంధనలకు విరుద్దంగా తిరుగుతున్న వాహనదారులపై ఈ రోజు ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. వాహనాలపై నంబర్ ప్లేట్లు ప్రభుత్వ నిబంధనల ప్రకారం స్పష్టంగా చదవడానికి వీలుగా ఉండటం తప్పనిసరి అని సీఐ ఎస్ రాము సూచించారు. తోతాపురి మామిడి రైతులకు ధరల వ్యత్యాస పథకం కింద కిలోకి 4 రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందించేందుకు ప్రభుత్వం 281 కోట్ల రూపాయలు విడుదల చేసింది. ఈ మొత్తాన్ని వర్కింగ్ క్యాపిటల్, స్వల్పకాలిక రుణాల ద్వారా తీసుకునేందుకు మార్క్ఫెడ్కు అనుమతిస్తూ వ్యవసాయ శాఖ ఎక్సాఫిషియో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజశేఖర్ ఉత్తర్వులు జారీ చేశారు. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో ప్రత్యామ్నాయ పంటల సాగుకు 80% రాయితీపై 90,222 క్వింటాళ్ల విత్తనాలు పంపిణీ చేస్తున్నట్లు వ్యవసాయ శాఖ డైరెక్టర్ మంజీర్ జిలానీ సమూన్ ఒక ప్రకటనలో తెలిపారు. ఖాళీగా ఉన్న భూముల్లో తక్కువ నీటితో సాగయ్యే స్వల్పకాలిక పంటలు వేసుకోవాలని ఆయన సూచించారు. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడటంతో రాష్టంలోని వాతావరణ పరిస్థితులు మారే అవకాశం ఉందని రాష్ట విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. దీని ప్రభావంతో సముద్రం అల్లకల్లోలంగా మారి అలలు ఎగిసిపడే అవకాశం ఉన్నందున మత్స్యకారులు రాబోయే 48 గంటల పాటు సముద్రంలో వేటకు వెళ్లవద్దని అధికారులు హెచ్చరించారు. వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 1 గంటకు వింటారు.

చూంటేసింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం అండ్ మరి మనమైతే ఉన్నాం మీకు తెలుసా ప్రోగ్రామ్ లో. సో మరి ఈ రోజు మనం మీకు తెలుసా ప్రోగ్రామ్ లో ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి అయితే మనం మాట్లాడుకుందాం. ప్రకృతి మనకు జీవనాన్ని ఇస్తుంది, కానీ కొన్నిసార్లు అదే ప్రకృతి శక్తి విపత్తుల వల్ల మనుషుల జీవితాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. వరదలు, తుఫాన్లు, భూకంపాలు, సునామీలు, కొండ చర్యలు విరిగిపడటం, కరువులు, ఇవన్నీ కూడా ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో కలిగించినటువంటి భారీ నష్టాన్ని, అవి ఎదుర్కొన్నటువంటి కొన్ని ప్రాంతాల గురించి ఈ రోజైతే మనం తెలుసుకుందాం, మాట్లాడుకుందాం మనం మీకు తెలుసా ప్రోగ్రామ్ లో.

0: ఇజే రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
0: 101.3.

ఎస్, మరి మనమైతే రీసెంట్ గా చూసాము ఇటీవల టిబెట్ గ్లేసియర్ సంక్షోభం ప్రధానంగా. సో గ్లోబల్ వార్మింగ్ కారణంగా ఇలా శరవేగంగా మారుతున్నటువంటి వాతావరణ మార్పుల కారణంగా మరి టిబెట్ లో ఏం జరిగిందో మనమైతే చూసాం కదా. సో మరి ఈ ఆగస్ట్ 26న నేపాల్ టిబెట్ సరిహద్దు ప్రాంతంలో సుమారు 5200 మీటర్ల ఎత్తులో ఉన్నటువంటి ఒక భారీ గ్లేసియర్ మంచు కొండ చర్యలు ఒక్కసారిగా విరిగి కింద ఉన్నటువంటి నదిలో పడిపోయాయి. సో ఈ హిమమంచు ప్రవాహం వల్ల బిలియన్ల కొద్దీ ఘనపుటడుగుల మంచు, బురద, నీరు ఒక్కసారిగా పోటే కోసి అలాగే త్రిశూలి నదుల్లో పోటెత్తాయి. దీనివల్ల సునామీని తలపించేలాగా హఠాత్తుగా వరదలు, సో ఫ్లాష్ ఫ్లడ్స్ అంటాయి కదా, సో ఇలా వచ్చాయి. ఈ విపత్తు కారణంగా నేపాల్ అలాగే టిబెట్ పరిసర ప్రాంతాల్లో 1350కి పైగా ప్రజలు మరణించగా వేలాది మంది గల్లంతయ్యారు. అనేక గ్రామాలు, వంతెనలు, జల విద్యుత్ ప్రాజెక్టులు ఇవన్నీ కూడా కొట్టుకుపోయాయి. సో దీనికి మెయిన్ గా సైంటిఫిక్ రీజన్స్ వచ్చేసి ఫస్ట్ థింగ్ గ్లోబల్ వార్మింగ్, తర్వాత గ్లేసియర్ లేక్స్ పెరగడం, అలాగే వాతావరణ మార్పుల తీవ్రత. సో ఇవన్నీ కూడా వీటికి కారణంగా ఉన్నాయి. అలాగే మరి ఇంకా కొన్ని ప్లేసెస్ ఉన్నాయన్నమాట. మరి మన భారతదేశంలోనే ఇలా అంటే ప్రకృతి విపత్తుల రూపంలో చాలా సార్లు అక్కడ ప్రజలు ఇబ్బందులు పడినటువంటి ప్రదేశాల గురించి అయితే మనం తెలుసుకుందాం, మాట్లాడుకుందాం. మరొక చక్కటి పాట అయితే విన్న తర్వాత. వింటూ ఉండండి వివిధ్ భారతి FM 5.

0: विविध भारती एफ एम 101.3।
1: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
2: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

0: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన ఇది మన ప్రధాని మోదీ సంకల్పం.
1: యోజన ఉన్న నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే ఆప్ అప్నా బుఢాపా మే గౌరవ కే సాథ్ బితా సకో.
0: ఇప్పటి వరకు ఈ యోజనలో 9,50,00,000కు పైగా లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారీ అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంక్ బ్రాంచ్ను సంప్రదించండి.
2: Attention, national recognition for your hard work, for those making outstanding contributions to the animal husbandry and dairy sector and embracing innovative practices. The Department of Animal Husbandry and Dairy, Government of India, invites nominations for the prestigious National Gopal Ratna Awards 2026. The awards recognize excellence in 3 categories: Best Dairy Farmer, Best Dairy Cooperative Society, Best Artificial Insemination Technician. And there is more. Special provisions have been made for the Northeastern region and Himalayan states. Nomination period 10th August to 10th September 2026. So what are you waiting for? Apply today at www.awards.gov.in or visit your nearest CSC center to submit your nomination. National Gopal Ratna Awards 2026, issued in public interest by the Department of Animal Husbandry and Dairy, Government of India.

0: సమయం 12:30 కావస్తుంది. మరికొద్ది సేపట్లో హైదరాబాద్ కేంద్రం నుంచి తెలుగులో వార్త ప్రసారం వింటారు.
1: వార్తలు వింటారు.
2: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. జపాన్ యుద్ద విమానాలు భారత్లో మొట్టమొదటిసారి పర్యటించడాన్ని ఇరుదేశాల రక్షణ భాగస్వామ్యంలో ఒక ముఖ్యమైన మైలురాయి అని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈరోజు న్యూఢిల్లీలో దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ రైతు సంఘాలతో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహిస్తారు. మెరుగైన మౌలిక సదుపాయాలు అనుసంధానత పెట్టుబడులను ఆకర్షిస్తాయని, ఉద్యోగాలను సృష్టిస్తాయని, ఆర్థిక వృద్ధిని వేగవంతం చేస్తాయని కేంద్ర రోడ్డు రవాణా రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ పేర్కొన్నారు. మాతా శిశు ఆరోగ్యం, సంక్రమణ వ్యాధులపై పోరులో భారత్ పురోగతి సాధించడం పట్ల డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్ డాక్టర్ టెడ్రోస్ అధనామ్ అభినందనలు తెలిపారు. జపాన్ యుద్ద విమానాలు భారత్లో మొట్టమొదటిసారిగా పర్యటించడాన్ని ఇరుదేశాల రక్షణ భాగస్వామ్యంలో ఒక ముఖ్యమైన మైలురాయి అని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. ఇది ఇండో పసిఫిక్ లో శాంతి స్థిరత్వాల పట్ల రెండు దేశాలకు పెరుగుతున్న నమ్మకాన్ని, ఉమ్మడి నిబద్దతను ప్రతిబింబిస్తుందని రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. గత నెలలో న్యూఢిల్లీలో జపాన్ రక్షణ మంత్రి షింజీరో కోయిజుమితో జరిగిన చర్చల ఫలితమే ఈ పరిణామమని రాజ్నాథ్ సింగ్ తెలిపారు. వీర్ గార్డియన్ వంటి విన్యాసాల రూపంలో పరస్పర పర్యటనల మార్పిడి

0: సహకారాన్ని మరింత బలపరుస్తుందని రక్షణ మంత్రి పేర్కొన్నారు. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈరోజు న్యూఢిల్లీలో దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ రైతు సంఘాలతో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహిస్తారు. నకిలీ విత్తనాల వల్ల రైతులు నష్టపోకుండా నూతన విత్తన చట్టాన్ని ప్రవేశపెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. సుసంపన్నమైన ఆత్మ నిర్భర్ కింద రైతు కుటుంబాలను సాకారం చేసే ప్రభుత్వ ప్రయత్నాల్లో భాగంగా ఈ ప్రతిపాదిత చట్టం రూపొందుతోందని వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలిపింది. రైతుల క్షేత్రస్థాయి అనుభవాలు సలహాలు నేరుగా ఈ ముసాయిదా విత్తన చట్టంలో పొందుపరచడమే ఈ సమావేశం ముఖ్య ఉద్దేశమని పేర్కొంది. నకిలీ కల్తీ లేదా నాణ్యత లేని విత్తనాల విక్రయాలకు పాల్పడే కంపెనీలు వ్యాపారులపై భారీ జరిమానాలు కారాగార శిక్షతో సహా కఠినమైన చర్యలు తీసుకునే విధంగా ఈ కొత్త ప్రతిపాదిత విత్తన చట్టం ఉంటుందని మంత్రిత్వ శాఖ వెల్లడించింది. 20,800 కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడితో కూడిన 8 రైల్వే మల్టీ ట్రాకింగ్ ప్రాజెక్టులను కేంద్ర మంత్రి మండలి ఆమోదించింది. కీలక మార్గాల్లో లైన్ సామర్థ్యాన్ని పెంచడానికి, నిర్వహణ సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి, రద్దీని తగ్గించడానికి ఈ ప్రాజెక్టులు దోహదపడతాయి. మంత్రివర్గ సమావేశానంతరం సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ మీడియాతో మాట్లాడుతూ 10,783 కోట్ల రూపాయలకు పైగా వ్యయంతో కూడిన 3 ప్రాజెక్టులు పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, ఒడిశా, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లోని 14 జిల్లాలను అనుసంధానం చేస్తాయని, దీని ద్వారా రైల్వే నెట్వర్క్ కు దాదాపు 656 కిలోమీటర్లు అదనంగా చేకూరుతుందని తెలిపారు.
1: ఢిల్లీ से ముంబై, ముంబై से చెన్నై, చెన్నై से కోల్కతా, కోల్కతా से వాపస్ ముంబై, ये हो गया गोल्डन क्वाड्रिलेटरल. 7 हाई डेंसिटी कॉरिडोर्स हैं, उन कॉरिडोर्स की 4 लाइनिंग का काम चल रहा है, तो करीब करीब 2000 किलोमीटर ऐसे हैं जो ऑलरेडी 4 लाइनिंग हो चुके हैं.
0: ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి అంటోనియో గుటెరెస్ ఆదివారం న్యూఢిల్లీలో జరిగే బ్రిక్స్ సదస్సునుద్దేశించి ప్రసంగిస్తారు. ప్రపంచంలో మారుతున్న బహుళ ధృవ వాస్తవాలను ప్రతిబింబించడంలో బ్రిక్స్ పాత్రకు ఆయన మద్దతిస్తారని గుటెరెస్ ప్రతినిధి స్టెఫాన్ తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన నిలకడైన వృద్ది, ఆవిష్కరణలు, సహకారం, సుస్థిరత కోసం నిర్మాణం అనే ఇతివృత్తంతో ఈ సదస్సు నిర్వహిస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు రష్యా అధ్యకులు వ్లాదిమిర్ పుతిన్, చైనా అధ్యకులు జీ జిన్పింగ్ తో సహా ఇతర నాయకులతో గుటెరెస్ ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించనున్నట్టు దుజారిక్ తెలియజేశారు. మెరుగైన మౌలిక సదుపాయాలు, అనుసంధానత పెట్టుబడులను ఆకర్షిస్తాయని, ఉద్యోగాలు సృష్టిస్తాయని, ఆర్థిక వృద్ధిని వేగవంతం చేస్తాయని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ పేర్కొన్నారు. గోవాలో 6 వరుసల ఎలివేటెడ్ కారిడార్ ను ప్రారంభించిన సందర్భంగా మాట్లాడుతూ మంత్రి, మౌలిక సదుపాయాలు బాగున్న చోట మూలధన పెట్టుబడులు వస్తాయని, మూలధన పెట్టుబడులు ఉన్న చోట ఉపాధి సృష్టించబడుతుందని చెప్పారు. గోవాలో అనేక హైవే, వంతెనలు, ఫ్లైఓవర్, పోర్ట్ కనెక్టివిటీ ప్రాజెక్టులు పురోగతిలో ఉన్నాయని ఆయన తెలియజేశారు. అంతర్జాతీయ వాణిజ్యంలో మహిళా పారిశ్రామికవేత్తలు, మహిళల నేతృత్వంలోని సంస్థలకు అవకాశాలు విస్తరించడానికి కలిసి పనిచేయాలని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ బ్రిక్స్ దేశాలకు పిలుపునిచ్చారు. న్యూఢిల్లీలో నిన్న జరిగిన బ్రిక్స్ డబ్ల్యూబీఏ విమెన్ లెడ్ డెవలప్మెంట్ సదస్సునుద్దేశించి ప్రసంగించిన ఆయన, వ్యాపార నిబంధనలతో పాటు రుణాలు, మార్కెట్లను సులభంగా పొందే అవకాశం కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. మహిళల ఆర్థిక స్వావలంబన్ను, దేశాభివృద్దికి వారి క్రియాశీల భాగస్వామ్యాన్ని నిర్ధారించే లక్ష్యంతో లఖపతి దీదీ కింద 9 మిలియన్లకు పైగా స్వయం సహాయక సంఘాల్లో సుమారు 10 కోట్ల మంది గ్రామీణ మహిళలు సభ్యులుగా ఉన్నారని గోయల్ తెలిపారు.
2: $100,000, which is probably barely $1,000, but which means a lot for a woman who didn't earn anything until then, has now exceeded about 30 million, whose personal income is over $100,000.
0: WHO Director General Dr. Tedros Adhanom Ghebreyesus ఢిల్లీలో జరిగిన ఆగ్నేయాసియా ప్రాంతీయ కమిటీ 79వ సమావేశాల సందర్భంగా కేంద్ర ఆరోగ్య మంత్రి జగత్ ప్రకాష్

ప్రకాష్ నడ్డాను కలుసుకున్నారు. ముఖ్యంగా మాతా శిశు ఆరోగ్యం, సంక్రమణ వ్యాధులపై పోరులో భారత్ సాధించిన ఆరోగ్య పురోగతికి డాక్టర్ టెడ్రోస్ నడ్డాను అభినందించారు. గర్భధారణ నుంచి కౌమార దశ వరకు తల్లులు పిల్లలకు అండగా నిలుస్తూ ప్రజల చింతకే ఆరోగ్య సంరక్షణ చేరవేస్తున్న ఆశా కార్యకర్తలు భారత్ లో ఒక శక్తివంతమైన ఉదాహరణ అని ఆయన అన్నారు. విస్తరించిన వ్యాధి నిరోధక టీకాలు, సంస్థాగత కానుపులు 78% నుంచి 93% పెరగడం వల్ల మాతా శిశు మరణాలు తగ్గుముఖం పట్టడానికి దోహదపడుతున్నాయని డాక్టర్ టెడ్రోస్ అన్నారు. లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ఈరోజు పరంవీర్ చక్ర గ్రహీత, కంపెనీ క్వార్టర్ మాస్టర్ హవల్దార్ అబ్దుల్ హమీద్ వర్ధంతి సందర్భంగా ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. 1965 నాటి భారత్ పాకిస్తాన్ యుద్దంలో అబ్దుల్ హమీద్ సాటిలేని ధైర్య సాహసాలను, అసాధారణమైన పోరాట పటిమను ప్రదర్శించి దేశం కోసం ప్రాణత్యాగం చేశారని బిర్లా కొనియాడారు. ఈరోజు ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. మానసిక ఒత్తిడి, ఆందోళనలతో సతమతమయ్యే వారిలో అవగాహన కల్పించి ఆత్మహత్యలు నివారించవచ్చనే భరోసా కలిగించేందుకు 2003 నుంచి ఐఏఎస్పీ, ప్రపంచ ఆరోగ్య సంస్థ సంయుక్తంగా ఈ రోజును చేపడుతున్నాయి. ఈ ఏడాది ఆత్మహత్యలపై దృక్పథాన్ని మార్చడం అనే ఇతివృత్తంతో మానసిక సమస్యలపై బహిరంగంగా మాట్లాడాలని పిలుపునిస్తున్నారు. ఒడిశాలో ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంటూ భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. రానున్న 2-3 రోజుల్లో అసోం, మేఘాలయ, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర, పశ్చిమ బెంగాల్, బీహార్, జార్ఖండ్, ఛత్తీస్గఢ్, కేరళ, మాహే, ఉత్తరాఖండ్లలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. తమిళనాడు, పుదుచ్చేరి, కరైకాల్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, పశ్చిమ బెంగాల్, సిక్కింలలో ఆదివారం వరకు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. అండమాన్ నికోబార్ దీవులు, అరుణాచల్ ప్రదేశ్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్లలో కూడా ఇటువంటి వాతావరణ పరిస్థితులే ఉంటాయని పేర్కొంది. ఆకస్మిక వరదలతో అతలాకుతలమైన నేపాల్కు భారత్ మానవతా సహాయాన్ని ముమ్మరం చేసింది. గాలింపు, రక్షణ, ఫోరెన్సిక్ ఆపరేషన్లకు మద్దతుగా 130 టన్నులకు పైగా సహాయ సామగ్రిని అందించడంతో పాటు 54 మంది నిపుణులైన సిబ్బందిని నియమించింది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. జపాన్ యుద్ద విమానాలు భారత్లో మొట్టమొదటిసారి పర్యటించడాన్ని, ఇరు దేశాల రక్షణ భాగస్వామ్యంలో ఒక ముఖ్యమైన మైలురాయి అని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈరోజు న్యూఢిల్లీలో దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ రైతు సంఘాలతో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహిస్తారు. మెరుగైన మౌలిక సదుపాయాలు అనుసంధానత, పెట్టుబడులను ఆకర్షిస్తాయని, ఉద్యోగాలు సృష్టిస్తాయని, ఆర్థిక వృద్దిని వేగవంతం చేస్తాయని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ పేర్కొన్నారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.

ఎస్ జూన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం. అండ్ అలాగే మనం మాట్లాడుకుంటున్నాం కదా, న్యాచురల్ డిజాస్టర్స్ అనేవి ఎక్కువగా జరిగేటువంటి ప్లేసెస్. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే బంగ్లాదేశ్. బంగాళాఖాతానికి సమీపంలో ఉండడం వల్ల తుఫాన్లు, వరదలు తరచుగా ఇక్కడ బంగ్లాదేశ్ లో ఎదురవుతూ ఉంటాయి. సముద్ర మట్టానికి తక్కువ ఎత్తులో ఉన్నటువంటి ప్రాంతాలు ముఖ్యంగా ప్రమాదానికి గురవుతూ ఉంటాయి. అలాగే భారతదేశంలో తుఫానుల ప్రభావాన్ని తరచుగా ఎదుర్కొనేటువంటి రాష్ట్రాల్లో ఒడిశా కూడా ఒకటి అనే చెప్పచ్చు. తీర ప్రాంతాల్లో బలమైనటువంటి తుఫాన్లు, భారీ వర్షాలు, వరదలు, బలమైన గాలులు ఇవన్నీ కూడా ఒడిశాకి ఈ ప్రమాదాన్ని తీసుకొస్తున్నాయి. అంతేనా, బంగాళాఖాతంలో ఏర్పడేటువంటి తుఫానుల ప్రభావం వలన, అలాగే తుఫాన్లు, భారీ వర్షాలు, వరదలను ఎక్కువగా ఎదుర్కొంటున్నటువంటి ప్రాంతం కోస్తా ఆంధ్ర. అండ్ ఇంకా మరిన్ని ప్రదేశాలు అయితే ఉన్నాయి, సో మరి వాటన్నిటి గురించి కూడా తెలుసుకుందాం, మాట్లాడుకుందాం మరొక చక్కటి

विविध भारती एफएम 101.3। మరి ప్రపంచ వ్యాప్తంగా నేచురల్ డిజాస్టర్స్ ఎక్కువగా ఫేస్ చేస్తున్నటువంటి కొన్ని ప్లేసెస్ గురించి మనం అయితే చెప్పుకుంటున్నాం కదా. అండ్ అలాగే భూకంపాలు, సునామీలు, అగ్నిపర్వత కార్యకలాపాలు ఎక్కువ కనిపించేటువంటి ప్రాంతాల్లో జపాన్ కూడా ఒకటి. ఇది భూమి ఏకపల సరిహద్దుల దగ్గర ఉండడం వల్ల ఇది ప్రధాన కారణంగా కనిపిస్తుంది అనమాట. సో ఇందులో అంటే జపాన్ చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా భూకంపాలు, సునామీలు, సో ఇలా ఇవన్నీ కూడా ఎక్కువగా మనకు కనిపిస్తుంటాయి. అలాగే ఇండోనేషియా, ఇక్కడ కూడా భూకంపాలు, అగ్నిపర్వతాలు, సునామీలు ఎక్కువగా గురయ్యేటువంటి ప్రాంతం ఇది. 2004లో ఇండియన్ ఓషన్ లో వచ్చినటువంటి సునామీ వల్ల ఈ ప్రాంతం చాలా ప్రభావితమైంది అని చెప్పచ్చు. అలాగే భారతదేశంలోని హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ ఇలాంటి ప్రాంతాల్లో భారీ వర్షాలు, వరదలు, కొండ చర్యలు విరిగిపడడం ఇలాంటి ఎన్నో

విపత్తులు అనేవి కూడా సంభవిస్తూ ఉంటాయి. ప్రకృతి విపత్తులను మనం పూర్తిగా ఆపలేకపోయినా ముందస్తు హెచ్చరికలు, సరైన ప్రణాళిక, సురక్షిత నిర్మాణాలు, ప్రజల్లో అవగాహన, ఇలాంటి వాటి ద్వారా చాలా వరకు మనమైతే ఈ నష్టాన్ని తగ్గించవచ్చు. సో ఇది వాళ్ళకి మనం మీకు తెలుసా అండి. ప్రతి మీ అందరి కోసం మరొక లవ్లీ ట్రాక్ అయితే వచ్చేస్తుంది. స్టే ట్యూన్ అండ్ కీప్ లిసనింగ్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం, రేడియో ఆర్జే సమత.

विविध भारती एफएम न्यूज हेडलाइंस। विविध भारती एफएम न्यूज हेडलाइंस तो केसुमा। వినూత్న ఆలోచనలు ఆవిష్కరణలు క్షేత్రస్థాయిలో అమలు చేయడంలో నాయకత్వమే కీలకమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. అమరావతిలో జరుగుతున్న 8వ కలెక్టర్ల సదస్సులో మాట్లాడుతూ అధికారులు ఉద్యోగుల్లో నాయకత్వ పటిమ పెరిగితేనే ప్రజలకు పాలన మరింత వేగంగా సమర్థంగా చేరుతుందని తెలిపారు. 5 మల్టీ ట్రాకింగ్ రైల్వే ప్రాజెక్టులకు కేంద్ర మంత్రి మండలి ఆమోదం తెలపడం వల్ల వేగవంతమైన ప్రయాణికుల రవాణా, సౌకర్యవంతంగా సరుకుల రవాణాకు కొత్త అవకాశాలు ఏర్పడతాయని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్ లో వారు స్పందించారు. పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని రాష్ట పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ శాసనసభ్యులు పులపర్తి రామాంజనేయులు అంజీబాబు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో పలు సేవా సంస్థల ఆధ్వర్యంలో 5,000 ఉచిత మట్టి వినాయక ప్రతిమలను ఈ రోజు ఆయన పంపిణీ చేశారు. తిరుపతి విజయవాడ మధ్య ప్రత్యేక విమాన సర్వీసు నడిపేందుకు Fly91 విమానయాన సంస్థ ముందుకు వచ్చింది. సంస్థ కార్యకలాపాలను ఈ రోజు నుంచి నిర్వహించనున్నట్లు, వారంలో 4 రోజుల పాటు ఈ సర్వీసు నడపనున్నట్లు అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. జవహర్ నవోదయ విద్యాలయాల్లో 9-11 తరగతుల్లో ఖాళీ సీట్ల భర్తీకి ఎల్ఈఎస్టీ 2027 ప్రవేశ పరీక్ష కోసం ఆన్లైన్ దరఖాస్తులను ఈ నెల 31వ తేదీలో

సమర్పించాలని ఏలూరు జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి తెలిపారు. 2027-28 విద్యా సంవత్సరానికి నిర్వహించే ఎల్ఈఎస్టీ పరీక్షను 2027 ఏప్రిల్ 10 నిర్వహించనున్నట్లు తెలిపారు. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో తాత్కాల బదిలీపై విధులు నిర్వహించే టీటీడీ ఉద్యోగులు భక్తులకు అంకితభావంతో విశేష సేవలందించాలని టీటీడీ జేఈఓ ప్రబల గోపినాథ్ కోరారు. శ్రీవారి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో డిప్యూటేషన్ ఉద్యోగుల కోసం తిరుపతిలోని శ్వేత ఆధ్వర్యంలో ఈ రోజు అవగాహన సదస్సు నిర్వహించారు. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో ప్రత్యామ్నాయ పంటల సాగుకు 80% రాయితీపై 90,222 క్వింటాళ్ల విత్తనాలు పంపిణీ చేస్తున్నట్లు వ్యవసాయ శాఖ డైరెక్టర్ మంజీర్ జిలానీ ఒక ప్రకటనలో తెలిపారు. ఖాళీగా ఉన్న భూముల్లో తక్కువ నీటితో సాగయ్యే స్వల్పకాలిక పంటలు వేసుకోవాలని ఆయన సూచించారు. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడడంతో రాష్టంలో వాతావరణ పరిస్థితులు మారే అవకాశం ఉందని రాష్ట విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. దీని ప్రభావంతో సముద్రం అల్లకల్లోలంగా మారి అలలు ఎగసిపడే అవకాశం ఉన్నందున మత్స్యకారులు రాబోయే 48 గంటల పాటు సముద్రంలో వేటకు వెళ్లవద్దని అధికారులు హెచ్చరించారు.

స్థిర ప్రోగ్రామ్ లో మనమైతే ఉన్నాం. అండ్ అలాగే లేడీస్ జిమ్ కి వెళ్లాలన్నా, మంచి డైట్ ఫాలో కావాలన్నా, లేదా అందంగా తయారవ్వాలన్నా, అది ఎవరో చూసి మెచ్చుకోవాలనో, లేదా సమాజం పెట్టినటువంటి బ్యూటీ రూల్స్ అండ్ స్టాండర్డ్స్ కి ఫిట్ అవ్వాలనో కాకుండా, కేవలం మన సంతోషం ఆరోగ్యం కోసమే చేయడమే అసలైన జీవించడం అన్నమాట. సో మన అందం కానివ్వండి, ఆరోగ్యం కానీ, ఇవన్నీ కూడా మన కోసమే. మిమ్మల్ని మీరు ప్రేమించుకున్నప్పుడు, లవ్ యువర్ సెల్ఫ్, అప్పుడే ఇవన్నీ కూడా మనం, అంటే జిమ్ కి వెళ్ళాలంటే ఏదో ఎవరో ఏదో అన్నారు కాబట్టి వెయిట్ తగ్గడానికి జిమ్ కి వెళ్ళడం కాదు కదా. అలాగే మంచి డైట్ ఫాలో అవ్వాలన్నా మన స్కిన్ కానీ, లేకపోతే హెయిర్ ఇష్యూస్ ఇలాంటివి ఏదన్నా ఉండాలి, ఉండకుండా ఉండాలి అని అన్నా, అలాగే చక్కగా అందంగా తయారవ్వాలి, అది కూడా ఎవరో మెచ్చుకోవాలని కాదు, మిమ్మల్ని చూసినప్పుడు ఆ కాన్ఫిడెన్స్ మీకు కలగాలి. సో ఇవన్నీ చేయాలి అంటే ఫస్ట్ థింగ్ ఏంటి అంటే మన మీద మనకి ప్రేమ ఉండాలి. ఎప్పుడైతే మనల్ని మనం ఇష్టపడగలుగుతామో, ప్రేమించగలుగుతామో, గౌరవించుకోగలుగుతామో, అప్పుడే ఇవన్నీ చేసుకోగలుగుతాం అనమాట. నేను ఇంట్లో పనంతా చేస్తున్నాను, ఇంట్లో వాళ్ళకి కావాల్సినవన్నీ చూసుకుంటున్నాను అని అదొక్కటే కాదు కదా, జీవితం అంటే మన కోసం కూడా కాస్త జీవించాలి. మరి ఎలా జీవించాలి అనేటువంటి విషయం గురించి అయితే నేను ఈరోజు మన ధీరా ప్రోగ్రామ్ లో మాట్లాడబోతున్నాను. అండ్ మీరు కూడా తెలుసుకోవాలి అంటే మరి విడ్డూ ఉండండి వివిధ భారతి FM బై విద్యరాజీ సమత.

0: లైఫ్ ఈజ్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
0: 101.3.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కోండ్రు భరత్ రత్నాకర్. ముఖ్యాంశాలు. పోలవరం ప్రాజెక్టును 2027 మార్చి నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. రాష్ట్రంలో ఫ్రీహోల్డ్ భూముల రిజిస్ట్రేషన్లకు ఈ రోజు నుంచి అవకాశం కల్పిస్తున్నామని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ వెల్లడించారు. విశాఖపట్నంలో జరిగే ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ టూర్ ఆపరేటర్స్ జాతీయ సదస్సును కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ఈ సాయంత్రం ప్రారంభిస్తారు. డీఎస్సీ నియామకాలకు సంబంధించిన ఆరోపణలపై ప్రభుత్వం వివరణ ఇవ్వాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన అమరావతి రాష్ట సచివాలయంలో 8వ జిల్లా కలెక్టర్ల సదస్సు ఈ రోజు ప్రారంభమైంది. 2 రోజుల పాటు జరిగే ఈ సమావేశానికి మంత్రులు, జిల్లా కలెక్టర్లు, ఉన్నతాధికారులు హాజరయ్యారు. గత కలెక్టర్ల సదస్సులో తీసుకున్న నిర్ణయాల అమలుపై నివేదికతో సమావేశం ప్రారంభమైంది. సదస్సు ప్రారంభోపన్యాసంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, రాయలసీమ రైజింగ్, కోస్తాంధ్ర భవిష్యత్ కొత్త పుంతలు, ఉత్తరాంధ్ర కళలకు రెక్కలు పేరిట అభివృద్ది వంటి కార్యక్రమాలను చేపట్టామని చెప్పారు. హంద్రీనీవ, వెలుగొండ మొదటి దశ, పోలవరం ఎడమ కాలువ, భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం వంటి ప్రాజెక్టులను పూర్తి చేశామన్నారు. పోలవరం ప్రాజెక్టును 2027 మార్చి నాటికి

0: అదే మరి దాన్ని ఎగ్జిక్యూట్ చేసే బాధ్యత కలెక్టర్స్ అందరిది.
1: అమరావతిలో జరుగుతున్న జిల్లా కలెక్టర్ల సదస్సులో రాష్ట్రంలో చేపట్టిన రెవెన్యూ సంస్కరణలపై రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ పలు అంశాలను వెల్లడించారు. నిబంధనల ప్రకారం ఉన్న 9 లక్షల ఎకరాల ఫ్రీహోల్డ్ భూముల రిజిస్ట్రేషన్లకు ఈ రోజు నుంచి అవకాశం కల్పిస్తున్నట్లు మంత్రి తెలిపారు. అక్రమాలు జరిగినట్లు గుర్తించిన 4 లక్షల ఎకరాల భూములపై సమగ్ర విచారణ చేపడుతున్నామని చెప్పారు. భూముల హక్కులకు శాశ్వత పరిష్కారం కల్పించేలా మీ భూమి బ్లాక్ చైన్ సాంకేతికత ఆధారిత ప్రాజెక్టును అమలు చేస్తున్నట్లు మంత్రి అనగాని సత్యప్రసాద్ పేర్కొన్నారు. కేంద్ర మంత్రివర్గం 5 మల్టీ ట్రాకింగ్ రైల్వే ప్రాజెక్టులకు ఆమోదం తెలపడంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా వారు స్పందిస్తూ, ఈ ప్రాజెక్టుల ద్వారా 540 కిలోమీటర్ల మేర రైల్వే మౌలిక సదుపాయాలు అభివృద్ది కానున్నాయని తెలిపారు. ఈ ప్రాజెక్టులో రాష్ట్రానికి సంబంధించి అరక్కోణం రేణుగుంట మధ్య 3, 4 రైల్వే లైన్లు ముఖ్యమైనవని, వీటి ద్వారా తిరుపతి రాయలసీమ ప్రాంతాలకు రైలు అనుసంధానం మరింత బలోపేతమవుతుందని తెలిపారు. పర్యాటకం, వాణిజ్యం, ప్రాంతీయ అభివృద్దికి ఈ ప్రాజెక్టులు దోహదపడతాయని పేర్కొన్నారు. ఈ నిర్ణయంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్కు వారు ధన్యవాదాలు తెలిపారు. విశాఖపట్నంలోని ఆర్కే బీచ్ లో ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ టూర్ ఆపరేటర్స్ ఐఏటీఓ సభ్యులు ఈరోజు స్వచ్ఛతా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా బీచ్ పరిసరాలను శుభ్రం చేసి వ్యర్థాలను తొలగించారు. పర్యాటక ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచడంతో పాటు ప్రజల్లో స్వచ్ఛతపై అవగాహన కల్పించడమే కార్యక్రమం ఉద్దేశమని నిర్వాహకులు తెలిపారు. మరోవైపు విశాఖపట్నంలో 41వ ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ టూర్ ఆపరేటర్స్ ఐఏటీఓ జాతీయ సదస్సు ఈ రోజు నుంచి ప్రారంభం కానుంది. ఈ రోజు సాయంత్రం జరిగే ప్రారంభ కార్యక్రమంలో కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ముఖ్య అతిథిగా పాల్గొంటారు. ఈ నెల 12వ తేదీ వరకు నిర్వహిస్తున్న ఈ సదస్సుకు దేశవ్యాప్తంగా 1000 మందికి పైగా పర్యాటక రంగ ప్రతినిధులు హాజరవుతున్నారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. సంతమాగులూరు మండలం పుట్టవారిపాలెం క్యాంపు కార్యాలయంలో ఈరోజు ప్రజల నుంచి వివిధ సమస్యలపై వినతులను మంత్రి స్వీకరించారు. ప్రజలు తెలిపిన సమస్యల పరిష్కారానికి సంబంధిత అధికారులతో మాట్లాడి అవసరమైన చర్యలు చేపట్టాలని ఈ సందర్భంగా మంత్రి సూచించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. పోషణ మాసం సందర్భంగా కృష్ణా జిల్లా వ్యాప్తంగా గర్భిణీలు, బాలింతలు, 6 సంవత్సరాల్లోపు పిల్లలకు సమతుల్య ఆహారం, తల్లిపాల ప్రాధాన్యత, పరిశుభ్రత వంటి అంశాలపై అవగాహన కల్పిస్తున్నారు. ఈ కార్యక్రమం ద్వారా జిల్లా వ్యాప్తంగా సుమారు 75,550 మంది లబ్దిదారుల ప్రయోజనం పొందుతున్నారు. కేంద్ర రాష్ట ప్రభుత్వాల సమన్వయంతో పోషకాహారం అందిస్తూ కృష్ణా జిల్లాను పోషకాహార లోపాలు లేని జిల్లాగా తీర్చిదిద్దేందుకు చర్యలు చేపడుతున్నామని జిల్లా సమగ్ర శిశు అభివృద్ది సంస్థ ఐసీడీఎస్ ప్రాజెక్టు డైరెక్టర్ విమల తెలుపుతూ,
2: ప్రతి సంవత్సరం పోషణ మాసం నిర్వహిస్తామండి. ఇది 2026 సెప్టెంబర్ లో ఈ నెలంతా కూడా ఈ పోషణ మాసం కార్యక్రమాలు నిర్వహిస్తాము. 9వ రాష్ట్రీయ పోషణ మాసం ఇది. ఇందులో భాగంగా ఆహార వైవిధ్యము, ప్రోటీన్, తర్వాత తాజా వేడి భోజనం ఎలాగా, కమ్యూనిటీ భాగస్వామ్యం ఏంటి, బాల్య వికాసము మరియు ప్రధానమంత్రి మాతృ వందన యోజన, ఈ అన్నింటి మీద అవగాహన కల్పించుకుంటూ వెళ్తామండి. తక్కువ ఖర్చుతో ఎక్కువ పోషకాలు ఏ విధంగా వెళ్లాలనేది కూడా మన అంగన్వాడీ కార్యకర్తలు అవగాహన చేసుకుంటూ వెళ్తాము.
1: డీఎస్సీకి సంబంధించిన ఆరోపణలపై ప్రభుత్వం వివరణ ఇవ్వాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన ఈరోజు మాట్లాడుతూ, డీఎస్సీ ప్రక్రియలో ప్రశ్నాపత్రం తయారీ, నియామకాలకు సంబంధించి గతంలో ఎన్నడూ లేని విధంగా అక్రమాలు జరిగాయని ఆరోపించారు. నియామకాల్లో అక్రమాలు చోటు చేసుకున్నాయని, ఇప్పటికే ఈ అంశంపై పలు వివరాలను వెల్లడించామని జగన్మోహన్ రెడ్డి తెలుపుతూ,
3: సాఫ్ట్ వాల్ పేరిట మరో 38 ఉద్యోగాలు ఇచ్చేసినారు పరీక్షలే రాయకుండానే. మరికొన్ని కేసుల్లో అయితే సాపే చక్రం తిప్పేశాం, పైనుంచి ఆదేశాలు ఇవ్వడం, కింద దాన్ని అమలు చేయడం. ఏ స్థాయిలో జరిగింది స్పోర్ట్స్ కోటా లో స్కామ్లు అన్న దానికి చూసుకుంటా పోతా ఉంటే తొవ్వే కొద్దీ అక్రమాల మీద అక్రమాలు కనిపిస్తా ఉన్నాయి. విశాఖపట్నంలో ఏ పరీక్ష రాయకుండానే స్పోర్ట్స్ కేటగిరీలో అంటే సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్ట్ ఇచ్చినారు.
1: ఆత్మహత్యల నివారణ పట్ల అవగాహన కల్పించే ఉద్దేశంతో

ఈరోజు ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినం పాటిస్తున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్ఓ ఆధ్వర్యంలో ప్రతి ఏటా సెప్టెంబర్ 10వ తేదీన ఈ కార్యక్రమం జరుగుతోంది. ఆత్మహత్యకు ప్రేరేపించిన పరిస్థితుల కంటే ఆ పరిస్థితులను అధిగమించి ఆలోచించాలన్న అంశంపై అవగాహన కల్పించడమే ఈ కార్యక్రమ నిర్వహణలోని ముఖ్యోద్దేశం. చిన్నప్పటి నుండే ఇళ్లలో తల్లిదండ్రులు, పాఠశాలల్లో ఉపాధ్యాయులు పిల్లలలో తగిన మానసిక బలం, ఆత్మవిశ్వాసం కల్పించాలని, అప్పుడే ఆత్మహత్యల నివారణ సాధ్యమవుతుందని మానసిక వైద్యులు సూచిస్తున్నారు. ఆత్మహత్యల నివారణకు రాష్టంలో విస్తృత కార్యాచరణను అమలు చేయనున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినం సందర్భంగా రాష్టంలో మానసిక ఆరోగ్య సేవలను మరింత విస్తరించేందుకు చర్యలు చేపడుతున్నట్లు ఆయన ఒక ప్రకటనలో వెల్లడించారు. పాఠశాలలు, కళాశాలల్లో మానసిక ఆరోగ్యంపై విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. టెలిమానస్ 1444 ద్వారా కౌన్సిలింగ్ సేవలను అందుబాటులోకి తీసుకువస్తామని చెప్పారు. ఆశా ఆరోగ్య కార్యకర్తలు, ఉపాధ్యాయులకు మానసిక ఒత్తిడి సంకేతాలను గుర్తించేలా ప్రత్యేక శిక్షణ ఇస్తామని సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. ఘన వ్యర్థాల నిర్వహణకు సంబంధించి కొత్త నిబంధనలు 2026ను కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చింది. ఈ నిబంధనలు ఈ ఏడాది ఏప్రిల్ 1వ తేదీ నుంచి అమల్లోకి వచ్చాయి. కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం వృత్తాకార ఆర్థిక వ్యవస్థ, విస్తరించిన ఉత్పత్తిదారు బాధ్యతా సూత్రాలకు నిబంధనల్లో ప్రాధాన్యత ఇచ్చారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పోలవరం ప్రాజెక్టును 2027 మార్చి నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. రాష్ట్రంలో ప్రీహోల్డ్ భూముల రిజిస్ట్రేషన్లకు ఈ రోజు నుంచి అవకాశం కల్పిస్తున్నామని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ వెల్లడించారు. విశాఖపట్నంలో జరిగే ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ టూర్ ఆపరేటర్స్ జాతీయ సదస్సును కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ఈ సాయంత్రం ప్రారంభిస్తారు. డిఎస్సీ నియామకాలకు సంబంధించిన ఆరోపణలపై ప్రభుత్వం వివరణ ఇవ్వాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.

0: Bharti FM 101.3.
1: హే నేహా, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్ గా కనిపిస్తున్నావు. ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
2: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన, ఇది మన ప్రధాని మోదీ సంకల్పం.
3: యోజన ఉన్ నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే ఆప్ అప్నా బుఢాపా మే గౌరవ్ కే సాథ్ బితా సకో.
2: ఇప్పటి వరకు ఈ యోజనలో 9,50,00,000కు పైగా లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారి అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంక్ బ్రాంచ్ ను సంప్రదించండి.
0: అక్కడో ఇక్కడో ఎక్కడో ఒక్క చోట,
4: అక్కడో ఇక్కడో ఎక్కడో ఒక్క చోట.

ఎస్ ధీర ప్రోగ్రామ్ లో మనమైతే ఉన్నాం. అండ్ అలాగే మరి ఆడవాళ్ళు జిమ్ కి వెళ్లాలన్నా, మంచి డైట్ ఫాలో అవ్వాలన్నా, లేదా అందంగా తయారవ్వాలన్నా, ఎవరో చూసి మెచ్చుకోవాలని, లేదా సమాజం పెట్టినటువంటి స్టాండర్డ్స్ కి ఫిట్ అవ్వాలని కాకుండా మన సంతోషం కోసం, ఆరోగ్యం కోసం చేయడమే ముఖ్యం అని చెప్పాను కదా. సో మరి మనం బరువు తగ్గాలనుకుంటే లుక్స్ కోసం మాత్రమే కాదండి, స్ట్రెంగ్త్ కోసం, కాన్ఫిడెన్స్ కోసం అని కూడా గుర్తుంచుకోండి. మన ఒంట్లో శక్తి పెరగడానికి, రోజంతా యాక్టివ్ గా ఉండడానికి ఇలా మనం

కరెక్ట్ స్టాండర్డ్స్ అనేవి సెట్ చేసుకోవాలన్నమాట. ఫిట్నెస్ అంటే కేవలం సైజ్ జీరో మాత్రమే కాదు, మన శరీరానికి ఉండేటువంటి ఒక రియల్ పవర్ అని గుర్తుపెట్టుకోవాలి. అలాగే మన శరీర రంగు ఆకారం ఎలా ఉన్నా దాన్ని గౌరవించాలి. అండ్ మేకప్ అనేది ఇతరుల్ని ఆకర్షించడానికి కాదు, అద్దంలో మనల్ని మనం చూసుకున్నప్పుడు మనకు అది ఒక రకమైన కాన్ఫిడెన్స్ ఇవ్వడానికి ఉపయోగపడేలాగా ఉండాలి. అండ్ మనం టీవీ ఆన్ చేస్తే చాలు, ఒక మోడల్ ఎలాంటి ముడతలు మచ్చలు లేని ఫేస్ తో తెల్లగా పర్ఫెక్ట్ జీరో సైజ్ బాడీతో మెరిసిపోతూ మనకు కనిపిస్తుంది కదా. కానీ అలా కనిపించడానికి చేసేటువంటి శ్రమ, మేకప్ ఎఫెక్ట్స్ ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకోవాలి. ఎందుకంటే అలా ఏదో సోషల్ మీడియాలో చూసేసి మనం కూడా అలాగే ఉండాలి అని ఫాలో అవ్వాలని ఎంతో కష్టపడుతుంటారు చాలా మంది. సో అలాంటివి పెట్టుకోకూడదు. సో ఇలాగా మరిన్ని విషయాలు అయితే మనం తెలుసుకుందాం, మాట్లాడుకుందాం బ్యూటీ స్టాండర్డ్స్ గురించి. మరొక చక్కటి పాట అయితే విన్న తర్వాత

ఏదైనా ప్రోగ్రామ్ లో మనం అవుతున్నాం అండ్ అలాగే మనం మాట్లాడుకుంటున్నాం కదా. సో మరి ఎక్కడో పెట్టినటువంటి బ్యూటీ స్టాండర్డ్స్ కి మ్యాచ్ అవ్వాలని లేదా ఏదో సోషల్ మీడియా అడ్వర్టైజ్మెంట్ లో చూపించినటువంటి ఒక పర్ఫెక్ట్ షేప్ అలాగే పర్ఫెక్ట్ స్కిన్ హెయిర్ సో ఇలాగా ఉండాలని చాలా మంది తాపత్రయపడుతుంటారు. అయితే ఈ రోజుల్లో అన్నిటికీ విఎఫ్ఎక్స్ కానీ ఫోటోషాపింగ్ ఇలా చేస్తున్నారు. యాడ్స్, ఫిల్మ్స్, స్క్రీన్ పైన చూపించేటువంటి స్కిన్ టోన్ అంతా కూడా కంప్యూటర్ గ్రాఫిక్స్ మహిమ కూడా అయ్యుండొచ్చు అని మనం గ్రహించాలి. అలాగే సెలబ్రిటీస్ అలా కనిపిస్తున్నారు అంటే వారి వెనక ఒక పర్సనల్ ట్రైనర్ ఉంటారు, పర్సనల్ చెఫ్ ఉంటారు, మేకప్ ఆర్టిస్ట్ ఉంటారు అండ్ అలాగే అది వాళ్ళ ప్రొఫెషన్ కాబట్టి సో వాళ్ళు అంత చక్కగా కనిపించడానికి ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. మరి ఒక సాధారణ గృహిణిగా లేదా వర్కింగ్ ఉమెన్ గా మన బాధ్యతలు వేరే ఉంటాయి, మన జీవితం వేరే ఉంటుంది కదా. సో అది కూడా గుర్తించాలి. సో అందుకని అందరాని ద్రాక్ష పులుపు అన్నట్లుగా కాకుండా అది చెయ్యాలి అంటే వాళ్ళు ఎంత తప్పన పడుతున్నారు లేకపోతే ఎంత కష్టపడుతున్నారు అండ్ వాళ్ళకు ఉన్నటువంటి బాధ్యతలు ఏంటి, సో వాళ్ళకు ఉన్నటువంటి అవైలబిలిటీస్ ఏంటి, ఇవన్నీ కూడా ఆలోచించి మన బాడీని మనకి తగ్గట్టుగా మెయింటైన్ చేసుకోవాలన్నమాట. అండ్ అలాగే మీ శరీరం అనేది మిమ్మల్ని నడిపించేటువంటి ఒక అద్భుతమైనటువంటి సాధనం అనేది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి దాన్ని గౌరవించండి. మనం బ్రతికేటువంటి జీవితాన్ని ఎవరో చూసి మెచ్చుకోవాలనో లేదో ఎవరో బాగున్నావు అని అనాలనో మనల్ని మనం కష్టపెట్టుకోకూడదు కదా. సో మరి అది సంగతి అండ్ మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి. సో మీరు ఫిట్ గా ఉండడానికి, యాక్టివ్ గా ఉండడానికి అండ్ ఎంత పని చేసినా అలసిపోకుండా ఉండేలాగా అండ్ అలాగే ఏదైనా ఇష్యూస్, సమ్ ఇష్యూస్, హెల్త్ ఇష్యూస్ ఏమి రాకుండా ఉండడానికి మీరు మీ బాడీని చక్కగా ట్రైన్ చేయండి, మెయింటైన్ చేయండి. తప్పించి ఎవరో చూసి మెచ్చుకోవాలని లేకపోతే ఏదో బ్యూటీ స్టాండర్డ్స్ కి మీట్ అవ్వాలని మాత్రం అలా చేయకండి. సో ఇదన్నమాట సంగతి. అండ్ మన అందం, ఆరోగ్యం అనేది కేవలం మన కోసమే అనేది గుర్తుపెట్టుకోండి. సో ఇది వాళ్ళ మన ధీర ప్రోగ్రామ్ అండి. ప్రతి మీ అందరి కోసం మరొక లవ్లీ ట్రాక్ అయితే వచ్చేస్తుంది. వింటూ ఉండండి విద్ భారతి ఎఫ్ఎం పై.

0: గదిలో ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ ఆ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
1: ఏమైందమ్మా అలా ఉంటే?
0: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
1: కావాలి.
0: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చేయాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
1: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను, అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను.

0: भारती एफएम 101.3।
1: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా?
2: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజు వచ్చేద్దామా?
3: అక్క పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
1: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
2: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.
4: సమయం 2 గంటలుగా వస్తుంది. మరికొద్దిసేపట్లో ఢిల్లీ కేంద్రం నుంచి ఆంగ్లంలో వార్తా ప్రసారం వింటారు.
5: గుడ్ ఆఫ్టర్నూన్, దిస్ ఈస్ ఆకాశవాణి అండ్ ఐ ఆమ్ వల్స విలియమ్స్ విత్ మిడ్ డే న్యూస్. ద హెడ్లైన్స్. Prime Minister Narendra Modi meets philanthropist Prince Rahim Agha Khan V in New Delhi, discusses partnership in healthcare, rural development, youth and women's empowerment. WHO chief Dr. Tedros Adhanom Ghebreyesus praises India's significant health gains in maternal and child care and non-communicable diseases. Brent crude oil prices continue to trade above $100 per barrel as Iran-US conflict intensifies. Weather Department issues red alert for heavy to very heavy rainfall in Odisha today. And in cricket, India to take on Bangladesh in semi-final of Women's Asia Cup in Dubai this evening. Prime Minister Narendra Modi today met eminent philanthropist Prince Rahim Agha Khan V in New Delhi. In a social media post, Mr. Modi said he fondly recalled the late Agha Khan IV and his enduring contributions to development efforts. The Prime Minister said they discussed ways to further strengthen India's partnership with the Agha Khan Development Network in healthcare, agriculture, rural development, youth and women's empowerment. External Affairs Minister Dr. S. Jaishankar also met eminent philanthropist and 50th Imam of the Ismaili community, Prince Rahim Agha Khan V in New Delhi. In a social media post, Dr. Jaishankar said they discussed the impactful work in social development and heritage preservation by the Agha Khan Development Network and further opportunities in India and abroad. Director General of the World Health Organization, WHO, Dr. Tedros Adhanom Ghebreyesus, met Union Health Minister Jagat Prakash Nadda on the sidelines of the 79th session of the WHO Regional Committee for Southeast Asia in Delhi, Timor-Leste. Dr. Tedros congratulated Mr. Nadda on India's significant health gains

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్, కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
2: పొలం కట్టు దుమ్ములోన పోట్ల గిట్ట దూకినట్టు పొలేరమ్మ జాతరలో పోత రాజూగినట్టు
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ విద్యార్థి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

గుడ్ ఆఫ్టర్నూన్ అందరికి. మరి వెల్కమ్ టు సందడే సందడే అయితే చెప్పేస్తూ, మరి ఈ రోజు మన సందడే సందడిలో సో ఫస్ట్ క్వశ్చన్ అయితే రెడీగా ఉందన్నమాట. సో మరి మీ మెసేజెస్, గుడ్ ఆఫ్టర్నూన్ మెసేజెస్ తో పాటు మరి నేను అడిగేటువంటి క్వశ్చన్స్ కి ఆన్సర్స్ కూడా మరి మీరైతే పంపిణీ చేసేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, మరి మన సందడే సందడి ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ చేసేద్దాం.

ఎస్, మన ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే ప్రపంచంలోనే అత్యంత బద్ధకస్తులైనటువంటి జంతువు ఏది? క్వశ్చన్ మరొకసారి రిపీట్ చేస్తున్నాను, ప్రపంచంలోనే అత్యంత బద్ధకమైనటువంటి జంతువు ఏది? మరి ఈ క్వశ్చన్ కి కనుక మీకు ఆన్సర్ తెలిస్తే వాట్సాప్ చేసేయండి 0866248814 ఈ వాట్సాప్ నంబర్ కి. ఒక లవ్లీ సాంగ్ అయితే వింటూ ఫ్రమ్ ద మూవీ షాక్.

మరి మన సందడే సందడిలో ఫస్ట్ క్వశ్చన్ అడిగాను కదా, మరి అతి బద్ధకమైనటువంటి జంతువు ఏంటి ప్రపంచంలోనే అని అడిగాను. అండ్ మరి చూసేద్దాం, మరి మన లిజినెస్ పంపించినటువంటి ఆన్సర్స్ అయితే. కాకా నుంచి పద్మ, భవ్య, చింటు, శేఖర్ వెల్కమ్ టు సందడి సందడి, గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ పంపించారు. అండ్ అలాగే నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహ భాను గారు గుడ్ ఆఫ్టర్నూన్ అంటున్నారు. అండ్ అలాగే శాంతినగర్ నుండి ఒకే ఒక్కడు గారు వెల్కమ్ టు సందడి సందడి అంటున్నారు. అండ్ అలాగే సో మార్నింగ్ అయితే మెసేజ్ పంపించారు పెడ నుండి నరసనాగ శివగంగ గారు. అలాగే గుడ్ ఆఫ్టర్నూన్ చిన్ని గారు, బాగున్నారంటూ విజయలక్ష్మి గారు పెద్దకొండూరు నుంచి. సందడి సందడికి స్వాగతం.

అంటూ ఫస్ట్ క్వశ్చన్ కి ఆన్సర్ అంటూ సో కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించా అనమాట. అలాగే మూసాపేట మహబూబ్ నగర్ జిల్లా నుంచి ఎం నరేష్, మెర్సి, విజయ, రోజా, శిరీష, ఓంకార్, లక్ష్మీ, నరసింహ, యదోజి, సకుబాయ్ గారు సో గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ పంపించారు. అండ్ అలాగే ఎఫ్ఎంఎస్ సర్దార్ గారు శుభ మధ్యాహ్నం అంటూ సందడి సందడి కార్యక్రమానికి స్వాగతం అంటున్నారు. అలాగే కేదారి వీరేష్ గారు రాజోల్ నుంచి పంపించారనమాట మెసేజ్. సో కొన్ని మెసేజెస్ అయితే ఇంకా లోడ్ అవుతున్నాయి, మేబీ డ్యూ టు టెక్నికల్ ఇష్యూస్ అనుకుంటా. ఓకే, నో ప్రాబ్లం. పెడన జోగరాంధ్ర కాలనీ నుండి అప్పల్ రాజ్ గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అనంతపురం నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అండ్ ఇంకా అచ్చంపేట మండలం రుద్రవరం గ్రామం నుంచి గంటా సురేష్ గారు పంపించారు, కానీ కాదండి ఆన్సర్ అయితే అది కాదు. అండ్ ఇంకా ఆన్సర్ అయితే పంపించారు బట్ మీ పేరు పంపించలేదు, సో ఆన్సర్ అది కూడా కాదండి. అండ్ ఇంకా మరి లిజనర్స్ పంపించినటువంటి మెసేజెస్ అయితే అవన్నీ కూడా చూసేద్దాం.

विविध भारती FM 101.3। ఎస్ మరి మన సందడి తండ్రులు నేను అడిగినటువంటి ఫస్ట్ క్వశ్చన్ కి ఆన్సర్ అయితే పంపించారు శ్రీనివాస్ వర్మ గారు నకగూడెం నుంచి కరెక్ట్ ఆన్సర్, అలాగే అనంతపురం నుంచి అందాధ గారు కరెక్ట్ ఆన్సర్, అలాగే మహమ్మద్ ఇనాయతుల్లా గారు భవానీపేట కామారెడ్డి నుంచి కరెక్ట్ ఆన్సర్, అండ్ ఇంకా పని సత్యశ్రీ గారు తెనాల నుంచి కరెక్ట్ ఆన్సర్, రాజుల నుంచి జయన్న గారు పంపించారు కానీ కాదండి, అలాగే గంటా సురేష్ గారు పంపించారు ఆన్సర్ బట్ కాదండి, అలాగే అనంతపురం నుంచి అక్తర్ ఇమాంబి వలీ భాషా గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు, అలాగే గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ మంగళగిరి నుండి దామర్లా చిన్నమస్తాన్ రావు గారు, అలాగే పెద్దమస్తాన్ రావు గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు, అండ్ ఇంకా ఎనుగంటి నాగేంద్ర గారు గుంటూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు, కుసుమ గారు అంబటి నగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్, గోపి గారు పాతిబండ్ల నుంచి పంపించారు ఆన్సర్ కానీ కాదండి, అలాగే నేతాజీ గోపి మంజుల సత్యవేదు తిరుపతి డిస్ట్రిక్ట్ నుంచి పంపించారండి, ఓకే రైట్ ఆన్సర్, అండ్ ఇంకా గడ్డం అంకయ్య గారు బందరపల్లి నుంచి రైట్ ఆన్సర్ పంపించారు, రాజు నుంచి జయన్ గారు పంపించారు కానీ కాదండి ఆన్సర్ అయితే, కమ్మతం వెంకట లక్ష్మీరెడ్డి గారు భీమునిపాడు నుంచి కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారు, అండ్ అలాగే కిషోర్ గారు నంద్యాల నుంచి రైట్ ఆన్సర్ పంపించారు, అండ్ ఇంకా ఎర్రమిల్లి సీతామహాలక్ష్మి గారు చెన్నై నుంచి కరెక్ట్ ఆన్సర్, అనంతపురం నుంచి మస్తాన్ గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్, అన్నమయ్య జిల్లా చౌడపల్లి నుండి గౌతమ్ చంబి అండ్ అలాగే మా ఫ్యామిలీ మెంబర్స్ ఉషశ్రీ జస్విన్ హైందవి మోక్ష క్రియ అంటూ పంపించారు ఆన్సర్ రైట్ ఆన్సర్ అండి, అండ్ ఇంకా దుబాయ్ భాష అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రామళ్ల కోట నుంచి పంపించారు రైట్ ఆన్సర్, అండ్ ఇంకా మూసాపేట మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్ నుంచి నరేష్ అండ్ మర్సి విజయ పంపించారు ఆన్సర్ కాదండి, అలాగే చక్కని స్వరంతో మమ్మల్ని మైమర్పిస్తున్న మీ కార్యక్రమానికి అభినందనలు మేడం అంటూ పంపించారు రాజశేఖర్ రాజు గారు బివి నగర్ నెల్లూరు నుంచి, అండ్ ఇంకా బ్రహ్మయ్య గారు కర్నూలు నుంచి పంపించారు ఆన్సర్, ఓకే విజయవాడ నుంచి వేణు మా ఓకే విజయలక్ష్మి గారు ఓకే ఆన్సర్ అయితే పంపించారు, అండ్ ఇంకా పాలెం పోలే గారు ఆళ్లగడ్డ నంద్యాల నుంచి కరెక్ట్ ఆన్సర్, దేవనూరు మజిలా చిన్నపల్లి నుండి అష్టదిగ్గజాలు కరెక్ట్ ఆన్సర్, జి రెడ్డన్న గారు ఎన్జిఓ కాలనీ కడప నుంచి కరెక్ట్ ఆన్సర్, అండ్ ఇంకా కర్నూలు నుంచి నజీర్ అండ్ ఫ్యామిలీ రైట్ ఆన్సర్ పంపించారు, అండ్ ఇంకా శుభ మధ్యాహ్నం అంటూ ధనంజయ గారు అనంతపురం నుంచి పంపించారు, నో ప్రాబ్లం అండి, క్వశ్చన్ మరొకసారి చెప్పడం కంటే ఇంకా ఆన్సర్ కూడా రివీల్ చేసే టైం అయితే వచ్చేసింది, కనకారావు గారు పెడన్ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు, వేదాంతం జానకి శ్రీనివాస్ గారు మచిలీపట్నం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు, కానూరు నుంచి తాతారావు గారు కరెక్ట్ ఆన్సర్, అలాగే ఆచారి భారతి కౌతాళం కర్నూలు జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు, అండ్ మురహరి యశోద జానకి రాజు గారు నిజామాబాద్ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు, అలాగే పెడన రామలక్ష్మి కాలనీ నుంచి నరసమ్మ అలాగే శివగంగ గారు రైట్ ఆన్సర్ అయితే పంపించారు, అండ్ ఇంకా ఎఫ్ఎంఎస్ సర్దార్ గారు పంపించారు, ఓకే అండ్ ఇంకా శాంతినగర్ నుండి ఒకే ఒక్కడు గారు సో దగ్గరగా పంపించారండి ఆన్సర్, అండ్ నరేష్ మెర్సి విజయ మూసాపేట మహబూబ్ నగర్ నుంచి రైట్ ఆన్సర్, అండ్ ఇంకా జోగులాంబ గద్వాల్ జిల్లా నుంచి పంపించారు.

ఓకే, పంపించారు దేవి గారు, కరెక్ట్ ఆన్సర్ అండ్. ఇంకా జరిపోతుల బుచ్చయ్య గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ హన్మకొండ జిల్లా తరాలపల్లి నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ మహమ్మద్ జనదీన్ స్నేహబాను గారు ఉమ్మడి నుండి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అండ్ ఇంకా అంజన్ దేశిరెడ్డిపల్లి నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. సాయి దర్శన్, శేష సాయి, రోహన్ నెల్లూరు నుంచి అనమాట. ఓకే, అండ్ ఇంకా నాగార్జున లక్ష్మి వడియంపేట నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. వనపర్తి జిల్లా ఆత్మకూరు దేవరపల్లి నుంచి గోవర్ధన్ రావు ఇంద్రబాయి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్ పంపించారు. అలాగే ముంతా పెద్దన్న గారు మార్కాపురం నుంచి పంపించారు ఆన్సర్, రైట్ ఆన్సర్. అలాగే కర్ణాటక రాష్ట్రం తిరుపతి నుంచి శ్యామల ప్రకాష్ గారు పంపించారనమాట. ఓకే, అలాగే గద్వాల్ జిల్లా నుంచి పంపించారు. ఓకే, అనంతపురం నుంచి అనురాధ గారు. ఓకే, సో మరి రైట్ ఆన్సర్ అయితే చూసేద్దాం. అండ్ ఒక చిన్న నోట్ ఏంటంటే, దయచేసి లిజనర్స్ ఒక్కొక్కళ్ళు ఒక్కటే నెంబర్ నుంచి చాలా వేరే వేరే పేర్లతో మెసేజెస్ పంపిస్తున్నారండి, దయచేసి ప్లీజ్ అలా పంపించకండి. ఎందుకంటే మీరు ఒకటే నెంబర్ నుంచి వేరే వేరే వాళ్ళ పేర్లన్నీ రేడియోలో వినాలి అని అనుకుని పాపం పంపిస్తున్నారు. బట్ కాకపోతే ఏంటంటే, ఇప్పుడు ఉన్నది మనకి టైం తక్కువ కాబట్టి, అండ్ అలాగే ఇది ఎస్ఎంఎస్ బేస్డ్ ప్రోగ్రామ్ కాబట్టి, సో లిజనర్స్ కాన్సన్ట్రేషన్ అంతా క్వశ్చన్ ఆన్సర్ మీదే ఉంటుంది కాబట్టి, సో దయచేసి ఇలా చేస్తే ఏంటంటే అనవసరంగా టైం వేస్ట్ అయితే అవుతుంది, సో దయచేసి గమనించగలరు. అండ్ డాక్టర్ సుమన్ గారు పుట్టపర్తి నుంచి రైట్ ఆన్సర్ అయితే పంపించారు, సో మరి రైట్ ఆన్సర్ కూడా ఏంటో చూసేద్దాం.

ఎస్, ప్రపంచంలోనే అత్యంత బద్ధకమైనటువంటి జంతువు అని ఏది అని అడిగాను. అండ్ ఇందులో ఫస్ట్ ఉండేది అయితే కోలాస్ అన్నమాట, కోలాస్ అలాగే స్లాత్. సో ఈ రెండు కూడా అత్యంత బద్ధకమైనటువంటి జంతువుల లిస్ట్ లో సో ఫస్ట్ ఉంటాయన్నమాట. సో కోలాలు వచ్చేసి 20 నుంచి 22 గంటలు, 24 గంటలు అంటే రోజుకి దాదాపు ఒక 2 గంటలే మెలుకుతూ ఉంటాయి, మిగతా అంతా టైం పడుకునే ఉంటాయి అన్నమాట. అండ్ అలాగే స్లాత్ కూడా 15 నుంచి 20 గంటలు అయితే నిద్రపోతాయి. అండ్ అలాగే ఈ రెండింటికి మెటబాలిజం అనేది చాలా నెమ్మదిగా ఉంటుంది, అలాగే శక్తిని ఆదా చేసుకోవడానికి ఇవి అసలు కదలవు అన్నమాట. సో అది మరి సంగతి. సో స్లాత్ అండ్ కోలా ఈ రెండు కూడా కరెక్ట్ ఆన్సరే.

మేడం, మామూలుగా ఏదన్నా జంతువు అరిచినప్పుడు లేకపోతే ఇంకా ఆహారం తీసుకునేటప్పుడు ఏదో ఒక సౌండ్ అయితే చేస్తుంటుంది కదా, అలా సౌండ్ చేసేటువంటి జంతువులు మనకు తెలుసు. కానీ ఈ జంతువు ఎంత చిన్నగా సౌండ్ చేస్తుందంటే అసలు చాలా లో ఫ్రీక్వెన్సీలో ఉంటుంది అనమాట. అది చేసేటువంటి శబ్దాలు మనకి అస్సలు వినపడు. మరి ఇంతకీ ఆ జంతువు ఏంటంటారు? మరి మీకు కనుక తెలిస్తే వాట్సాప్ చేసేయండి 0866248814 ఈ వాట్సాప్ నెంబర్ కి. క్వశ్చన్ అయితే మరొకసారి రిపీట్ చేస్తున్నాను, చాలా నెమ్మదిగా లో ఫ్రీక్వెన్సీలో అంటే అసలు శబ్దమే వినిపించదు అనమాట, అలా శబ్దాలు చేసేటువంటి జంతువు ఏమిటి? మరి ఈ ఆన్సర్ కి, మరి ఈ క్వశ్చన్ కి అయితే మీరు ఆన్సర్ అయితే పంపించేస్తూ వింటూ ఉండండి వివిధ్ భారతి ఎఫ్ఎం.

0: మీ లైఫ్ లో ఈ రోజు మళ్ళీ వస్తే బాగుండు అని అనిపించింది ఏ రోజు?
1: లాస్ట్ ఇయర్ మా ఫ్యామిలీ అంతా సిమ్లా ట్రిప్ వెళ్ళాం ఆ రోజు.
2: నాకైతే కాలేజ్ డేస్ అనిపిస్తుంది, ఎందుకంటే చేసిన చిన్న చిన్న తప్పుల్ని సరి చేసుకోవచ్చు కదా. సరే రఘు, మరి నీకు?
3: నాకైతే నా స్కూల్ డేసే.
0: మేమే కాదు, మీరు కూడా మీ మనస్ లోని భావాల్ని మాతో షేర్ చేస్తూ, మేము అడిగే క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఇస్తూ ఎంజాయ్ చేసే షో మనసున మనసై.

0: only on Vivid Bharati FM 101.3 every day evening at 7:15.
1: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా?
2: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
3: అక్క పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
1: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
4: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలతో భరత్ రత్నాకర్. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన అమరావతి రాష్ట సచివాలయంలో 8వ జిల్లా కలెక్టర్ల సదస్సు ఈ రోజు ప్రారంభమైంది. సదస్సు ప్రారంభోపన్యాసంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, రాయలసీమ రైజింగ్, కోస్తాంధ్ర భవిష్యత్ కొత్త పుంతలు, ఉత్తరాంధ్ర కళలకు రెక్కలు పేరిట అభివృద్ది వంటి కార్యక్రమాలను చేపట్టామని చెప్పారు. హండ్రీ నివా, వెలుగొండ మొదటి దశ, పోలవరం ఎడమ కాలువ, భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం వంటి ప్రాజెక్టులను పూర్తి చేశామని, పోలవరం ప్రాజెక్టును 2027 మార్చి నాటికి పూర్తి చేసి జాతికి అంకితం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని ముఖ్యమంత్రి తెలియజేశారు. అమరావతిలో జరుగుతున్న జిల్లా కలెక్టర్ల సదస్సులో రాష్ట్రంలో చేపట్టిన రెవెన్యూ సంస్కరణలపై రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ పలు అంశాలను వెల్లడించారు. నిబంధనల ప్రకారం ఉన్న 9 లక్షల ఎకరాల ప్రీ హోల్డ్ భూముల రిజిస్టేషన్లకు ఈ రోజు నుంచి అవకాశం కల్పిస్తున్నట్లు మంత్రి తెలిపారు. అక్రమాలు జరిగినట్లు గుర్తించిన 4 లక్షల ఎకరాల భూములపై సమగ్ర విచారణ చేపడుతున్నామని చెప్పారు. డీఎస్సీకి సంబంధించిన ఆరోపణలపై ప్రభుత్వం వివరణ ఇవ్వాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన పత్రికల సమావేశంలో ఆయన ఈ రోజు మాట్లాడుతూ, డీఎస్సీ ప్రక్రియలో ప్రశ్నపత్రం తయారీ, నియామకాలకు సంబంధించి గతంలో ఎన్నడూ లేని విధంగా అక్రమాలు జరిగాయని ఆరోపించారు. కేంద్ర మంత్రివర్గం 5 మల్టీ ట్రాకింగ్ రైల్వే ప్రాజెక్టులకు ఆమోదం తెలపడంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా వారు స్పందిస్తూ, ఈ ప్రాజెక్టుల ద్వారా 540 కిలోమీటర్ల మేర రైల్వే మౌలిక సదుపాయాలు అభివృద్ది కానున్నాయని తెలిపారు. ఆత్మహత్యల నివారణకు రాష్టంలో విస్తృత కార్యాచరణను అమలు చేస్తున్నట్టు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినం సందర్భంగా రాష్టంలో మానసిక ఆరోగ్య సేవలను మరింత విస్తరించేందుకు చర్యలు చేపడుతున్నట్లు ఆయన ఒక ప్రకటనలో వెల్లడించారు. విశాఖపట్నంలో 41వ ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ టూర్ ఆపరేటర్స్ ఐఏటీఓ జాతీయ సదస్సు ఈ రోజు నుంచి ప్రారంభం కానుంది. ఈ రోజు సాయంత్రం జరిగే ప్రారంభ కార్యక్రమంలో కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ముఖ్య అతిథిగా పాల్గొంటారు. ఈ నెల 12 వరకు నిర్వహిస్తున్న ఈ సదస్సుకు దేశవ్యాప్తంగా 1000 మందికి పైగా పర్యాటక రంగ ప్రతినిధులు హాజరవుతున్నారు. పోషణ మాసం సందర్భంగా కృష్ణా జిల్లా వ్యాప్తంగా గర్భిణీలు, బాలింతలు, 6 సంవత్సరాల్లోపు పిల్లలకు సమతుల్య ఆహారం, తల్లిపాల ప్రాధాన్యత, పరిశుభ్రత వంటి అంశాలపై అవగాహన కల్పిస్తున్నారు. ఈ కార్యక్రమం ద్వారా జిల్లా వ్యాప్తంగా సుమారు 75,550 మంది లబ్దిదారులు ప్రయోజనం పొందుతున్నారు. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 4 గంటలకు వింటారు.

ఎస్ మరి నేను అడిగినటువంటి క్వశ్చన్ కి ఆన్సర్ అయితే చూసేద్దాం. పడన్న జోగనంద్ర కాలనీ నుండి అప్పలరాజు గారు రైట్ ఆన్సర్ పంపించారు. శాంతినగర్ నుండి ఒకే ఒకటి గారు కరెక్ట్ ఆన్సర్, అలాగే కేదార్ వీరేష్ గారు రాజుల నుంచి రైట్ ఆన్సర్, అండ్ ఇంకా సాయి దర్శన్ శేష సాయి రోహన్ నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్, అలాగే మూసాపేట మహబూబ్నా నుంచి నరేష్ మెర్సీ విజయ పంపించిన ఆన్సర్ ఓకే, అలాగే విజయవాడ నుండి విజయలక్ష్మి గారు పంపించారు ఆన్సర్ కానీ కాదండి. అలాగే గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ శ్రీనివాస్ వర్మ గారు నకగూడెం నుంచి రైట్ ఆన్సర్ అయితే పంపించారు, అలాగే రమేష్ దోంతి గారు అనంతపురం నుంచి పంపించారు ఆన్సర్ బట్ కాదండి, మంగళగిరి నుండి జయలక్ష్మి గారు బట్ ఆన్సర్ అయితే కాదు, అలాగే కొదుమూరు ఊర్మిళ వీరేష్ గారు పంపించారు ఓకే, అండ్ ఇంకా మళ్ళీ డిఫరెంట్ గా ఆలోచించి పంపించారండి ఓకే. కనకారావు గారు పెడన్ నుంచి పంపించారు రైట్ ఆన్సర్, అలాగే విజయలక్ష్మి గారు పెదకొండ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు, రెడ్డన్న గారు ఎన్జిఓ కాలనీ కడప నుంచి రైట్ ఆన్సర్ పంపించారు, అండ్ ఇంకా ఎనుగంటి నాగేంద్ర గారు గుంటూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ అలాగే గంటా సురేష్ గారు పంపించారు ఆన్సర్ బట్ కాదండి, అలాగే అచ్చంపేట మండలం నుంచి ఓకే, అలాగే కుస్మ గారు అంబట్టి నగర్ నుంచి రైట్ ఆన్సర్, కానూర్ నుంచి తాతారావు గారు రైట్ ఆన్సర్, మహమ్మద్ ఇనాయతుల్లా గారు భవానీపేట నుంచి రైట్ ఆన్సర్, అండ్ ఇంకా ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి పంపించారు బట్ ఆశా గారు ఏనుగు లేక చిన్న సౌండ్ చేస్తాయండి అయ్యయ్యో. అండ్ రామణకోట నుండి దుబాయ్ భాష ఫ్యామిలీ మెంబర్స్ పంపించారు ఆన్సర్ ఓకే, అనంతపురం నుంచి అనురాధ గారు పంపించారు, సో అనురాధ గారు కూడా ఎందుకని ఇలా పప్పులో కాలేశారు, ఏనుగులు చిన్న సౌండ్ చేస్తాయా వాటికి, మనకు తెలుసు కదా ఏనుగు అసలు ఘీంకరిస్తే ఎంత పెద్ద సౌండ్ వస్తుందో, నేను చాలా తక్కువ ఫ్రీక్వెన్సీలో సౌండ్ చేసేటువంటి యానిమల్స్ అని అడిగానండి ఓకే. వేదాంతం జానకి శ్రీనివాస్ గారు మచిలీపట్నం నుంచి ఓకే, దేవనూరు మజిలా చిన్నపల్లి నుండి అష్టదిగ్గజాలు కరెక్ట్ ఆన్సర్, అలాగే కమతం వెంకట లక్ష్మిరెడ్డి గారు భీమునిపాడు నుంచి, మధుప్రసాద్ గారు తలంపాడు నుంచి తిరుపతి జిల్లా ఓకే, అలాగే నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహరి యశోద జానకిరాజు గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు, అలాగే పుట్టపాక నుండి మిర్యాల తిరుమలయ్య ఆండాళ్ళు గారు కరెక్ట్ ఆన్సర్, కౌతాళం కర్నూలు నుండి భారతి గారు కరెక్ట్ ఆన్సర్, అండ్ ఇంకా సామ్రాట్ గారు దుదుకూరు నుంచి పంపించారు ఆన్సర్ బట్ కాదండి, అలాగే ఓకే రైట్ ఆన్సర్ అయితే పంపించారు జోగులాంబ గద్వాల్ నుంచి దేవి గారు, అలాగే పనిసత్య శ్రీ గారు తెనాల నుంచి పంపించారు ఓకే, అండ్ శంకర్పల్లి పొత్తూరు నుండి కృష్ణ సంతోష్ గారు రైట్ ఆన్సర్, కర్ణాటక చిన్న తిరుపతి నుంచి శ్యామల ప్రకాష్ గారు కరెక్ట్ ఆన్సర్, అండ్ ఇంకా ఎర్రమల్లి సీతా మహాలక్ష్మి గారు చెన్నై నుంచి కరెక్ట్ ఆన్సర్. నాకు అర్థం కాని ఏంటంటే చాలా మంది లిజనర్స్ ఏనుగు అని పెట్టారు, ఏనుగు ఎలా అవుతుంది చెప్పండి, అసలు ఎలా అవుతుంది దాని ఘీంకారం మనకి తెలుసు కదా, ఏనుగు ఒక్కసారి అలా ఘీంకరించిందంటే ఎంత పెద్ద సౌండ్ వస్తుంది తెలుసా, సో చాలా నెమ్మదిగా అసలు శబ్దమే వినపడినట్టు సౌండ్ చేసేటటువంటి లో ఫ్రీక్వెన్సీలో ఉన్నటువంటి జంతువులు అని అడిగాను కదా. సో అలా అన్నప్పుడు మరి ఏనుగులు ఎలా వస్తాయి చెప్పండి, ఎలా వస్తాయి చెప్పండి. అండ్

దామర్ల చిన్నమస్తాన్ రావు గారు, పెద్దమస్తాన్ రావు గారు, మంగళగిరి నుండి ఆన్సర్. ఓకే, గౌతమ్ చౌడేపల్లి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ పంపించారు ఆన్సర్ కాని కాదండి. అలాగే జీ సింగవరం కర్నూలు నుండి నజీర్ నూర్జహాన్, సో ఇందాక క్వశ్చన్ కి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అలాగే పాలెం పోలే గారు ఆళ్లగడ్డ నంద్యాల నుంచి రైట్ ఆన్సర్, అండ్ ఇంకా గడ్డం అంకయ్య గారు బందర్పల్లి నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్ పంపించారు, అండ్ ఇంకా బ్రహ్మయ్య గారు కర్నూలు నుంచి పంపించారు కానీ కాదండి, అండ్ ఇంకా ఎఫ్ఎంఎస్ సర్దార్ మౌలాలి గారు రైట్ ఆన్సర్ పంపించారు, అండ్ ఇంకా నాగార్జున లక్ష్మి వడియంపేట నుంచి పంపించారు ఆన్సర్ కానీ కాదండి, అండ్ దస్తగిరి సంధ్య పొదుటూరు కడప నుంచి పంపించారు ఆన్సర్ రైట్ ఆన్సర్, అండ్ ఇంకా పూజారి ధనంజయ్ గారు అనంతపురం జిల్లా సిండికేట్ నగర్ పెద్దమ్మగుడి దగ్గర నుంచి రైట్ ఆన్సర్ అయితే పంపించారు, అండ్ ఇంకా నంద్యాల జిల్లా సుబ్బారెడ్డిపల్లి నుంచి ప్రియా శ్రీనివాస్ రెడ్డి గారు పంపించారు ఆన్సర్ కానీ కాదండి, అండ్ నెల్లూరు జిల్లా ఇనమడుగు నుంచి రామకృష్ణయ్య గారు పంపించారు ఆన్సర్. ఓకే, కరెక్ట్ ఆన్సర్. అలాగే అండ్ రాజశేఖర్ రాజు గారు బీవీ నగర్ నెల్లూరు నుంచి పంపించారు ఆన్సర్ కానీ కాదండి. అలాగే ముంబై నుండి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహపాను గారు పంపించారు ఆన్సర్ బట్ కాదండి. అలాగే పెదనాన్న రామలక్ష్మి కాలనీ నుంచి నరసన్న శివగంగ గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అలాగే ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి పంపించారు కానీ కాదండి, అండ్ వేటపాలెం రామానగర్ నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు పంపించారు ఆన్సర్ బట్ కాదండి. నో ప్రాబ్లం, నేనైతే ఆన్సర్ రివీల్ చేస్తాను. అలాగే కృష్ణా జిల్లా మువ్వ మండలం కాజా నుంచి తిరువీధుల వెంకట సుబ్బారావు అండ్ శ్రీదేవి గారు పంపించారు ఆన్సర్, అండ్ అలాగే రాజు నుంచి జయన్ గారు పంపించారు ఆన్సర్ కాదు, సో అదనమాట సంగతి. అండ్ మరి చూసేద్దాం రైట్ ఆన్సర్ ఏంటో. ఎస్, గరిపినేని సాయి కృష్ణ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కర్నూలు నుంచి పంపించారు ఆన్సర్, ఓకే కాదండి. అలాగే అంజన్ ఫ్రమ్ దేశిరెడ్డిపల్లి నుంచి కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారు. సో మరి రైట్ ఆన్సర్ ఏంటి అంటే చాలా నెమ్మదిగా, అసలు లో ఫ్రీక్వెన్సీలో అసలు ఈ జంతువు శబ్దం చేస్తుందా చేయట్లేదా అని కూడా అనిపించేట్లాగా శబ్దం చేసేటువంటి జంతువు జిరాఫీ. సో జిరాఫీ ఈజ్ ద రైట్ ఆన్సర్. అండ్ మరి చూసేద్దాం నెక్స్ట్ క్వశ్చన్ ఏంటో. ల్యాండ్ ఆఫ్ ఫైర్ అండ్ ఐస్ అని ఏ దేశాన్ని పిలుస్తారు? క్వశ్చన్ మరొకసారి రిపీట్ చేస్తున్నాను. ల్యాండ్ ఆఫ్ ఫైర్ అండ్ ఐస్ అని ఏ దేశాన్ని పిలుస్తారు? మరి ఈ క్వశ్చన్ కి కనుక మీకు ఆన్సర్ తెలిస్తే వాట్సాప్ చేసేయండి 0866 24 888 14. ఈ వాట్సాప్ నెంబర్ కి మరొక సూపర్ సాంగ్ అయితే వినేస్తూ ఫ్రమ్ ద మూవీ పోకిరి అయితే మీ అందరి కోసం వచ్చేస్తుంది.

0: ఎక్కువగా.
1: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
2: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
1: ఓ పాట కనులు తుడిస్తే
2: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
1: ఓ పాట మనసుకి హత్తుకుంటే
2: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
1: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
2: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
1: 101.3.

ఎస్ మరి మన సందడి సందడిలో నేను అడిగినటువంటి క్వశ్చన్ కి ఆన్సర్స్ అయితే వచ్చేసాయి. చూసేద్దాం. నరేష్, మెర్సి, విజయ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ మూసాపేట మహబూబ్నగర్ నుంచి రైట్ ఆన్సర్ అయితే కాదండి, బట్ ఒకసారి థింక్ చేయండి. పడన జోగానంద్ర కాలనీ నుండి అప్పలరాజు గారు కరెక్ట్ ఆన్సర్ అండ్ ఇంకా మీ పేరైతే పంపించలేదు. ఓకే, సో మెసేజెస్ అయితే లోడ్ అవుతున్నాయి. కొండారెడ్డి గారు సిద్ధవటం కడప నుంచి పంపించారు రైట్ ఆన్సర్. అలాగే వేటపాలెం రామనగర్ నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు అండ్ దేవాంగ కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారు. విజయలక్ష్మి గారు పెద్దకొండ నుంచి రైట్ ఆన్సర్ అండ్ బ్రహ్మయ్య గారు కర్నూలు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అలాగే దర్పినేని సాయి కృష్ణ ఫ్యామిలీ మెంబర్స్ కర్నూలు నుంచి కరెక్ట్ ఆన్సర్. కుసుమ గారు అంబటి నగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్ అండ్ ఇంకా రాజేష్, అంబిక, ప్రేమ్ సాయి, వరుణ్, ఆదాం సోలాపూర్ మహారాష్ట్ర నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అండ్ ఇంకా కృష్ణా జిల్లా మువ్వా మండలం కాజా నుంచి తిరువేదుల వెంకట సుబ్బారావు గారు, శ్రీదేవి గారు కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారండి. అండ్ ఇంకా ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి పంపించారు ఆన్సర్ కానీ కాదండి. అండ్ ఇంకా మహమ్మద్ ఇనాయతుల్లా భవానీపేట కామారెడ్డి నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ రాజశేఖర్ రాజు గారు బీవీ నగర్ నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. మార్కాపురం శివాజీ నగర్ నుంచి మస్తాన్ వలీ ఫాతిమా పంపించారు కానీ ఆన్సర్ అయితే కాదు. అండ్ రాజుల నుంచి జయన్ నగర్ రైట్ ఆన్సర్. అండ్ ఇంకా సాయి దర్శన్, శేష సాయి, రోహన్ నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్. అలాగే శ్రీనివాస్ వర్మ గారు నక్కగూడెం నుండి కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇంకా దస్తగిరి సంధ్య పొదుటూరు కడప నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ ఆచార్య చిరంజీవి రామలింగ దమ్మాయిగూడ హైదరాబాద్ నుంచి కరెక్ట్ ఆన్సర్ అండి. అండ్ ఇంకా నేతాజీ గోపి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తిరుపతి నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ జి సింగవరం కర్నూలు నుంచి నజీర్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ ఇంకా దామర్ల చిన్నమస్తాన్ రావు గారు అలాగే పెద్దమస్తాన్ రావు గారు మంగళగిరి నుండి కరెక్ట్ ఆన్సర్. అండ్

నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహరి యశోద జానకిరాజు గారు కరెక్ట్ ఆన్సర్. అనంతపురం జిల్లా నర్సాపురం నుంచి నాగేష్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కరెక్ట్ ఆన్సర్ వేదాంతం. జానకి శ్రీనివాస్ గారు మచిలీపట్నం నుంచి అనుకుంటూనే ఉన్నారా? ఎస్, అప్పుడప్పుడు మన అనుకోవడమే కరెక్ట్ ఉంటుందండి ఆన్సర్ కంటే. సో నో ప్రాబ్లం. అండ్ ఇంకా మంగళగిరి నుండి జయలక్ష్మి గారు కరెక్ట్ ఆన్సర్. అలాగే ఎఫ్ఎంఎస్ సర్దార్ మౌలాలి గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అండ్ గౌతమ్ చౌడేపల్లి నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు అండ్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా. అలాగే రామళ్ళకోట నుండి దుబాయ్ భాష అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్ పంపించారు. మధు ప్రసాద్ అండ్ ఫ్యామిలీ తలంపాడు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అండ్ కానూ నుంచి తాతారావు గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. సో దిస్ ఇస్ యువర్ ఆర్జీ సమత అనమాట. అండ్ మరి మనమైతే ఉన్నాం సందడే సందడిలో. అండ్ ఇంకా మరి ఇంకా మెసేజెస్ అయితే ఉన్నాయి, అవన్నీ కూడా చూసేద్దాం. మరొక చక్కటి పాట అయితే విన్న తర్వాత.

ఎస్ మరి మనం సందడి సందడి ప్రోగ్రామ్ లో అయితే ఉన్నాం అండ్ అలాగే నేను అడిగినటువంటి క్వశ్చన్స్ కి ఆన్సర్స్ అయితే వచ్చేసే చూసేద్దాం. ఎస్ కేదార్ వీరేష్ గారు రాజుల నుంచి కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారు అండ్ ఇంకా గద్వాల్ నుంచి దేవి గారు పంపించారు ఆన్సర్ రైట్ ఆన్సర్ అండ్ ఇంకా కిషోర్ గారు నంద్యాల నుంచి కరెక్ట్ ఆన్సర్, కమతం వెంకటలక్ష్మిరెడ్డి గారు భీమునిపాడు నుంచి కరెక్ట్ ఆన్సర్ అండ్ ఇంకా కొత్తూరి లక్ష్మణ్ గారు ఆదిలాబాద్ నుంచి కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారు అండ్ అనంతపురం నుంచి అక్తర్ వలి భాష అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్ అయితే పంపించారండి అండ్ ఇంకా గంటా సురేష్ గారు పంపించారు ఆన్సర్ బట్ ఓకే. ఎరమిలి సీతా మహాలక్ష్మి గారు చెన్నై నుంచి కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారు అండ్ ఇంకా రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి పొదుటూరు కృష్ణ సంతోష్ గారు రైట్ ఆన్సర్ అయితే పంపించారండి అండ్ ఇంకా నాగార్జున లక్ష్మి వరియంపేట నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు అండ్ నంద్యాల జిల్లా సుబ్బారెడ్డిపల్లి నుంచి ప్రియా శ్రీనివాస్ రెడ్డి గారు ఓకే కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారండి అండ్ పాలెం పోలే గారు ఆళ్లగడ్డ నంద్యాల నుంచి కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారు అండ్ పుట్టపాక నుండి మిర్యాల ఆండాళ్లు తిరుమలయ్య గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నరేష్ మెర్సి విజయ మహబూబ్ నగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్, పెడన జోగానంద్రావు కాలనీ నుండి అప్పలరాజ్ గారు కరెక్ట్ ఆన్సర్, అలాగే సాయి దర్శన్ శేష సాయి అంజన్ దేశిరెడ్డి గారు దేశిరెడ్డిపల్లి నుంచి కరెక్ట్ ఆన్సర్ అండ్ ఇంకా పెడన రామలక్ష్మి కాలనీ నుండి నరసన్న శివగంగ గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారండి అండ్ పూజారి ధనంజయ్ గారు అనంతపురం సిండికేట్ నగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారు. కనకారావు గారు పెడ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు అండ్ కర్ణాటక చిన్న తిరుపతి నుంచి శ్యామల ప్రకాష్ గారు కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారు అండ్ శాంతినగర్ నుండి ఒకే ఒకడు గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అలాగే కృష్ణా జిల్లా మువ్వ మండలం నుండి కాజా నుంచి తిరువీధుల వెంకట సుబ్బారావు గారు ఓకే కరెక్ట్ ఆన్సర్ పంపించారండి అండ్ ఇంకా రాజుల నుంచి జయన్ నగర్ బోరెల్లి సంధ్య గారు సో కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారు. నిజామాబాద్ జిల్లా ఉమ్మండి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహభాను గారు కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారండి. అలాగే ఎస్ఆర్కే ప్రభాకర్ రావు స్వరూప రెబ్బన కొమరంభీం డిస్ట్రిక్ట్ నుంచి రైట్ ఆన్సర్ అయితే పంపించారు. అలాగే కానూ నుంచి తాతారావు గారు సినిమా పేరు ఓకే వాలే వాలే పొద్దులే ఈ పాట చాలా తర్వాత వింటున్నాను అంటున్నారు. సో ఇప్పుడైతే మీరు విన్నటువంటి ఈ పాట ఎస్పి బాలుగారు అలాగే చిత్రగారి వాయిస్ లో వాసు ఈ చిత్రం నుంచి విన్నారనమాట. అలాగే వనపర్తి ఆత్మకూరు జిల్లా దేవరపల్లి నుండి గోవర్ధన్ రావు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు అండ్ బీవి సుబ్బారావు గారు మార్కాపురం నుంచి గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ పంపించారు. ఎస్ గుడ్ ఆఫ్టర్నూన్ అండి అండ్ మరి చూసేద్దాం కరెక్ట్ ఆన్సర్ కూడా ఏంటో. ల్యాండ్ ఆఫ్ ఫైర్ అండ్ ఐస్ అని ఐస్లాండ్ ని పిలుస్తారనమాట. సో మరి మన సందడి సందడిలో నెక్స్ట్ క్వశ్చన్ కూడా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అనమాట. సో మనకి అందరికీ చాలా ఫేవరెట్ ఫుడ్ ఐటమ్స్ లో ఫస్ట్ ఉండేది బిర్యానీ కదండి. అయితే ఈ బిర్యానీలో కూడా ఎన్నో రకాల బిర్యానీలు అయితే వచ్చేసాయి. అయితే ఇందులో ఇప్పుడు బాగా పాపులర్ అవుతుంది ఏంటి అంటే మండీ బిర్యానీ కదండి. సో మరి ఈ మండీ బిర్యానీ ఏ దేశానికి చెందినటువంటి వంటకం? మరి ఈ క్వశ్చన్ కి కనుక మీకు ఆన్సర్ తెలిస్తే వాట్సాప్ చేస్తూ ఉండండి 0866248114 ఈ వాట్సాప్ నెంబర్ కి. మండీ బిర్యానీ ఏ దేశానికి చెందినటువంటి వంటకం? మరి ఈ క్వశ్చన్ కి ఆన్సర్ చేస్తూ వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం ప్రతి

0: మీ లైఫ్ లో ఈ రోజు మళ్ళీ వస్తే బాగుండు అని అనిపించింది ఏ రోజు?
1: లాస్ట్ ఇయర్ మా ఫ్యామిలీ అంతా సిమ్లా ట్రిప్ వెళ్ళాం ఆ రోజు.
2: నాకైతే కాలేజ్ డేస్ అనిపిస్తుంది, ఎందుకంటే చేసిన చిన్న చిన్న తప్పుల్ని సరి చేసుకోవచ్చు కదా. సరే రఘు, మరి నీకు?
3: నాకైతే నా స్కూల్ డేసే.
0: మేమే కాదు, మీరు కూడా మీ మనసులోని భావాల్ని మాతో షేర్ చేస్తూ, మేము అడిగే క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఇస్తూ ఎంజాయ్ చేసే షో మనసున మనసై.
4: ఓన్లీ ఆన్ వివిధ భారతి FM 101.3 ఎవ్రీడే ఈవినింగ్ 7:15.

भारती एफएम 101.3 చూస్తుంటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం. అండ్ మరి మన సందడే సందడిలో లాస్ట్ క్వశ్చన్ కి అయితే ఆన్సర్ చూసేద్దాం. మరి మండి బిర్యానీ ఏ దేశానికి చెందినటువంటి వంటకం అని అడిగాను కదా. అండ్ బాలాజీ గారు వనస్థలీపురం నుంచి, సో ఇందా క్వశ్చన్ కి అయితే కరెక్ట్ ఆన్సర్ పంపించారు. శాంతినగర్ నుండి ఒకే ఒక్కడు గారు పంపించారు ఆన్సర్ ఓకే. మూసాపేట్ మహబూబ్ నగర్ నుంచి నరేష్ మరి శివిజయ కానీ కాదండి ఆన్సర్ అయితే. అండ్ పెడన్న జోగానంద్రావు నుండి అప్పలరాజు గారు కరెక్ట్ ఆన్సర్. శ్రీనివాస

పరమాగారు నకగూడెం నుంచి రైట్ ఆన్సర్. రామానగర్ నుంచి పొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు కరెక్ట్ ఆన్సర్. అలాగే అంజన్ దేశరెడ్డిపల్లి నుంచి కరెక్ట్ ఆన్సర్ అండి, నెల్లూరు నుంచి. అండ్ ఇంకా ప్రసన్న కుమార్ శ్రీలక్ష్మి కాజా, ఓకే, కృష్ణా జిల్లా మోవ మండలం కాజా నుంచి తిరువేదిల వెంకట సుబ్బారావు గారు, శ్రీదేవి గారు. సో కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కొండారెడ్డి గారు సిద్ధవటం నుంచి కరెక్ట్ ఆన్సర్. ఆచార్య చిరంజీవి గారు హైదరాబాద్ నుంచి రైట్ ఆన్సర్ అండి. అండ్ ఇంకా నాసిక వేణు గారు దేశేపేట నుంచి రైట్ ఆన్సర్. అలాగే మహమ్మద్ ఇనాయతుల్లా భవానీపురం నుంచి కరెక్ట్ ఆన్సర్. మార్కాపురం నుంచి మస్తాన్ గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇంకా దస్తగిరి సంధ్య పొద్దురూరు కడప నుంచి కరెక్ట్ ఆన్సర్ అండి. మల్లికార్జున అభిరామ్ ధర్మవరం నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ నేతాజీ గోపి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తిరుపతి నుంచి రైట్ ఆన్సర్. అండ్ కె రవీంద్ర రెడ్డి గారు సర్వేపల్లి నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇంకా కుసుమ గారు అంబటి నగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ ఏకలవ్య నగర్ నుంచి బిజ్లీ వెంకటేష్ శ్యామల గారు, సో కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారండి. అండ్ ఇంకా మీ పేరు లావణ్య గారు, ఓకే, లావణ్య గారు పంపించారు ఆన్సర్, ఓకే. అండ్ మధుప్రసాద్ అండ్ ఫ్యామిలీ తలంపాడు నుంచి కరెక్ట్ ఆన్సర్ అండి. అండ్ కిషోర్ గారు నంద్యాల నుంచి, అనంతపురం నరసాపురం నుంచి నాగేష్ లక్ష్మీ రావణి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్. అండ్ మోరిపాలెం నుంచి పంతాడి శ్రీనివాసరావు గారు, గంగాభవాని గారు కరెక్ట్ ఆన్సర్. వేదాంతం జానకి గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇంకా కమతం వెంకట లక్ష్మిరెడ్డి గారు భీమునిపాడు నుంచి, మంగళగిరి నుండి దామర్ల చిన్నమస్తానరావు పెద్దమస్తానరావు గారు, అలాగే నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహది యశోద జానకిరాజు గారు, అండ్ కొట్టూరి లక్ష్మణ్ గారు ఆదిలాబాద్ నుంచి. సో వీరందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఎస్ ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి రైట్ ఆన్సర్ అండి. రంగారెడ్డి శంకర్పల్లి పొదుటూరు కృష్ణ సంతోష్ గారు కరెక్ట్ ఆన్సర్. విజయలక్ష్మి గారు పెద్దకొండూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. అలాగే కౌస్తుభ ఆత్మకూరు నంద్యాల నుంచి రైట్ ఆన్సర్. కాను నుంచి తాతారావు గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ ఎస్ఆర్కే ప్రభాకర్ రావు గారు కొమరం భీం డిస్టిక్ట్ నుంచి రైట్ ఆన్సర్. కర్ణాటక చిన్న తిరుపతి నుంచి శ్యామల ప్రకాష్ గారు కరెక్ట్ ఆన్సర్. జోగులాంబ గద్వాల జిల్లా నుంచి దేవి గారు రైట్ ఆన్సర్. కనకరావు గారు పెడ నుంచి కరెక్ట్ ఆన్సర్. నాగార్జున లక్ష్మి వేడియంపేట నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ మహబూబ్ నగర్ నుంచి నరేష్ మెర్సీ విజయ కరెక్ట్ ఆన్సర్ అండి. అలాగే గడ్డం అంకయ్య గారు బందర్పల్లి నుంచి పంపించారు ఆల్ సాంగ్స్ సూపర్ అంటూ, థ్యాంక్ యూ అండి. అలాగే ఎస్ కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారు ఎవరు అంటే, బట్ మీ పేరైతే పంపించలేదండి. ఓకే, ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహపాను గారు కరెక్ట్ ఆన్సర్. బాలాజీ గారు వన్నస్థలిపురం నుంచి కరెక్ట్ ఆన్సర్. శ్రీనివాస్ వర్మ గారు బెంగళూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. జాన్సన్ గారు విజయవాడ నుంచి కరెక్ట్ ఆన్సర్. అలాగే శేషసాయి రోహన్ సాయి దర్శన్ నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్. అండ్ పెడన రామలక్ష్మి కాలనీ నుంచి నరసన్న శివగంగ గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అనంతపురం నుంచి పూజారి ధనంజయ్ గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారండి. అండ్ ఇంకా ఆచార్య చిరంజీవి రామలింగ దమ్మాయి కూడా హైదరాబాద్ నుంచి కరెక్ట్ ఆన్సర్. అలాగే గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ సుబ్బారెడ్డి పల్లి నుండి ప్రియా శ్రీనివాసరెడ్డి గారు కూడా కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించేశారు. అండ్ మరి చూసేద్దాం రైట్ ఆన్సర్ ఏంటో. మండి బిర్యానీ ఏ దేశానికి చెందిన వంటకం అని అడిగాను కదా, సో యమన్ అనమాట. సో యమన్ దేశానికి చెందినటువంటి సాంప్రదాయకమైనటువంటి వంటకమే మండి బిర్యానీ. సో మరి ఇది సంగతి, ఇది వాళ్ళది మన సందడి సందడి. అండ్ మీరందరూ బాగా ఎంజాయ్ చేశారనుకుంటున్నానండి. ఇప్పుడైతే మీ అందరి కోసం మరొక చక్కటి పాట అయితే వస్తుంది రణం మీ చిత్రం నుంచి. సో స్టే ట్యూన్ అండ్ కీప్ లిసనింగ్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం అండ్ సందడి సందడి ప్రోగ్రామ్ లో మనం అయితే ఉన్నాం. అండ్ విత్ యువర్ ఆర్జే సమత.

0: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన ఇది మన ప్రధాని మోదీ సంకల్పం.
1: యోజన ఉన్ నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే ఆప్ అప్నా బుఢాపా మే గౌరవ్ కే సాథ్ విదా సకో.
0: ఇప్పటి వరకు ఈ యోజనలో 9,50,00,000కు పైగా లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారీ అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంక్ బ్రాంచ్ను సంప్రదించండి.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలతో భరత్ రత్నాకర్. ఫైళ్లు పెండింగ్ లో ఉంటే అభివృద్ది పాలన కూడా పెండింగ్ లో ఉన్నట్టేనని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. లీడర్షిప్ స్కిల్స్ పై అమరావతిలో జరుగుతున్న 8వ కలెక్టర్ల సదస్సులో ముఖ్యమంత్రి ప్రత్యేక దృష్టి పెట్టారు. ఏపీ రైల్వే కనెక్టివిటీకి కేంద్ర ప్రభుత్వం భారీ ప్రోత్సాహం ఇచ్చిందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. రేణిగుంట అరక్కోణం రైల్వే మార్గంలో 3వ-4వ లైన్ల నిర్మాణానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిందని, మొత్తం 46 కిలోమీటర్ల మేర రాష్ట పరిధిలో తిరుపతి చిత్తూరు జిల్లాల మీదుగా ఈ పనులు చేపట్టనున్నట్టు ముఖ్యమంత్రి వెల్లడించారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానానికి వచ్చే భక్తుల సంక్షేమానికి టీటీడీ చరిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు ప్రమాదాలకు మాత్రమే పరిమితమైన బీమా సౌకర్యాన్ని విస్తరించి తొలిసారిగా సహజ మరణాలకు కూడా వర్తించేలా చర్యలు చేపట్టింది. తిరుమలలో సహజ మరణానికి 2 లక్షల రూపాయల బీమా ప్రయోజనం అందించే పథకానికి టీటీడీ పాలక మండలి ఆమోదముద్ర వేసింది. అమరావతిలో జరుగుతున్న కలెక్టర్ల సదస్సులో రెవెన్యూ సంస్కరణలపై మంత్రి అనగాని సత్యప్రసాద్ కీలక ప్రకటనలు చేశారు. నిబంధనల ప్రకారం ఉన్న 9 లక్షల ఎకరాల ప్రీహోల్డ్ భూముల రిజిస్ట్రేషన్లకు ఈ రోజు నుంచి అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు. కాకినాడ జిల్లా ప్రతిపాడు మండలం దారపల్లి సమీపంలోని రిజర్వ్ ఫారెస్ట్ ప్రాంతంలో పులి సంచారంపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సమీక్ష నిర్వహించారు. పులి కదలికలు, ప్రస్తుత పరిస్థితి, అటవీ శాఖ చేపడుతున్న చర్యలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్సీ కొణిదెల నాగేంద్రరావుకు కేబినెట్ హోదాను కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన వేతన భత్యాలు, సిబ్బంది నియామకం, ఇతర ప్రయోజనాలు ఖరారు చేసింది. విజయవాడ తిరుపతి మధ్య ప్రత్యేక విమాన సర్వీసు ప్రారంభమైంది. Fly 91 విమాన సర్వీసు తిరుపతిలో ఉదయం 8:05 బయలుదేరి 9:15 విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంటుంది. తిరిగి ఉదయం 9:45 విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయంలో బయలుదేరి 10:50 తిరుపతికి వెళుతుంది. వారంలో 4 రోజుల పాటు ఈ సర్వీసు నడవనుంది. జూనియర్ మహిళా ఆసియా కప్ హాకీ 2026 టోర్నీలో భారత జట్టు సంచలన విజయం సాధించింది. చిరకాల ప్రత్యర్థి అయిన పాకిస్తాన్ ను 19-0 తేడాతో ఓడించింది. తద్వారా ఆసియా కప్ 2026 సెమీస్ లోకి ప్రవేశించింది. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 5 గంటలకు వింటారు.

भारतीय एफएम 101.3। జూన్ చేసి వింటున్నారు వివిధ భారతీయ ఎఫ్ఎం అండ్ మరి మనం ఇప్పుడు కనుక టైం చూసుకుంటే 4:04 అయితే అయిపోయిందనమాట మన స్టూడియోస్ లో టైం. అండ్ మరి మనం అయితే ఎంటర్ అయిపోయాము వివిధ ప్రోగ్రామ్ లోకి. మరి ఈ రోజు వివిధ ప్రోగ్రామ్ లో మనం అయితే వినబోతున్నాం వన్ ఫిల్మ్ డైరెక్టర్ సాంగ్స్ అనమాట. సో మరి ఈ రోజు ఎవరు ఆ ఫిల్మ్ డైరెక్టర్ అంటే ఈయన పేరు కి ప్రత్యేకంగా మనము ఇంట్రొడక్షన్ ఇవ్వాల్సిన అవసరం లేదండి, ఎందుకంటే ఈయన సినిమాల్లో కామెడీ ఉంటుంది, ఒక మంచి కాన్సెప్ట్ ఉంటుంది, అలాగే పక్క మాస్ పల్స్ అయితే ఉంటుంది, అండ్ అందరినీ ఆకట్టుకునేటువంటి సెంటిమెంట్ కూడా చాలా ఉంటుందన్నమాట. మరి ఆయనే ద మోస్ట్ ఫేమస్ డైరెక్టర్, ఫిల్మ్ డైరెక్టర్ ఈవీవీ సత్యనారాయణ గారు. సో మరి ఈ రోజు ఆయన ఫిల్మ్ డైరెక్షన్ స్టైల్ ఎలా ఉంటుందో తెలుసుకుంటూ, మరి ఆయన దర్శకత్వం వహించినటువంటి ఎన్నో అద్భుతమైన చిత్రాలు అయితే ఉన్నాయి కదా, సో వాటిలోంచి మంచి మంచి పాటలు అయితే వినేద్దాం. సో స్టే ట్యూన్ అండ్ కీప్ లిస్నింగ్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం.

తారీఖ స్వస్తి శ్రీ చాంద్రవార ప్రమాదినామ సంవత్సర మాఘశుద్ధ పంచమి ఫిబ్రవరి 10వ తారీఖు గురువారం రేవతీ నక్షత్రయుక్త ధనుర్లగ్నం తెల్లవారుజామున 4:14 వివాహ శుభ ముహూర్తం.

0: రాధ్యా, ఎలా ఉన్నావు?
1: ఆ ఏదో బాగానే ఉన్నాన్లే.
0: ఏంటే వాయిస్ లో జోష్ లేదు, ఏమైంది?
1: ఏం లేదే, ఏదో కాస్త డిస్టర్బ్డ్ గా ఉన్నాను.
0: ఓహో, అయితే 1 గంట అవ్వాల్సిందే.
1: 1 గంటకి దీనికి సంబంధం ఏంటి?
0: ఓహో, సమయం లేదు మిత్రమా. ఆశకి అవకాశానికి, ఆశయానికి బాధ్యతలకి మధ్య సాగే మగువ జీవితం.
1: అమ్మో, ఏంటే ఈ పదజాలం?
0: ఇది నా క్రెడిట్ కాదు బాస్. వివిధ భారతిలో ప్రతిరోజు 1:30 వచ్చే మగువల మాయాజాలం.
1: అంటే ఈ ప్రోగ్రాం వింటే ఏ పరిస్థితినైనా ఎదుర్కొనే మానసిక ధైర్యం వస్తుందా?
0: ఆఫ్ కోర్స్.
2: మగువల కోసం మగువలు మెచ్చే ధీరా.
0: ఓన్లీ ఆన్ విజయవాడ వివిద్ భారతి ఎఫ్ఎం 101.3.
3: నచ్చిందేంటి?
4: నువ్వు బాగా మాట్లాడుతావు సీత. నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
3: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
4: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

0: లైఫ్ ఈజ్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
0: 101.3.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే. అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట, చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
1: కవుల కళ్ళ నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
1: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
1: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 పై.
2: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: మాటలు ఏం చేయాలన్నా అంటే ఏమనుకుంటున్నావు అబ్బాయి?
1: అయినా నేనే తప్పుకున్నానని జస్ట్ ఏదో ఒక ఎఫ్ఎం విను, నాలెడ్జ్ అలాగే ఎంటర్టైన్మెంట్ వస్తుంది అన్నాను.
0: ఈ కాలంలో అమ్మాయిలు ఏది పడితే అది అని అడ్జస్ట్ అవ్వడం లేదు. అందులోను ఏంజల్ ఆర్నని అడ్జస్ట్ అవ్వమంటున్నావా?
1: అన్ని సార్లు ఏంజల్ ఏంజల్ ఏంజల్ నాకు ఎలర్చరగ్గా ఉంది.
0: నీకు ఎలా వినపడినా సరే నేను మాత్రం 101.3 వివిధ భారతి ఎఫ్ఎం నే వింటాను.

వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం అండ్ మరి సమయం చూసుకుంటే 4:49 అయితే అయిపోయింది కదా. మరి మరి కొద్దిసేపట్లో మీరైతే వింటారు స్పాన్సర్ ప్రోగ్రామ్ వెన్నెల. అండ్ అలాగే సైనింగ్ ఆఫ్ చెప్పేసే టైం కూడా వచ్చేసింది కాబట్టి సో దిస్ ఇస్ యువర్ రాజ్య సమత సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే. మరి నెక్స్ట్ డే మరిన్ని మంచి పాటలతో అలాగే మంచి టాపిక్స్ తో మళ్ళీ మీ ముందు ఉంటాను. మరి టిల్ దెన్ స్టే హ్యాపీ, స్టే హెల్దీ అండ్ అలాగే ఈ వర్షాలకి స్టే సేఫ్ కూడా అంటూ దిస్ ఇస్ యువర్ రాజ్య సమత సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే.

0: ప్రతి విషయాన్ని మర్చిపోతున్నారా? ఈ వ్యాధి ఉన్నట్లే అయితే మీకు వింటూ ఉండండి వెన్నెల ప్రోగ్రామ్ విత్ చేతన్. Yes, dear friends, I am talking about Alzheimer's disease. అందుకే అన్నాను ప్రతి విషయాన్ని మర్చిపోతున్నారా అని. కొన్ని విషయాలు కాదు. అల్జైమర్స్ డిజీజ్ వల్ల మెదడులోని సెల్స్ డీజెనరేట్ అయిపోతాయి. ఇది ప్రోగ్రెసివ్ డిజీజ్, అంటే రోజు రోజుకి సమస్య తీవ్రమయ్యే వ్యాధి. డిమెన్షియా రావడానికి ప్రధాన కారణాల్లో అల్జైమర్స్ కూడా ఒకటి. దీనివల్ల జ్ఞాపక శక్తి, ఆలోచన, ప్రవర్తన అన్ని నెగటివ్ గా ఎఫెక్ట్ అవుతాయి. అల్జైమర్స్ గురించి కొన్ని నిజాలు. అల్జైమర్స్ డిమెన్షియా ఒకటి కాదు. డిమెన్షియాలో అల్జైమర్స్ ఒక టైప్. అల్జైమర్స్ ఒక క్రానిక్ కండిషన్. ఈ వ్యాధి లక్షణాలు చాలా స్లోగా కనిపిస్తాయి. అల్జైమర్స్ కి క్యూర్ లేదు, కానీ ట్రీట్మెంట్ వల్ల వ్యాధి తొందరగా తీవ్రతరం అవ్వకుండా చూడొచ్చు. క్వాలిటీ ఆఫ్ లైఫ్ కూడా పెరుగుతుంది. అల్జైమర్స్ ఎవరికైనా రావచ్చు, కానీ 65 ఏళ్లు పైబడ్డ వారికి, ఫ్యామిలీ హిస్టరీలో అల్జైమర్స్ ఉన్న వారికి రిస్క్ ఎక్కువ. అందరూ అప్పుడప్పుడు ఏదో ఒకటి మర్చిపోతూనే ఉంటారు. అయితే అల్జైమర్స్ ఉన్న వ్యక్తులు ప్రవర్తన లక్షణాలు సమస్య తీవ్రమవుతుందని తెలియజేస్తాయి. జ్ఞాపక శక్తి తగ్గిపోవడం, తెలిసిన పనులే గుర్తు రాకపోవడం, ప్రాబ్లం సాల్వింగ్ కష్టమవ్వడం, మాట రాత సరిగ్గా లేకపోవడం, సమయం స్థలం గుర్తుకు రాకపోవడం, ఏది మంచిదో ఏది కాదో తెలుసుకోలేకపోవడం, పర్సనల్ హైజీన్ తగ్గిపోవడం, మూడ్ స్వింగ్స్ ఎక్కువగా ఉండడం, ఫ్రెండ్స్ ఫ్యామిలీ నుండి దూరంగా ఉండడం, ఈ లక్షణాలు అల్జైమర్స్ ఉన్న స్టేజ్ ని బట్టి మారుతూ ఉంటాయి. అల్జైమర్స్ ఒక ప్రోగ్రెసివ్ డిజీజ్, అంటే ఈ లక్షణాలు తీవ్రమవుతూ ఉంటాయి. అల్జైమర్స్ ని 7 స్టేజెస్ లో వర్గీకరించవచ్చు. ఫస్ట్ స్టేజ్ లో అసలు ఏ లక్షణాలు కనిపించవు, కానీ ఫ్యామిలీ హిస్టరీని బట్టి ఎర్లీ డయాగ్నోసిస్ కి ఛాన్స్ ఉంటుంది. సెకండ్ స్టేజ్ లో మొట్టమొదటి లక్షణాలు కనిపిస్తాయి, మర్చిపోవడం లాంటివి. థర్డ్ స్టేజ్ లో ఫిజికల్ మెంటల్ ప్రాబ్లమ్స్ కనిపిస్తాయి, ఫోకస్ పెట్టలేకపోవడం, జ్ఞాపక శక్తి తగ్గిపోవడం వంటివి. కానీ ఇవి చాలా దగ్గరగా మసలే కుటుంబ సభ్యులకు తప్ప ఇంకెవరికి తెలియవు. అల్జైమర్స్ ని సహజంగా ఈ స్టేజ్ లోనే డయాగ్నోసిస్ చేస్తారు. రోజు వారి పనులు చేసుకోవడంలో తేడా కనబడుతూ ఉంటుంది.
1: మీ అమూల్యమైన సలహాలు సూచనల కొరకు మాకు మెసేజ్ లేదా కాల్ చేయగలరు. మా నంబర్ 0915522209 నంబర్ మరోసారి 0951522709. మా ఇమెయిల్ అడ్రస్ feedbackamc1@gmail.com. I repeat, feedbackamc1@gmail.com.

ఫిఫ్త్ స్టేజ్ లో సమయంలో పరిస్థితి ఇంకొంచెం తీవ్రమవుతుంది. కుటుంబ సభ్యుల సాయం లేనిది ఏ పని చేసుకోలేకపోతారు. స్టేజ్ 6 లో వారాంతట వారు తినడం, బట్టలు వేసుకోవడం వంటి పనులు కూడా చేసుకోలేకపోతారు. ఇంకా ఫైనల్ 7 స్టేజ్ లో, ఇది ఫైనల్ స్టేజ్ అని చెప్పొచ్చు, ఈ స్టేజ్ లో మాట్లాడడం కూడా ఉండదు. ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ కూడా తేడా వచ్చేస్తుంది. అల్జైమర్స్ ఉన్నవారు ఒక స్టేజ్ నుండి ఇంకొక స్టేజ్ కు ప్రయాణిస్తూ ఉన్నప్పుడు వాళ్ళని చూసుకునే వారిపై బాధ్యత కూడా పెరుగుతూ ఉంటుంది. మెడికల్ హిస్టరీ, ఫ్యామిలీ హిస్టరీ, ఇవాళ ఏ వారం లాంటి ప్రశ్నలు ఈ తర్వాత MRI, CT స్కాన్, PET స్కాన్ వంటి వాటి ద్వారా నిర్ధారిస్తారు. అల్జైమర్స్ కి ఇంతవరకు క్యూర్ లేదు. అయితే కొంత రిలీఫ్ ఇవ్వడానికి, డిజీజ్ అంత త్వరగా పెరగకుండా చూడడానికి కొన్ని మెడిసిన్స్ ఇస్తారు. ఒకవేళ డిప్రెషన్, రెస్ట్లెస్నెస్, అగ్రెషన్, యాజిటేషన్, భ్రాంతి వంటి సమస్యలు కూడా ఉంటే వాటికి తగ్గ మెడిసిన్స్ ప్రిస్క్రైబ్ చేస్తారు. దాంతోపాటు డాక్టర్స్ కొన్ని లైఫ్ స్టైల్ చేంజెస్ కూడా సూచిస్తారు.

0: అంటే కొన్ని పనులు చేసుకోవడానికి కావాల్సిన స్ట్రాటజీస్ ని డెవలప్ చేయడం వంటివి. ఈ వ్యక్తిని డిజీజ్ ఉన్న స్టేజ్ ని బట్టి మారుతాయి. కన్ఫ్యూజన్ తగ్గించడానికి, చేతిలో ఉన్న పని మీద ఫోకస్ పెట్టడానికి, రోజు కావాల్సినంత విశ్రాంతి తీసుకోవడానికి, ప్రశాంతంగా ఉండడానికి, కన్ఫ్రంటేషన్ అవాయిడ్ చేయడానికి ఈ స్ట్రాటజీస్ డెవలప్ చేస్తారు. అల్జైమర్స్ కి ఎలాగైతే క్యూర్ లేదో అలాగే ప్రివెంటివ్ మెజర్స్ కూడా పెద్దగా ఏం లేవు. కానీ నేను మాత్రం కొన్ని పాయింట్స్ చెప్తాను, దే ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ మేనేజింగ్ పీపుల్ విత్ అల్జైమర్స్. ఫర్ ఎగ్జాంపుల్, స్మోకింగ్ పూర్తిగా మానేయడం, రెగ్యులర్ గా ఎక్సర్సైజ్ చేయడం, కాగ్నిటివ్ ట్రైనింగ్ ఎక్సర్సైజెస్ చేయడం, వెజిటేరియన్ ఫుడ్ తీసుకోవడం, యాంటీ ఆక్సిడెంట్ రిచ్ ఫుడ్ తీసుకోవడం, యాక్టివ్ సోషల్ లైఫ్ మెయింటైన్ చేయడం కూడా చాలా మంచిది. మెరుగైన ఆలోచన ప్రక్రియలు, ఆతృత, ఆందోళన, కుంగుబాటు, ఆక్రమణ మరియు మాంద్యం పరిష్కారం కోసం అభిజ్ఞా శిక్షణ, దట్ ఈస్ కాగ్నిటివ్ ట్రైనింగ్. హైపర్ టెన్షన్ కంట్రోల్లో పెట్టుకోవాలి, మైల్డ్ టు మోడరేట్ ఎక్సర్సైజెస్ చేయాలి. వాకింగ్ అయితే కంపల్సరీ తప్పకుండా చేయాల్సిన ఎక్సర్సైజ్ అంటే, అది ఎవరైనా సరే మరీ మేజర్ డిజీజ్ లేకుండా, మరీ ఇబ్బంది లేకుండా ఉంటే ప్రతి ఒక్కరూ వాకింగ్ తప్పకుండా చేయాలి. ఎరోమా థెరపీతో కూడా చాలా మటుకు అల్జైమర్స్ ని మెయింటైన్ చేయొచ్చు. మ్యూజిక్ థెరపీ, డాన్స్ థెరపీ కూడా చాలా యూజ్ అవుతుంది. ఎందుకంటే కోఆర్డినేషన్ తో, డాన్స్ కోఆర్డినేషన్, ఆ మూవ్మెంట్స్ తో పాటు ప్రేమ్ కొంచెం యాక్టివేట్ అవుతుంది అని ఒక నమ్మకం. అంతేకాకుండా మ్యూజిక్ ప్రభావం ప్రేమ్ డిఫరెంట్ ఫ్యాకల్టీ పైన పడుతుంది, కాబట్టి అది కూడా అల్జైమర్స్ ని కొద్ది వరకు అరికడుతుంది. యానిమల్ థెరపీ, ఎందుకంటే ఒక జంతువు ఏదైనా పెట్ యానిమల్ దగ్గర ఉంటే దానితో మన రిలేషన్షిప్, ఒక లవ్, ఒక ఎఫెక్షన్, ఒక అన్కండిషనల్ లవ్ దొరుకుతుంది, ఇంకా పక్కకి ఉంటుంది. హ్యూమన్ ఈజ్ ఆల్సో సోషల్ యానిమల్, అందుకే మనకు ఎవరో ఒక పార్ట్నర్ కావాలి. కాబట్టి ఈ యానిమల్ థెరపీ కూడా చాలా బాగా పనిచేస్తుంది అంటారు. లైట్ మసాజ్ విల్ డెఫినెట్లీ హెల్ప్ రిలాక్స్ ద మసిల్స్ అండ్ ద టెన్షన్ ఇన్ ద బాడీ. అలాగే కొన్ని చిన్న చిన్న పజిల్స్, రిడిల్స్ చదవడము, సోషల్ గా మాట్లాడడం వల్ల కూడా మన కాగ్నిటివ్ ట్రైనింగ్ లో ఎంతో హెల్ప్ చేస్తాయి. ఈ చికిత్స యొక్క గరిష్ట ప్రయోజనం పొందేందుకు అనుభవజ్ఞులైన వ్యక్తుల పర్యవేక్షణను నిర్వహించాలి. మీ కుటుంబంలో ఎవరికైనా అల్జైమర్స్ ఉంటే మీరు వారికి కావాల్సిన కేర్ ని ప్రొవైడ్ చేయొచ్చు. అయితే ఇది తేలికైన పని మాత్రం కాదు. దీనికి అన్నిటికంటే ముందు పేషెన్స్ అవసరం, అంటే సహనం, క్రియేటివిటీ అవసరం, కొత్తగా చూడాలి. ఇది కూడా మనకు ఒక ఛాలెంజ్ కదా. ఆ ఛాలెంజ్ ని బర్డన్ గా ఫీల్ కావద్దు. మనకు కూడా ఎన్నో స్కిల్స్ డెవలప్ అవుతాయి. అయితే ఇది చాలా స్ట్రెస్ఫుల్ గా కూడా ఉంటుంది ఒక్కో టైంలో, కాబట్టి మీ గురించి మీరు శ్రద్ధ తీసుకోవడం చాలా అవసరం. అయితే ప్రొఫెషనల్ కేర్ గివర్స్, ఫ్యామిలీ మెంబర్స్ సహాయం తీసుకోవడం కూడా అవసరమే. విత్ దిస్ ఇన్ఫర్మేషన్ అబౌట్ అల్జైమర్స్ మేనేజ్మెంట్, దిస్ ఇస్ యువర్ ఆర్జే చేతన్ సైనింగ్ ఆఫ్ ఇన్ టుడేస్ వెనెలా ప్రోగ్రామ్. I'll get back to you in our next segment. Bye, my dear friends.
1: మీ అమూల్యమైన సలహాలు, సూచనల కొరకు మాకు మెసేజ్ లేదా కాల్ చేయగలరు. మా నంబర్ 0951522709. నంబర్ మరోసారి 0951522709. మా ఇమెయిల్ అడ్రస్ feedbackamc1@gmail.com. I repeat, feedbackamc1@gmail.com. This program is produced and sponsored by Adventist Media Center.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
2: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట,
1: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
2: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మదిలో సుస్థిర స్థానాన్ని సంపాదించారు.

0: పాడుకున్న పాటలు,
1: అలనాటి ఆణిముత్యాలు, మరపురాని గీతాలు,
0: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
1: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
0: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 పై.

0: FM News Headlines.
1: ఆకాశవాణి సిమ్మపురి ఎఫ్ఎం కేంద్రం మీరు వింటున్నారు 102.7 మెగాహెడ్స్ పై మా ప్రసారాలు.

శ్రోతలు, ఈనాటి సాయంత్రం వేళ మేము ప్రసారం చేయబోతున్నటువంటి కార్యక్రమాల వివరాలు వింటారు. 5:05 వనితవాణి కార్యక్రమం. ఈ కార్యక్రమంలో భాగంగా మహిళలు ప్రత్యక్షంగా కాల్ చేసి వారు నచ్చేమెచ్చేసి నిగితలు వింటారు. 5:30 యువతరంగం కార్యక్రమం. 6:00 హిందీలో వార్తలు, 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు. 6:10 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి రిలే వింటారు. 6:20 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు. 6:30 గ్రామదర్శిని కార్యక్రమం ప్రసారమవుతుంది. 7:00 అలనాటి మధురగీత వింటారు. 7:05 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు. 7:15 కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం కిసాన్ వాణి విజయవాడ కేంద్రం నుండి రిలే ప్రసారమవుతుంది. 7:45 వికసిత్ భారత్ కార్యక్రమం హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు. 8:00 హలో అభిరుచి కార్యక్రమంలో వాట్సాప్ ఎస్ఎంఎస్ ద్వారా శ్రోతలు కొరే స్నేహితులు వింటారు. 8:30 తెలుగులో వార్తలు విశాఖపట్నం కేంద్రం నుండి రిలే వింటారు. 8:40 ఆకాశవాణి వివిధ భారతి కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి రిలే వింటారు. 11:00 హిందీలో వార్తలు, 11:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 11:10 మా కార్యక్రమాలన్నీ ముగిస్తాము. శ్రోతలు, ఇంతవరకు ఈనాటి సాయంత్రం వేళ మేము ప్రసారం చేయబోతున్నటువంటి కార్యక్రమాల వివరాలు విన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం మీరు వింటున్నారు 102.7 MHz పై మా ప్రసారాలు.

శ్రోతలు ఇప్పుడు రేపు మేము ప్రసారం చేయబోతున్నటువంటి కార్యక్రమాల వివరాలు వింటారు. రేపు ఉదయం 6:10 అర్చన కార్యక్రమంలో భక్తిగీతాలు వింటారు. 6:30 సూక్తి సుధ ప్రసారం అవుతుంది. 6:35 పొలం కబులు ప్రసారం అవుతాయి. 7:00 రేపు మేము ప్రసారం చేయబోతున్నటువంటి కార్యక్రమాల వివరాలు వింటారు. 7:15 శుభోదయం సింహపురి కార్యక్రమం ప్రసారమవుతుంది. 8:35 మనోరంజని కార్యక్రమం ప్రసారమవుతుంది. 9:00 హలో అభిరుచి కార్యక్రమంలో ఫోన్ ఇన్ ద్వారా శ్రోతలు కోరే సినిగీతాలు వింటారు. 9:30 హలో అభిరుచి కార్యక్రమంలో వాట్సాప్ ఎస్ఎంఎస్ ద్వారా శ్రోతలు కోరే సినిగీతాలు వింటారు. 10:00 సాయంత్రం 5:00 ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రసారాలు రిలే వింటారు. 5:00 రేపు సాయంత్రం మేము ప్రసారం చేయబోతున్నటువంటి కార్యక్రమాల వివరాలు వింటారు. 5:05 వనితవాణి కార్యక్రమం ప్రసారమవుతుంది. 5:30 యువతరంగం కార్యక్రమం ప్రసారమవుతుంది. 6:30 గ్రామదర్శిని కార్యక్రమం వింటారు. 7:00 అలనాటి మొదలగితే వింటారు. 7:15 పాడి పంటలు కార్యక్రమం ప్రసారమవుతుంది. 7:45 వికసిత భారత్ కార్యక్రమం హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు. 8:00 హలో అభిరుచి కార్యక్రమం ప్రసారమవుతుంది. 8:30 తెలుగులో వార్తలు వైజాగ్ కేంద్రం నుండి రిలే వింటారు. 8:40 రాత్రి 11:10 ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి కార్యక్రమాలు రిలే వింటారు. 11:10 మా కార్యక్రమాలని ముగిస్తాము. శ్రోతలు ఇంతవరకు రేపు మేము ప్రసారం చేయబోతున్నాం.

మహిళలకు ఎంతగానో ఇష్టమైనటువంటి వనితావాణి కార్యక్రమం వచ్చేసింది. మరి ఈనాటి వనితావాణి కార్యక్రమంలో మనం ముందుగా విన్నాం ఆలయం చిత్రం నుండి ఒక మంచి పాట విన్నాం.

0: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
1: వనితవాణి కార్యక్రమంలో తర్వాత పాట విందాం, నీలాంబరి చిత్తం నుండి.

0: ఇంజనీరింగ్ కళలకు సరైన గమ్యం విక్రమసింహపురి యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కాకుటూరు నెల్లూరు. నాక్ ఏ గ్రేడ్ కలిగిన యూనివర్సిటీలో సిఎస్ఈ ఏఎన్ఎంఎల్ ఏఎన్డిఎస్ ఈసీఈ బీటెక్ కోర్సులకు సెప్టెంబర్ 9 నుండి 12 వరకు చివరి దశ కౌన్సిలింగ్ జరుగుతుంది. విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్, హాస్టల్ మరియు బస్సు సౌకర్యం కలదు. కాల్ 9441373188 ఎంసెట్ కోడ్ BSUESF.
1: వనితావాణి కార్యక్రమంలో మరో పాట విందాం, జులై చిత్రం నుండి.

మీ ఇంజనీరింగ్ కలలకు సరైన గమ్యం విక్రమసింహపురి యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కాకుటూరు నెల్లూరు. నాక్ ఏ గ్రేడ్ కలిగిన యూనివర్సిటీలో సిఎస్ఈ, ఏఎన్ఎంఎల్, ఏఎన్డిఎస్, ఈసీఈ, బీటెక్.

ఇప్పటి వరకు మీరు వనితావాణి కార్యక్రమం విన్నారు. ఇంతటితో ఈనాటి వనితావాణి కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం మీరు వింటున్నారు 102.7 MHz పై మా ప్రసారాలు. యువతరంగం కార్యక్రమానికి స్వాగతం.

యువత ఎంతో నచ్చమెచ్చే యువత రంగం కార్యక్రమం వచ్చేసింది. మరి ఈనాటి యువత రంగం కార్యక్రమంలో ఉద్యోగ సమాచారం. స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ నుంచి వరుసగా భారీ ఉద్యోగ నోటిఫికేషన్లు వెలువడుతున్నాయి. ఇంటర్మీడియట్, డిప్లొమా, డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులకు కేంద్ర ప్రభుత్వ శాఖల్లో కొలువులు సాధించేందుకు ఇది సువర్ణ అవకాశం. జూనియర్ ఇంజనీర్, సిహెచ్ఎస్ఎల్ ఢిల్లీ పోలీస్, సిఏపిఎఫ్, ఎస్ఐ వంటి ప్రధాన విభాగాలలో మొత్తం 6,155 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్లు విడుదలయ్యాయి. 1748 జూనియర్ ఇంజనీర్స్ కంబైండ్ హయ్యర్ సెకండరీ లెవెల్ ఎగ్జామినేషన్ 2026 నోటిఫికేషన్ ద్వారా 2,536 లోయర్ డివిజన్ క్లర్క్ డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులు ఢిల్లీ పోలీస్ సిఈపిఎఫ్లో 1871 ఎస్ఐ పోస్టులతో స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ నోటిఫికేషన్లంతే విడుదల చేసింది. మరి ఇంకెందుకు ఆలస్యం? అర్హత ఉన్న అభ్యర్థులు అప్లై చేసేసేయండి. మరికొంత సమాచారం వినే ముందు గజని చిత్రం నుండి పాట విందాం.

0: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాత్.
1: యువతరంగం కార్యక్రమంలో మరికొంత ఉద్యోగ సమాచారం. దేశవ్యాప్తంగా ఉన్న రీజనల్ రూరల్ బ్యాంకుల్లో కామన్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ ద్వారా 13,706 పోస్టుల భర్తీకి ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలెక్షన్ ఐబీపీఎస్ ప్రకటన విడుదల చేసింది. ఇందులో 8,183 ఆఫీస్ అసిస్టెంట్ మల్టీపర్పస్, 4,256 ఆఫీసర్ స్కేల్ 1 అసిస్టెంట్ మేనేజర్తో పాటు వివిధ విభాగాలలో ఆఫీసర్ స్కేల్ 2-3 పోస్టులు ఉన్నాయి. పోస్టును బట్టి సంబంధిత సబ్జెక్టుల్లో డిగ్రీ, ఎంబీఏ, సీఏ ఉత్తీర్ణులైన అభ్యర్థులు సెప్టెంబర్ 1 నుంచి 21 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ దివ్యాంగ అభ్యర్థులకు దరఖాస్తు రుసుము 175 రూపాయలు కాగా ఇతరులకు 850 రూపాయలుగా నిర్ణయించారు. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలలో పరీక్షా కేంద్రాలు అందుబాటు

లో ఉండగా ఎంపిక ప్రక్రియలో భాగంగా ప్రిలిమ్స్ మెయిన్స్ పరీక్షలు ఇంటర్వ్యూ డాక్యుమెంట్ వెరిఫికేషన్ నిర్వహిస్తారు. నవంబర్ 2026 నుంచి ప్రారంభమయ్యే ఈ ఎంపిక ప్రక్రియ అనంతరం అర్హత సాధించిన అభ్యర్థులకు ఫిబ్రవరి లేదా మార్చి 2027 నాటికి ప్రొవిజనల్ అలాట్మెంట్ పూర్తి చేసి గ్రామీణ బ్యాంకులో నియామకాలు చేపడతారు. మరికొంత సమాచారం విని ముందు మరోపటి విందాం. ఫైర్ చిత్రం నుండి

0: ఎక్కడున్నావు?
1: అమ్మా ఇది కొత్త అకౌంట్, ఇంకా నా కేవైసీ అప్డేట్.
0: ఇదైతే టక్కున చేసే పని మరి.
1: ఎలా?
0: ఒకవేళ కేవైసీ వివరాలు ఎటువంటి మార్పు లేకపోయినా, లేదా కేవలం అడ్రస్ మారినా, అప్పుడు రిజిస్టర్ మొబైల్, ఈమెయిల్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ లేదా లెటర్ ద్వారా సెల్ఫ్ డిక్లరేషన్ చెయ్యి.
1: అయితే ఇతర మార్పులు?
0: ఇంట్లో కూర్చుని వీడియో కేవైసీ లేదా ఆధార్ ఓటీపీ ఆధారమైన ఈ కేవైసీతో అప్డేట్ చేసుకో బ్యాంక్ అధికృత ఛానల్స్ తో.
1: ఇదైతే నూడిల్స్ చేయడం అంత సులువైనది.
0: ఆర్బీఐ అంటుంది,
2: కేవైసీ సురక్షితమైన బ్యాంకింగ్ కి తొలి అడుగు.
3: యువతరంగం కార్యక్రమంలో మరికొంత ఉద్యోగ సమాచారం. ఢిల్లీ పోలీస్ సెంట్రల్ ఆర్మీడ్ పోలీస్ ఫోర్సెస్ విభాగాలలో ఎస్ఐ ఉద్యోగాల భర్తీకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ మేరకు సబ్ ఇన్స్పెక్టర్ నియామక పరీక్ష 2026కు సంబంధించి 1871 ఉద్యోగాలతో నియామకాలను భర్తీ చేయనుంది. ఆ సెంట్రల్ ఆర్మీడ్ పోలీస్ ఫోర్సెస్ లో సబ్ ఇన్స్పెక్టర్ విభాగాలలో 1320, సబ్ ఇన్స్పెక్టర్ ఎగ్జిక్యూటివ్ ఫైర్ పురుషులు మహిళలకు మొత్తం కలిపి 551 పోస్టులు ఉన్నాయి. అర్హత కల అభ్యర్థులు సెప్టెంబర్ 10 నుంచి 30 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. మరికొంత సమాచారం వినే ముందు జోడీ చిత్రం నుండి పాట విన్నాం.

0: మీ ఇంజనీరింగ్ కళలకు సరైన గమ్యం విక్రమసింహపురి యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కాకుటూరు నెల్లూరు. నాక్ ఏ గ్రేడ్ కలిగిన యూనివర్సిటీలో సిఎస్ఈ ఏఎన్ఎంఎల్ ఏఎన్డిఎస్ ఈసీఈ బీటెక్ కోర్సులకు సెప్టెంబర్ 9 నుండి 12 వరకు చివరి దశ కౌన్సిలింగ్ జరుగుతుంది. విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్, హాస్టల్ మరియు బస్సు సౌకర్యం కలదు. కాల్ 9441373188. ఎంసెట్ కోడ్ VSUESF.
1: యువతరంగం కార్యక్రమంలో మరికొంత ఉద్యోగ సమాచారం. భారత ప్రభుత్వ అంతరిక్ష శాఖకు చెందిన భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ సెంట్రలైజ్డ్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా సైంటిస్ట్ ఇంజనీర్ ఎస్సీ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. గడువు మరికొద్ది రోజుల్లో ముగియనుంది. ఎలక్ట్రానిక్స్, మెకానికల్, కంప్యూటర్ సైన్స్ విభాగాలలో మొత్తం 175 పోస్టులు భర్తీ చేయనుంది. నెలకు 56,100 రూపాయల నుంచి మరియు ఇతర అలవెన్స్లు లభిస్తాయి. రాత పరీక్ష, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. అర్హత ఆసక్తి గల అభ్యర్థులు సెప్టెంబర్ 16వ తేదీ వరకు అప్లై చేసుకోవచ్చు. మరికొంత సమాచారం వినే ముందు మరో పాట విన్నాం. హాయ్ జీతం నుండి

ఇప్పటి వరకు యువతరంగం కార్యక్రమం విన్నారు. ఇంతటితో ఈనాటి యువతరంగం కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి సిమపురి ఎఫ్ఎం కేంద్రం మీరు వింటున్నారు 102.7 మెగాహెడ్స్ పై మా ప్రసారాలు. సమయం 6 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాలలో హిందీలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్యాంశాలు. రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్కరికి ఇల్లు లేదా ఇళ్ల పట్టా ఇచ్చేలా చూడాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కలెక్టర్లను కోరారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పని విధానంలో మార్పులు చేసుకోవాలని ముఖ్యమంత్రి కలెక్టర్లకు దిశానిర్దేశం చేశారు. విశాఖపట్నం వేదికగా పర్యాటక రంగానికి సంబంధించిన ఐఏటీఓ సదస్సు కొద్దిసేపటి క్రితం ప్రారంభమైంది. భూ యజమానుల ఆస్తులకు సంపూర్ణ హక్కులు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి అనగాని సత్యప్రసాద్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్కరికి ఇల్లు లేదా ఇళ్ల పట్టా ఇచ్చేలా చూడాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కలెక్టర్లను కోరారు. గృహ నిర్మాణాలు, ఇళ్ల పట్టాల అంశానికి అధిక ప్రాధాన్యతనివ్వాలని సూచించారు. అమరావతిలో ఈ రోజు నిర్వహించిన 8వ జిల్లా కలెక్టర్ల సదస్సులో గృహ నిర్మాణం, పేదల ఇళ్ల పట్టాలు, ఇళ్ల స్థలాల క్రమబద్దీకరణపై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులు చొరవ తీసుకుని ఆయా జిల్లాల యంత్రాంగంతో సమన్వయం చేసుకోవాలన్నారు. ఇళ్ల పట్టాలు, గృహ నిర్మాణంపై 10 రోజుల్లో కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని, వచ్చే ఏడాది మార్చి నాటికి నిర్మాణంలో ఉన్న ఇళ్లను అందుబాటులోకి తేవాలని చంద్రబాబు నాయుడు పేర్కొంటూ,
1: టోటల్ హౌసెస్ 2 సెంట్లు 3 సెంట్లు, అర్బన్ ఏరియా 2, గ్రామీణ ప్రాంతాల్లో 3. ఇప్పటికి ఆన్ గోయింగ్ హౌసింగ్ నియర్లీ 5 లక్షల చిల్లర ఉంది. ఇవి మార్చి లోపల కంప్లీట్ చేయడం, ఇన్క్లూడింగ్ టిట్కో అండ్ అదర్ హౌసింగ్. మిగిలింది వీళ్ళు సైట్లు ఇచ్చారు, కొంతమంది ఇండ్లు కట్టుకున్నారు, కొంతమంది ఇండ్లు కూడా కట్టలేదు, వదిలిపెట్టారు. అవి అనలైజ్ చేయడం.
0: సమాజంలోని ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా తమను తాము మార్చుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జిల్లా కలెక్టర్లకు దిశానిర్దేశం చేశారు. అమరావతిలో ఈ రోజు నిర్వహించిన కలెక్టర్ల సదస్సులో లీడర్షిప్, న్యూ ఏజ్ గవర్నెన్స్ అంశంపై ముఖ్యమంత్రి మాట్లాడారు. సాంకేతికత అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో ఆన్లైన్లో ఫైల్స్, డేటా లేక్ వంటి వనరులను సమర్థవంతంగా వినియోగించుకోవాలని సూచించారు. కృత్రిమ మీద ఏఏ ద్వారా డేటాను విశ్లేషించుకుని ఎక్కడా పొరపాట్లు జరగకుండా చూసుకుంటూ ఫలితాలు సాధించడమే లక్ష్యంగా ఉండాలని కోరారు. నూతన నాయకత్వ విధానంతో పనిచేయడం ద్వారా వేగంగా ఫలితాలను సాధించడంతో పాటు స్వర్ణాంధ్ర విజన్ లక్ష్యాలను చేరుకునేందుకు ఆస్కారం ఉంటుందని చంద్రబాబు నాయుడు అన్నారు. పర్యాటక రంగానికి సంబంధించిన ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ టూర్ ఆపరేటర్స్ ఐఏటీఓ 41వ వార్షిక సదస్సు విశాఖపట్నంలో కొద్దిసేపటి క్రితం ప్రారంభమైంది. పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు, రాష్ట పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ ఈ సదస్సుని ప్రారంభించారు. దేశ విదేశాల నుండి పర్యాటక రంగ నిపుణులు, టూర్ ఆపరేటర్లు, విధాన రూపకర్తలు, ప్రభుత్వ ప్రతినిధులు ఈ సదస్సుకు హాజరయ్యారు. భారత్ ప్రపంచ తదుపరి పర్యాటక గమ్యస్థానం అనే ఇతివృత్తంతో ఐఏటీఓ సదస్సుని నిర్వహిస్తున్నారు. ప్రపంచ స్థాయి పర్యాటక కేంద్రంగా భారతదేశ స్థానాన్ని మరింత విస్తరించాలనే లక్ష్యంతో ఈ సదస్సు జరుగుతోంది. భూ యజమానులకు వారి ఆస్తులపై సంపూర్ణ హక్కులు కల్పించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ట రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ స్పష్టం చేశారు. అమరావతిలోని సచివాలయంలో ఈ రోజు నిర్వహించిన కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో ఆయన మాట్లాడుతూ, ఫ్రీహోల్డ్ చేసిన భూముల్లో నిబంధనల ప్రకారం ఉన్న 9 లక్షల ఎకరాల ఈ రిజిస్ట్రేషన్లకు అవకాశమిస్తున్నామని చెప్పారు. ఈ ఫ్రీహోల్డ్ భూముల్లో అక్రమాలుగా గుర్తించిన 4 లక్షల ఎకరాలపై పూర్తిస్థాయి విచారణ తర్వాత నిర్ణయం తీసుకుంటామన్నారు. 22A తొలగింపు ప్రక్రియను సులభతరం చేస్తూ జీవో నెంబర్ 444 జారీ చేశామని, దీని ద్వారా వచ్చిన 28,790 ఎకరాల దరఖాస్తుల్లో ఇప్పటికే 1,100 ఎకరాలను జాబితా నుంచి తొలగించామని చెప్పారు. రాష్ట్రంలో మారుమూల గ్రామాలకు 100% మొబైల్ కనెక్టివిటీ ఉండాలని కలెక్టర్ల సదస్సులో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. రాష్ట్రంలో డిజిటల్ కనెక్టివిటీ, మొబైల్ నెట్వర్క్ విస్తరణపై ఐటీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ల శాఖ కార్యదర్శి కాటంనేని భాస్కర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, మారుమూల ప్రాంతాలతో సహా రాష్ట్రం నలుమూలలా కనెక్టివిటీ ఉండాలనేది ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. పెండింగ్ లో ఉన్న 18 రెవెన్యూ స్థలాలను రాబోయే 7 రోజుల్లోగా టెలికాం సంస్థలకు అప్పగించాలని కలెక్టర్లకు గడువు విధించారు. అలాగే అటవీ అనుమతులు పెండింగ్ లో ఉన్న చోట్ల ఆ శాఖ అధికారులతో సమన్వయం చేసుకుని 10 రోజుల్లోగా క్లియరెన్స్ పూర్తి చేయాలని ఆదేశించారు. రాష్ట్రంలో కొత్తగా 21 పోషకాహార పునరావాస కేంద్రాలు, ఎన్ఆర్సీలు ఏర్పాటు కాబోతున్నాయని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఈరోజు ఒక ప్రకటనలో వెల్లడించారు. వీటి ద్వారా 175 పడకలు అదనంగా అందుబాటులోకి రానున్నాయని చెప్పారు. ఇందులో 8 10 పడకల ఎన్ఆర్సీలు, 7 5 పడకల ఇంటిగ్రేటెడ్ ఎన్ఆర్సీలు, మరో 6 10 పడకల కొత్త కేంద్రాలు దశల వారీగా వినియోగంలోకి రానున్నాయని వివరించారు. ఇవన్నీ

0: అందుబాటులోకి వస్తే రాష్టంలో ఎన్ఆర్సీల సంఖ్య 21 నుంచి 42కు, పడకల సంఖ్య 340 నుంచి 515కు పెరుగుతాయని మంత్రి పేర్కొన్నారు. కొత్త కేంద్రాల వల్ల తీవ్ర పోషకాహార లోపంతో బాధపడుతున్న పిల్లలకు వారి ప్రాంతానికి దగ్గరలోనే వైద్య చికిత్స అందుతుందని చెప్పారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. శ్రీకాకుళం విజయనగరం జిల్లాలను కలుపుతూ ప్రత్యేక పర్యాటక సర్క్యూట్ అభివృద్దికి కార్యాచరణ ప్రణాళిక సిద్దం చేస్తున్నామని రాష్ట పర్యాటక సాంస్కృతిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శంషేర్ సింగ్ రావత్ వెల్లడించారు. పర్యాటక అభివృద్ది సంస్థ వైస్ చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ పట్టంశెట్టి రవి సుభాష్ తో కలిసి ఆయన శ్రీకాకుళం జిల్లాలో ఉన్న డచ్ బంగ్లా, అరసవల్లి ఆలయం అభివృద్ది ప్రాజెక్టులను ఈరోజు పరిశీలించారు. ఈ సందర్భంగా పాత్రికేయులతో శంషేర్ సింగ్ మాట్లాడుతూ భోగాపురం విమానాశ్రయం అందుబాటులోకి వచ్చాక పర్యాటకుల రాక గణనీయంగా పెరగనుందని చెప్పారు. పోషకాహార ప్రాధాన్యతను ప్రతి కుటుంబానికి చేరువ చేయాలని విజయనగరం జిల్లా స్త్రీ శిశు సంక్షేమ సాధికారిత అధికారి పివి బాలమణి కోరారు. పోషణ మాసోత్సవ కార్యక్రమాలను విజయనగరం జిల్లా కలెక్టరేట్ ఆడిటోరియంలో ఈరోజు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పోషణ మాసాన్ని కేవలం ఒక కార్యక్రమంగా కాకుండా ప్రతి కుటుంబం, ప్రతి తల్లి, ప్రతి బాలుడికి పోషకాహార ప్రాధాన్యతను తెలియజేసే విధంగా ఉద్యమంగా నిర్వహించాలని అధికారులకు సూచించారు. రాష్ట్రంలో 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మొత్తం 86 కేంద్ర ప్రాయోజిత పథకాలు అమలవుతున్నాయని రాష్ట ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పీయూష్ కుమార్ వివరించారు. అమరావతిలో ఈరోజు జరిగిన కలెక్టర్ల సమావేశంలో కేంద్ర పథకాలకు సంబంధించి ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ఈ పథకాల కోసం కేంద్ర ప్రభుత్వం నుంచి 25,304 కోట్ల రూపాయల కేటాయింపులుండగా ఇప్పటి వరకు 10,552 కోట్ల రూపాయలు రాష్ట్రానికి అందాయని తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రాష్ట వాటాతో కలిపి ఇంకా 9,822 కోట్ల రూపాయల మేర నిధులను ఖర్చు చేయాల్సి ఉండగా ఇందులో సింగిల్ నోడల్ ఏజెన్సీ ఖాతాల్లో 135 కోట్ల రూపాయలు, మదర్ శాంక్షన్ల కింద 9,687 కోట్ల రూపాయల నిధులున్నాయని పేర్కొన్నారు. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మండలం దారపల్లి సమీపంలోని రిజర్వ్ ఫారెస్ట్ ప్రాంతంలో పులి సంచరిస్తున్న నేపథ్యంలో ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారుల నుంచి వివరాలు తెలుసుకున్నారు. పులి కదలికలు, ప్రస్తుత పరిస్థితి, అటవీ శాఖ చేపడుతున్న చర్యలు, సరిహద్దు గ్రామాల భద్రతకు తీసుకుంటున్న ముందస్తు జాగ్రత్తలపై అధికారుల నుంచి ఆయన సమాచారం సేకరించారు. పులి జనావాస ప్రాంతాల్లోకి ప్రవేశించకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. పోలీస్ రెవెన్యూ శాఖలు సమన్వయంతో పనిచేయాలని పవన్ కళ్యాణ్ సూచించారు. ఉత్తర బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాలపై ఈ రోజు ఏర్పడిన అల్పపీడన ప్రాంతం అదే ప్రాంతంలో కొనసాగుతోందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ఫలితంగా ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఈ రోజు, రేపు, ఎల్లుండి భారీ నుండి అతి భారీ వర్షాలు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారిని జి లక్ష్మి వివరిస్తూ,
1: ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాము మరియు దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ ఈ రోజు భారీ వర్షాలు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది. రేపు భారీ నుండి అతి భారీ వర్షాలు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది.
0: రామాచార్యులు తాను నమ్మిన సిద్ధాంతాలకు జీవితకాలమంతా కట్టుబడి పనిచేశారని పూర్వ ఉపరాష్టపతి ఎం వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. ప్రముఖ జాతీయవాది, బీజేపీ సీనియర్ నేత తమిళస రామాచార్యుల శత జయంతి ఉత్సవాలు తెనాలిలో ఈరోజు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన వెంకయ్యనాయుడు మాట్లాడుతూ నేటి తరానికి ఆయన సాదాసీదా జీవన శైలి ఆదర్శమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో శాసనమండలి సభ్యులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, బీజేపీ రాష్ట అధ్యక్షులు పివిఎన్ మాధవ్, బీజేపీ సీనియర్ నాయకులు పాల్గొన్నారు. పోషకాహార ప్రాధాన్యతను ప్రతి కుటుంబానికి చేరువ చేయాలని విజయనగరం జిల్లా స్త్రీ శిశు సంక్షేమ సాధికారిత అధికారి పివి బాలమణి కోరారు. పోషణ మాసోత్సవాల కార్యక్రమాలను విజయనగరం జిల్లా కలెక్టరేట్ ఆడిటోరియంలో ఈరోజు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పోషణ మాసాన్ని కేవలం ఒక కార్యక్రమంగా కాకుండా ప్రతి కుటుంబం, ప్రతి తల్లి, ప్రతి బాలుడికి పోషకాహార ప్రాధాన్యతను తెలియజేసే విధంగా ఉద్యమంగా నిర్వహించాలని అధికారులకు సూచించారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్కరికి ఇల్లు లేదా ఇళ్ల పట్టా ఇచ్చేలా చూడాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కలెక్టర్లను కోరారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పని విధానంలో మార్పులు చేసుకోవాలని ముఖ్యమంత్రి కలెక్టర్లకు దిశానిర్దేశం చేశారు. విశాఖపట్నం వేదికగా పర్యాటక రంగానికి సంబంధించిన ఐఏటీఓ సదస్సు కొద్దిసేపటి క్రితం ప్రారంభమైంది. భూ యజమానుల ఆస్తులకు సంపూర్ణ హక్కులు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి అనగాని సత్యప్రసాద్ స్పష్టం చేశారు.

0: అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంక్ బ్రాంచ్ను సంప్రదించండి.
1: మీ ఇంజనీరింగ్ కళలకు సరైన గమ్యం విక్రమసింహపురి యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, కాకుటూరు, నెల్లూరు. నాక్ ఏ గ్రేడ్ కలిగిన యూనివర్సిటీలో సిఎస్ఈ, ఏఎఎన్ఎంఎల్, ఏఎఎన్డిఎస్, ఈసీఈ, బీటెక్ కోర్సులకు September 9 to 12 వరకు చివరి దశ కౌన్సిలింగ్ జరుగుతుంది. విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్, హాస్టల్ మరియు బస్సు సౌకర్యం కలదు. కాల్ 9441373188, ఎంసెట్ కోడ్ VSUESF.
2: ఈనాటి గ్రామదర్శిని కార్యక్రమంలో వినబోతున్న కార్యక్రమం ఈ సంగతి మీకు తెలుసా. నిర్వహణ శ్రీతమనం నాగేశ్వరరావు, సమర్పణ శ్రీమతి బి కావ్యశ్రీ.

మన చుట్టూ ఉన్న ప్రపంచంలో ఎన్నో జంతువులున్నాయి. కొన్నింటి వేగం చూసి ఆశ్చర్యపడతాం, కొన్నింటి బలం చూసి భయపడతాం, కొన్నింటి లక్షణాలు చూసి అద్భుతంగా ఫీల్ అవుతాం. అలా ఈ ప్రపంచంలో నాలుగు కాళ్ళు ఉండి నడవగలిగే అన్ని జంతువుల కంటే కూడా డిఫరెంట్ గా ఈ ప్రపంచాన్ని కొత్తగా చూసే జంతువు ఒకటి ఉందండి. కొన్ని కొన్నిసార్లు తమాషాగా మనకేమనిపిస్తుందంటే, చెట్టు పైన ఎత్తులో ఉన్న కాయల్ని కాని పువ్వుల్ని కాని కొయ్యలేక ఎగిరెగిరి వాటిని అందుకోలేక రాళ్లతో కర్రతో కొట్టినా కూడా అవి కింద పడక, అరే మనకి కూడా పొడవైన కాళ్ళుంటే ఎంత బాగుంటుంది, ఎంతో ఈజీగా ఎత్తైన కొమ్మల పైన ఉన్న కాయల్ని గాని పువ్వుల్ని గాని కోసేస్తాం కదా అని అనిపిస్తుందా? అలాగా ప్రపంచంలోనే అతి పొడవైన కాళ్ళు కలిగిన జీవి, అతి పొడవైన జీవి జిరాఫీ. ఎస్, ఈరోజు మనం జిరాఫీ గురించే తెలుసుకోబోతున్నాం. వెల్కమ్ టు ఈ సంగతి మీకు తెలుసా, నేను మీ కావ్యశ్రీ. ఈ వింత ప్రపంచంలో మనం చూసే అద్భుతమైన జీవులలో జిరాఫీ ఒకటి. మనందరికి తెలుసు కదా, జిరాఫీ పొడవైన మెడతో పొడవైన కాళ్లతో ఎంతో పెద్దగా ఉండే జంతువు. అలాగే జిరాఫీలు ఎందుకు అద్భుతమైన జంతువులు అని అన్నానంటే, మారుతున్న కాలానికి జీవన శైలికి అనుగుణంగా తన శరీరాన్ని తన అలవాట్లని మార్చుకున్న అద్భుతమైన జీవి జిరాఫీ. కొన్ని మిలియన్ సంవత్సరాల క్రితం జిరాఫీల మెడ ఇప్పుడున్నంత పొడవుగా ఉండేది కాదండి. ఆ తర్వాత జంతువుల్లో వచ్చినటువంటి పోటీ, అంటే మిగిలిన జంతువులు ఎక్కువగా భూమి మీద ఉన్న ఆహారాన్ని ఆకుల్ని తినేస్తూ ఉండడం వల్ల జిరాఫీలు కొత్తగా ఆహారాన్ని వెతుక్కుంటూ అలా ఎత్తైన కొమ్మల పైన ఉన్నటువంటి ఆహారాన్ని తినడానికి వాటి మెడ పొడవును పెంచుకుంటూ కాలక్రమేణా ఇప్పుడు ఉన్నట్టుగా అభివృద్ధి చెందుతూ వచ్చాయి. జిరాఫీ ఈస్ట్ ఆఫ్రికాకు చెందిన టాంజానియా దేశానికి చెందింది. జిరాఫీ యొక్క శాస్త్రీయ నామం కామెలో ఫోర్డోలిస్. ఒక జిరాఫీ పుట్టడానికి 400 నుంచి 460 రోజులు పడుతుంది, అంటే దాదాపుగా 13 నుంచి 15 నెలల సమయం పడుతుంది. ఇది పుట్టిన అరగంటకే లేచి నిలబడగలవు తెలుసా అండి, ఇంకో అరగంటకు తల్లితో పాటు నడవగలదు, అలాగే పరిగెత్తగలదు కూడా. వీటికి 4 నెలల నుంచి 6 నెలలు వచ్చేంత వరకు కూడా తల్లిపాలను మాత్రమే తాగుతూ ఉంటాయి. రోజుకి 2 నుంచి 10 లీటర్ల పాలు వరకు తాగుతాయి. ఆ తర్వాత ఆహారం తినడం మొదలు పెడతాయి అన్నమాట. ఆహారంగా చెట్ల ఆకులు, పండ్లు, పువ్వులు తింటూ ఉంటాయి. అలాగే జిరాఫీలు ఎక్కువగా ఆకేసియా అనే చెట్టు యొక్క ఆకుల్ని తినడానికి ఇష్టపడుతూ ఉంటాయి. అప్పుడే పుట్టిన జిరాఫీ 1.7 నుంచి 2 మీటర్ల ఎత్తు ఉంటుంది, అంటే దాదాపుగా 5.7 నుంచి 6.7 అడుగుల వరకు ఉంటుందన్నమాట. అంటే అప్పుడే పుట్టిన జిరాఫీ కూడా పూర్తిగా ఎదిగిన మనిషి కంటే హైట్ ఉంటుంది. జిరాఫీలు పుట్టినప్పుడు 50 నుంచి 55 కేజీల వరకు బరువు ఉంటాయి. పూర్తిగా ఎదిగిన జిరాఫీ 4.3 నుంచి 5.7 మీటర్ల వరకు ఉంటుంది, అంటే 14 నుంచి 20 అడుగుల ఎత్తు వరకు ఉంటుంది. 20 అడుగుల ఎత్తులో జిరాఫీ ఉంటుందన్నమాట. ఈ జిరాఫీలు 800 నుంచి 1200 కేజీల వరకు బరువు ఉంటాయండి. అంతేకాదండి, జిరాఫీ యొక్క గుండె కూడా చాలా బరువుగా ఉంటుంది. గుండె బరువు ఎంతో తెలుసా? 11 కేజీలు. ఎందుకంటే దాని శరీరంలో అది సుమారు 60 లీటర్ల వరకు రక్తాన్ని పంప్ చేస్తూ శరీరం అంతా కూడా సరఫరా

చేస్తూ ఉండాలి. అలాగే జిరాఫీ యొక్క మెడ కూడా హైట్ గా ఉంటుంది కాబట్టి అంత హైట్ కి మెదడుకి రక్తాన్ని చేరవేయాలి కాబట్టి గుండె ఎంతో బలంగా ఉంటుంది. అలా బ్లడ్ పంప్ చేయడం కోసం 11 కేజీల వరకు జిరాఫీ యొక్క గుండె ఉంటుందండి. అంటే దాదాపుగా ఇది 2 అడుగుల పొడవు ఉంటుందన్నమాట. జిరాఫీ యొక్క మెడ దాదాపు 10 అడుగుల వరకు ఉంటుంది. అంటే జిరాఫీ యొక్క మెడ భాగం ఒక్కటే చూసుకుంటే కూడా అది మనిషి కంటే కూడా చాలా హైట్ గా ఉంటుంది. దీన్ని బట్టి అర్థం అవ్వాలి మనకి ఎంత పొడవైన మెడ ఉంటుంది, అవి ఎంత ఈజీగా చెట్ల పైన ఉన్నటువంటి వాటిని అందుకోగలవు అని. ఇంత పొడవైన మెడ ఉన్నా కూడా మనుషులకు ఉన్నట్టుగానే మెడ చుట్టూ వీటికి కూడా 7 ఎముకలు మాత్రమే ఉంటాయి. ఇంత పొడవైన మెడ ఉన్నా కూడా అది తన యొక్క తలను 90 డిగ్రీస్ లో ఈజీగా తిప్పగలవు. జిరాఫీలు చాలా ప్రశాంతమైన జీవులండి. ఏ ఇతర జంతువులతో గాని గొడవకి పోట్లాటకి వెళ్ళడానికి ప్రయత్నించవు. జిరాఫీల తలపై 2 కొమ్ముల లాంటి నిర్మాణాలు ఉంటాయన్నమాట. వాటిపై చర్మం కూడా ఉంటుంది. ఆ చర్మం పై భాగంలో వెంట్రుకలు కూడా ఎక్కువగా ఉంటాయి. వీటిని యాసికోన్స్ అంటూ ఉంటారు. ఇవి జిరాఫీలు పోరాడే సమయంలో ఆయుధాలలాగా ఉపయోగపడుతూ ఉంటాయి. అలాగే ఆడ జిరాఫీలను గుర్తించడంలో కూడా ఇవి ఉపయోగపడతాయి. జిరాఫీ యొక్క కళ్ళల్లో ఉండే రెటీనా ఉపరితల వైశాల్యం చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి వీటి యొక్క కంటి చూపు కూడా చాలా చురుగ్గా ఉంటుంది. ఇవి చిన్న శబ్దాలను కూడా ఈజీగా వినగలవండి. ఎటువంటి వాసననైనా కూడా దూరం నుంచి పసిగట్టగలవు. వీటి నాలుక 45 సెంటీమీటర్ల వరకు ఉంటుంది. అంటే దాదాపు 18 నుంచి 20 అంగుళాలు అన్నమాట. నలుపు నీలం రంగు కలయికలో ఉంటుంది. అంతేకాకుండా తన కాళ్ళను కూడా తానే తన నాలుకతో తుడుచుకోగలదు. అంటే ఎంత పొడవైన నాలుక ఉంటుందో జిరాఫీలకు మనకు అర్థమవుతుంది. ఇవి రోజుకు 45 కేజీల వరకు ఆహారం తీసుకుంటూ ఉంటాయి. ఎక్కువగా ఆకుల్ని తింటూ ఉంటాయి. అరుదుగా పండ్లు పువ్వులు కూడా తింటాయి. జిరాఫీ భూమి మీదనే అతి పెద్ద రుమినెంట్, అంటే ఆహారాన్ని నెమరు వేసే జంతువు. ఇది మొదట ఆహారాన్ని పూర్తిగా నమలకుండా ముక్కలు ముక్కలుగా చేసేసి మింగేస్తుంది అన్నమాట. అలా నమిలిన ఆహారాన్ని శరీరంలో ఉన్న రిమెన్ అనే ఒక భాగంలో, అంటే జీర్ణకోశంలో మొదటి భాగంలో ఉంచుకుంటుంది. కొంత సమయం తర్వాత ఆ ఆహారాన్ని తిరిగి నోట్లోకి తెచ్చుకుని పూర్తిగా నమిలి అప్పుడు అది యూజ్ చేసుకుంటుంది అన్నమాట. అంటే ఫస్ట్ ఎక్కువగా ఆహారం దొరికినప్పుడు గబగబా ఆహారాన్ని తీసేసుకొని తర్వాత నిదానంగా వాటిని నములుతాయి. అన్ని జంతువుల్లాగా జిరాఫీలు రోజు నీళ్లు తాగవండి. 2-3 రోజులకు ఒకసారి నీళ్లు తాగుతూ ఉంటాయి. శరీరం డీహైడ్రేట్ కాకుండా రోజు ఆహారంగా తీసుకునే ఆకుల్లో ఉండే తేమను అది నీటిలాగా వాడుకుంటూ ఉంటుంది. జిరాఫీ తన తలను పూర్తిగా భూమిని తాకించలేదు కాబట్టి ఇది నీరు తాగేటప్పుడు ముందు 2 కాళ్లను బాగా ఇట్లా దూరంగా చేసి అప్పుడు నీళ్లు తాగుతుంది. లేకుంటే మోకాళ్లపైన ఉండి మెడను పూర్తిగా నేలపై వంచి నీళ్లు తాగుతుంది. పొడవైన కాళ్ళు కదా, మరేం చేస్తుంది పాపం. ఇవి నీటిలో ఈదలేవండి, ఎందుకంటే వీటికి పొడవైన కాళ్ళు ఉండడం వల్ల ఈత రాదు. ఇప్పుడు ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం చెప్పమంటారా? అందుకన్నా ముందు మీకోసం ఈ పాట.

జిరాఫీ గురించి తెలుసుకుంటూ ఉన్నాం కదా. ఇంత పెద్ద జీవి రోజుకు కేవలం 5 నుంచి 30 నిమిషాల వరకు మాత్రమే నిద్రపోతుందండి. అది కూడా మాక్సిమం నిలబడే నిద్రపోతుంది, అప్పుడప్పుడు కూర్చొని నిద్రపోతూ ఉంటుంది. అంతేకాని మిగిలిన జీవుల్లాగా పడుకొని ప్రశాంతంగా నిద్రపోవడం మనం ఎప్పుడు జిరాఫీని చూడలేము. ఎందుకంటే వాటి కాళ్ళు చాలా పొడవుగా ఉంటాయి కదా, అది పడుకుందనుకోండి లేవడం చాలా కష్టం. అలాంటి టైంలో అడవుల్లో ఎటు నుంచి ఏ ఆపద ఏ జంతువు వస్తుందో తెలియదు.

0: రైతులు. సో ఆ టైంలో స్పీడ్ గా లేచి పరిగెత్తడం కష్టం కాబట్టి తన ప్రాణాలని రక్షించుకోవడం కోసం జిరాఫీలు ఎప్పుడు కూడా నిలబడే నిద్రపోతూ అలర్ట్ గా ఉంటాయి. వాహ్, ఇంత ఆశ్చర్యం కలిగించే విషయం కదండి. వీటి చర్మం ఎక్కువగా బూడిద గోధుమ రంగు కలయికతో ఉంటుంది. మీకు గుర్తుందా, జిరాఫీ పైన చర్మం పైన మచ్చలు మచ్చలుగా, చిరుతపులి లాగా మచ్చలు మచ్చలుగా ఉంటుంది కదా, ఈ మచ్చలకి కూడా చాలా స్పెషాలిటీ ఉందండి. మన ఫింగర్ ప్రింట్స్ ఎలాగైతే ఒక మనిషికి ఇంకొక మనిషికి డిఫరెంట్ గా ఉంటాయో, అలాగే ఏ ఒక్క జిరాఫీ చర్మం పైన ఉన్నటువంటి మచ్చలు కూడా ఒకటే లాగా ఉండవంట. ఫింగర్ ప్రింట్స్ యూనిక్ గా ఉన్నట్టుగానే వాటి చర్మం పైన ఉన్న మచ్చలు చాలా యూనిక్ గా ఒక జిరాఫీకి ఇంకొక జిరాఫీకి సేమ్ గా పోలిక లేకుండా ఉంటాయి. మగ జిరాఫీలకు వాటి వయస్సు పెరిగే కొద్దీ మచ్చలు కూడా కలర్ కొంచెం డార్క్ కలర్ లోకి చేంజ్ అవుతూ ఉంటుంది. ఈ మచ్చలు ఎలా ఉపయోగపడతాయంటే చెట్ల మధ్యలో కలిసిపోయి మిగిలిన జంతువుల నుంచి ఆపద నుంచి రక్షించడానికి కూడా ఈ మచ్చలు వాటికి ఎంతగానో ఉపయోగపడతాయి. జిరాఫీలు ఎక్కువగా ఆఫ్రికాలోని అడవులలో మనం చూడొచ్చు, గడ్డి భూముల్లో ఎక్కువగా నివసిస్తూ ఉంటాయి. జిరాఫీలు ఇంత పెద్ద జంతువు అయినా కూడా దాదాపు గంటకి 60 కిలోమీటర్ల వేగంతో పరిగెత్తగలవు. జిరాఫీకి 100 సెంటీమీటర్ల పొడవైన తోక ఉంటుందండి. ఆ తోక చివర భాగంలో నల్లటి జుట్టు కూడా ఉంటుంది. ఆ జుట్టుతోనే శరీరం పైన వాలినటువంటి కీటకాలని పురుగుల్ని అది తరుముకుంటూ ఉంటుంది. జిరాఫీలు ఎక్కువగా మందలుగా జీవిస్తూ ఉంటాయి. ఒక మందలో 10 నుంచి 20 జిరాఫీలు ఉంటాయండి. వీటి మందను టవర్స్ అని పిలుస్తారు. మందగా ఏర్పడిన తర్వాత జిరాఫీలలో మగ జిరాఫీలు పోరాడి గెలిచిన జిరాఫీ ఆ మందకు నాయకత్వం వహిస్తూ ఉంటుంది. వాహ్, వీటిలో కూడా ఇన్ని జరుగుతాయా అండి, చూసారా? అసలు ఒక గుంపుగా వెళ్తున్నాయనుకోండి జంతువులు, ఏదో వెళ్తున్నాయలే అనుకుంటాం, కానీ వాళ్ళల్లో కూడా ఒక లీడర్ ఉంటారని, సామాన్యంగా వాళ్ళకి ఆ పోస్ట్ రాదని, వాళ్ళల్లో వాళ్ళే గొడవ పడి ఎవరైతే విన్ అవుతారో వాళ్ళే లీడర్స్ లాగా అవుతారని. ఏంటండి, జంతువులకు కూడా ఇలాంటి లక్షణాలు ఉంటాయా? అలాగే ఆడ జిరాఫీల యొక్క మెప్పు పొందడానికి కూడా మగ జిరాఫీలు ఇలా పోరాడుతూ ఉంటాయి. ఇలా పోరాడడాన్ని నెక్కింగ్ అంటారు. అంటే అది ఎలా పోరాడతాయండి జిరాఫీలు, ఒకదాన్నొకటి ఇలా తలతో కుమ్ముకుంటూ కదా, సో దాన్ని నెక్కింగ్ అంటారనమాట. అండ్ ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం అండి, ఎన్ని చెప్తుంటే అన్ని నాకైతే ఆశ్చర్యంగానే అనిపిస్తున్నాయి. ఇంత పెద్ద జీవి అండి జిరాఫీ, కానీ జిరాఫీలు అరవలేవండి. ఎస్, మిగిలిన జంతువులు అరిచినట్టుగా జిరాఫీలు అరవలేవు. అవి చాలా అరుదుగా శబ్దాలు చేస్తూ ఉంటాయి, అది కూడా చాలా తక్కువ ఫ్రీక్వెన్సీలో. మరి అవి ఎలా సంభాషించుకుంటాయి అంటే, అవి సంభాషించడానికి గురకలు కొంచెం మూలిగినట్టుగా అలాంటి ఒక సౌండ్స్ చిన్నగా చేస్తాయన్నమాట. ఈ సౌండ్ వేవ్స్ ద్వారా ఒక జిరాఫీ నుంచి ఇంకొక జిరాఫీకి ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ పాస్ అవుతుంది అనమాట. ఎక్కడైనా ఫుడ్ ఉన్నప్పుడు కానీ, ఏదైనా అపాయం ఉన్నప్పుడు కానీ ఇవి ఈజీగా మాట్లాడుకుంటాయి. వోకల్ కార్డ్స్ లేకపోయినా కూడా చిన్న చిన్న శబ్ద తరంగాల్ని పంపిస్తూ ఒక జిరాఫీ నుంచి ఇంకొక జిరాఫీకి ఇన్ఫర్మేషన్ ని పాస్ చేస్తూ ఉంటాయి. అలాగే టచ్ వల్ల కూడా, ఒక జిరాఫీని ఇంకొక జిరాఫీ టచ్ చేస్తూ కూడా ఇన్ఫర్మేషన్ ని ఇవి పాస్ చేస్తూ ఉంటాయట. జిరాఫీలు నార్మల్ గా అడవుల్లో అయితే 25 సంవత్సరాల వరకు బతుకుతాయండి. అదే జూలో అయితే మాత్రం కొంచెం మంచి ఫుడ్ అన్ని దొరుకుతాయి, మిగిలిన జంతువుల నుంచి అపాయం తక్కువగా ఉంటుంది కాబట్టి 30 సంవత్సరాల వరకు కూడా జీవించే అవకాశం అయితే ఉంది. అలాగే జిరాఫీల యొక్క కళ్ళ పైన కూడా 3 కనురెప్పలు ఉంటాయండి. నార్మల్ గా 2 ఏమో మనకి ఎలా ఉంటాయో అలా ఉంటాయి, అలాగే 3వది అయితే మాత్రం ఎక్కువగా ధూళి కీటకాలు వాటి కళ్ళల్లోకి రాకుండా పారదర్శకంగా చాలా పల్చని పొరలాగా ఇంకొక కనురెప్ప ఉంటుంది. టోటల్ గా 3 కనురెప్పలు జిరాఫీలకి ఉంటాయి. ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ IUCN 2016లో చేసిన అధ్యయనం ప్రకారం ప్రపంచవ్యాప్తంగా జిరాఫీల యొక్క సంఖ్య రోజు రోజుకు తగ్గిపోతుంది. గత 50 ఏళ్లలో వీటి యొక్క సంఖ్య 40% తగ్గిపోయిందట. శాస్త్రవేత్తల అంచనా ప్రకారం ఆఫ్రికాలో ఇప్పుడు కేవలం 80,000 జిరాఫీలు మాత్రమే జీవిస్తూ ఉన్నాయండి. అలాగే ప్రపంచవ్యాప్తంగా 120,000 వరకు జిరాఫీలు ఉన్నాయి. దురదృష్టవశాత్తు ఈ జిరాఫీలు మిగిలిన జంతువుల కంటే కూడా ఎక్కువగా అంతరించిపోతున్నటువంటి జంతువుల జాబితాలో ఉన్నాయి. వీటి యొక్క మనుగడ కూడా ఎంతో ప్రమాదకరంగా మారిపోయిందండి. దానికి కారణం ఎవరో తెలుసా? ఇంకెవరండి, మనుషులే. అనవసరంగా అడవులను నరికి వేయడం, దానివల్ల జిరాఫీలకు ఆహారం ఉండడానికి ప్లేస్ లేక ఆహార కొరతతో ఆవాసాలు విచ్ఛిన్నమై ఎన్నో సమస్యలను ఎదుర్కొంటూ చనిపోతున్నాయి. ఇవి ఇలాగే ఉంటే ఇక ఫ్యూచర్ జనరేషన్ వాళ్ళకి కూడా మనం డైనోసర్లు ఎలా ఉన్నాయో అని చెప్పే వాళ్ళము, అలాగే జిరాఫీల గురించి కూడా చెప్పాల్సి వస్తుంది అని చెప్పి జూన్ 21న వరల్డ్ జిరాఫీ డేగా జిరాఫీలను కాపాడడం కోసం ప్రకటించారండి. దీనిలో భాగంగానే అంతరించిపోతున్న జిరాఫీని రక్షించడానికి నైరోబియాలో చైల్డ్ జిరాఫీ సెంటర్ ను స్థాపించారు. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే, జిరాఫీల జనాభా తగ్గుతుండడంతో పిల్ల జిరాఫీలను రక్షించి పెంపక కార్యక్రమాలు కూడా ప్రారంభించి వాటి యొక్క సంరక్షణను చూసుకోవడం. తర్వాత ఈ కేంద్రం పర్యాటక కేంద్రంగా కూడా మారింది. ఏది ఏమైనా కూడా ప్రపంచంలో అతి ఎత్తైన జంతువు యొక్క మనుగడ ఇప్పుడు ప్రమాదంలో ఉంది. వి హ్యావ్ టు సేవ్ యానిమల్స్ అండి, ఎందుకంటే ఈ ఎర్త్ కేవలం మనుషుల కోసం మాత్రమే కాదు, ఇంకా చాలా జీవులు ఇక్కడ ఉండాలి, ఉంటేనే మనుషులు కూడా సుఖంగా ఉండగలరు. జిరాఫీల్ని చూసి మనం జీవిత పాఠాలు కూడా ఎన్నో నేర్చుకోవాలండి, ఎందుకంటే అవి ఎంతో పొడవైన, శక్తివంతమైనవి, బలమైనవి అయినా కూడా అవి చాలా తక్కువ మాట్లాడతాయండి. ఎప్పుడు నెమ్మదిగా, వినయంగా, శాంతితో, సహనంతో, ఓర్పుగా ఉంటాయండి జిరాఫీలు. ఇది ఖచ్చితంగా ప్రతి ఒక్క మనిషి నేర్చుకోవాల్సిన మంచి లక్షణాలే కదా. మనకి జిరాఫీ అనే ఒక జంతువు ఉందని తెలుసు, ఎప్పుడో ఒకటి రెండు సార్లు జూకి వెళ్ళినప్పుడు చూసుంటాం, కానీ జిరాఫీలో ఇన్ని ప్రత్యేకతలు ఉన్నాయని మాత్రం మీకు ఖచ్చితంగా తెలియదు కదా. ఇవి తెలుసుకున్నాక జిరాఫీలను మనం ఎంతో కొత్తగా చూస్తాం కదండి, ఎన్ని ప్రత్యేకతలు కలిగి ఉంది జిరాఫీ అని. ఎస్, ఇది ఇవాల్టి మన ఈ సంగతి మీకు తెలుసా. వచ్చే వారం కూడా ఇలాంటి ఇంకొక సూపర్ డూపర్ ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మీ ముందుకు వచ్చేస్తా. నేను మీ కావ్యశ్రీ, బాయ్.
1: మీ ఇంజనీరింగ్ కలలకు సరైన గమ్యం విక్రమసింహపురి యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, కాకుటూరు, నెల్లూరు. నాక్ ఏ గ్రేడ్ కలిగిన యూనివర్సిటీలో సిఎస్ఈ, ఏఎన్ఎంఎల్, ఏఎన్డిఎస్, ఈసీఈ, బీటెక్ కోర్సులకు సెప్టెంబర్ 9 నుండి 12 వరకు చివరి దశ కౌన్సిలింగ్ జరుగుతుంది. విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్, హాస్టల్ మరియు బస్సు సౌకర్యం కలదు. కాల్ 9441373188. ఎంసెట్ కోడ్ VSUESF.
2: ఇప్పటి వరకు మీరు ఈ సంగతి మీకు తెలుసా కార్యక్రమం విన్నారు. ఇంతటితో ఈ కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి సింహపురి FM కేంద్రం. ఇప్పుడు విందాం జానపద గేయాలు.

0: నల్ల జీడి కొండలపై పొల్లలకు తావుగాద నల్ల జీడి కొండలపై పొల్లలకు తావుగా ఎప్పుడన్నరావా నాయప్పులన్నదే తవా నల్ల జీడి కొండలపై పొల్లలకు తావుగాద ఎప్పుడన్నరావా నాయప్పులన్నదే తవా నల్ల జీడి కొండలపై పొల్లలకు తావుగాద చేతి గాజులేసుకుని పొల్లలకు తావుగాద చేతి గాజులేసుకుని పొల్లలకు తావుగాద ఎప్పుడన్నరావా నాయప్పన్నదే తవా నల్ల జీడి కొండలపై పొల్లలకు తావుగాద ఎప్పుడన్నరావా జీడి కొండలపై ముక్కు బేసరెట్టి కూని ముక్కు బేసరెట్టి కూని ఎప్పుడన్నరావా నాయప్పన్న దేత వాహన జీడి కొండలపై పొల్లలకాటి గెట్టుకుని పొల్లలకాటి గెట్టుకుని పొల్లలకాలు ఎప్పుడన్నరావా నాయప్పన్న దేత వాహన జీడి కొండలపై పొల్లలకాలు చీర కట్టుకుని పొల్లలకాలు చీర కట్టుకుని పొల్లలకాలు ఎప్పుడన్నరావా నాయప్పన్న దేత వేహి నల్ల జీడి కొండలపై తెల్ల చీర కట్టుకుని పొల్లలకాలు తెల్ల చీర కట్టుకుని పొల్లలకాలు ఎప్పుడన్నరావా నాయప్పన్న దేత వేహి నల్ల జీడి కొండలపై లంగవాడి వేసుకుని లంగవాడి వేసుకుని ఎప్పుడన్నరావా నాయప్పన్న దేత వేహి నల్ల జీడి కొండలపై పొల్లల రింగి కొండి వేసుకుని పొల్లల రింగి కొండి వేసుకుని పొల్లల ఎప్పుడన్నరావా నాయప్పన్న దేత వేహి నల్ల జీడి కొండలపై పొల్లల
1: ఇప్పటి వరకు గ్రామదర్శిని కార్యక్రమం విన్నారు. ఇంతటితో ఈనాటి గ్రామదర్శిని కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం మీరు వింటున్నారు 102.7 మెగాహెడ్స్ పై మా ప్రసారాలు. ఇప్పుడు విందాం గుణవంతుడు చిత్తం నుండి అలనాటి మధుర గీతం.

ఇప్పటి వరకు మీరు గుణవంతుడు చిత్తం నుండి అలనాటి మధురగీతం విన్నారు. ఇంతటితో ఈనాటి అలనాటి మధురగీతం సమాప్తం. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం. సమయం 7:05 కావస్తుంది. మరికొద్ది క్షణాలలో తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు.

ఆకాశవాణి వార్తలు చదువుతుంది మార్తిఫని కుమార్. ముఖ్యాంశాలు. అంతర్జాతీయ చట్టాలు, సంప్రదింపులు, బహుపాక్షిక సహకారంపై ఆధారపడిన సురక్షితమైన, శాంతియుతమైన, సుస్థిరమైన అంతరిక్ష రంగానికి భారత్ మద్దతు ఇస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆహ్వానం మేరకు చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ 18వ బ్రిక్స్ సదస్సుకు హాజరవుతారని చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ఈరోజు ప్రకటించింది.

2,30,000 పైగా స్టార్టప్లతో భారత్ ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద అంకుర పరిశ్రమల అనుకూల వ్యవస్థగా ఉందని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. దుబాయ్లో జరుగుతున్న మహిళల ఆసియా కప్ సెమీఫైనల్ క్రికెట్ మ్యాచ్లో ఈరోజు భారత్ బంగ్లాదేశ్తో తలపడుతుంది. వార్తల వివరంగా అంతర్జాతీయ చట్టాలు, సంప్రదింపులు, బహుపాక్షిక సహకారంపై ఆధారపడిన సురక్షితమైన, శాంతియుతమైన, సుస్థిరమైన అంతరిక్ష రంగానికి భారత్ మద్దతిస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. శాస్త్రీయ సమాచారం, పారదర్శకత, సమగ్రతతో ప్రజలందరి ప్రయోజనాలకు ఉపయోగపడాలని ఆయన అన్నారు. ప్యారిస్లో నేడు జరుగుతున్న అంతర్జాతీయ అంతరిక్ష సదస్సులో ఆయన వర్చువల్గా ప్రసంగించారు. అంతరిక్ష కక్షలు మరింత రద్దీగా మారుతున్నందున ఘర్షణ కంటే సహకారానికి, స్వల్పకాలం లాభం కంటే సుస్థిరతకు, బహిష్కరణ కంటే సమిళత్వానికి ప్రాధాన్యత ఇవ్వాలని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. భారత విధానం వసుదైవ కుటుంబం అంటే ఒకే భూమి, ఒకే కుటుంబం, ఒకే భవిష్యత్ అనే సూత్రంతో ముడిపడి ఉందని, ఈ స్ఫూర్తి ఇప్పుడు భూమిని దాటి ప్రయాణించాలని ఆశిస్తున్నట్లు ఆయన అన్నారు. దేశ అంతరిక్ష ప్రయాణంలో సాధించిన అద్భుతమైన పురోగతిని ముఖ్యంగా ప్రస్తావిస్తూ దేశ శాస్త్రవేత్తలు చంద్రయాన్ 3 ద్వారా భారత్ చంద్రుని దక్షిణ ధృవానికి సమీపంలో అడుగుపెట్టిన మొదటి దేశంగా నిలిపారని, ఆదిత్య L1 సూర్యుని రహస్యాలను ఛేదిస్తోందని మోదీ అన్నారు. 2035 నాటికి భారత్ అంతరిక్ష కేంద్రాన్ని స్థాపించాలని, 2040 నాటికి ఒక భారతీయుడిని చంద్రునిపైకి పంపాలని భారత లక్ష్యంగా పెట్టుకుందని మోదీ అన్నారు. చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ ఈ వారం న్యూఢిల్లీలో జరిగే బ్రిక్స్ సదస్సులో పాల్గొనేందుకు భారత్ సందర్శించనున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆహ్వానం మేరకు ఆయన ఈ నెల 12-13 తేదీల మధ్య జరిగే 18వ బ్రిక్స్ సదస్సుకు హాజరవుతారని చైనా విదేశీయ మంత్రిత్వ శాఖ ఈరోజు ప్రకటించింది. అస్థిరమైన అంతర్జాతీయ పరిస్థితులు, పశ్చిమ ఆసియాలో కొనసాగుతున్న సంఘర్షణ, రష్యా ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో బ్రిక్స్ దేశాల మధ్య సహకారానికి సంబంధించి ఈ పర్యటన ఒక ఉన్నత స్థాయి దౌత్య కార్యక్రమంగా నిలుస్తుందని భావిస్తున్నారు. దాదాపు 7 ఏళ్లలో చైనా అధ్యక్షుడు భారత్లో పర్యటించడం ఇదే మొదటిసారి. ఇదిలా ఉండగా ఈ రోజు నుండి ఈ నెల 14వ తేదీ వరకు దేశ రాజధాని అంతటా డ్రోన్లు, ఇతర చిన్న వైమానిక ప్లాట్ఫామ్ల కార్యకలాపాలపై పూర్తి నిషేధాన్ని విధిస్తున్నట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు. 2026 బ్రిక్స్ సదస్సుకు ముందు భద్రతాపరమైన ఆందోళన పెరిగిన కారణంగా ఈ చర్యలు చేపట్టినట్లు తెలిపారు. సదస్సు కోసం పటిష్టమైన భద్రతా ఏర్పాట్లో భాగంగా ఢిల్లీ పోలీస్ కమిషనర్ అనురాగ్ కుమార్ ఈ ఉత్తర్వును జారీ చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు న్యూఢిల్లీలో ప్రముఖ సామాజికవేత్త ప్రిన్స్ రహీమ్ ఆగాఖాన్ 5ను కలిశారు. దివంగత 4వ ఆగాఖాన్ దేశ అభివృద్ధికి చేసిన శాశ్వతమైన సేవలను తాను గుర్తు చేసుకున్నట్లు మోడీ ఒక సామాజిక మాధ్యమ పోస్టులో తెలిపారు. ఆరోగ్య సంరక్షణ, వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి, యువత, మహిళా సాధికారత రంగాల్లో ఆగాఖాన్ డెవలప్మెంట్ నెట్వర్క్తో భారత్ భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసే మార్గాలపై తాము చర్చించినట్లు ప్రధానమంత్రి తెలిపారు. కాగా విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ కూడా ప్రిన్స్ రహీమ్ ఆగాఖాన్ 5ను కలిశారు. ఆగాఖాన్ డెవలప్మెంట్ నెట్వర్క్ ద్వారా సామాజిక అభివృద్ధి, వారసత్వ పరిరక్షణలో జరుగుతున్న ప్రభావవంతమైన కృషి, అలాగే భారత్ విదేశాల్లో ఉన్న మరిన్ని అవకాశాల గురించి తాము చర్చించినట్లు డాక్టర్ జయశంకర్ ఒక సామాజిక మాధ్యమ పోస్టులో తెలిపారు. 2,30,000 పైగా స్టార్టప్లతో భారత్ ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద అంకుర పరిశ్రమల అనుకూల వ్యవస్థగా ఉందని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. న్యూఢిల్లీలో ఎమర్జింగ్ సైన్స్, టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ కాంక్లేవ్ ESTIC 2026 కోసం మంత్రి ఈరోజు కర్టెన్ రైజర్ చేసి మాట్లాడారు. ప్రస్తుతం 50%కి పైగా స్టార్టప్లు మెట్రో నగరాల నుండి కాకుండా చిన్న పట్టణాల నుండి వస్తున్నాయని, ఇది దేశవ్యాప్తంగా వ్యాపార అనుకూల ఆవిష్కరణల విస్తృత వ్యాప్తిని ప్రతిబింబిస్తుందని ఆయన అన్నారు. శాస్త్ర సాంకేతిక ఆవిష్కరణ రంగాల్లో వృద్ధిని వేగవంతం చేయడానికి ప్రభుత్వం హోల్ ఆఫ్ గవర్నమెంట్ అండ్ హోల్ ఆఫ్ సొసైటీ విధానాన్ని అవలంబించిందని మంత్రి తెలిపారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANews_HVDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. క్రికెట్. దుబాయ్లో జరుగుతున్న మహిళల ఆసియా కప్ సెమీఫైనల్ క్రికెట్ మ్యాచ్లో ఈరోజు భారత్ బంగ్లాదేశ్తో తలపడుతుంది. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం 8:00 ప్రారంభమవుతుంది. ఈ టోర్నమెంట్లో తమ ఆధిపత్యాన్ని కొనసాగించాలని భారత జట్టు భావిస్తోంది. గ్రూప్ ఏలో భారత జట్టు థాయిలాండ్, హాంకాంగ్, పాకిస్తాన్ను ఓడించి ఆ దశలోని 3 మ్యాచ్ల్లోనూ విజయం సాధించగా గ్రూప్ బిలో శ్రీలంక

0: తర్వాత బంగ్లాదేశ్ రెండో స్థానంలో నిలిచింది. ఈరోజు ఒడిశాలో భారీ నుండి అతి భారీ వర్షాలు, అక్కడక్కడ అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ రెడ్ కలర్ హెచ్చరిక జారీ చేసింది. రాబోయే 3 నుంచి 4 రోజుల పాటు అస్సాం, మేఘాలయ, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపుర, గంగా తీర పశ్చిమ బెంగాల్, బీహార్, జార్ఖండ్, ఛత్తీస్గఢ్, కేరళ, మాహే, ఉత్తరాఖండ్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ సంస్థ అంచనా వేసింది. ఈ నెల 15వ తేదీ వరకు తమిళనాడు, పుదుచ్చేరి, కారైకల్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, పశ్చిమ బెంగాల్, సిక్కింలో ఉరుములతో కూడిన మెరుపులు, ఈదురుగాలు వీస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. ప్రపంచంలోనే అతిపెద్ద, అత్యంత ప్రభావవంతమైన వార్షిక ఫిన్టెక్ సమావేశాల్లో ఒకటైన గ్లోబల్ ఫిన్టెక్ ఫెస్ట్ GFF 2026 7వ సంచిక ముంబైలో జరుగుతోంది. ప్రభావం చూపే సామర్థ్యం, ఏజెంటిక్ AI, టోకనైజేషన్, క్వాంటం, ఆర్థిక సమ్మిళత్వం కోసం విశ్వసనీయమైన అనుసంధానించిన అంతర్జాతీయ వ్యవస్థలు GFF 2026 ఇతివృత్తంగా ఉన్నాయి. ఈ సదస్సులో దేశ బ్యాంకింగ్ రంగ పరిణామ క్రమంలో తదుపరి దశ కుతు మేద ద్వారా జరగనున్నదని భారతీయ స్టేట్ బ్యాంక్ చైర్మన్ సిఎస్ శెట్టి అన్నారు. ఈ సాయంత్రం కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా కనెక్టెడ్ ఇండియా సాధికారిక ఆర్థిక వ్యవస్థ, AI ఆర్థిక వ్యవస్థ కోసం విశ్వసనీయ డిజిటల్ మౌలిక సదుపాయాల నిర్మాణం అనే శీర్షికతో ఒక సెషన్లో ప్రసంగించనున్నారు. 2025లో $30 బిలియన్గా ఉన్న భారత్ ఏరోస్పేస్ రక్షణ మార్కెట్ల విలువ 2035 నాటికి రెట్టింపై $61 బిలియన్లకు చేరుకుంటుందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు తెలిపారు. న్యూఢిల్లీలో జరిగిన ప్రపంచ ఏరోస్పేస్ సరఫరా వ్యవస్థల్లోకి MSMEల సమ్మిళితం కోసం నిర్వహించిన జాతీయ కార్యక్రమమైన ఓటెక్ సదస్సులో ప్రసంగిస్తూ 2035 వరకు దేశంలో ప్రయాణికుల విమాన రాకపోకలు ఏటా 8.9% చొప్పున పెరుగుతాయని, ఇది ప్రపంచంలోని ఏ ప్రధాన ఆర్థిక వ్యవస్థకైనా అత్యంత వేగవంతమైన వృద్ధి అని రామ్మోహన్ నాయుడు అన్నారు. భారత ప్రభుత్వ వినియోగదారుల వ్యవహారాల శాఖ ఈ కామర్స్ రంగానికి పారదర్శకమైన, సమతుల్యమైన నియంత్రణ చట్టాన్ని సులభతరం చేస్తూ వినియోగదారుల రక్షణను బలోపేతం చేసే లక్ష్యంతో వినియోగదారుల రక్షణ ఈ కామర్స్ నిబంధనలు 2020ని, వినియోగదారుల రక్షణ ఈ కామర్స్ సవరణ నిబంధనలు 2020 సవరించింది. ఈ సవరించిన నిబంధనలు ఈ కామర్స్ సంస్థలపై అనవసరమైన నియంత్రణ భారాలను మోపకుండా వినియోగదారుల ప్రయోజనాలను పరీక్షించే సమతుల్య విధానాన్ని, వ్యాపారం చేసే సౌలభ్యం అవసరాన్ని పరిగణలో తీసుకుంటూ డిజిటల్ మార్కెట్ ప్లేస్లో తలెత్తున్న వినియోగదారుల ఆందోళనను పరిష్కరించడానికి దోహదపడతాయి. 3 రోజుల గ్లోబల్ డ్రైల్యాండ్ కాంగ్రెస్ 2026 న్యూఢిల్లీలో జరుగుతోంది. ట్రాన్స్ఫారింగ్ డ్రైల్యాండ్ అగ్రికల్చర్ విత్ సౌత్ కోఆపరేషన్ అనే ఇతివృత్తంతో ఈ కార్యక్రమం జరుగుతోంది. బ్రీడింగ్ ఫర్ టుమారో, యాక్సలరేటింగ్ జెనెటిక్ గెయిన్స్, క్లైమేట్ రెసిలెంట్ డ్రైల్యాండ్ ల్యాండ్స్కేప్స్ వంటి వివిధ అంశాలపై ప్యానల్ చర్చలు జరుగుతున్నాయి. అంతర్జాతీయ ముడి చమురు ధరలు ఈరోజు స్వల్పంగా పెరిగాయి. బ్రెంట్ క్రూడ్ బ్యారెల్కు $100 పైన కొనసాగుతోంది. అమెరికా, ఇరాన్ దేశాల మధ్య సంఘర్షణ ప్రారంభమైనప్పటి నుండి ఇరు దేశాలు నౌకా రవాణాపై తమ భీకర దాడులను ప్రారంభించిన నేపథ్యంలో తాజా నివేదిక వెలువడే సమయానికి ఇంట్రా డేట్ ట్రేడ్లో బ్రెంట్ క్రూడ్ 0.1% పెరిగి బ్యారెల్కు 101 అమెరికన్ డాలర్లు 30 సెంట్ల వద్ద ట్రేడ్ అవుతోంది. వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ క్రూడ్ 0.22% పెరిగి బ్యారెల్కు 96 అమెరికన్ డాలర్ల 27 సెంట్ల వద్ద ట్రేడ్ అవుతోంది. కాగా నవంబర్లో జరిగే మధ్యంతర ఎన్నికల తర్వాత ఇరాన్తో వెంటనే యుద్ధం ముగుస్తుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిన్న వ్యాఖ్యానించారు. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. అంతర్జాతీయ చట్టాలు, సంప్రదింపులు, బహుపాక్షిక సహకారంపై ఆధారపడిన సురక్షితమైన, శాంతియుతమైన, సుస్థిర అంతరిక్ష రంగానికి భారత్ మద్దతు ఇస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆహ్వానం మేరకు చైనా అధ్యక్షుడు షీజిన్పింగ్ 18వ బ్రిక్స్ సదస్సుకు హాజరవుతారని చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ఈరోజు ప్రకటించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి కిసాన్ వాణి.

0: ఈనాటి కిసాన్ వాణి కార్యక్రమంలో ఆహారంగా వినియోగించడానికి అనువైన పూలు, వాటి వివరాలు. ప్రకాశం జిల్లా చిన్నలాటర్పి ఉద్యాన కళాశాల ప్రొఫెసర్ డాక్టర్ ఆర్ నాగలక్ష్మి గారి ప్రసంగం వింటారు. ఈ కార్యక్రమ ప్రాయోజకులు వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం.
1: ప్రధానమంత్రి కిసాన్ మాన్ధన్ యోజన.

0: ప్రధానమంత్రి కిసాన్ మాన్ధన్ యోజన ద్వారా సన్న చిన్నకారు రైతుల భవిష్యత్తు అవుతుంది సురక్షితం.
1: అలాగే 60 ఏళ్ల వయసు నుంచి నెలకు 3,000 రూపాయల పెన్షన్ లభించడం సునిశ్చితం.
0: 18 నుంచి 40 ఏళ్ల వయసున్న రైతులు నెలకు 55 రూపాయల నుంచి 200 రూపాయల వరకు చెల్లించి ఇందులో చేరవచ్చు.
1: ఈ సహకార పెన్షన్ పథకంలో ప్రభుత్వం అందిస్తుంది సమాన భాగస్వామ్యం.
0: రైతు సోదరులందరూ ఈ పథకం యొక్క ప్రయోజనం పొందడం కోసం ప్రజాసేవా కేంద్రానికి వెళ్ళండి.
1: మీ పేరు ఉచితంగా నమోదు చేసుకోండి.
0: ప్రధానమంత్రి కిసాన్ మాన్ధన్ యోజన అన్నదాత పరిశ్రమకు గౌరవం, పెన్షన్ తో సురక్షితం అవుతుంది వారి గృహం. వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం ద్వారా జనహితార్థం జారీ.
2: వినండి, ఆహారంగా వినియోగించడానికి అనువైన పూలు, వాటి వివరాలు. ప్రకాశం జిల్లా చిన్న లాటరపి ఉద్యాన కళాశాల ప్రొఫెసర్ డాక్టర్ ఆర్ నాగలక్ష్మి గారి ప్రసంగం.
3: పువ్వులు సౌందర్యానికి, ఆహ్లాదానికి ప్రతీకలు. వేల సంవత్సరాలుగా మానవ జీవితంలో ఈ పూలు అనేవి పూజా కార్యక్రమాలు, అలంకరణ, ఔషధ తయారీ మరియు సాంప్రదాయ వైద్య విధానాల్లో ముఖ్యమైన స్థానం సంపాదించాయి. పుష్పాలకు మన సంస్కృతిలో ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. అయితే ఇటీవల కాలంలో ఎన్నో రకాల పూలను ఆహారంగా వినియోగిస్తున్నారు. ఇలా ఆహారంగా సురక్షితంగా ఉపయోగించే పూలను ఆహార యోగ్య పువ్వులు లేదా ఎడిబుల్ ఫ్లవర్స్ అని పిలుస్తారు. ఈ పూలను ఆహారంగా ఉపయోగించే సంప్రదాయం అనేది కొత్తది కాదు. ప్రపంచవ్యాప్తంగా 100 కంటే ఎక్కువ రకాల పుష్పాలను ఆహారంగా ఉపయోగిస్తున్నారు. ప్రాచీన చైనాలో చూసుకున్నట్లయితే సుమారు 3,000 సంవత్సరాల క్రితమే ఈ లిల్లీ మరియు చామంతి పూలను ఔషధ మరియు ఆహారంగా ఉపయోగించేవాళ్ళు. అలాగే భారతదేశంలో చూసుకున్నట్లయితే ప్రాచీన కాలం నుంచే అరటి, మునగ, గులాబీ, మందారం, అవిస, కమలం మరియు గుమ్మడి వంటి పూలు వివిధ రకాల భారతీయ సంప్రదాయాల వంటకాలలో ఉన్నాయి. ఇక రోమన్లు చూసుకున్నట్లయితే విందుల్లో వైలెట్ మరియు గులాబీ పూలను ఉపయోగించేవాళ్ళు. యూరప్లో మధ్యయుగాలలో పూలను సలాడ్స్, అలాగే ఔషధ పానీయాల్లో చేర్చేవాళ్ళు. ప్రస్తుతం అమెరికా, ఇటలీ, ఫ్రాన్స్, జపాన్, థాయిలాండ్, చైనా, నెదర్లాండ్ వంటి దేశాల్లో ఈ ఎడిబుల్ ఫ్లవర్స్ ని వాణిజ్యపరంగా సాగు చేస్తున్నారు. వీటిని హోటల్స్, ఎయిర్లైన్స్, ఫుడ్ చైన్స్, బేకరీస్, కాక్టైల్ పరిశ్రమల్లో, హెర్బల్ పరిశ్రమల్లో విస్తృతంగా ఉపయోగిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా వివిధ పూలతో చేసే ప్రసిద్ధ వంటకాల గురించి తెలుసుకున్నట్లయితే భారతదేశంలో ప్రసిద్ధమైనది గులాబీల నుంచి తయారు చేసే గుల్కంద్, అలాగే గుమ్మడి పుష్పం నుంచి జపాన్ దేశం వాళ్ళు టెంపూరా అనే ఒక వంటకాన్ని చేస్తుంటారు. అలాగే జుకినీ పుష్పం నుంచి ఇటలీలో స్టఫ్డ్ జుకినీ ఫ్లవర్స్ ని తయారు చేస్తారు. శంఖ పుష్పం నుంచి థాయిలాండ్ లో బటర్ఫ్లై పీ రైస్, అంటే ఈ నీలం కలర్ లో ఉండే అన్నాన్ని వండుతారు. అలాగే గుమ్మడి పుష్పం ఉపయోగించి మెక్సికోలో ఫ్లోర్డీ కాలాబాజా సూప్ అనేది ఒక ప్రసిద్ధమైన వంటకాన్ని తయారు చేస్తుంటారు. ఇక ఆహార పదార్థాలకు అలంకరణగా లేదా సలాడ్లుగా లేదా వివిధ వంటకాలలో ముఖ్యమైన భాగంగా ఉపయోగించే పూలనే మనం ఆహార యోగ్య పూలు లేదా ఎడిబుల్ ఫ్లవర్స్ అంటాము. ప్రస్తుతం సహజమైన, ఆరోగ్యకరమైన మరియు ప్రత్యేకకరమైన ఆహార పదార్థాలపై వినియోగదారులకు ఆసక్తి పెరుగుతున్నందున ఈ ఎడిబుల్ ఫ్లవర్స్ కు వాణిజ్యపరమైన ప్రాధాన్యత కూడా పెరుగుతుంది. ప్రస్తుతం ఫైన్ డైనింగ్ రెస్టారెంట్స్, స్టార్ హోటల్స్, అలాగే బేకరీస్, కెఫేస్, పేస్ట్రీ తయారీ కేంద్రాలు, హెర్బల్ టీ తయారీ సంస్థలు, ఆర్గానిక్ మార్కెట్లు మరియు ఆరోగ్య ఆహార పరిశ్రమలలో వీటి వినియోగం వేగంగా పెరుగుతుంది. ఇవి ఆహారానికి ఆకర్షణీయమైన రంగులు, సువాసనలు, ప్రత్యేకమైన రుచులను అందించడమే కాకుండా శరీరానికి అవసరమైన అనేక పోషకాలు, అంటే విటమిన్స్, ఖనిజాలు, పీచు పదార్థం, యాంటీ ఆక్సిడెంట్లు మరియు బయో యాక్టివ్ కాంపౌండ్స్, వీటిని జీవక్రియాశీల సమ్మేళనాలు అంటాము, ఇవి కూడా అందిస్తాయి. అందువల్ల వీటిని ఫంక్షనల్ ఫుడ్స్ లేదా న్యూట్రాసూటికల్ ఫుడ్స్ కింద పరిగణిస్తారు. ఇక ఈ ఎడిబుల్ ఫ్లవర్స్ కి ఉండవలసిన ముఖ్య లక్షణాలు చూసుకున్నట్లయితే ఇవి ముఖ్యంగా విషరహితంగా ఉండాలి, సహజ రంగులను అధికంగా కలిగి ఉండాలి లేదా అధిక యాంటీ ఆక్సిడెంట్లు,

తక్కువ కేలరీలు, అధిక ఫైటోకెమికల్స్ కలిగి ఉండాలి. ఆకర్షణీయమైన రూపంతో ప్రత్యేకమైన రుచి, సువాసన లేదా ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉండాలన్నమాట. ఇక భారతదేశంలో ప్రజాదరణ పొందిన కొన్ని ఆహార యోగ్య పుష్పాలు అంటే ఎడిబుల్ ఫ్లవర్స్ గురించి తెలుసుకుందాం. ముందుగా మందారంని ముఖ్యంగా మనం టీ, జామ్స్, సిరప్స్, జెల్లీస్, అలాగే పానీయాలు, కేక్స్, డెజర్ట్స్, అలాగే సహజ ఆహార రంగుల కోసం దీన్ని ఐస్ క్రీమ్లు, సలాడ్లలో కూడా వినియోగిస్తుంటారు. అలాగే బంతి విషయానికి వచ్చినట్లయితే దీన్ని కూడా సహజ ఆహార రంగు, సూప్స్, సలాడ్స్, స్ట్యూస్, అలాగే పానీయాలు, వెన్న, క్యాండీ చేసిన రేకులను కూడా ఈ బంతి పూలతో తయారు చేసి వాడుతుంటాం. ఇక గులాబీ విషయానికి వచ్చినట్లయితే అధికంగా నార్త్ ఇండియాలో మనం ఎక్కువగా చూస్తుంటాము, స్వీట్స్ ఎక్కువగా ఈ గులాబీలతో చేస్తుంటారు. డెజర్ట్స్, రోజ్ వాటర్, రోజ్ సిరప్, అలాగే డిఎఫ్ఆర్ పూణే అంటే డైరెక్టరేట్ ఆఫ్ ఫ్లోరికల్చర్ రీసెర్చ్ పూనా వాళ్ళు కుకీస్ కూడా తయారు చేశారు. వీటిని గులాబీలు అలాగే హనీ మిల్లెట్స్తో ఈ కుకీస్ని తయారు చేశారు. అలాగే రోజ్ ఇన్ఫ్యూజ్డ్ హనీ, షర్బత్, మిల్క్ షేక్, లస్సీ, టీ, బర్ఫీ, ఐస్ క్రీమ్స్ వంటి పదార్థాలు కూడా ఈ గులాబీ రేకులను ఉపయోగించి తయారు చేస్తుంటారు. ఇక గుమ్మడి విషయానికి వచ్చినట్లయితే గుమ్మడి పూలను ఎక్కువగా వెస్ట్ బెంగాల్ అలాగే ఒరిస్సా ప్రాంతాల్లో కూరలు, సూప్లు, సలాడ్లు, పాస్తా, పకోడీలు, చట్నీలలో వాడుతుంటారు. అలాగే అరటి పూలు మనకి ముఖ్యంగా ఇది సౌత్ ఇండియాలో ఎక్కువగా గమనిస్తుంటాము. అరటి పూలను కూరలు, సలాడ్లు, సూప్లు, స్టిర్ ఫ్రై, వడలు, పకోడీలు, ముఖ్యంగా నిలవ పచ్చడి కూడా దీంతో అరటి పూలతో చేస్తాము. అలాగే కుంకుమ పువ్వు చూసుకున్నట్లయితే దీన్ని అన్నం, బిర్యానీ, స్వీట్స్, డెజర్ట్స్, పానీయాలు చేయడంలో ఉపయోగిస్తుంటాము. ఇక మొగలు పూలు మగ పుష్పాల నుంచి తీసినటువంటి కేవ్రా అనే ఎసెన్షియల్ వాటర్ ని కేవ్రా వాటర్ అంటారు. దీన్ని భారతీయ వంటకాల్లో ఉపయోగిస్తుంటారు. ముఖ్యంగా వెస్ట్ బెంగాల్ ప్రాంతంలో తయారు చేసే రసగుల్లాలు వాటిలో ఎక్కువగా ఈ కేవ్రా వాటర్ ని ఉపయోగిస్తుంటారు. ఇక అవిసె పూలు వీటిని కూడా సలాడ్స్, సూప్స్, కూరలు, వేపుడు వంటి వంటకాలలో ఉపయోగిస్తుంటారు. ఇవి ట్రెడిషనల్ ఫుడ్స్ అన్నమాట. అలాగే ఇక తామర పువ్వులను కూడా మన రేకుల్ని సలాడ్స్, సూప్స్, ఇతర వంటకాలు, స్టఫ్డ్ ఫ్లవర్స్ ని, క్యాండీస్, సిరప్స్, ఇన్ఫ్యూజన్లు మరియు వేపుల కింద కూడా ఈ తామర పువ్వులను ఉపయోగిస్తుంటాము. ఇక మునగ పువ్వు విషయానికి వచ్చినట్లయితే ఈ మునగ పువ్వుని కూడా సలాడ్స్, సూప్స్, కూరలు, పచ్చడి, హెర్బల్ టీ, వేపుడు, భుజియా లాంటి పదార్థాలను కూడా తయారు చేస్తారు. ఇక నేల సంపంగి దీన్నే మనం ట్యూబ్ రోజ్ అంటాము. దీన్ని ఆహారానికి సువాసన మరియు అలంకరణ కోసం ఉపయోగిస్తాము. ఇక పారిజాతం, పారిజాత పూలను కూడా టీ, పానీయాలు, సువాసన కోసం, గార్నిష్ కోసం ఉపయోగిస్తుంటాము. ఇక నాటుష్యం, ఇది సలాడ్స్, శాండ్విచ్లు అలంకరణగా ఉపయోగిస్తుంటారు. దీన్ని మనం డైరెక్ట్ గా కూడా అంటే ఏ ప్రాసెసింగ్ లేకుండా కూడా ఈ పువ్వులను తినవచ్చు. దీనిలో అధికంగా సి విటమిన్ ఉంటుంది. ఇక శంఖ పుష్పి, దీని సహజ ఆహార రంగు కోసం బ్రెడ్స్, కేక్లు, పానీయాలు, నూడిల్స్, సలాడ్స్, సిరప్, యోగర్ట్ వీటికి మనం రంగు ఇవ్వడానికి కూడా ఈ శంఖ పుష్పి పువ్వులను ఉపయోగిస్తుంటాము. చామంతి పూలు, చామంతి పూలను కూడా సలాడ్స్, టీలు, సూప్లు, డెజర్ట్స్ లో వాడుతుంటాము. ఇక మోదుగు పువ్వులు, వీటిని జామ్స్, సిరప్స్, పానీయాలు, షర్బత్, కూరలు, హెర్బల్ టీలలో అధికంగా వాడుతుంటారు. ఇక చామంతి, దీన్నే క్యామమెల్ చామంతి అంటాము. దీంతో ఎక్కువగా హెర్బల్ టీలు, డెజర్ట్స్ చేసుకుంటారు. ఇక రోజల్లీ, దీన్నే మనం గోంగూర పువ్వులు అంటాము. గోంగూర ఆకు కాకుండా కూడా పువ్వు వచ్చిన తరువాత దానికి ఉన్నటువంటి రక్షక పత్రాలు చెట్టుకే ఉంచినట్లయితే అవి కొంచెం మందంగా తయారవుతాయి. ఈ ఫ్లషీగా ఉండే పదార్థం నుంచి కూడా చాలా పుల్లగా ఉంటుంది. దీని నుంచి కూడా మనం జామ్స్, పులియబెట్టిన పానీయాలు, కేక్స్, పుడ్డింగ్స్, సలాడ్స్, సూప్స్, అలాగే ఇన్ఫ్యూజన్ మరియు చట్నీ కూడా తయారు చేస్తుంటాము. ఇక మల్లెపూల విషయానికి వచ్చినట్లయితే వీటిల నుంచి కూడా మనం పానీయాలు, డెజర్ట్స్, రుచిని మరియు సువాసన అందించే పదార్థాలు అంటే ఫ్లవరింగ్ ఏజెంట్ కింద ఇన్ఫ్యూజన్లు మరియు సిరప్లో దీన్ని వాడుతుంటాం. ఇక సీతమ్మ జడబంతి, వీటిల్ని కూడా సహజ ఆహార రంగు కోసం ఆహార పదార్థాల్లో వాడుతుంటాము. ఇక ఇప్ప పువ్వులు ట్రైబల్ ఏరియాస్ లో ఎక్కువగా వాడుతుంటారు. దీని నుంచి లడ్డూలను ఎక్కువగా తయారు చేస్తారు అంటే స్వీట్స్. అలాగే పుష్పాలను కూరగాయలుగా, పానీయాలుగా వాడుతారు, లేక నేరుగా కూడా ఈ పువ్వులను తినవచ్చు. అలాగే చింతపూలు, చింత చెట్టు పువ్వులను కూడా వివిధ రకాల వంటకాల్లో ఉపయోగిస్తుంటారు. ఇక బొగడబంతి, దీన్ని కూడా సహజ ఆహార రంగు టీల తయారీలో వాడుతుంటాము. దేవకాంచనం, దీన్ని పువ్వుల్ని కూడా రేకలు మాత్రమే తీసి మనం కూర తయారు చేసుకోవచ్చు. అట్లాగే రేల పువ్వుల్ని కూడా పువ్వులు రేకలతోటే కూర తయారు చేస్తుంటారు. ఇక అన్ని రకాల పువ్వులు ఆహారానికి యోగ్యమేనా అంటే అది కరెక్ట్ కాదు. అన్ని కూడా మనం ఆహారానికి ఉపయోగించకూడదు. ముఖ్యంగా మనం పుష్పాలను తినే ముందు వాటిని

పండ్లు మరియు ఇతర నాణ్యమైన ఆహార ఉత్పత్తులను విక్రయించే ప్రత్యేక ఉత్పత్తుల మార్కెట్స్ అంటే ఆర్గానిక్ మార్కెట్స్ నుండి మాత్రమే వీటిని కొనుగోలు చేసుకోవాలి. రోడ్డు పక్కన పెరిగిన పుష్పాలను కూడా మనం ఉపయోగించకూడదు. పూల దుకాణం, గార్డెన్ సెంటర్ లేదా నర్సరీలో పుష్పాలను కొనుక్కునేటప్పుడు అవి ఆరోగ్యమైనవిగా అంటే ఎడిబుల్ అని స్పష్టంగా లేబుల్ చేసినట్లయితే తప్ప మనం ఆహారానికి ఉపయోగించకూడదు. ఇక పురుగు మందులతో పిచికారీ చేసిన పువ్వులను ఎట్టి పరిస్థితుల్లో తినకూడదు. ఉదాహరణకు పూల దుకాణాలలో అలంకరణ కోసం విక్రయించే పూలను తరచుగా రసాయనాలు లేదా పురుగు మందులు ఉపయోగించి ఉండవచ్చు, కాబట్టి వాటిని ఆహారంగా వినియోగించుకోకూడదు. మొక్కలపై రసాయనాలు పిచికారీ చేసాలా లేదా అనే విషయం తెలియకపోతే అటువంటి పూలను తినకూడదు. తాజాగా వికసించిన పూలను కోసిన వెంటనే ఉపయోగించాలి. శుభ్రమైన నీటితో బాగా కడిగి వినియోగించాలి. కొత్త రకాల పుష్పాలను మనం ఆహారంలో నెమ్మదిగా పరిచయం చేయాలి. తద్వారా వాటి వల్ల కలిగే అలర్జీ ప్రతిచర్యలను కూడా మనం గుర్తించవచ్చు. ముఖ్యంగా పిల్లలకు కొత్త రకం పూలను తక్కువ పరిమాణంలో పరిచయం చేయాలి. పుప్పొడి లేదా పూలకు అలర్జీ ఉన్నవారిని జాగ్రత్తగా ఉండాలి. ఈ ఎడిబుల్ ఫ్లవర్స్ ను వివిధ రకాలుగా తయారు చేసుకోవాలి. ముఖ్యంగా తాజాగా తినవచ్చు, లేక చక్కెర పూతతో క్యాండిడ్ అంటారు ఈ ప్రాసెస్ ని, ఇలా కూడా చేసి తినొచ్చు. లేకపోతే ఐస్ లో గడ్డగట్టించి ఎండబెట్టినా లేదా నూనెలు లేదా వినెగర్ లో నిల్వ చేసి గార్నిష్ కోసం కూడా ఈ ఎడిబుల్ ఫ్లవర్స్ ని ఉపయోగించుకోవచ్చు. ఇక అసలు ఆహార యోగ్య పువ్వులు అంటే ఈ ఎడిబుల్ ఫ్లవర్స్ ని పూర్తిగా పువ్వు మొత్తం తినాలా లేకపోతే ఎటువంటి ప్రాసెసింగ్ అంటే సిద్ధం ఎలా చేసుకోవాలి అనే దాని విషయానికి వచ్చినట్లయితే, మందపాటి కాండం, పుప్పొడి భాగాలను అవసరమైతే తొలగించాలి. మంచి రుచి కోసం కాడలు, అండాశయం, కేసరాలు అంటే పుష్పం మధ్యలో ఉండే ఆడ మగ ప్రత్యుత్పత్తి భాగాలను తొలగించడం మంచిది. పువ్వు యొక్క అడుగు భాగం నుంచి రేకుల్ని కత్తిరించి వేరు చేయాలి. చాలా సందర్భాల్లో పూ రేకులను మాత్రమే తినాలి. ఉదాహరణకు గులాబీలు, అలాగే చామంతులు మొదలైనవి. ఈ ఎడిబుల్ ఫ్లవర్స్ సాధారణంగా ఉదయం పూట మాత్రమే కోయడం మంచిది. ఎందుకంటే ఈ సమయంలో పూలు పూర్తిగా వికసించి మంచి నాణ్యతగా ఉంటాయి. ఈ పూలను ఎల్లప్పుడూ చల్లటి నీటితో శుభ్రంగా పూర్తిగా కడగాలని గుర్తుపెట్టుకోవాలి. వాటిని ఉప్పు నీటితో కలిపి నీటిలో మృదువుగా కడిగి అనంతరం రేకులను మంచి నీటిలో ముంచాలి. దీని వలన రేకులు తాజాగా దృఢంగా మారుతాయి. తరువాత వాటిని పేపర్ టవల్పై ఉంచి నీటిని తొలగించాలి. తరువాత ఉపయోగించడానికి రేకులను లేదా మొత్తం పుష్పాలను మనం నిల్వ ఉంచుకోవాలన్నట్లయితే ప్లాస్టిక్ సంచుల్లో ఉంచి కొద్ది కాలం పాటు రిఫ్రిజిరేటర్లో నిల్వ చేసుకోవచ్చు. తక్కువ పరిమాణంలో ఉన్న పూలను ఐస్ క్యూబుల్లో కూడా ఉంచి గడ్డగట్టించి నిల్వ చేయవచ్చు. కొన్ని పూలకు సహజంగా చేదు రుచి ఉంటుంది. దాన్ని తగ్గించడానికి వైన్ స్టీపింగ్ లేదా షుగరింగ్ లేదా సాల్టింగ్ అంటే ఉప్పు వేసి లేదా పంచదారతో కలిపి క్యాండింగ్ చేసి వంటి పద్ధతులు ఉపయోగించి మనం నిల్వ ఉంచుకోవచ్చు. వేడి వంటల్లో ఎక్కువసేపు వీటిల్ని ఉడికించకుండా చివరిలో మాత్రమే ఈ ఎడిబుల్ ఫ్లవర్స్ ని కలపవలసి ఉంటుంది. అలాగే సలాడ్స్, డెజర్ట్లో మృదువైన రుచిగల పుష్పాలను మాత్రమే ఉపయోగించాలి. ఎందుకంటే ఘాటుగా ఉండే పుష్పాలను మనం ఎక్కువగా ఉపయోగించకూడదు. ఇక ఈ ఆహార యోగ్యమైన పుష్పాల వర్గీకరణ గురించి వచ్చినట్లయితే వీటిని ప్రధానంగా ఉపయోగించే విధానాన్ని బట్టి, రుచిని బట్టి మనం వర్గీకరించవచ్చు. ఉపయోగించే విధానాన్ని బట్టి సువాసన కోసం ఉపయోగించే పుష్పాల విషయానికి వచ్చినట్లయితే లావెండర్, రోజ్మేరీ, మల్లె అనేవి ఆహారాల్లో సువాసన కోసం ఉపయోగిస్తుంటాం. అలాగే రంగు మరియు అలంకరణ కోసం ఉపయోగించే పుష్పాలకు వచ్చినట్లయితే ఆధునిక బేకరీలలో ఈ కేక్స్, కప్ కేక్స్, పేస్ట్రీస్, మ్యాకరూన్స్, కుకీస్లో అలంకరణకు వీటిని ప్యాన్సీ, నాస్టర్షియం, క్యాలెండ్యులా, వైలెట్, గులాబీ వంటి పూలను వాడుతుంటారు. ఇక సలాడ్లలో నాస్టర్షియం, ప్యాన్సీ, గులాబీ, క్యాలెండ్యులా, బోరేజ్, వైలెట్ వంటి పూలను వాడతారు. ఇవి చాలా మటుకు విదేశీ పూలే. ఇక సూప్లలో వినియోగానికి వచ్చినట్లయితే మునగ, అవిస, గుమ్మడి, అలాగే కమలం వంటి వాటిల్ని మనం సూపుల్లో వాడచ్చు. సూప్ చివరిలో పుష్పాలను కలపడం వల్ల వాటి రంగు, రుచి మరియు పోషక విలువలు మెరుగ్గా నిల్వ ఉంటాయి. ఇక పానీయాల విషయానికి వచ్చినట్లయితే మందారం అంటే హైబిస్కస్ టీ, శంఖ పుష్పు నుంచి బటర్ఫ్లై పీటీ, గులాబీ నుంచి రోజ్ షర్బత్, లావెండర్ నుంచి హెర్బల్ టీ, చామంతి నుంచి కెమమిల్ టీ, ఇలాంటి వాటిని మనం పానీయాలుగా కూడా చేసుకోవచ్చు. ఇక డెజర్ట్స్ విషయానికి వచ్చినట్లయితే గులాబీ, కుంకుమ పువ్వు, శంఖ పుష్పి, కేవరా వంటి వాటిని ఐస్ క్రీమ్స్, జెల్లీస్, పుడింగ్స్, యోగర్ట్స్, కస్టర్డ్, అలాగే బయట కింద కూడా మనం వినియోగించవచ్చు. ఐస్ క్యూబ్స్ తయారు చేసుకోవడానికి అంటే శీతల పానీయాల్లో మనం కలుపుకోవడానికి గులాబీ, ప్యాన్సీ, శంఖ పుష్పి వంటి పూలను తాగునీటిలో ఐస్ ట్రేలలో గడ్డగట్టించి మనం వేసవ పానీయాల్లో కలిపి ఉపయోగించవచ్చు. ఇక పుష్పాలకు ఉన్న రుచిని బట్టి మనం వాడుకోవాల్సి ఉంటుంది. ఉదాహరణకు మనకి గులాబీ చూసుకున్నట్లయితే కొంచెం అవి చప్పదనం నుంచి

0: కొన్ని రకాలు తీపిగా ఉంటాయి, సుగంధభరితంగా ఉంటాయి. అదే నాస్తర్షియం పూలు మిరియాల మాదిరి స్వల్ప కొంచెం కారంగా ఉంటాయి. అలాగే మందారం పూలు కొద్దిగా పులుపుగా ఉంటాయి. గుమ్మడి పూలు తేలికపాటి తీపిగా ఉంటాయి. అలాగే అవిసె పూలు స్వల్పంగా చేదుగా ఉంటాయి. ఇక శంఖపుష్పి విషయానికి వచ్చినట్లే ఇది కూడా తేలికపాటి రుచిని కలిగి ఉంటుంది. పాన్సీస్ అయితే తేలికపాటిని తీపిగా ఉంటాయి అన్నమాట. ఈ విధంగా రుచిని బట్టి కూడా మనం ఈ పుష్పాలను వర్గీకరించవచ్చు. ఇక వీటిల్లో మనకి ఆరోగ్యానికి అవసరమైనటువంటి ఎన్నో రకాల బయోయాక్టివ్ కాంపౌండ్స్ ఉన్నాయి ఈ ఎడిబుల్ ఫ్లవర్స్ లో. సాధారణంగా కూరగాయలతో పోలిస్తే కొన్ని ఎడిబుల్ ఫ్లవర్స్ లో ఫైటోకెమికల్స్ అంటే ముఖ్యంగా పాలిఫినాల్స్, ఫ్లేవనాయిడ్స్ అలాగే కెరోటినాయిడ్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి ఆక్సిడేటివ్ స్ట్రెస్ ని తగ్గిస్తాయి. దీనివల్ల మనకి రోగ నిరోధకతకి పెరగడమే కాకుండా కొన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడానికి కూడా ఇవి ఉపయోగపడతాయి. వాటిలో ప్రధానమైన ఫైటోకెమికల్స్ ఫ్లేవనాయిడ్స్, ఫినాలిక్స్, యాంథోసైనిన్స్, కెరటినాయిడ్స్, టైపనాయిడ్స్, టానిన్స్, సెపనిన్స్ మొదలైనవి. వీటి వల్ల పుష్పాలకు రంగు, రుచి, సువాసన కాకుండా ఈ బయోలాజికల్ యాక్టివిటీస్ కూడా ఇవి ఉపయోగపడతాయి. ఇక ముఖ్యమైన బయోలాజికల్ యాక్టివిటీస్ ఉన్న పూలను చూసుకున్నట్లయితే కెరటినాయిడ్స్ అధికంగా ఉండే పూలు బంతి, క్యాలెండ్యులా, గుమ్మడి, అవిసె పూలు. అలాగే యాంథోసైనిన్లు ఎక్కువగా ఉండే పూలు గులాబీ, మందారం, పాన్సీ, శంఖపుష్పి. అలాగే ఫ్లావనాయిడ్స్ ఎక్కువగా ఉండే పూలు గులాబీ, కమలం, పాన్సీ, క్యాలెండ్యులా, బంతి, లావెండర్, మందారం, డేలిల్లీ, చామంతి మొదలైనవి. అలాగే ఫినోలిక్ యాసిడ్స్ ఎక్కువగా ఉండేవి గులాబీ, మందారం, కమలం, లావెండర్, చామంతి, బంతి. యాంటీ మైక్రోబియల్ లక్షణాలు కలిగి ఉన్నవి గులాబీ, మందారం. ఈ విధంగా వీటిల్లో మనకి వివిధమైనటువంటి బయోయాక్టివ్ కాంపౌండ్స్ కూడా ఉండడం వల్ల ఆరోగ్యానికి కూడా మంచిది. ఇక పోషకాల విషయానికి వచ్చినట్లయితే విటమిన్లు ఫస్ట్ మనం చూసుకున్నట్టయితే విటమిన్లలో ఏ విటమిన్ అనేది ఎక్కువగా గుమ్మడి, అవిసె పూలలో ఉంటుంది. అలాగే విటమిన్ సి అనేది గులాబీ, నార్సోషియం, మందారంలో ఉంటుంది. విటమిన్ ఇ అనేది పాన్సీస్, గులాబీలో ఉంటుంది. అలాగే ఫోలేట్ ఇది మునగలో ఉంటుంది అన్నమాట. ఇది రక్త కణాల నిర్మాణానికి ఉపయోగపడుతుంది. ఇక ఖనిజ లవణాల విషయానికి వచ్చినట్లయితే కాల్షియం ఎక్కువగా మునగ పువ్వు, అవిసె పువ్వు, మందారంలో ఉంటుంది. పొటాషియం అయితే మునగ పువ్వు, అరటి పువ్వు, మెగ్నీషియం కూడా ఉంటుంది ఈ పువ్వుల్లో అధికంగా. ఇక అరటి పువ్వు, అవిసె పువ్వులో ఎక్కువగా ఇనుము కూడా ఉంటుంది. ఈ విధంగా ఖనిజ లవణాలు కూడా అధికంగా ఉండడం వల్ల మనకి ఆరోగ్యంగా ఉండడానికి దోహదం చేస్తాయి. ఆహారంలో అత్యంత ఇంపార్టెంట్ అన్నది ఏంటంటే పీచు పదార్థం. ఇది జీర్ణక్రియకు తోడ్పడుతుంది. ఈ పీచు అధికంగా ఉండే పుష్పాలకు వచ్చినట్లయితే అరటి పువ్వు, మునగ పువ్వు, అవిసె పువ్వు వీటిల్లో ఎక్కువ శాతం ఈ పీచు ఉంటుంది. ఈ విధంగా మనం ఎడిబుల్ ఫ్లవర్స్ ని గురించి అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుని ఉపయోగించుకున్నట్లయితే ఆరోగ్యంగా ఉంటాము. ఈ ఎడిబుల్ ఫ్లవర్స్ లో రంగు, రుచి, సువాసనతో పాటు పోషకాలు మరియు ఈ బయోయాక్టివ్ కెమికల్స్ అందించే సహజ వనరులుగా ఉన్నాయి. కాబట్టి వీటికి ఆహార, ఔషధ మరియు న్యూట్రసూటికల్ అలాగే ఫంక్షనల్ ఫుడ్ రంగాలలో వీటికి మంచి భవిష్యత్తు ఉంది.
1: ఆహారంగా వినియోగించడానికి అనువైన పూలు, వాటి వివరాలు ప్రకాశం జిల్లా చిన్నలాటర్పి ఉద్యాన కళాశాల ప్రొఫెసర్ డాక్టర్ ఆర్ నాగలక్ష్మి గారి ప్రసంగం మీరింతవరకు విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు ఒక జానపద గీతం.

0: జానపద గీతం విన్నారు.
1: మొక్కజొన్నలో కలుపు యాజమాన్యాన్ని గురించి తెలుసుకుందాం. పంట విత్తిన తర్వాత 2-3 రోజుల్లోపు అట్రజిన్ కలుపు మందును తేలిక నెలలో ఎకరానికి

0: వందల గ్రాములు, బరువు నెలలో అయితే ఎకరానికి 1200 గ్రాములని 200 లీటర్ల నీళ్లలో కలిపి విత్తిన నేల మీద తగినంత తేమ ఉన్నప్పుడు పిచికారీ చేయడం ద్వారా వెడల్పాకు అలాగే గడ్డిజాతి కలుపు మొక్కల్ని దాదాపుగా నెల రోజుల వరకు అదుపు చేయొచ్చు. మొక్కజొన్నను పప్పుజాతి పంటలతో అంతర పంటగా వేసినప్పుడు మాత్రం పెండి మిథాలిన్ ఎకరానికి 1 లీటరు 200 లీటర్ల నీళ్లలో కలిపి నాటిన 2 రోజుల్లో పిచికారీ చేయాలి. 15 నుండి 18 రోజుల పంట లేదా కలుపు 4 ఆకుల దశలో ఉన్నప్పుడు సాధారణ మొక్కజొన్నలో అలాగే 0 టిల్లేజ్ మొక్కజొన్న పంటలో వెడల్పాకు అలాగే గడ్డిజాతి కలుపు మొక్కలను నిర్మూలించడానికి టెంబోట్రయాన్ 34.4% ఎస్సి 115 మిల్లీలీటర్లు, దీంతో పాటు అట్రజిన్ 50% డబ్ల్యూపీ 400 గ్రాముల మందుని లేదా టోప్రామిజోన్ 33.6% ఎస్సి 30 మిల్లీలీటర్లు, దీంతో పాటుగా అట్రజిన్ 50% డబ్ల్యూపీ 400 గ్రాములు ఎకరానికి పిచికారీ చేసుకోవాలి. తుంగ కనుక ఎక్కువగా ఉన్నట్లయితే హాలో సల్ఫ్యూరాన్ మిథైల్ 40 గ్రాములు ఎకరానికి 200 లీటర్ల నీళ్లలో కలిపి పిచికారీ చేయాలి. విత్తన 4 రోజుల వరకు వెడల్పాటి కలుపు మొక్కల్ని గనక గమనించినట్లయితే 2,4-D సోడియం సాల్ట్ ఎకరానికి 500 గ్రాములు 200 లీటర్ల నీళ్లలో కలిపి పిచికారీ చేయాలి. ఈ విధమైన జాగ్రత్తలు గనక తీసుకున్నట్లయితే మొక్కజొన్నలో కలుపుని నివారించుకోవచ్చు. మీరింతవరకు కిసాన్ వాణి కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమ ప్రాయోజకులు వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.
1: इधर इधर इधर हम बोल रहे हैं तेरे बीजू का
2: पुतला बोल रहे
1: पक्षियों से तो हम खेत को बचा लेते हैं पर इन घातक रसायनों से कैसे बचाएं
2: मतलब
1: देख बेटा तू जो ये अंधाधुंध रसायन मिलाता है ना मिट्टी की सेहत बिगड़ने लगी है और जब माटी ही कमजोर पड़ जाएगी तो उपज कैसे सेहतमंद होगी हाँ? अरे पहले ऐसा नहीं था पूछना अपने बड़े बुजुर्गों से कैसे फसल लहलाती थी शुद्धता झलकती थी माटी भी तंदुरुस्त और लोग पहली वाली बात कहा
2: पर हम तो सब यही डाले हैं
1: सब नहीं आज भी लाखों जागरूक किसान परंपरागत विधि से फसल उगा रहे हैं पर्चा कम और उपज की कीमत भी बेहतर पा रहे हैं
2: सच है
1: रे बेटे एक्सपीरियंस से बता रहे हैं धूप पे बाल सफेद नहीं किए हैं
2: ठीक है भाई मैं भी आज तक जैविक खेती शुरू करूंगा
3: माटी से प्रेम की परंपरा है परंपरागत खेती

ఆకాశవాణి. దుబాయ్లో జరుగుతున్న మహిళల ఆసియాకప్ టీ20 క్రికెట్ టోర్నమెంట్ 2026లో భాగంగా భారత్ బంగ్లాదేశ్ జట్ల మధ్య జరిగే మొదటి సెమీఫైనల్ మ్యాచ్పై ప్రత్యక్ష వ్యాఖ్యానం వింటారు. ఈ వ్యాఖ్యానం రేడియో సెట్లలో, ఎఫ్ఎం ఛానల్లో ప్రసారం చేయబడుతుంది. న్యూస్ ఆన్ ఎయిర్ యాప్లో రోజువారీ కార్యక్రమాలు యథావిధంగా ప్రసారం కాబడతాయి. సమయం 7:45 కావస్తోంది. తదుపరి కార్యక్రమం వెంటనే వింటారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

0: परंपरागत विधि से फसल उगा रहे हैं, खर्चा कम और उपज की कीमत भी बेहतर पा रहे हैं।
1: सच है?
0: रे बेटे, एक्सपीरियंस।
2: శ్రోతలు, ఇప్పుడు ట్రాన్స్మీటర్ లో మహిళల ఏషియా కప్ T20 క్రికెట్ టోర్నమెంట్ 2026 సంబంధించి హిందీ మరియు ఆంగ్ల భాషలలో నిరంతరాయమైన లైవ్ అండ్ ఆఫ్ ట్యూబ్ కామెంటరీ వింటారు. సెమీఫైనల్ పోటీ భారత్ వర్సెస్ బంగ్లాదేశ్, వేదిక దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం. ఈ కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు. మిగతా కార్యక్రమాలు న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ లో యథావిధిగా కొనసాగుతాయి.
3: यहाँ पर जरूर एक कप्तानी पारी मिडिल ऑर्डर में खेलनी होगी. प्रतिका रावल को साबित करना होगा कि जिस प्लेयर की रिप्लेसमेंट के तौर पर वो आई है, वो चयनकर्ताओं का फैसला.

0: మాతో పాటు స్టూడియోలో ఉన్నారు జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్ శ్రీ పి మోహన్.
1: सबको उम्मीद है कि स्मृति दूसरा शतक लगाएं, वैसे भी रिकॉर्ड बुक में कई पन्ने वो जोड़ चुकी हैं पिछले मैच में. रविंद्र
2: देखिए, पहले जो मैचेस हुए हैं आपने कि हांगकांग और थाईलैंड वैसे जहां नॉर्मली टीमें थी, इंडिया का जो इंफ्रास्ट्रक्चर है खेलने का और जो लेवल है, आप देखिए इनसे कंपीट करना मुझे लगता नहीं कि इनके अगेंस्ट जो 100 करके भी शायद इनको 100 तो 100 ही होता है, लेकिन इतनी खुशी मिल पाएगी. बेटर यह जैसे बांग्लादेश और फाइनल्स में आप खेलते हैं, तो इसमें आपको सबसे बड़ी बात है कि जब अच्छी टीमों से खेलने जाते हैं तो वहां पे आपको तैयारी पूरी होनी चाहिए. लेकिन मुझे कहीं ना कहीं इनके जो बेंच स्ट्रेंथ है इंडिया की, वहां पर डाउट पहले भी लगता है.
3: सूत्रालु अंटारु संघंलो अंटे पोदुपुलु चेसुकोवडमु, తర్వాత అప్పులు ఇచ్చుకోవడము, తిరిగి వసూలు చేసుకోవడము, పుస్తకాలు రాసుకోవడము, మీటింగ్లు పెట్టుకోవడము, రెగ్యులర్గా ప్రతి నెల రెగ్యులర్గా మీటింగ్లు పెట్టుకోవడం, ఈ ఐదుటిని పంచసూత్రాలని అంటారన్నమాట. సో ఇట్లా మహిళలు పొదుపులు చేసుకుంటూ బ్యాంకులో అప్పులు తీసుకుంటూ బ్యాంకు ద్వారా కానీ శ్రీనిధి ద్వారా కానీ ప్రభుత్వం ఇచ్చినటువంటి సిఐఎఫ్ అంటే కమ్యూనిటీ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ అని ఉంటుంది, వాళ్ళ మండలాలలో గ్రామ సంఘాలలో వాటి ద్వారా కానీ అప్పులు తీసుకొని వాళ్ళు వివిధ రకాల ఆర్థిక కార్యక్రమాలు అంటే వ్యాపారాలు కానీ వ్యవసాయానికి సంబంధించి కానీ వ్యవసాయేతర జీవనోపాధులు కానీ అవన్నీ కూడా ఏర్పాటు చేసుకోవడం అనేది జరుగుతుంది.
4: సార్, మరి ఈ నేషనల్ రూరల్ లైవ్లీహుడ్స్ మిషన్ అంటే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఈ మిషన్ కి ఈ ఇందిరా క్రాంతి పథకానికి సంబంధం ఏంటి సార్?
3: నేషనల్ లైవ్లీహుడ్ మిషన్ అనేది ఎన్ఆర్ఎల్ఎం అనేది మనకు కేంద్ర ప్రభుత్వం ద్వారా ఇంప్లిమెంట్ చేస్తున్నారు. చాలా స్కీమ్స్ ఇప్పుడు మేము చేసేటువంటి చాలా స్కీమ్స్ లలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి 60% మాకు అంటే 60-40 స్టేట్ గవర్నమెంట్ 40 సెంట్రల్ గవర్నమెంట్ 60% ఫండ్స్ అట్లా రిలీజ్ చేయడం జరుగుతుంది. కొన్ని స్కీమ్స్ లలో 100% సెంట్రల్ గవర్నమెంట్ నుంచే ఎన్ఆర్ఎల్ఎం ద్వారానే మాకు డబ్బులు వస్తాయి. చాలా రకాల స్కీమ్స్ ఉన్నాయి. ఆ స్కీమ్స్ లలో మాకు ముఖ్యంగా ఏంటంటే ట్రైనింగ్స్, తర్వాత వాళ్ళకి లైవ్లీహుడ్స్ కల్పించడము, ఇవన్నీ కూడా ఎన్ఆర్ఎల్ఎం ద్వారా కూడా ఫండ్స్ అనేటివి రావడం అనేది జరుగుతుంది.
4: మరి ఈ ఇందిరా క్రాంతి పథకం ద్వారా ఏర్పడినటువంటి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్, స్వయం సహాయక సంఘాలు మన జిల్లాలో ఏ విధంగా పనిచేస్తున్నాయి, ఇప్పటివరకు ఎన్ని గ్రూప్స్ ఉన్నాయి, వాటి గురించి కొంచెం వివరిస్తారా?
3: మనకు అంటే 27 మండలాలలో 806 గ్రామ సంఘాలు ఉన్నాయి, తర్వాత 30,000 వరకు చిన్న సంఘాలు ఉన్నాయి ఎస్ఐజీలు. వీటిలో ఒక్కొక్క సంఘంలో 10 మంది చొప్పున మహిళలు సంఘాలలో ఉన్నారు. అంటే దాదాపు 3 లక్షల పైచిలకు మంది సభ్యులు దీంట్లో ఉన్నారు. అట్లాగే ఈ సంఘాలలో ఉన్న మహిళలందరూ కూడా ఫస్ట్ వాళ్ళు చేయాల్సింది పొదుపు. సో కంపల్సరీ పొదుపు అనేది దాంతోనే వాళ్ళ సంఘాన్ని కట్టి ఉంచడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఒక పొదుపు అనేది స్టార్ట్ చేస్తాము. పొదుపుల ద్వారా వాళ్ళు బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేసుకొని ఈ పొదుపులను బ్యాంకులో జమ చేసుకోవడము, ప్రతి నెల మీటింగ్ పెట్టుకోవడము, వాళ్ళు బుక్స్ రాసుకోవడము, ఇవన్నీ కూడా వాళ్ళు చేస్తారు. తర్వాత ఆ బ్యాంకులో ఒక 6 మంత్స్ అయిన తర్వాత అంటే ఈ సంఘం యొక్క సీనియారిటీ 6 నెలలు అయిన తర్వాత వాళ్ళకి 1 లక్ష రూపాయల నుంచి లోన్

0: అనేది స్టార్ట్ చేయడం అనేది జరుగుతుంది. సో అట్లా వాళ్ళు లోన్స్ తీసుకొని వాళ్ళకు కావాల్సిన ఆర్థిక కార్యక్రమాలు కానీ ఇంకా కన్జంప్షన్కి కానీ తర్వాత వాళ్ళ అగ్రికల్చర్కి కానీ రకరకాలుగా వాళ్ళు ఉపయోగించుకోవడం అనేది జరుగుతుంది.
1: అలాగే సార్, మరి ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఏర్పడిన తర్వాత వీళ్ళు పొదుపు చేసుకొని తర్వాత లోన్లు తీసుకుంటారు, ఈ లోన్లు తీసుకునేటప్పుడు వాళ్ళకి ఏ విధమైనటువంటి శిక్షణ అందిస్తారంటే, మీరు వ్యాపారాలు పెట్టుకోవడానికి సంబంధించి కానీ లేదా లోన్లు తీసుకునేటప్పుడు గైడెన్స్ కానీ మీరు ఎలా సహాయం చేస్తారు వీళ్ళకి?
0: ఇప్పుడు వాళ్ళకి అప్పు తీసుకున్న తర్వాత వాళ్ళు వ్యాపారాలు చేసుకోవడానికి చాలా రకాల ట్రైనింగ్స్ అనేటివి ఉంటాయి. ఇప్పుడు మేము ఈ ఐఎంఎస్ క్యాంటీన్ అనేది మన కలెక్టర్ ఆఫీస్లో ఏర్పాటు చేయడం జరిగింది, ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ అని. ఈ క్యాంటీన్ ఏర్పాటు చేయాలంటే వాళ్ళకి మంచి వంటలు చేయడము, వడ్డించడము, హాస్పిటాలిటీ అంటే ఆతిథ్యం ఎలా ఇవ్వాలి, వంటలు ఏ విధంగా చేయాలి, వాళ్ళ వేషధారణ ఏ విధంగా ఉండాలి అనే దాని మీద నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ దాంట్లో 15 డేస్ ట్రైనింగ్ ఇప్పించినాము. సో వాళ్ళు అక్కడ ట్రైనింగ్ పోయి వచ్చిన తర్వాత వాళ్ళు ఇక్కడ క్యాంటీన్స్ పెట్టుకోవడము, ఇక్కడనే కాకుండా ఇంకా వేరే వేరే గ్రామాలలో కూడా వాళ్ళు క్యాంటీన్స్, టిఫిన్ సెంటర్స్, క్యాటరింగ్ చేయడము, ఇట్లాంటివి చాలా రకాల యాక్టివిటీస్ వాళ్ళు చేస్తున్నారు. అదే కాకుండా ఇప్పుడు మనకు ఈ స్కూల్ యూనిఫామ్స్ కి సంబంధించింది కూడా మనము ట్రైనింగ్ ఇప్పించినాము. అంటే ప్రతి మండలంకి ఒక 20 మంది టైలర్స్ కి స్కూల్ యూనిఫామ్స్ మీద ట్రైనింగ్ ఇప్పించినాం. అంటే వాళ్ళు టైలర్లు ఆల్రెడీ వాళ్ళు గత 4 సంవత్సరాల నుంచి స్కూల్ యూనిఫామ్స్ కుడుతున్నారు, ఆడపిల్లల స్కూల్ యూనిఫామ్స్ బాగా కుడుతున్నారు, కాకపోతే మగపిల్లల ప్యాంట్లు, నెక్కర్లు, షర్ట్స్ కుట్టడం వాళ్ళకి రావట్లేదు కాబట్టి దాని మీద మేము ట్రైనింగ్ ఇప్పించినాము. బల్క్ కటింగ్ మీద ట్రైనింగ్ ఇప్పించినాము. బల్క్ కటింగ్ అంటే ఒకేసారి ఒక 50 లేయర్స్ 100 లేయర్స్ వేసి కట్ చేసుకోవడము అనేది కటింగ్, దాని మీద అలీప్లో హైదరాబాద్లో ట్రైనింగ్ ఇప్పించినాము. అట్లా ట్రైనింగ్ ఇప్పించడం ద్వారా వాళ్ళు మంచిగా అంటే వాళ్ళ నైపుణ్యం పెరిగి వాళ్ళు ఇంకా ఎక్కువ కుట్టుకోవడానికి, ఎక్కువ డబ్బులు సంపాదించుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఇట్లాంటి ట్రైనింగ్స్ అనేటివి, చాలా రకాల ట్రైనింగ్స్ అనేటివి మా దగ్గర రెగ్యులర్గా జరుగుతూ ఉంటాయి. ఇవే కాకుండా బ్యూటీషియన్, తర్వాత టైలరింగ్, తర్వాత హోటల్ మేనేజ్మెంట్, ఇట్లా రకరకాల ట్రైనింగ్స్ అనేటివి కంటిన్యూగా ఉంటాయి. మేము ఐకేపీ ద్వారా ఈ సోలార్ ప్లాంట్, అట్లాగే జిల్లా సమాఖ్య నుంచి పెట్రోల్ పంప్ అనేది ఏర్పాటు చేయబోతున్నాము. తర్వాత ఆర్టీసీ బస్సులు, అన్ని మండల సమాఖ్యల నుంచి బస్సులు కొని ఆర్టీసీకి అద్దెకి ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే ఇందిరా మహిళల కోసం కూడా ఈ సెంటరింగ్ యూనిట్, తర్వాత ఈ సిమెంట్ ఇటుకల తయారీ యూనిట్లు, ఇట్లాంటివి కూడా మేము ఏర్పాటు చేస్తున్నాము.
1: మరి మీరు ఈ జీవనోపాధి కోసం అందించే ఈ ట్రైనింగ్లు పూర్తిగా ఉచితమా లేదా ఆ మహిళలకు ఏమైనా ఆర్థిక భారం పడే అవకాశం ఉందా?
0: లేదండి, అంటే ఇది పూర్తిగా ఉచితము. ఇప్పుడు నితిమ్లో ట్రైనింగ్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హాస్పిటాలిటీ హోటల్ మేనేజ్మెంట్ దాంట్లో ట్రైనింగ్ ఇచ్చినప్పుడు వాళ్ళు ఫ్రీగా ట్రైనింగ్ ఇవ్వరు. వాళ్ళు ఒక్కొక్క మహిళా సభ్యురాలికి 30,000 ఛార్జ్ చేస్తారు. సో ఈ 30,000 వాళ్ళు కట్టకుండా మేము సెర్ప్ ద్వారా, మా సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పవర్టీ ద్వారా వాళ్ళకు సంబంధించిన అమౌంట్ పేమెంట్ చేసి వాళ్ళకి ట్రైనింగ్ అనేది ఇప్పించడం జరుగుతుంది. అట్లాగే ఇప్పుడు టైలరింగ్ ట్రైనింగ్ అన్నాము, దానికి సంబంధించింది కూడా వాళ్ళకి ఎవరైతే ట్రైనింగ్ ఇస్తున్నారో, ఇప్పుడు మేము ఏపీపీఎస్ అనేది బోధన్లో, తర్వాత న్యాక్ సెంటర్ నిజామాబాద్లో, మహిళా ప్రాంగణం పెరికిట్లో ట్రైనింగ్ ఇప్పించాము. సో వాళ్ళకి మా సెర్ప్ ద్వారా వాళ్ళ ట్రైనింగ్ అయిన అమౌంట్ వాళ్ళకి పేమెంట్ అనేది చేయడం జరుగుతుంది. సో మనము ఈ మహిళలకి ఎలాంటి రూపాయి కూడా మనం ఛార్జ్ చేయము, అదంతా కూడా మనం సెర్ప్ ద్వారానే భరించడం అనేది జరుగుతుంది.
1: ఇంకొకటి సార్, మామూలుగా మహిళా స్వయం సహాయక సంఘాలు అనగానే బాగా వినపడే పదం వడ్డీ లేని రుణాలు. అసలు ఈ వడ్డీ లేని రుణాలు అంటే వాళ్ళు డబ్బులకు ఏదైతే లోన్ తీసుకుంటారు ఆ లోన్కి వడ్డీ ఉండదా? సాధారణంగా ఇటువంటి చాలా సందేహాలు వస్తాయి, కట్టాల్సిన అవసరం లేదు, కట్టకపోయినా ఎవరు అడగరు, ఇటువంటి చాలా సందేహాలు ఉన్నాయి మహిళల్లో. సో ఈ వడ్డీ లేని రుణాల గురించి జనరల్గా మహిళలకు వచ్చే సందేహాల గురించి కొంచెం క్లియర్గా చెప్తారా?
0: తప్పకుండా అండి. వడ్డీ లేని రుణము అంటే వీళ్ళు బ్యాంకు నుంచి తీసుకున్న రుణము వడ్డీతో సహా కట్టాల్సిందే, చెల్లించాల్సిందే. అంటే బ్యాంకు వాళ్ళు వేసే 12% 13% ఇంట్రెస్ట్, ఆ ఇంట్రెస్ట్ ప్రకారం వాళ్ళు చెల్లిస్తారు. తర్వాత గవర్నమెంట్ నుంచి వాళ్ళు రెగ్యులర్గా పొదుపు అప్పులు కడితే వాళ్ళకి వడ్డీ ఎంత అయిందో అది తిరిగి వాళ్ళ గవర్నమెంట్ నుంచి వాపస్ వస్తుంది. అప్పుడు అది వడ్డీ పడినట్టు లెక్క అన్నమాట. సో అట్లా వడ్డీ గవర్నమెంట్ నుంచి వాపస్ వస్తేనే వడ్డీ లేని రుణం. కానీ వీళ్ళు మాత్రం అట్లా మాకు కట్టకుండా నడుస్తుంది అనేది లేదు, కడితేనే, రెగ్యులర్గా కడితేనే, ఒక నెల రెండు నెలల మధ్యలో గ్యాప్ ఇచ్చినా కానీ వాళ్ళకి వడ్డీ లేని రుణం వర్తించదు. సో కంపల్సరీ ప్రతీ నెల వాళ్ళ ఇన్స్టాల్మెంట్ ప్రకారం వడ్డీతో సహా చెల్లించాల్సిందే. అది చెల్లించడం అయిపోయిన తర్వాత గవర్నమెంట్ అప్పుడప్పుడు సంవత్సరానికి 6 నెలలకు 2 సంవత్సరాలకు అట్లా వాళ్ళకి వడ్డీ వాపస్ ఇస్తుంది. అది ఇచ్చినప్పుడు వీళ్ళ సంఘము రెగ్యులర్ గా కట్టింది అంటేనే వాళ్ళకు వడ్డీ లేని రుణం ఎలిజిబుల్ అవుతుంది. లేకపోతే మధ్యలో 1-2 మంత్స్ గ్యాప్ ఇచ్చినా గానీ వాళ్ళకు ఎలిజిబుల్ అనేది రాదు. కాబట్టి ఖచ్చితంగా మహిళలందరూ కూడా వాళ్ళ అప్పులు అన్ని కూడా ప్రతి నెల వడ్డీతో సహా చెల్లించాలి. గవర్నమెంట్ నుంచి వచ్చినప్పుడు మాత్రమే వాళ్ళ అకౌంట్లో

0: అది డిపాజిట్ చేయడం అనేది జరుగుతుంది.
1: ఈ వడ్డీ లేని రుణాలు తీసుకోవాలంటే డ్వాక్రా సంఘాల్లో ఉన్నటువంటి మహిళలు ముఖ్యంగా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఫస్ట్ వాళ్ళకి సరైన రుణాలు లభించాలంటే కూడా,
0: సరైన రుణాలు లభించాలంటే ముఖ్యంగా వాళ్ళు సంఘం పొదుపులు రెగ్యులర్ గా ఉండాలి, మీటింగ్లు రెగ్యులర్ గా జరగాలి, వాళ్ళ బుక్స్ పుస్తక నిర్వహణ అనేది కరెక్ట్ గా ఉండాలి, వాళ్ళ ఇంటర్నల్ లెండింగ్ వాళ్ళ అప్పులు ఇచ్చుకోవడం అనేది కానీ తిరిగి వసూలు చేసుకోవడం అనేది 100% రికవరీ అనేది ఉండాలి. అవి ఉంటేనే వాళ్ళకి ఎలిజిబుల్ అనేది ఉంటుంది. వాళ్ళకి బ్యాంకు ద్వారా కూడా మంచి రుణాలు ఇస్తారు. ఇప్పుడు బ్యాంకులలో కూడా ఇంతకుముందు చాలా తక్కువ ఇస్తున్నారు, ఇప్పుడు ఒక్కొక్క సంఘము 100,000 నుంచి 20,00,000 వరకు లోన్లు ఇస్తున్నారు. అయితే ఇక్కడ ఒకటి ఏంటంటే వడ్డీ లేని రుణం అనేది గవర్నమెంట్ 5,00,000 వరకే ఇస్తున్నది, మిగతా 15,00,000కి వడ్డీ లేని రుణం వర్తించదు. ఇది ఒకటి మనం అంటే క్లారిటీ తీసుకోవాలి. ఏంటంటే మనకు 1,00,000 నుంచి 5,00,000 వరకు తీసుకున్న వడ్డీ ఏదైతే ఉందో ఆ వడ్డీకి సంబంధించింది మాత్రమే గవర్నమెంట్ వాపసిస్తుంది. 6 నుంచి 15,00,000 వరకు 20,00,000 వరకు తీసుకున్న వడ్డీకి అది వడ్డీ లేని రుణం అనేది వర్తించదు.
1: అలాగే కొత్తగా స్వయం సహాయక సంఘాలు ఏర్పడాలంటే ఎంతమంది మహిళలు ఒక గ్రూప్ గా ఏర్పడాలి, వాళ్ళు ఎవరిని అప్రోచ్ అవ్వాలి, ఎన్నాళ్ళ తర్వాత వాళ్ళకి రుణాలు వస్తాయి?
0: ఇప్పుడు కొత్తగా సంఘం ఏర్పడాలంటే ఆ గ్రామంలో 10 మంది మహిళలు కలిసి ఒక సంఘం ఏర్పాటు చేసుకోవచ్చు. ఈ సంఘం ఏర్పాటు చేయాలంటే అక్కడ గ్రామంలో విలేజ్ ఆర్గనైజేషన్ అసిస్టెంట్ అని ఉంటారు, వాళ్ళని కన్సల్ట్ అయితే ఆ గ్రామంలోనే ఉంటారు కాబట్టి వాళ్ళకి కన్సల్ట్ అయితే వాళ్ళు గ్రూప్ ఏ విధంగా చేసుకోవాలి, దానికి సంబంధించిన లావాదేవీలు ఏ విధంగా జరుపుకోవాలి, పుస్తకాలు ఏ విధంగా రాసుకోవాలి, అవన్నీ కూడా వాళ్ళు చెప్తారు. చెప్పిన తర్వాత దాన్ని సంఘం ఏర్పాటు చేస్తారు, వాళ్ళే బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేపిస్తారు, వాళ్ళ పొదుపులన్నీ కూడా దాంట్లో డిపాజిట్ అనేది చేయించడం అనేది జరుగుతుంది.
1: మరి ఈ గ్రూప్లు ఏర్పడడానికి మహిళలకి ఏమైనా ప్రత్యేకమైన అర్హతలు ఉండాలి, చదువు పరంగా కానీ ఆర్థిక పరంగా కానీ వారు ఉండే ప్రాంతాన్ని బట్టి కానీ ఏమైనా అర్హతలు ఉన్నాయా?
0: అర్హతలు అనేటివి ఏం లేవు సార్, ఎవరైనా మహిళలు చేరొచ్చు, కాకపోతే వాళ్ళు పేద మహిళలు అయి ఉండాలి ఒకటి, తర్వాత వాళ్ళు గ్రామీణ ప్రాంతంలో ఒకే ఏరియాలో ఉంటే బాగుంటుంది, ఎందుకంటే రెగ్యులర్గా వాళ్ళు మీటింగ్లు అవి పెట్టుకోవాలి కాబట్టి ఒకే ఏరియాలో ఒకే ప్రాంతంలో ఉండాలి. ఏజ్ అనేది లిమిట్ అనేది ఏమి లేదు, కాకపోతే ఏంటంటే 18 to 60 అనేది ఒకటి, అంటే అడల్ట్స్ అయిన తర్వాతనే 60 ఏజ్ వరకు అనేది ఒకటి ఉంది, కాకపోతే 60 తర్వాత కూడా మనము వాళ్ళకు వృద్ధుల సంఘాలు అనేది ఏర్పాటు చేస్తున్నాము. 18 అంటే 14 నుంచి 18 వరకు కూడా వాళ్ళను అడోలసెంట్ గర్ల్స్ని కూడా సంఘాలు ఏర్పాటు చేస్తున్నాం. సో అందరినీ కూడా సంఘాలు ఏర్పాటు చేస్తున్నాం, వృద్ధుల సంఘాలు, అడోలసెంట్ కిషోర బాలికల సంఘాలు, తర్వాత ఈ మహిళా సంఘాలు అనేటివి ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది. వికలాంగులను కూడా మళ్ళీ మనం సంఘాలు కూడా ఏర్పాటు చేస్తున్నాం.
1: ఈ మధ్యలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి లఖ్పత్ దీదీ అనే స్కీమ్ కి ఇందిరా క్రాంతి పథకానికి సంబంధం ఏదైనా ఉందా?
0: ఉంది సార్, మనకు కేంద్ర ప్రభుత్వం ఒకటి లఖ్పత్ దీదీ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ఈ లఖ్పత్ దీదీ అంటే లక్షాధికారి, ఒక మహిళ లక్షాధికారి కావాలనేది లక్ష్యం. అయితే మన దగ్గర ఇప్పుడు ఉన్న సంఘాలలో ఉన్న మహిళల్ని ప్రతి గ్రామానికి 80 మంది చొప్పున తీసుకోవడం జరిగింది. అంటే ఒక వివోఏ అంటే గ్రామంలో ఉన్నటువంటి విలేజ్ ఆర్గనైజేషన్ అసిస్టెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఒక టార్గెట్ ఇవ్వడం జరిగింది. ప్రతి గ్రామంలో 80 మందిని లక్షాధికారిని చేయాలి, లఖ్పతి దీదీని చేయాలి. దీనికి అంటే ఏదో ఒక నెలలో 10,000 ఆదాయం వచ్చింది మళ్ళీ నెల రాలేదు అంటే కాదు, ప్రతి నెల రెగ్యులర్ గా కనీసం 10,000 ఆదాయం వస్తే సంవత్సరానికి 120,000 ఆదాయం అంటే 1,00,000 రూపాయలు వస్తుంది. అట్లా 2 సంవత్సరాలు కంటిన్యూషన్ గా ఫాలోఅప్ చేయాలి వాళ్ళను. దానికి సంబంధించి ఎవ్రీ క్వార్టర్ ప్రతి 3 నెలలకోసారి వాళ్ళ యొక్క ఇన్కమ్ ఎంతున్నది అనేది మనకు లోకోస్ యాప్ లో ఎంట్రీ చేయాలి. వాళ్ళకి కనీసం సంవత్సరానికి 1,00,000 రూపాయలు మిగిలితే దాన్ని లఖ్పతి దీదీ అంటున్నాం. అంటే మనకు అది హిందీ వర్డ్ కానీ ఒక ప్రతి మహిళ లక్షాధికారి కావాలన్నది కేంద్ర ప్రభుత్వ లక్ష్యము.
1: చాలా ధన్యవాదాలు సార్. కేంద్ర ప్రభుత్వం యొక్క నేషనల్ రూరల్ లైవ్లీహుడ్స్ మిషన్ అలాగే రాష్ట్ర ప్రభుత్వం యొక్క అమలు యంత్రాంగం కలిసి మన గ్రామీణ మహిళలకు ఎంతటి సానుకూల మార్పులు తీసుకురావచ్చో తెలియజేశారు మీరు. రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కలిస్తే మహిళా అభివృద్ధిలో ఎంతో కీలక పాత్ర పోషించవచ్చని మీ మాటల ద్వారా మాకు అర్థమైంది. కేంద్రం ఇస్తున్నటువంటి మద్దతు, రాష్ట్ర ప్రభుత్వ క్షేత్రస్థాయి పనితీరు వల్ల ఈ పథకం చాలా బాగా సక్సెస్ అవుతుందని మీరు బాగా
2: చెప్పారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం మీరు వింటున్నారు 102.7 MHz పై మా ప్రసారాలు. సమయం 8 గంటలైంది. హలో అభిరుచి కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి హలో అభిరుచి కార్యక్రమంలో వాట్సాప్ ఎస్ఎంఎస్ ద్వారా అయితే చాలా మంది మనకు మెసేజ్ చేస్తున్నారు. వారిలో ముందుగా మెసేజ్ చేసిన వారు చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలం తలుపులపల్లె గ్రామం నుంచి నరేంద్రరెడ్డి, స్వరూప, సాయి, పూజ, ప్రత్యూష, దిలీప్, హాన్విత వీరందరూ మా కోసం ఆదిచిత్తం నుండి పాట ప్లే చేయండి అని కోరుతున్నారు. వారి కోసం ఈ పాట

మీ ఇంజనీరింగ్ కళలకు సరైన గమ్యం విక్రమసింహపురి యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కాకుటూరు నెల్లూరు. నాక్ ఏ గ్రేడ్ కలిగిన యూనివర్సిటీలో సిఎస్ఈ ఏఎన్ఎంఎల్ ఏఎన్డిఎస్ ఈసీఈ బీటెక్ కోర్సులకు సెప్టెంబర్ 9 నుండి 12 వరకు చివరి దశ కౌన్సిలింగ్ జరుగుతుంది. విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్, హాస్టల్ మరియు బస్సు సౌకర్యం కలదు. కాల్

0: 4137388 MCET code BSUESF.
1: తర్వాత పాట కోరుతున్న వారు దస్తగిరి, సంధ్య, యాస్మిన్, సాదియా వీరందరూ పొద్దుటూరు కడప జిల్లా నుంచి మా కోసం బొబ్బిలి రాజా చిత్రం నుండి పాట ప్లే చేయండి అని కోరుతున్నారు. వారి కోసం ఈ పాట

0: మీ ఇంజనీరింగ్ కళలకు సరైన గమ్యం విక్రమసింహపురి యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కాకుటూరు నెల్లూరు. నాక్ ఏ గ్రేడ్ కలిగిన యూనివర్సిటీలో సిఎస్ఈ ఏఎన్ఎంఎల్ ఏఎన్డిఎస్ ఈసీఈ బీటెక్ కోర్సులకు సెప్టెంబర్ 9 నుండి 12 వరకు చివరి దశ కౌన్సిలింగ్ జరుగుతుంది. విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్, హాస్టల్ మరియు బస్సు సౌకర్యం కలదు. కాల్ 9441373188. ఎంసెట్ కోడ్ VSUESF.
1: తర్వాత పాట కోరుతున్న వారు నంద్యాల జిల్లా ఆలగడ్డ నుంచి పొలం పోలయ్య మరియు వారి కుటుంబ సభ్యులు, అలాగే నెల్లూరు సింహపురి ఎఫ్ఎం వింటున్న శ్రోతలు అందరికీ మా కోసం, మిగతా వాళ్ళ కోసం అంటూ మా వాళ్ళందరి కోసం ఇరుముడి చిత్రం నుండి పాట ప్లే చేయండి అని కోరుతున్నారు. వారి కోసం ఈ పాట

తర్వాత పాట కోరుతున్న వారు వేదాయపాళ్యం నెల్లూరు నుంచి రమా, మంజుల, కిషోర్, బాబి వీరందరూ మా కోసం ప్రణయ గీతం చిత్రం నుండి పాట ప్లే చేయండి అని కోరుతున్నారు. వారి కోసం ఈ పాట

తర్వాత పటం ప్రతిరోజు పండగే ఈ చిత్రం నుండి పాట కావాలని ఇద్దరు శ్రోతలు అయితే అడుగుతున్నారు. వారొచ్చి ఒకరు నెల్లూరు కరెంట్ ఆఫీస్ సెంటర్ నుంచి, శ్రీవేణి, లక్ష్మి, వాసంతి, యమున మరియు శ్రీనివాసులు వీరితో పాటు కరీంనగర్ జిల్లా అమ్మనగుర్తు నుంచి బొమ్మిదేని లక్ష్మీనారాయణ, విజయ, అభినయ్, సాయి కిరణ్, పున్న వెంకటేశం, గంగాధర శ్రీనివాస్, శివకోటి, శేఖర్ వీరందరూ కలిసి మాకోసం ప్రతిరోజు పండుగ చిత్రం నుండి పాట ప్లే చేయండి అని కోరుతున్నారు. వారి కోసం ఈ పాట

తర్వాత పాట కోరుతున్నవారు విష్ణుప్రియ, మస్తానమ్మ, బిజిలి, వేణుమాధవి వీరందరూ మా కోసం నేను నన్ను చిత్తం నుండి పాట ప్లే చేయండి అంటూ గూడూరు, నెల్లూరు జిల్లా నుంచి కోరుతున్నారు. వారి కోసం ఈ పాట

0: ఇప్పటి వరకు హాలో అభిరుచి కార్యక్రమం విన్నారు. ఇంతటితో ఈనాటి హాలో అభిరుచి కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం సమయం 8:30 కావస్తుంది. మరికొద్ది క్షణాలలో తెలుగులో వార్తలు విశాఖపట్నం కేంద్రం నుంచి రిలే వింటారు.
1: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్యాంశాలు. సురక్షితమైన సుస్థిరమైన అంతరిక్ష వ్యవస్థకు భారత్ మద్దతునిస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. 2030 $100 బిలియన్ ద్వైపాక్షిక వాణిజ్యాన్ని సాధించేందుకు భారత్ రష్యా కృషి చేయాలని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ పిలుపునిచ్చారు. పరిశుభ్రత అన్నది నిరంతరమైన అలవాటుగా చేసుకోవాలని కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ దేశ ప్రజలను కోరారు. దేశంలో పర్యాటక రంగం గణనీయమైన అభివృద్ధిని సాధిస్తోందని పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు చెప్పారు. సురక్షితమైన భద్రమైన సుస్థిరమైన అంతరిక్ష వ్యవస్థకు భారత్ మద్దతునిస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. ప్యారిస్లో జరుగుతున్న అంతర్జాతీయ అంతరిక్ష సదస్సునుద్దేశించి ఢిల్లీ నుంచి దృశ్య మాధ్యమ విధానంలో ప్రధానమంత్రి ఈరోజు ప్రసంగించారు. వసుదైవ కుటుంబకం భారతదేశపు విధానమని చెప్పారు. ఈ స్ఫూర్తి ఇప్పుడు భూమిని దాటి ప్రయాణించాలని ఆయన కోరారు. అంతరిక్ష కక్ష్యలు మరింత రద్దీగా మారుతున్నందున ఇందులో పాల్పుంచుకునే వారి సంఖ్య కూడా పెరుగుతున్నందున ఘర్షణల కన్నా సహకారానికి సుస్థిరతకు ప్రాధాన్యతనివ్వాలని ప్రధానమంత్రి ఆకాంక్షించారు. చంద్రయాన్ 3 ప్రయోగం చంద్రుని దక్షిణ ధృవానికి సమీపంలో అడుగుపెట్టిన మొదటి దేశంగా భారతదేశాన్ని నిలిపిందని నరేంద్ర మోదీ గుర్తు చేశారు. అలాగే ఆదిత్య L1 ఉపగ్రహం సూర్యుని రహస్యాలను ఛేదిస్తోందన్నారు. 2035 భారత అంతరిక్ష కేంద్రాన్ని స్థాపించాలని, 2040 ఒక భారతీయుణ్ణి చంద్రుడిపైకి పంపాలని భారత లక్ష్యంగా పెట్టుకుందని నరేంద్ర మోదీ పేర్కొంటూ

0: inspired our imagination. Today, it saves life on earth, from climate and crops to oceans and communities. The promise of space is infinite. Our responsibility is collective. As orbits become more crowded, technologies more powerful, and actors more numerous.
1: పరిశుభ్రత అన్నది నిరంతరమైన అలవాటుగా మారాలని కేంద్ర గృహ నిర్మాణం పట్టణాభివృద్ది శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ కోరారు. స్వచ్ఛత హీ సేవ 2026 ఏర్పాట్లపై దేశంలోని రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన పట్టణాభివృద్ది శాఖ మంత్రులు, ప్రధాన కార్యదర్శులు, ఇతర అధికారులతో కలిసి ఢిల్లీలో ఈరోజు ఉన్నత స్థాయి సమావేశాన్ని ఆయన నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ స్వచ్ఛతలో భాగస్వామ్యం, స్వచ్ఛ భారత్, వికసిత్ భారత్ నినాదంతో ఈ ప్రచార కార్యక్రమం ఈ నెల 17 నుండి అక్టోబర్ 17వ తేదీ వరకు దేశవ్యాప్తంగా నిర్వహించబడుతుంది. దేశ ప్రజలు తమ ఇళ్ల నుంచే స్వచ్ఛతా హీ సేవా ప్రచారాన్ని ప్రారంభించాలని పిలుపునిచ్చారు. ఈ ప్రచారాన్ని సేవా సంకల్ప స్ఫూర్తితో ముందుకు తీసుకువెళ్లాలన్నారు. పరిశుభ్రమైన ఇల్లు, ఆరోగ్యకరమైన కుటుంబం సానుకూల శక్తికి ప్రతీక అని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. 2030 నాటికి $100 బిలియన్ ద్వైపాక్షిక వాణిజ్యాన్ని సాధించేందుకు భారత్ రష్యా ఆర్థిక భాగస్వామ్యాన్ని వేగవంతం చేయాలని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ పిలుపునిచ్చారు. అదేవిధంగా $50 బిలియన్ ద్వైపాక్షిక పెట్టుబడుల లక్ష్యాన్ని కూడా సాధించే విధంగా ఇరు దేశాల వ్యాపార సంస్థలు కృషి చేయాలని కోరారు. న్యూఢిల్లీలో జరిగిన ఇన్నోప్రోమ్ ఇండియా 2026 కో చైర్ ప్లీనరీ సెషన్లో రష్యాకు చెందిన పరిశ్రమలు, వాణిజ్య శాఖ మంత్రి ఆంటోన్ అలీఖనోవ్తో కలిసి ఆయన ఈరోజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ ఇరు దేశాల అధినేతలు నిర్దేశించిన లక్ష్యాలు ఆయా దేశాల ప్రభుత్వాల పనితీరుకు కొలమానంగా ఉంటాయన్నారు. ఫార్మస్యూటికల్స్, ఆటో విడిభాగాలు, ఆహార ఉత్పత్తుల రంగాలలో రష్యాకు భారతదేశ ఎగుమతులను విస్తరించే అవకాశాలను పీయూష్ గోయల్ ప్రముఖంగా ప్రస్తావించారు. భారతదేశంలో తయారీని చేపట్టేందుకు ప్లగ్ అండ్ ప్లే పారిశ్రామిక కారిడార్లను ఉపయోగించుకోవాలని రష్యా వ్యాపార సంస్థలకు కేంద్ర మంత్రి ఆహ్వానించారు. సామాజిక మాధ్యమం, ఇతర డిజిటల్ వేదికలను ఉపయోగించే మైనర్లకు రక్షణ కల్పించాలని, అలాగే 18 సంవత్సరాల్లోపు పిల్లలతో ఏ ప్లాట్ఫామ్ కూడా ఒప్పందం చేసుకోకుండా చూడాలని కోరుతూ దాఖలైన పిటిషన్ను విచారించడానికి సుప్రీంకోర్టు ఈరోజు అంగీకరించింది. భారత ప్రధాన న్యాయమూర్తి సిజేఐ సూర్యకాంత్, జస్టిస్లు జయమాల్య బాగ్చి, విమోహన్లతో కూడిన ధర్మాసనం ఒక ఎన్జీఓ దాఖలు చేసిన ఈ పిటిషన్పై కేంద్రానికి నోటీసులు జారీ చేసింది. భారత్ ఆస్ట్రేలియా దేశాల నౌకాదళాల మధ్య సహకారం, పరస్పర కార్యాచరణను బలోపేతం చేసే మార్గాలపై చర్చించేందుకు భారత నౌకాదళ అధిపతి అడ్మిరల్ కృష్ణ స్వామినాథన్ సిడ్నీలో ఆస్ట్రేలియా ఫ్లీట్ కమాండర్ రియల్ అడ్మిరల్ అనితా విలియమ్స్ను కలిశారని భారత నౌకాదళం తెలిపింది. ద్వైపాక్షిక సముద్ర రక్షణ సహకారాన్ని బలోపేతం చేయడమే భారత నౌకాదళ అధిపతి పర్యటన లక్ష్యంగా పేర్కొంది. అదేవిధంగా న్యూజిలాండ్లో సీనియర్ నౌకాదళం రక్షణ అధికారులతో భారత నౌకాదళ అధిపతి సమావేశమై శిక్షణ, సమాచార మార్పిడి, కార్యాచరణ సహకారంపై చర్చించనున్నారని తెలిపింది. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. దేశంలో పర్యాటక రంగం గణనీయంగా అభివృద్ధిని సాధిస్తోందని పౌర విమానయాన శాఖ మంత్రి కె.ఆర్ రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. పర్యాటక రంగానికి సంబంధించిన ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ టూర్ ఆపరేటర్స్ ఐఐటీఓ 41వ వార్షిక సదస్సు విశాఖపట్నంలో ఈరోజు ప్రారంభమైంది. కేంద్ర మంత్రి కె.ఆర్ రామ్మోహన్ నాయుడు, ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ ఈ సదస్సుని ప్రారంభించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ పర్యాటక రంగానికి, పౌర విమానయాన రంగానికి మధ్య అనుసంధానం ఉందన్నారు. పరస్పరం ఈ రెండు రంగాలు అభివృద్ధి సాధించేందుకు అవకాశాలున్నాయని రామ్మోహన్ నాయుడు పేర్కొంటూ,
2: టూరిజం ఇస్ అ వెరీ వెరీ ఫ్యాసినేటింగ్ ఇండస్ట్రీ. ఎవ్రీ ఫ్యూ 100 కిలోమీటర్స్ ఆర్ ఫుడ్ చేంజెస్, ఆర్ లాంగ్వేజ్ చేంజెస్, ఆర్ ఆర్కిటెక్చర్ చేంజెస్, ఆర్ ఫెస్టివల్స్ చేంజ్, ఆర్ ల్యాండ్స్కేప్స్ చేంజ్. So this is what the whole Indian experience is all about. And the numbers show the scale of opportunity that this country has. In 2025, these are numbers that you would all agree with, India recorded approximately 4.29 billion domestic tourist visits, over 428 crore visits in a single year.
1: దేశ రాజధాని ఢిల్లీలో బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశం నిర్వహిస్తున్న నేపథ్యంలో భద్రతా కారణాల దృష్ట్యా ఢిల్లీ పోలీసులు ఈ రోజు నుండి ఈ నెల 14వ తేదీ వరకు నగరంలో డ్రోన్లు, ఇతర చిన్నపాటి వైమానిక పరికరాల వినియోగంపై పూర్తి నిషేధం విధించారు. బ్రిక్స్ సమావేశం కోసం చేపట్టిన కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లలో భాగంగా ఢిల్లీ పోలీస్ కమిషనర్ అనురాగ్ కుమార్ భారతీయ నాగరిక సురక్షా సంహిత బీఎన్ఎస్ఎస్ 2023లోని సెక్షన్ 163 కింద ఈ ఉత్తర్వులను జారీ చేశారు. ఈ బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశం సందర్భంగా ఈ నెల 11 నుండి 13 వరకు రాష్ట్రపతి భవన్, రాష్ట్రపతి భవన్ మ్యూజియం, అమృత్ ఉద్యాన్

కూడా ప్రజల సందర్శనలు రద్దు చేస్తూ వాటిని మూసివేస్తారని రాష్టపతి సచివాలయం తెలిపింది. అలాగే ఈ శనివారం రాష్టపతి భవన్ ప్రాంగణంలో జరగాల్సిన చేంజ్ ఆఫ్ గాడ్ కార్యక్రమం కూడా జరగదని పేర్కొంది. మహిళల ఆసియా కప్ లో భాగంగా భారత్ బంగ్లాదేశ్ జట్ల మధ్య దుబాయ్ వేదికగా తొలి సెమీఫైనల్ క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన బంగ్లాదేశ్ బౌలింగ్ ఎంచుకోవడంతో బ్యాటింగ్ ప్రారంభించిన భారత్ 7 ఓవర్లు పూర్తయ్యేసరికి 1 వికెట్ నష్టపోయి 49 పరుగులు చేసింది. గ్రూప్ ఏలో భారత్ జట్టు థాయిలాండ్, హాంకాంగ్, పాకిస్తాన్ ఓడించి సెమీఫైనల్ దశకు చేరుకుంది. ఇక గ్రూప్ బిలో శ్రీలంక తర్వాత బంగ్లాదేశ్ 2వ స్థానంలో నిలిచింది. భారత పర్యటనలో ఉన్న షియా ఇస్మాయిలీ ముస్లింల యాభివ ఆధ్యాత్మిక నాయకుడు ఆగాఖాన్ డెవలప్మెంట్ నెట్వర్క్ చైర్మన్ ప్రిన్స్ రహీం ఆగాఖాన్ 5 ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ఈరోజు సమావేశమయ్యారు. ఈ భేటీలో ఆరోగ్య సంరక్షణ, వ్యవసాయం, గ్రామీణాభివృద్ది, యువత, మహిళా సాధికారత వంటి కీలక రంగాలలో ఆగాఖాన్ డెవలప్మెంట్ నెట్వర్క్తో ఉన్న భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడంపై ఇరువురు నాయకులు విస్తృతంగా చర్చించారు. ఇదిలా ఉండగా ఈ పర్యటనలో భాగంగా ఆయన ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్, విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్లతో కూడా ఇప్పటికే సమావేశమయ్యారు. ఒడిశాలో రాగల 24 గంటల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు, అక్కడక్కడ అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం ఐఎండీ రెడ్ అలర్ట్ జారీ చేసింది. అలాగే రాబోయే 3 నుండి 4 రోజుల పాటు అస్సాం, మేఘాలయ, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపుర, గంగానది పరివాహక పశ్చిమ బెంగాల్, బీహార్, జార్ఖండ్, ఛత్తీస్గఢ్, కేరళ, మాహే, ఉత్తరాఖండ్లలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ సంస్థ అంచనా వేసింది. ఇదిలా ఉండగా ఈ నెల 15వ తేదీ వరకు తమిళనాడు, పుదుచ్చేరి, కారైకల్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఉప హిమాలయ పశ్చిమ బెంగాల్, సిక్కింలలో ఉరుములతో కూడిన మెరుపులు, ఈదురుగాలులు వీస్తాయని ఐఎండీ అంచనా వేసింది. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈరోజు లాభంలో ముగిశాయి. సెన్సెక్స్ ఉదయం 74,764 పాయింట్ల వద్ద ప్రారంభమై చివరకు 138 పాయింట్ల లాభంతో 74,902 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 46 పాయింట్లు లాభపడి 23,477 వద్ద స్థిరపడింది. డాలర్తో పోలిస్తే రూపాయి మార్కు విలువ 95.44 రూపాయలుగా ఉంది. జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. సురక్షితమైన, సుస్థిరమైన అంతరిక్ష వ్యవస్థకు భారత్ మద్దతునిస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. 2030 నాటికి $100 బిలియన్ ద్వైపాక్షిక వాణిజ్యాన్ని సాధించేందుకు భారత్, రష్యా కృషి చేయాలని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ పిలుపునిచ్చారు. పరిశుభ్రత అన్నది నిరంతరమైన అలవాటుగా చేసుకోవాలని కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ దేశ ప్రజలను కోరారు. దేశంలో పర్యాటక రంగం గణనీయమైన అభివృద్ధిని సాధిస్తోందని పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు చెప్పారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 విజయవాడ కేంద్రం నుండి ప్రాంతీయ వార్తలు వింటారు.

0: BFM 101.3.
1: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
2: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
1: ఓ పాట కనులు తుడిస్తే
2: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
1: ఓ పాట మనసుకి హత్తుకుంటే
2: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
1: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
2: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
1: 101.3.

డియర్ ఫ్రెండ్స్, మీరంతా ఆటం చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనమున్నాం డ్యూవెట్ డ్యూవెట్ లో. సాయంకాల సమయంలో చినుకులు వర్షించే సమయానికి ఇరువురూ కలిసి నడుస్తూ ఉంటే ఆ వీచే చల్లగాలికి ప్రాణం జువ్వమని అనిపించదా? వయసు ఉరకలేస్తూ ఉంటే, మనసు ఉప్పొంగుతుంటే తన చూపుల నుండి వచ్చే ఆ వెచ్చదనానికి మంచువైనా కరిగిపోదా?

0: అలాగే ఈ ప్రేమికుల ప్రయాణం కూడాను. ఇది ఎంత తెలియాలి అంటే వాలి చిత్రం నుంచి ఈ పాటను వినాల్సిందే.
1: October 28, 1886, the Statue of Liberty. May 29th, 1917, John Kennedy is born.
2: September 19th, 1920.

0: రోజు మౌతాకం ప్లే చేస్తుంది. నేను కూర్చొని వింటున్నాను. నీకు ప్లే చేయడం తెలుసా అడిగింది. నేను తెలుసన్నాను.
1: ఎందుకు చెప్పారు? ఎందుకు తెలుసని చెప్పారు? తెలీదని చెప్పచ్చుగా.
0: ఏ తెలుసుందని తెలుసునకి ఏమంటారండి? నాకు అవతలాట నచ్చదు.
1: చాలే ఊరుకోండి, ఇలాంటి విషయాలు అబద్ధం చెప్పాలి. ఆడవాళ్ళకి తెలుసని చెప్పే మొగాళ్ళ కన్నా తెలీదని చెప్పే మొగాళ్ళ అంటేనే ఇష్టం. మీరు తెలీదని చెప్పుంటే తనే మీకు చెప్పేది. మనసు మనసు కలిసి రొమాన్స్ జరిగింది, మిస్ చేశాను.
0: ఆ రోజు రొమాన్స్ జరిగింది?
1: తెలిసి చెప్పినా రొమాన్స్ జరిగింది.
0: అవును.
1: ఎలా?
0: తన మౌతార్కనిచ్చింది, నేను తీసుకున్నాను. వెంటనే మౌతార్కని చూశాను, తన్ని చూశాను. మౌతార్కని కింద పెట్టి నీ మౌతే ఆర్కంలా ఉంది, మరో మౌతార్కని ఎందుకు అని కిస్ చేశాను.

ఫ్రెండ్స్, మీరు ఎంత ఆశ్చర్యం చేసుకుంటున్నారు? ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మనమున్నాం డ్యూయెట్లో. చరిత్రలో కొన్ని కొన్ని చిత్రాలు, కొన్ని కొన్ని పాటలు చాలా గొప్పగా నిలిచిపోతూ ఉంటాయి. కానీ కొన్ని పాటల వల్ల మాత్రమే ఆ పాటలు చరిత్ర సృష్టిస్తాయి. అందులో ఇప్పుడు మనం వినబోయే ఈ పాట కూడా అటువంటిదే. రోజా చిత్రం నుంచి వచ్చినటువంటి ఈ మెలోడియస్ సాంగ్ మీకోసం.

0: विविध भारती एफ एम 101.3।
1: నచ్చిందేంటి?
2: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
1: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
2: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్.
1: అయితే సినిమాకి వెళ్దామా?
0: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
2: అక్క పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్ పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
1: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

ఫ్రెండ్స్ మీరు అంతా ఆటం చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 స్టూడియో సమయం 9:03. మరి ఈ టైంలో మనమంతా మధుర స్వరాలను వింటూ ఎంజాయ్ చేస్తుంటాం కదా, మరింకెందుకు ఆలస్యం, స్టార్ట్ చేసేద్దాం ఈనాటి మన ఈ మధుర స్వరాలని. ముందుగా మీకు సరాబోతున్న గీతాలు జగదేక వేడు, అతిలోక సుందరి మరియు డాన్స్ మాస్టర్, ఈ చిత్రాల నుంచి ఈ మధుర గీతాలు మీకోసం.

0: అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
1: నేను వెళ్ళి సందడి సందడి వినాలి.
0: కాసేపు ఉండొచ్చు కదా?
1: ఆహా, కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిస్తారేటి?
0: నేను మీతో పాటు వివిధ భారతి వింటాను అమ్మాయి గారు.
1: ఆహా, వినడమేనా? సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
0: మీ తెలివి ముందు నాదేముందండి.
1: అబ్బో, సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు.
2: సందడి సందడి ఓన్లీ ఆన్ వివిధ్ భారతి FM 101.3.

వెల్మడియ ఫ్రెండ్స్, మీరంతా ట్యూన్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనమున్న మధుర స్వరాలలో ఇప్పుడు మీకోసం రాబోతున్న గీతాలు ప్రేమించి పెళ్ళాడు మరియు శ్రీవారికి ప్రేమలేక ఈ మూవీస్ నుంచి ఈ మధుర స్వరాలు మీకోసం.

0: లైఫ్ ఈజ్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
0: 101.3.

0: Bharti FM 101.3.
1: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
2: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
1: ఓ పాట కనులు తుడిస్తే
2: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
1: ఓ పాట మనసుకి హత్తుకుంటే
2: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
1: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
2: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
1: 101.3. నచ్చిందేంటి?
2: నువ్వు బాగా మాట్లాడతావు సీత. నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
1: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
2: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.
3: వెల్ మీడియా ఫ్రెండ్స్, మీరు తాత్యం చేసి ఉంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. స్టూడియోల సమయం 10 గంటలు. మరి ఈ సమయంలో మనమంతా అలనాటి ఆ పాత మధుర గీతాలను వింటూ ఆనందించే ఈ సమయమే కదా మన ఈ వినిపించిన రాకాలి సమయం. మరి ఇక ఆలస్యం కాకుండా ప్రారంభించేద్దాం ఈనాటి మన ఈ వినిపించిన రాగాలి కార్యక్రమాన్ని. ముందుగా మీకు సరాబోతున్న గీతాలు ఆమె ఎవరు మరియు జింబో, ఈ చిత్రాల నుంచి ఈ మధుర గీతాలు మీకోసం.

ఫ్రెండ్స్, మీరంతా ట్యూన్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనమున్నాం వినిపించిన రాగాలే కార్యక్రమంలో. ఇప్పుడు మీకోసం రాబోతున్న గీతాలు నిర్దోషి మరియు చెల్లెలి కోసం. ఈ చిత్రాల నుంచి ఈ మధుర గీతాలు మీకోసం.

0: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
1: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
0: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
2: పొలం కట్టు దుమ్ములోన పోట్ల గిట్ట దూకినట్టు పొలేరమ్మ జాతరలో పోత రాజు ఊగినట్టు
1: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనక ముచ్చట్లు
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు
4: ఆకాశవాణి FM 101.3 సినిమా కబుర్లు.

డియర్ ఫ్రెండ్స్, మీరు ఎంత ఆత్యం చేసుకుంటున్నారు? ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మనమున్నాం వినిపించిన రాగాలే కార్యక్రమంలో. ఇప్పుడు మీకోసం రాబోతున్న గీతాలు దసరా బుల్లోడు మరియు గౌరీ. ఈ చిత్రాల నుంచి ఈ మధుర గీతాలు మీకోసం.

0: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీపీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.
2: తాగితే మరిచిపోగలను, తాగనివ్వదు. మరిచిపోతే తాగగలను, మరువనివ్వదు.